0: కాస్ట్ ఆఫ్ ద ఫైర్, వాట్ ది కాస్ట్ ఆఫ్ ది విండ్, వాట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్, వాట్ ది కాస్ట్ ఆఫ్ ద ఫైర్.
1: వారు అందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: దేర్ఫోర్
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: వెర్ డు యు గెట్
1: ప్యూరిటీ? ప్యూరిటీ ప్యూరిటీ ఉండినప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
1: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరడం చేతనే డివినిటీగా మారిపోయింది.
0: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ.
1: ఆ రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
0: ఎ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ రేపల్లె.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ.
1: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షి కెన్ నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తా మామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. ఇట్స్ ఆల్ కృష్ణ.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: బట్ మదర్ ఇన్ లా కమాండెడ్
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: యు షుడ్ నాట్ సీ
1: కృష్ణ. అతని భక్తుడు నీవు కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి హిస్ డివోట్.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: ఈచ్ వన్స్ డిజైర్ ఈచ్ వన్స్ అంబిషన్ ఈచ్ వన్ యాక్షన్.
1: దైవాన్ని చూడకూడదు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు? దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్.
1: ఈ పుష్పము కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: దట్ స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్స్
1: ఒక్కడే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది? ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother now suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్ళి దీపం అంటించుకుంరా అనింది.
0: And she asked her daughter now, సుగుణ you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది. తన పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And సుగుణ daughter now went to the residence of Yashoda.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుండాలి.
0: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏంటో, చర్మం యొక్క నల్లి వస్తుందా, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద స్మెల్ హస్ బీన్ ఏమిటమ్మా
1: ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పైకి పలుకులు కూడా వినిపించలేదు.
0: సుగుణ కుడ్ నాట్ హియర్ వాట్ యశోద వాస్ స్పీకింగ్.
1: కృష్ణుడిపై నీ మనసు నిలిపింది.
0: షీ హాడ్ ఫుల్ కాన్సంట్రేషన్.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది.
0: యాజ్ కృష్ణ వాస్ స్మైలింగ్, షీ వాస్ ఆల్సో స్మైలింగ్.
1: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కుని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే, అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: అండ్ ఎవ్రీవన్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సేడ్,
1: ఆడవారి నోర్లు ఉంటాయా? ఒక క్షణంలో అంతా ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: పది మంది స్త్రీలంతా చేరినారు.
0: All ladies assemble.
1: సుగుణకు కనిపించెనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: సుగుణకు కనిపించెనంట.
0: సుగుణ కుడ్ సీ.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: టు సుగుణ గోపాల అపియర్ దేర్ ఇన్ ద వెరీ ల్యాంప్.
1: అది వేలికి తగిలినమంట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
1: బర్న్. కనిపించెనంట.
0: అండ్ గోపాల అపియర్
1: మన సుగుణకు కనిపించెనంట.
0: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
1: ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: అట్ ది రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైట్ కృష్ణ.
1: ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది ఇది.
0: And everywhere even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ షీ
1: కుడ్ సీ. ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
1: అందరిలో అందరి మాదిరి. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు. అందరిలోనూ అన్ని మాదిరి ఉంటున్నాడు. అందుకోసమనే సర్వత పాణిపాదం సర్వతో చేసిరో ముఖం.
0: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏ మాత్రం పెట్టుకోకూడదు.
0: So God is present in the altar of heart of everybody.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: It's only one.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
0: It's only one, not
1: Allah అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామ అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతం అంతా ఒక్కటే.
0: In fact, no,
1: అది ఏ మానవ మతము.
0: There is only one religion, the religion of humanity.
1: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడకాదు.
0: Only our minds are perverted, nothing wrong with the religion.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: Therefore we have to correct our mind.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: We should not have any hatred based on religion.
1: ఈ విధమైన భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: Therefore to develop that steadfastness, devotion, students are the qualified, deserving
1: విద్యార్థులారా,
0: students.
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావం ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: Publicize, propagate this
1: principle of unity.
0: There should not be any diversity or
1: differences. This
0: is the true education.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: You have to learn this.
1: అయితే
0: however
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: Bhagavan wanted to inform us one important aspect.
1: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: Devotees are more and more day by day.
1: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
0: Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see
1: కనుక నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
0: And Swami is not having enough of time.
1: కనుక
0: so
1: ఎవరైనా
0: ఎనీవన్
1: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
0: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
1: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాదో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నియమం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
0: Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashant.
1: Samuhika vivahalu chestam santoshame.
0: However there will be mass marriages.
1: Samuhika upanayanalu chestam santoshame.
0: There will be mass upanayanas.
1: ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
0: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
0: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్.
1: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
0: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
1: స్వామి ద్వారా ఈ వివాహము మాత్రము జరగటానికి వీలుండదు.
0: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్.
1: చేసుకుని ఆనందంగా రాండి.
0: You come here after performing
1: marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
0: Bhagavan will bless you with a total love.
1: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
0: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
1: కనుక ఈనాడు గోకులాష్టమి.
0: Today is గోకులాష్టమి.
1: కృష్ణుడి పుట్టిన దినం.
0: It's the birthday of Krishna.
1: కృష్ణ ఏమిటింది?
0: What is the fun of his birth?
1: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
0: It's only the external form that's born.
1: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటి.
0: It's not the birth. కృష్ణుని
1: ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
0: We have to follow the command.
1: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
0: We have to follow his command.
1: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
0: కృష్ణ
1: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
0: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: వాణే స్వామి, స్వామి వాణి.
0: భగవాన్
1: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
0: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
1: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
1: గోవింద కృష్ణ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రభాతే, తెల్లవారి సూర్యోదయము కేవలము వెలుగును ప్రసాదిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద సన్ రైజ్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ప్రదోషే, ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయం అనేటువంటిది కేవలము చీకటిని ప్రసాదిస్తుంది.
1: ఆఫ్టర్ ది సన్సెట్ ఇస్ ద మూన్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది డార్క్ నైట్.

0: కులవంతుడైనటువంటి కుమారుడు తన కులమునే పోషిస్తాడు.
1: A virtuous son is the beacon for the whole of the lineage.
0: కనుక సుపుత్రుడు అన్నింటికంటే గొప్ప ఆదర్శమైనటువంటి వాడు.
1: A good son, a virtuous son is an ideal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, వీటన్నింటికంటే కూడాను గుణవంతుడైనటువంటి కుమారుడు మహా గొప్పవాడు.
1: మోర్ దెన్ ద వన్ విత్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అవేర్నెస్, వాట్ ఎవర్ యు మే కాల్, ఏ వర్చువస్ సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ గుణవంతుడైనటువంటి కుమారుడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ వర్చ్యూస్.
0: ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటుంటారు.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ప్రిసెప్టర్, గురు.
0: కానీ వినాయకునకు ఎట్టి గురువు లేరు.
1: వినాయక హ్యాస్ నో గురు ఆర్ ప్రిసెప్టర్.
0: అతనే సర్వులకు నాయకుడు.
1: హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్ లీడర్స్.
0: తనకు మాత్రం ఎవరు నాయకుడు లేరు.
1: హీ హ్యాస్ నో మాస్టర్ ఆర్ లీడర్ అబౌవ్ హిమ్.
0: కనుకనే ఇతని పేర్ల యందు వినాయక అని కూడాను సార్థకమైనటువంటి నామం వచ్చింది.
1: సో హీ హ్యాస్ గాట్ ఎ బిఫిటింగ్ నేమ్. యాజ్ హీ హ్యాస్ నో లీడర్ అబౌవ్ హిమ్, he is called vinayaka.
0: Etti nayakudu lekunda sarvakullo nayakude ainatundi vaadu vinayakudu ganaka itaniki vinayaka ani pere vachi.
1: As there is no master above him, he being the leader to all, he is called vinayaka.
0: Prema sarvapulara,
1: embodiments of love.
0: Ye poojalu prarambhinchinappudikini modalu వినాయకుడిని ప్రార్థించి పూజలు ప్రారంభిస్తుంటారు.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్స్, ఎనీ పాత్ ఫర్ దట్ మ్యాటర్, బిగిన్ విత్ ఆఫరింగ్ ఆఫ్ పూజ టు లార్డ్ వినాయక. టు బిగిన్
0: సంగీత సాహిత్యం అందు కూడా ప్రారంభంలో మొట్టమొదట వినాయకుని వలె ప్రభువే అని ప్రార్థిస్తారు.
1: ద మ్యూజిక్ అండ్ లిటరేచర్ దే ఆల్సో బిగిన్ విత్ ప్రేయర్స్ టు వినాయక.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: సో వినాయక ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: ఇట్టి వినాయకుణ్ణి మనము ఆదర్శంగా తీసుకున్నప్పుడే సర్వ కార్యములకు సిద్ధించుతుంది.
1: వెన్ వీ హ్యావ్ వినాయక యాజ్ అవర్ ఐడియల్, వీల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్, వీల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ వీ అండర్టేక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వినాయకునకు ఒక తొండం ఉంటుండాలి.
1: వినాయక హ్యాస్ గాట్ ఎ ట్రంక్.
0: అనగా ఏనుగు యొక్క తల.
1: దట్స్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: తెలివితేటలు ఎందుకని, గుణములు ఎందుకని, విచారములు ఎందుకని ఏనుగుతో సమానమైనటువంటి వాడు వినాయకుడు.
1: ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ ఇంటెలిజెన్స్, ద లాయల్టీ అండ్ డిస్క్రిమినేషన్, అండ్ వినాయక రిప్రజెంట్స్ ఆల్ దీస్ క్వాలిటీస్.
0: ప్రతి దానికి నీ విచారణ చేసి ఏనుగు ముందు అడుగు పెడుతుంది.
1: ఎలిఫెంట్ ప్రొసీడ్స్ ఫోర్త్ ఎక్సర్సైజింగ్ డిస్క్రిమినేషన్ ఫస్ట్.
0: అదేవిధంగానే నిత్యానిత్య పరిశీలన జరిగిన తర్వాతనే వినాయకుడు ముందుకు సాగుతాడు.
1: లైక్ వైజ్ వినాయక స్టెప్స్ అహెడ్ ఆఫ్టర్ థరోలీ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ టెంపోరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: గణపతి ఈ నాలుగు అక్షరములలో కూడాను విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి వాడు వినాయకుడు అని పేరు.
1: వినాయక రిప్రజెంట్స్ ది ఎక్సలెన్స్ ఆఫ్ విజ్డమ్ కంటెయిన్డ్ ఇన్ ఆల్ ది ఫోర్ లెటర్స్ ఘన పాఠి.
0: ఇట్టి వినాయకుణ్ణి ఈనాడు సర్వకుడును విస్మరించి ఏదో కొన్ని పూజలు జరుపుతూ ఉంటుంటారు.
1: ఆల్ పీపుల్ సీమ్ టు హావ్ ఫర్గాటన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ వినాయక అండ్ యట్ ఆఫర్ వర్షిప్.
0: ఏ పూజలు జరిపినప్పటికీ వినాయకుని పూజ మాత్రము మానరాదు.
1: వాట్ ఎవర్ పాత్ యు మే ప్రొసీడ్ బట్ యు కెన్ నెవర్ గివ్ అప్ వర్షిప్ టు వినాయక.
0: ఇట్టి సర్వులకు నాయకుడైనటువంటి వినాయకుడిని మనం నాయకుడిగా తీసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టు కన్సిడర్ వినాయక యాజ్ ద లీడర్ హూ హ్యాపెన్స్ టు బి ద లీడర్ ఆఫ్ ఎవ్రీ వన్.
0: ఇట్టి గుణములు కలిగినటువంటి వినాయకుడు జగత్తులో ఎందునూ కనరాడు.
1: వినాయక విత్ ఆల్ దీస్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ అన్పారలల్ సెకండ్ టు నన్.
0: అట్టి వినాయకుడిని మనం ఆదర్శంగా తీసుకుని మన విద్యాభక్తులు యందు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వ విద్యలు కూడాను మనకు సంప్రాప్తం అవుతాయి.
1: వెన్ వీ టేక్ వినాయక యాజ్ ఐడియల్ ఎక్వైర్ నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్ట్ అప్రోప్రియేట్ అండ్ ట్రేడ్ అవర్ లైఫ్ అకార్డింగ్లీ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఇతనికి బొజ్జు చాలా పెద్దది.
1: యాజ్ వినాయక యాజ్ ద లీడర్ హూ హ్యాపెన్స్ టు బి ద లీడర్ ఆఫ్ ఎవ్రీ వన్.
0: ఇట్టి గుణములు కలిగినటువంటి వినాయకుడు జగత్తులో ఎందునూ కనరాడు.

0: విల్ బి సక్సెస్ఫుల్.
1: ఇతనికి బొజ్జు చాలా పెద్దది.
0: హి హస్ గాట్ ఎ వైడ్ బిగ్ స్టమక్,
1: అనగా ఉదరంకు నిండుకుడను. జ్ఞానమే అతనికి ప్రధానమైనటువంటి శక్తి.
0: ద మెయిన్ పవర్ ఆఫ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ ఇన్ హిస్ స్టమక్.
1: ఇట్టి నాయకుడైనటువంటి వినాయకుడిని ఈనాడు మనము పూజించాలి.
0: వి మస్ట్ వర్షిప్ వినాయక ఆఫ్ దిస్ స్టేచర్.
1: ఇతనికి తండ్రి తల్లి ఎవరని?
0: ద మదర్ అండ్ ఫాదర్. హూ ఆర్ ది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ వినాయక?
1: ఏదో కొన్ని చరిత్రలు ఎందు చెప్తున్నారు కానీ కాదు.
0: యాజ్ పర్ ద స్టోరీస్ దే సే ఈశ్వర్ అండ్ పార్వతి.
1: ఇతనికి నాయకుడు లేనట్టుగా తల్లిదండ్రులు కూడాను వినాయకుడికి లేరు.
0: యాజ్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్, హీ హాస్ నో పేరెంట్స్.
1: అందరికీ మాస్టర్ అయినటువంటి యొక్క వినాయకుడికి తల్లి తండ్రి అనేటువంటి మాస్టర్స్ ఎక్కడ ఉంటారు?
0: వెన్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడి, హౌ కెన్ యూ డిసైడ్ హిస్ పేరెంట్స్?
1: కనుక ఇతనికి నాయకుడే లేనటువంటి వారు వినాయకుడు కనుక ఇతనికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం ఎవరు కూడా తెలుపుకోలేము.
0: వీ కెనాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ, ద డివినిటీ ఆఫ్ వినాయక యాజ్ హీ హాస్ నో అదర్ మాస్టర్ అబౌవ్ హిమ్.
1: ప్రభాతే దీపకు రవిహి, ఈ తెల్లవారు చేసినప్పుడు మనకు తేజస్సును అందించేటువంటి వాడు రవి.
0: ఇట్స్ ఓన్లీ రవి ద సన్ హూ గివ్స్ అస్ లైట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డాన్.
1: ఇట్టి రవికి ఎవరు తల్లిదండ్రులు?
0: హూ ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ది సన్ గాడ్ రవి?
1: ఇతని ఎవరికి తల్లిదండ్రులు లేరు, కానీ ఇతనికి తండ్రి తల్లి ఉన్నారంటుంటే అది చాలా చాలా పొరపాటు.
0: టు సే దట్ వినాయక హ్యాస్ పేరెంట్స్, యు ఆర్ మిస్టేకన్.
1: సర్వులకు తానే నాయకుడు.
0: హీఈస్ ద లీడర్, మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: సర్వులకు మాతాపితులు తానే.
0: హీఈస్ ద ఫాదర్ అండ్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ.
1: త్వమేవ మాతా చ పితా స్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం స్వమేవ. అన్నింటికి తానే మనకు తల్లి తండ్రి ద్రవ్యము అంతా కూడా తానే.
0: వినాయక ఇస్ ద మదర్, ఇస్ ద ఫాదర్, ఇస్ ద ఫ్రెండ్, ఇస్ రిలేషన్, అవర్ ఎవ్రీథింగ్, ద ప్రాపర్టీ, ద పొజిషన్స్, ఎక్విజిషన్స్.
1: ఇట్టి నాయకుణ్ణి ఈనాడు లోకము మర్చిపోతూ వచ్చింది.
0: వీ హ్యావ్ ఫర్గాటన్ వినాయక ఇన్ ద రీసెంట్ టైమ్స్.
1: సర్వులను అల్పస్వల్పమైనటువంటి వారిని నాయకులుగా తీసుకుంటున్నాం మనం.
0: వి గో బై లో పర్సనాలిటీస్ యాజ్ అవర్ లీడర్స్.
1: వినాయకుని యొక్క శక్తి సామర్థ్యములు ఎవరికి చాలా లేవు.
0: ది పొటెన్షియాలిటీ, ది కెపాసిటీ అండ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ వినాయక్ ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచమునందు సర్వ విధములైనటువంటి యొక్క ప్రయత్నములకు వినాయకుడే ప్రధాన నాయకుడు.
0: వి ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ ఆఫరింగ్ అవర్ ప్రేయర్ టు వినాయక యాజ్ హీ హ్యాపెన్స్ టు ద లీడర్.
1: ఈనాడు అట్టి వినాయకుడి యొక్క జన్మం యొక్క సంపర్కము, దీని యొక్క సంభావము అంతా ఈ దినము యొక్క సంబంధమే.
0: దిస్ డే ఈజ్ రిలేటెడ్ టు ద బర్త్డే ఆఫ్ వినాయక అండ్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ద బర్త్ ఆఫ్ వినాయక.
1: అతను పుట్టినవాడైనప్పుడే ఏదో ఒక దినము, ఒక గంట, కొన్ని స్థానములు చెప్పవచ్చును. అతను పుట్టినవాడు కాదు.
0: వీ మే జస్ట్ డిసైడ్ ద బర్త్ డే ఇన్ ఎ క్యాలెండర్, బట్ హీ హాస్ నో బర్త్.
1: సర్వ ప్రపంచమునకును తానే పుట్టించినటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: ఇట్టి నాయకునికి ఇంకొక నాయకుడు ఎక్కడ కావాలి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మాస్టర్ అబౌవ్ హిమ్?
1: వినాయక చరిత్రలో ఇది చవితి.
0: దిస్ హ్యాపెన్స్ విత్ చవితి ది ఫోర్త్ డే,
1: అనగా చతుర్ముఖమైనటువంటి యొక్క దశ.
0: ఇట్ ఈస్ ఫోర్ ఫ్యాసెటెడ్ డే.
1: వినాయక చవితి,
0: వినాయక చవితి ది ఫోర్త్ డే.
1: దీనికి అతనికి అన్ని విధములు కూడాను నాయకత్వం వహించినటువంటి.
0: అండ్ హీ ప్రిసైడ్స్ ఓవర్ ద లీడర్ ఆఫ్ ఆల్ ది ఫోర్ ఫ్యాసెటెడ్ డే.
1: సర్వ వేదములు, సర్వ శాస్త్రములు, సర్వ ఇతిహాస పురాణములు కూడాను

0: కూడాను వినాయకుని యొక్క ప్రబోధనలనే జరుగుతూ వస్తున్నాయి.
1: ద వేదిక్ గీత, ద ఉపనిషద్ టీచింగ్ అండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వినాయక, హిస్ గిఫ్ట్.
0: కనుక వేదములు ఎక్కడి నుంచినో ఉద్భవించినవి మనం తలుచుకోరాదు.
1: We should never entertain the thought that Veda is composed by any person.
0: Chatur Vedamulanta kudanu vinayakuni yokka sankalpam ide.
1: All four Vedas represent the manifestation of his divinity and the will.
0: Ee vinayakudiki sarvamunu swadhinam ayipoyinatundivi.
1: Everything is under the control of Vinayaka.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee vinayakuniki kopam annadi eppudu kudanu ledu.
1: Vinayaka has no element of anger in him.
0: ఎప్పుడుకున్నో ప్రేమ స్వరూపుడే.
1: He is the very personification of love.
0: ప్రేమ ఉండినటువంటి స్థానంలో ఈ కోపతాప అసూయ డమ్మములు ఏమాత్రమూ ప్రవేశించటం వీలు కాదు.
1: Where there is love, there cannot be envy, pride, pomp and exhibitionism.
0: అతని ముఖమును మీరు చూచి ఉంటారు.
1: You must have watched his face.
0: ఎక్కడే గాని వినాయకుడు కోపంగా ఉండేట్టుగా ఆ ముఖం మీరు చూడలేదు.
1: Have you ever seen the furious faced Vinayaka? You cannot even face him.
0: ఎప్పుడు చిరునవ్వుతోనే చిందులు దొక్కుతుంటాడు.
1: You see Vinayaka with a smiling face always.
0: తల్లిదండ్రులను పిలిచిపడినటువంటి యొక్క పార్వతీ ఈశ్వరుడు కూడాను ప్రేమతోనే పిలువబడుతుంటాడు.
1: And in fact, his approach to his parents, Parvati Parameshwara, is based on the foundation of love.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటున్నది.
1: There is a small story associated with this.
0: మనం కొడైకెనాల్ పోయేటువంటి దారి లోపల,
1: on our way to Kodaikanal,
0: ఒక క్షేత్రం ఉంటున్నది.
1: There is a pilgrimage center.
0: అది వినాయకుడి యొక్క స్థానము అని.
1: It is a place of Vinayaka.
0: అక్కడ వినాయకుడు ఇక్కడ నుంచి వచ్చాడని.
1: Where from has he come there?
0: ఎక్కడి నుంచి రాదు, అక్కడికక్కడే పుట్టాడు.
1: He has installed himself there itself.
0: అటువంటి స్థానం లోపల వినాయకుడికి ఎక్కడి స్థానము? సర్వత పాణిపాదం, తర్వతీ శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినప్పటికీ ఉండేటువంటి వినాయకుడికి ఫలాని స్థానం తనది, ఫలాంది కాంతి తంది అనేటువంటి చెప్పుడుకు వీలు కాదు.
1: Though there is a center of worship, Vinayaka is present everywhere. In everyone, at all places, in all periods of time.
0: కనుక మనం ఏదో దృష్టిని మలుచుకునే నిమిత్తమై మనం ఒక స్థానం పుట్టిన స్థానమని, ఒక స్థానం పెరిగిన స్థానమని, ఒక స్థానం సంచరించినటువంటి స్థానమని దీనికి పేర్లు పెట్టుకుని తృప్తి పడుతున్నాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీ అట్రిబ్యూట్ ఎ డెఫినెట్ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్ ఈవెన్ టు గాడ్.
0: భగవంతుడి యొక్క పుట్టిన స్థానం అనేటువంటి ఒకటి ప్రత్యేకంగా లేదు.
1: దేర్ నో సపరేట్ బర్త్ ప్లేస్ ఫర్ గాడ్.
0: పెరిగిన స్థానం మరొకటి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: దేర్ నో స్పెసిఫిక్ ప్లేస్ వేర్ హి హస్ గ్రోన్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికు ఏది పుట్టిన స్థానము, ఏది పెరిగిన స్థానము, ఏది సంచరించిన స్థానం?
1: వెన్ గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్ సో వాస్ట్ ఆల్ ఓవర్ ద యూనివర్స్, వాట్ ఈస్ ద ప్లేస్ విచ్ యూ కెన్ సే ఇట్ ఈస్ బర్త్ ప్లేస్ ఆర్ ద ప్లేస్ వేర్ హి హస్ గ్రోన్?
0: ఎక్కడ భగవంతుడు ప్రార్థిస్తూ ఎక్కడ సర్వ దుర్గుణములు కూడా దూరం చేసుకుంటారో అక్కడంతా భగవంతుడు ప్రత్యక్షం అవుతుంటాడు.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అపీలింగ్ టు గాడ్, హీ మానిఫెస్ట్ హిమ్సెల్ఫ్ దేర్.
0: కనుక దుర్గుణములు దూరం చేసుకున్నటువంటి స్థానమే భగవంతుడి పుట్టిన స్థానం.
1: ద బర్త్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఈస్ దాట్ వేర్ ద మూమెంట్ వెన్ వీ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈవిల్ క్వాలిటీస్.
0: కనుక భగవంతునికు గుణదోషుడు కాదే కాదు, గుణాతీతుడు.
1: God is beyond attributes, attributeless.
0: అతనికి ఒక గుణము మరొక గుణము లేదని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot specifically say that he has got one attribute and he is without another.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: He is attributeless, formless, eternal, immortal, nectar island, crystal clear, ancient.
0: గుణమే లేనటువంటి వానికి ఇంకా ఎక్కడ గుణం అని చెప్పడానికి వీలవుతుంది?
1: When he is attributeless, how do you say he has got a particular attribute?
0: కనుక గుణాతీతుడనగా భగవంతుడు మాత్రమే గుణాతీతుడు.
1: The one who has transcended attributes is God himself.
0: ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు కానీ అది కోపం కాదు.
1: He may appear to be angry, it is not anger in the sense.
0: భక్తులను మార్గంలో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
1: టు సెట్ రైట్ ద డివోటీస్ టు సీ దట్ దే లీడ్ కరెక్ట్
0: లైఫ్. ఆ కఠిన శబ్దమే లేకుండా ఈ భక్తులు కూడా నువ్వు వినడానికి వీలుండదు.
1: When God does not use harsh words, the devotees cannot be corrected.
0: కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
1: God pretends to be angry only to set right the devotees.
0: అన్ని కేవలము ఒక నాటకమనే కాని సరైనటువంటి సత్యము కాదు.
1: In fact, this anger is only dramatic action but not reality.
0: భగవంతునికి ఎట్టి కోపములు లేవు.
1: God has no trace of anger.
0: ఎప్పుడు అట్టి కోపమునకు అవకాశమే ఇవ్వడు.
1: He never gives scope for anger.
0: మనం దోషములు చేసినప్పుడు భగవంతుని కోపించుతున్నాడేమో అని తలుచుకుంటాం.
1: When we commit a mistake, we think that God is angry.
0: కానీ నీ దోషమును నేను జ్ఞప్తి చెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు.
1: God pretends to be angry so that you will be reminded of your own mistakes.
0: కొన్ని సమయాల లోపల భగవంతుడు మీతో మాట్లాడకుండా ఉండే సమయం లోపల స్వామికేమో కోపం వచ్చిందేమో, ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తుంటారు.
1: At times when Bhagavan does not talk to you, you think that Bhagavan is angry with you and therefore stop talking to
0: you. దానికి కోపం అనేది కాదు.
1: Bhagavan has no anger at all.
0: అన్నింటి ఎందు కూడాను ప్రేమ తత్వమే.
1: Bhagavan is full of love in every aspect.
0: ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అదే కోపంగా భావిస్తుంది.
1: In fact, the harsh words may sound as if he is angry, but its reality is love only.
0: మన నిత్య ప్రార్థనలు ఎందు కూడాను అట్టి దోషము మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి.
1: And we find in our daily life some of the mistakes that we commit.
0: నాయనా ఇట్రా అని పిలిస్తే ప్రేమతో పిలిచినట్టుగా అవుతుంది.
1: When he says softly, come close, it appears he is talking to you lovingly.
0: నాయనా ఇట్రా అన్నప్పుడు కోపంతో చెప్పినట్టుగా ఉంటుంది.
1: When he says harshly, come here, it means he is quite angry.
0: కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణములే తప్ప అన్య ప్రమాణములు కాదు.
1: This is only change in the tone, nothing to do with the reality.
0: ఇది దుర్వాసునికి వచ్చినటువంటి పేరు.
1: This is an attitude of Durvasa at one time.
0: దుర్వాసునికి కోపమే లేదు.
1: Durvasa has no anger in him.
0: దుర్వాసుడు అనగా కోపం కలవాడు అని పిలుచుకుంటుంటారు ప్రపంచంలో.
1: We think Durvasa is the other name for anger.
0: కనుక మహాభారత యుద్ధ సమయమునందు,
1: during Mahabharata battle,
0: ఈ పాండవులను దాచిపెట్టేత,
1: ఇన్ ఆర్డర్ టు కీప్ ది పాండవస్ హిడెన్,
0: వీరికి యుద్ధ సమయం లోపల ఎట్టి ప్రమాదం ఉండదు అని వారి యొక్క భ్రాంతి.
1: దే నెవర్ వాంటెడ్ టు ఫేస్ ఎనీ డేంజర్ ఆర్ రిస్క్ ఇన్ ద బ్యాటిల్.
0: ద్రౌపది వెళ్లి,
1: ద్రౌపది వెంట్
0: దుర్వాసుని ప్రార్థించింది.
1: అండ్ షీ ప్రేడ్ దుర్వాస,
0: స్వామి
1: స్వామి,
0: ఋషి నా పతులకు శాపం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: యూ షుడ్ ఓన్లీ సేవ్ దెమ్ ఫ్రమ్ దిస్ డేంజర్.
0: సూర్యోదయం లోపలనే పాండవులు నశించరుగాక అన్నాడు.
1: దే ఫేస్ ది రిస్క్ ఆఫ్ లూజింగ్ దేర్ లైఫ్స్ ద నెక్స్ట్ మార్నింగ్.
0: కనుక నా పతులకు అట్టి దోషములు ఏమాత్రం అంటకుండా కాపాడమని కోరింది.
1: షీ ప్రేడ్ టు ది సెయింట్ సేయింగ్ దట్ దే బి రెస్క్యూడ్ అండ్ సేవ్డ్ అగైన్స్ట్ దిస్ కర్స్.
0: కాపాడతానని చెప్పాడు.
1: అండ్ దుర్వాస ప్రామిస్డ్.
0: కానీ తాను కూర్చున్నటువంటి సీటు కిందనే ఒక పెద్ద 5 మందికి సంబంధించినటువంటి స్థానం ఒకటి కంప్లీట్ గా ఖాళీ చేయించాడు.
1: A huge pit was dug and emptied in order to make all these 5 Pandavas seated there.
0: దానిపైన దుర్వాసుడు కూర్చున్నాడు.
1: And he spread a wooden plank over it and Durvasa sat on it.
0: ఈ దుర్వాసుడికి కోపం వస్తే ఎవరిని శాపిస్తాడు అనేటువంటిది అందరి అందును ఈ భయం ప్రవేశించింది.
1: No one dares to be close to Durvasa because he stands for anger and he may curse any moment.
0: కానీ తిరిగి ఆ దుర్వాసుడు ఉన్నటువంటి స్థానంలోకి పోయి,
1: they went to that place where Durvasa was there.
0: విరోధి అయినటువంటి వాడు,
1: the enemy,
0: స్వామి మీరు సర్వలోక సమర్థుడు సర్వజ్ఞాన సంపన్నుడు.
1: స్వామి, ఓ సేజ్, యువర్ ఓమ్నిషియంట్ యువర్ ఓమ్నిపోటెంట్.
0: ఈ పాండవులు ఎక్కడున్నారో కనిపించడం లేదు.
1: I am not able to find Pandavas anywhere.
0: వారున్న స్థానంలో మీరు పోషించండి అన్నారు.
1: ప్లీజ్ షో మీ వేర్ పాండవాస్ ఆర్.
0: అతను చెప్పే సమయంలో కూడాను పాండవుల నా కింద ఉన్నారు అని చెప్పాడు.
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్, దుర్వాస సెడ్ హార్ష్లీ, పాండవాస్ దే ఆర్ రైట్ నౌ హియర్ బినీత్.
0: ఇది

0: కోపంతో ఉండినట్టుగా చెప్పాడు.
1: దిస్ హీ సెడ్ ఫ్యూరియస్లీ హార్ష్లీ.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగేటప్పటికే తన్నే శపిస్తాడో ఏమనుకుని ఆ అడిగినటువంటి వారు వెనుకు వెళ్లారు.
1: దే డిడ్ నాట్ డేర్ ఎనఫ్ టు పుట్ ది సబ్సీక్వెంట్ క్వశ్చన్ బికాజ్ దే ఆర్ అఫ్రైడ్ దట్ దే మే బి కర్స్డ్.
0: కానీ దుర్వాసుడు అసత్యం ఆడినాడనే కాదు.
1: దుర్వాస హాస్ నాట్ అటర్డ్ ఎ లై.
0: సత్యమని
1: హి సెడ్ ట్రూత్ ఓన్లీ.
0: శబ్దం మార్పు చేత ఆ విధంగా కనిపించింది.
1: ఇట్స్ ఓన్లీ చేంజ్ ఇన్ ద టోన్ దట్స్ ఆల్.
0: కాబట్టి సత్యానికి అసత్యానికి శబ్దములే భేదములు కాని సత్యం వేరు అసత్యం వేరు కాదు.
1: Therefore it is a change in the tone that makes the difference between truth and the lie.
0: ఎక్కడ ఉన్నారు పాండవులు? నా క్రింద ఉన్నారు అన్నారు.
1: And the question was put, where are the Pandavas? They are here right now beneath.
0: ఈ శబ్దమును పురస్కరించుకొని తాను సత్యం వెళ్లిపోయాడు.
1: After having said, he left his place.
0: ఈ విధంగా ఈ కోపం అనేటువంటిది కూడాను శబ్ద మార్పు చేత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: By changing the tone, we can bring many modifications among people.
0: తెల్లవారులే చూసినప్పటికీ ఈ ద్రౌపది చాలా బాధపడుతుండాలి. ఈనాడు నా పత్ర యొక్క ప్రాణం ఏమైపోతుందో అని బాధపడుతుండాలి.
1: Next morning, Draupadi was feeling very sad because of the risk that her husbands are going to face.
0: ఎందుకంటే చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: Because the one who has vowed to kill them is not an ordinary one.
0: కనుక అతని మాటలు సత్యమే అవుతాయి.
1: What he vowed will happen.
0: కనుక తిరిగి తెల్లవారు లేచిన తక్షణమే ఈ యొక్క దుర్వాసు దగ్గరికి వెళ్ళింది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ అప్రోచ్డ్ దుర్వాస.
0: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేదు.
1: అండ్ హీ సెడ్, దేర్ ఇస్ నో డేంజర్ ఫర్ యువర్ హస్బెండ్.
0: ఇదిగో చూడు, ఇందులోనే ఉన్నారు నీ పతులు.
1: రైట్ నౌ దే ఆర్ హియర్.
0: అప్పుడు ఆమె ఆనందించింది.
1: She was extremely happy on
0: hearing. పతిపిచ్చని ప్రసాదించినటువంటి యొక్క మీకు ఎంతనో నా జీవితం అంతా కృతజ్ఞత చెప్తున్నాను.
1: She said that she is very grateful to the sage for having saved the lives of her husband.
0: ఋషులు కాని యోగులు కాని ధ్యానులు కాని తమ యొక్క శబ్దముల చేత అనేక రకములైనటువంటి శిక్షలు రక్షణలు అన్ని జరుపుతూనే ఉంటాయి.
1: సేజెస్, సెయింట్స్, ఎస్పరెంట్స్, యోగీస్ by changing their tone of their words can bring about transformation, punish people, correct certain people, make them tread along the right path.
0: కనుకనే దుర్వాసుడు కూడాను తన వాక్ శబ్దం చేతనే రక్షణ శిక్షణ జరుపుతూ వచ్చాడు.
1: Therefore the sage Durvasa, by changing the sound of it,
0: అనేక మంది అజ్ఞానులు దుర్వాసునికు ఇంత గొప్ప తపస్సు అయిపోయినప్పుడు ఇతనికి ఇంత కోపమా అని నిందిస్తారు.
1: Ignorant people go on blaming Durvasa for his anger, who actually should not have the temper.
0: Krodham yokka antaratmanu gurtinchinatundi vare ee satyanni vicharistaru.
1: Those that know the depth, the reason behind this anger will understand the reason.
0: Devaniki etti kopamu ledu.
1: God has no trace of anger in him.
0: Kopam kaliginatundi vaadu devame kaadu.
1: If he has anger, he cannot be God.
0: కానీ రక్షించే నిమిత్తమై ఆ శబ్దములను మారుస్తూ ఉంటాడు.
1: ఓన్లీ టు ఆఫర్ ప్రొటెక్షన్ హీ చేంజెస్ హిస్ సౌండ్.
0: రక్షించే కోసమని ఆ శబ్దాలు మారుస్తుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ యూ హీ చేంజెస్ హిస్ టోన్.
0: ఏ ఋషులు ఎందుకని ఏ తపస్సులు ఎందుకని ఇట్టి కోపం అనేటువంటిది ఉండనే ఉండదు.
1: నో సేజ్, నో మ్యాన్ ఆఫ్ పెనెన్స్ కెన్ హ్యావ్ దిస్ యాంగర్.
0: కోపంను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే తపస్సు ఆచరిస్తున్నారు అని కూడా కొందరు బోధిస్తారు.
1: In fact, some feel that they would like to grow in anger. That's why they take penance.
0: కోపం సాధించడానికి ఈ తపస్సు కావాలనా?
1: In fact, penance is not needed to be angry.
0: కోపమునకు తపస్సే అవసరం లేదు.
1: For anger, penance is not required.
0: అది సహజమైనటువంటిదిగా వస్తుంది.
1: It is a natural trait.
0: కనుక ఇవన్నీ లోక సంబంధమైనటువంటి వాక్యములే ఇన్ని రకములైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వస్తున్నారు.
1: It is only the worldly feeling, the common feeling among us, that make us decide so.
0: ee vidhamuga loka samacharamulu ee charitra yendu aneka rakamuluga kanipistune untunnayi.
1: In this world we find the histories, the stories of this nature.
0: Vinayakuni yokka tattvam kodanu ittide.
1: This is the significance of Vinayaka.
0: Parvati, nayana Vinayaka okaturra ani cheppindi.
1: Parvati called Vinayaka to come close to her.
0: Deenini Eeshwarudu kodanu karipettarani kaachukunnadu.
1: Ishwara was waiting for this moment.
0: Ante Ishwarudu teliyaka kadu.
1: Not that Ishwara does not know.
0: Telise prapanchaniki bodhinchadaniki nimittamai ఈశ్వరుడు పిలిచాడు.
1: Though Ishvara is all knowing, only to teach the world, this is the action.
0: ఒక పరమని ఇచ్చి,
1: he gave him a fruit.
0: సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉండినటువంటి సమయం లోపల,
1: at a time when Vinayak and Subramanya, both of them were there,
0: ఇరువురుకొడును పార్వతి బిడ్డలే,
1: both of them are the sons of Parvati.
0: కాని ఒక పరమని ఇచ్చి, నాయన ఈ ప్రపంచమంతా నువ్వు ఒక్క రౌండ్ లోపల చుట్టుకుని వస్తే వారికి ఈ పరం దక్కుతుంది అన్నారు.
1: Parvati said, this is the gift that would be given to either of you who would successfully circumambulate all round the universe.
0: ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పళనిలో జరిగినాయి.
1: Where has it happened? It happened there in Palani.
0: అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనం ఎక్కాడు, బయలుదేరాడు.
1: Subramanya left the premises forthwith on his chariot.
0: ప్రపంచాన్ని చుట్టే కోసమని.
1: He wanted to go around the world.
0: కానీ వినాయకుడు అక్కడే కూర్చున్నాడు.
1: వినాయక sat there all the time.
0: అడుగుతున్నాడు ఈశ్వరుడు, ఏ వినాయక ఈ ప్రపంచాన్ని చుట్టుకుని రావడానికి పోవటం లేదే అన్నాడు.
1: ఈశ్వర questioned him, how is it వినాయక, why have you not prepared, why have you not started your journey going around the world?
0: ఆయన చెప్పాడు నవ్వు నవ్వి, తండ్రి నేను ఎక్కడికి పోనక్కర్లేదు అన్నాడు.
1: వినాయక smiled and said, father, I don't need to go anywhere.
0: నా దృష్టిలో సర్వము ఒక చోటనే ఉన్నది.
1: In fact, everything is here only.
0: సమస్తము ఇక్కడే ఉంటున్నది.
1: Everything is present right now here.
0: అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
1: He has decided to go round both of the parents, circumambulate both of them.
0: అప్పుడు నేనే జయించానన్నాడు.
1: And then he declared that he is the winner.
0: ఇతను ఈ విధంగా చెప్పేటప్పటికి సుబ్రహ్మణ్యుడు వస్తున్నాడు.
1: In the meantime, Subramanya was
0: చాలా అలసిపోయాడు.
1: He was very much surprised.
0: అలసిపోయి, నానా నేను చుట్టుకొని వచ్చాను ప్రపంచాన్ని అన్నాడు.
1: Having gone round the whole world, he was tired and ultimately said, father, I am the winner.
0: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, వినాయకుడు ఎక్కడా చుట్టలేదే అన్నాడు.
1: And then Ishvara started telling this way.
0: అప్పుడు ఆ వినాయకుడికి, నీయే పరని, నీవు పరించినావని ఆ ఫలము అతనికి అందించాడు, నీదే ఫలము అన్నాడు. ఆ ఫలము అనేటువంటి దాంట్లో పలనిగా మారిపోయింది.
1: And this is the result, the phalam. And that very word, the phalam, the result, has got over a period of time changed to palani.
0: పళని అని పేరు వచ్చేసేసింది.
1: That's how the name palani got.
0: అనగా వినాయకుడు సాధించినటువంటి ఫలం కాబట్టి అతని పళని అని పేరు పెట్టారు.
1: Since this is the achievement, the result of the pursuit of Vinayaka.
0: ఇట్లా అనేక రకములైనటువంటి యొక్క సంపర్కాల చేత ఈ పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: We have find so many words associated, names associated with the divinity.
0: అనగా తల్లి తండ్రులే జగత్తుకంతా గొప్ప.
1: In fact, for the whole world, one's own parents are greatest.
0: కనుక ప్రపంచమంతా చుట్టి రావాలంటే తల్లిదండ్రులను ప్రదర్శన చేస్తే చాలు.
1: It is enough if you go around the parents, that's enough.
0: జగత్తంతా నిండినటువంటి వారు తల్లిదండ్రులే.
1: It's only the cosmic form of the parent.
0: ఆ తల్లిదండ్రులే లేకపోతే ఈ కుమారుడే పుట్టినవాడు.
1: Without the parents, the son won't have any place.
0: కనుక ప్రతి పుట్టిన పిల్లలు కూడాను సుగుణవంతులు కావాలంటే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి వారు.
1: So every son, in order to be great, he should be respectful and obedient towards his parents.
0: సర్వ విజయములు కూడాను తల్లిదండ్రులే ప్రధానులు.
1: In fact, for his success, parents are mainly responsible.
0: పిల్లలు చదువు కోసమని, పాస్ కావాలని అనేక దేవాలయములకు వెళుతూ ఉంటారు.
1: And students go visit temples to secure passes in the examination.
0: తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పాకెట్ మనీ ఇస్తే దాన్ని కొనబోయే, కొబ్బరికాయలు కొనేది, పొలములు కొనేది, దేవుడికి పెట్టేది, ఈ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ఆటలు ఆడుతుంటారు. కానీ అంతర్ముఖమైనటువంటి భావాలు అర్థం కావు.
1: Out of the pocket money the students receive from the parents, they buy some coconut and make offerings to God there in the temple.
0: కనుక మనం విజయాన్ని సాధించాలంటే ఒక తల్లిదండ్రులను ప్రసన్నులు గావించుకుంటే అంత చాలు.
1: If you want to be successful, it is enough if you please your parents.
0: వారు సంతృప్తి పెడితే నీకు తప్పక సంసిద్ధుడవుతావు.
1: If your parents are pleased, you are bound to be successful.
0: కనుక ఇట్టి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై ఈశ్వరుడు పార్వతి ఈ రకమైనటువంటి పన్నాగమును పన్నారు.
1: This has been the drama of Ishvara and Parvati to teach this lesson to the entire humanity.
0: కనుక భగవంతుణ్ణి ప్రసన్నుడు గావించాలంటే ప్రేమ చేత వారిని ఆజ్ఞను శిరసావహించుకుంటే అంతే చాలు.
1: Therefore, in order to please God, యు షుడ్ ప్లీజ్ యువర్ పేరెంట్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ లవ్ అబండెంట్లీ.
0: భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘించినను చదవాలేదు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞను మాత్రము జవదాటకూడదు.
1: At times you may not strictly adhere to the command of God, but you must be highly obedient to the command of your parents.
0: తల్లిదండ్రులకంటే మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other greater God than one's own parents.
0: తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి దేవతలు.
1: They are the presiding deities to everybody.
0: అట్టి తల్లిదండ్రులను మనం ప్రసన్నులు గావించుకోవడానికి వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
1: To please them, one has to follow their command.
0: వారు ఎన్నో విధములుగా మిమ్మల్ని పోషించి
1: They take care of you in every way.
0: ఇన్ని విధమైనటువంటి అభివృద్ధికి తెప్పించారు.
1: They are responsible for your career.
0: కనుక ఏ తల్లిదండ్రులు కూడాను కుమారుని ఉల్లంఘించినటువంటి వారు కనిపించారు.
1: And in fact, we do not find any parent who would not try to meet the demand.
0: ఏదో కొన్ని కొన్ని సందర్భముల లోపల తల్లిదండ్రులు కుమారుని కోపించినట్టుగా కొట్టినట్టుగా కనిపించవచ్చు.
1: It may appear as though the parents are angry with their children. And even beat them.
0: కుమారుడి పైన తల్లిదండ్రులకు ఎప్పటికీ కోపం ఉండదు.
1: In fact, parents are never angry with their children.
0: అది సమయ సందర్భం సాధారణంగా అది కొంచెం కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది కోపం కాదు.
1: It is only the time and the situations that made them look angry.
0: అది కూడాను కుమారుని యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆ యొక్క కోపం కూడా చూపుతుంటారు.
1: They are angry only in the interest of their children.
0: కనుక తల్లిదండ్రులకు కోపం ఉన్నట్టుగా మనం ఎవరిని కూడా భావించరాదు.
1: We should never consider that parents are angry.
0: కోపమున్నటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులే కాదు.
1: If parents are angry, they cannot be called parents in any sense.
0: ప్రేమ వారి యందు ఎంతో అమితంగా ఉంటుంటారు.
1: They have limitless love in them.
0: ఆ యొక్క లిమిట్లెస్ లవ్ వల్లనే వారిని పోషిస్తూ వస్తుంటారు.
1: It is their limitless love that is taking care of them. A small example.
0: కుమారులు వస్తుంటారు.
1: Son visits.
0: కానీ ఒక్కొక్క సమయంలో కుమారుడు తప్పు చేసినప్పుడు
1: When son commits a mistake,
0: తల్లి ఒక ఏటు కొడుతుంది.
1: Mother beats.
0: ఎట్ట కొడుతుంది?
1: How?
0: ఇట్టు పొదు పెట్టి శబ్దం ఎక్కువగా అయ్యేటట్టుగా కొడుతుంది.
1: As she beats, there will be more of sound than the effect.
0: కానీ తల్లి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తుంది.
1: It looks as though she beats him.
0: తల్లికి ఎట్టి కోపము లేదు, ఎట్టి భద్రతను కొట్టదు.
1: Mother is never angry with the son.
0: ఆ యొక్క కోపం కూడాను ప్రేమ చేతనే కొడుతుంది.
1: That anger is also prompted by love.
0: ఇట్టి కోపం కలిగినటువంటి తల్లిదండ్రులను మనం కోపం కలవనేవాడని భావించరాదు.
1: Parents who pretend to be angry, we should never consider them.
0: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనపైన ప్రేమ చూపించేటువంటి.
1: Parents always shower love on their children.
0: తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది లేదు.
1: Parents don't have anger in them.
0: కానీ మీరు కోపంగా భావిస్తుంటారు.
1: బట్ వీ థింక్ దట్
0: అది మీ దోషమే, కానీ తల్లిదండ్రుల యొక్క దోషం కాదు.
1: టు థింక్ దట్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్ యూ, ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్.
0: కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులే.
1: దే ఆర్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ వారి యందు అణగమణిగి ఉండినంత వరకు మీకు అది కనిపించదు.
1: సో లాంగ్ ది లవ్ ఇస్ హిడెన్ యూ డోంట్ సీ దెమ్ సీ ఇట్.
0: కనుక కోపం వారి యందు ఏమాత్రము పుట్టదు.
1: You don't find any scope for anger in parents.
0: కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: The one with anger will never accomplish.
0: ఏ పని ఫలింపకుండు ఎగ్గును గడుగును.
1: Not only that, he'll have so many obstacles and problems.
0: కానీ ఆ కోపం కలిగిన చీ బొమ్మని పించుకొనుట చేకూరుజుమి.
1: On the other hand, the man of anger will be put to shame.
0: చీ పో అంటారు తల్లిదండ్రులు.
1: People will kick him out.
0: కానీ కుమారుని శిక్షించే నిమిత్తమే చీ పో అని చెప్పదు.
1: All this is said not to punish the son.
0: ఆ చీ అనేటువంటిది కూడాను ఎంతో బుద్ధైనటువంటి పదం.
1: And this humiliation, the insult, also has got a depth.
0: ఆ చీని చీ అనేటువంటిది ఎందుకంటే చిట్టి అనే కొట్టడం ఎంతో బాగుంటుంది.
1: And instead of totally dismissing by saying, asking it out, it can be said in a pleasing form.
0: కనుక ఇవన్నీ కూడాను ప్రేమతో పలికేటువంటి పలుకులే, కానీ కోపంతో వచ్చేటువంటి పలుకులు కాదు.
1: All these things are prompted by love, not by anger.
0: ఇటువంటి తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని పిల్లలు చాలా ప్రేమించి దాన్ని కాపాడుకోవటం అత్యవసరము.
1: స్టూడెంట్స్ షుడ్ నో ద లవ్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ దెన్ బి గ్రేట్ఫుల్ టు దెమ్.
0: కనుక తల్లిదండ్రులకు పైన కోపం రావడానికి కుమారుడు కూడా అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ నో నీడ్ టు బి యాంగ్రీ విత్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు కోపం లేదనే వినాయకుడు జగత్తుకంతా చాటినటువంటి వాడు.
1: అండ్ దిస్ ఈస్ ద డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వినాయక హూ వెంట్ రౌండ్ ద హోల్ వరల్డ్.
0: తల్లిదండ్రులకే కోపం వస్తే నేను ఉండగలనా?
1: కెన్ ఐ ఎగ్జిస్ట్ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్
0: మీ? ఉండలేను.
1: నో.
0: కనుక నేను ఉన్నాను కనుక తల్లిదండ్రుల కోపం లేదు.
1: సిన్స్ ఐఎమ్ వెరీలీ హియర్ మై పేరెంట్స్ ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ.
0: తన కోపమే తన శత్రువు.
1: యువర్ యాంగర్ ఈజ్ యువర్ ఎనిమీ.
0: తన సంతోషమే స్వర్గము.
1: అండ్ యువర్ వెరీ హ్యాపీనెస్ ఈజ్ ద వెరీ హెవెన్.
0: కనుక మనం సంతోషంగా ఉంటుండాలి కానీ కోపం ఉండాలని భావించుకోకూడదు.
1: అండ్ యూ షుడ్ ఆల్వేస్ బి హ్యాపీ, యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: కోపం కలిగిన వారికి ఏ పని పనింపకుండు.
1: ఇన్ నో టాస్క్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ యువర్ యాంగ్రీ.
0: కనుక అట్టి కోపం లేనటువంటి తల్లిదండ్రులను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we should take good care of our parents who have no anger.
0: వారి ఆజ్ఞలు శిరసా వహించుకుంటూ పోవాలి.
1: We should follow their command order.
0: ఆ విధంగా శిరసా వహించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక adhere to the command of his parents.
0: కనుక ఇతనికి నాయకుడు ఎవరు లేరు అని చెప్పి చెప్పారు.
1: So వినాయక has no నాయక leader above him.
0: ముఖ్యంగా కుమారుడు సరిలేనప్పుడు తల్లిదండ్రులకే ఒక విధంగా కోపం రావచ్చు.
1: When there's a mistake in the son, the parents may be angry.
0: తల్లిదండ్రులకే కోపం లేదు కనుక నాకు కోపడేటువంటి వారి జగత్తులోనే లేరు అనేటువంటిది తనకు అర్థం చేసుకున్నాడు.
1: Since the parents have no anger in here towards him, there are none to be angry with him. That was his conclusion.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే సుగుణంలో యొక్క సంపత్తి.
1: So the reality lies in understanding the depth and the profundity in the life of Vinayaka.
0: ఏదో ఒక్కొక్క సమయం లోపల కోపించినట్టుగా కనిపిస్తారు.
1: At one time or other we appear as if we are angry.
0: మరు క్షణంలోనే దాన్ని మార్పు తెచ్చుకుంటారు.
1: Next moment there will be change.
0: కనుక ఇట్టి తల్లిదండ్రులను మనం కోపించుకునేటువంటి వారని మనం ఏనాడు కూడా భావించరాదు.
1: We should never consider that our parents are angry with us.
0: వారికి ఏదైనా ఒక విధమైనటువంటి సినిమాని పోవాలనుకుంటే డబ్బు అడుగుతారు.
1: If you want to go to cinema, you'll ask for money.
0: కానీ ఇవ్వకపోయినప్పుడు తల్లికి నా పైన కోపంగా ఉంది.
1: When they don't give you money, you think that your father is angry.
0: మా సినిమాకు ఒక టికెట్ కూడాను డబ్బు ఇవ్వలేదు.
1: So they did not give you money.
0: అల్పమైనటువంటి కారణం చెప్పుకొని తల్లి కోపంగా ఉండేటట్టుగా భావిస్తుంటారు.
1: For the simple mean desire, you think that your mother is angry with you.
0: అల్పమైనటువంటి దానిపైన తల్లి యొక్క కోపాన్ని మనం పోల్చుకోకూడదు.
1: You can never consider to be angry on the basis of these low means.
0: కాని నిజమైనటువంటి ఒక ప్రేమనే ఉండినటువంటి సమయం లోపల
1: if they have the love in full,
0: తన ప్రాణాన్నైనా అర్పితం చేసి కుమారుని రక్షించుకుంటుంది.
1: She is prepared to sacrifice her life to save her son. What a mistake it is to think that your mother is angry with you.
0: కాని తల్లిపైన కోపం కలిగినటువంటి కుమారుడు ఎంతనో ద్వేషంగా కోర్టుకు కూడా పోతుంటారు.
1: There are some people who are angry with their mother and then draw her even to the court.
0: అలాంటి కుమారుడైనా ఉన్నారు కానీ కోపం కలిగినటువంటి తల్లిదండ్రులు లేరు.
1: There may be a bad son full of anger. There can never be a bad parent.
0: కనుక ఈనాడు కుమారుని గుణములే మార్చుకొని తల్లిదండ్రులు ప్రేమ స్వరూపులు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం అత్యవసరము.
1: So children today should understand that the parents are the very embodiments of love and should know their love.
0: ఇన్ని రకమైనటువంటి భేదములు, ఇన్ని రకమైనటువంటి చేష్టలు కుమారుడు ఎందే కలుగుతుంటది గాని తల్లిదండ్రులు ఏమాత్రము కలగదు.
1: The difference of opinion, the wrong actions are noticed among sons but not among the parents.
0: ఏదో ఆ సమయ సందర్భానుసారంగా తాను కోపడుతుంటారు గాని
1: based upon the situation they just
0: ఆ కోపం జీవితమంతా కూడా నువ్వు ధరించేటువంటిది కాదు.
1: That anger will not sustain longer.
0: కనుక కుమారుడు ఎందు కోపం లేనటువంటి తల్లిదండ్రులు లోకములో ఉన్నారు కానీ తల్లిదండ్రులపైన కోపం కలిగినటువంటి కుమారులు ఎందరో ఉన్నారు.
1: There may be many children, the sons who have got anger towards their parents.
0: వారి కూడాను కొంచెం అల్పకాలమే.
1: And that's also lasts for a short time.
0: తర్వాత తల్లిదండ్రులు బాధపడితే తాము కూడా బాధపడతారు.
1: When parents feel sad, the children also feel equally sad.
0: కనుక తల్లిదండ్రులకును కుమారులకును ప్రేమ సంబంధం ఒక్కటే నిజమైన సంబంధం కానీ ఇంకా అన్ని సంబంధములు ఏమాత్రము ఉండవు.
1: ఇట్ ఈస్ రియల్లీ ది బాండ్ ఆఫ్ లవ్, ద ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ పేరెంట్ అండ్ ద చైల్డ్ అండ్ నో అదర్ రిలేషన్షిప్.
0: ఈనాడు
1: టుడే
0: అల్ప కోపం అభివృద్ధి పరచుకొని
1: ఆన్ సిల్లీ కన్సిడరేషన్స్ వీఆర్ యాంగ్రీ.
0: కోర్టు కూడా వెళ్లి
1: వీ కో ఈవెన్ టు ద కోర్ట్.
0: అక్కడ వెళ్లి సత్యాన్ని పలుకుతారు.
1: అండ్ దేర్ వీ స్పెల్ అవుట్ ట్రూత్.
0: అప్పుడు ఆ కోర్టు యజమానుడు అయ్యా మీ తల్లి పేరేమి అని అడిగితే
1: అండ్ వేర్ దే పుట్ ఎ క్వశ్చన్ వాట్స్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్,
0: ఎదురుగా వాదించేటువంటి తల్లి పేరు ఆమె పేరే చెప్తాడు. ఆమె పేరు నాది.
1: అండ్ హీ టెల్స్ ది నేమ్ ఆఫ్ మదర్ హూ ఇస్ దేర్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఈమె ఈశ్వరమ్మ.
1: అండ్ షీఈస్ ఈశ్వరమ్మ.
0: ఈశ్వరమ్మ ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వరమ్మ?
0: నా తల్లి.
1: మై మదర్.
0: చూసావా, అక్కడ కూడా తిరిగి నా తల్లి అని చెప్తాడు.
1: అండ్ దేర్ ఆల్సో సే మై మదర్.
0: ఈ తల్లిని అడిగినప్పుడు ఈ కుమారుడు ఎవరు అంటే,
1: అండ్ ఇఫ్ యు ఆస్క్ ద మదర్ హూ ఇస్ యువర్ సన్,
0: ఆ తల్లి కుమారుడి పేరు కూడా ఎల్లయ్య మల్లయ్య అని చెప్తుంది.
1: అండ్ షీ టెల్స్ ద నేమ్ సో అండ్ సో ఎల్లయ్య మల్లయ్య.
0: ఆ పేరు ప్రత్యేకంగా చెప్పడం చేత తాను కుమారుడు కాకుండా పోడు. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పకుండా పోవటం వల్ల ఈమె తల్లి కాకుండా పోదు. ఈమె తల్లియే, ఆయన కుమారుడే.
1: బై మెన్షనింగ్ ది నేమ్ ఆర్ బై నాట్ మెన్షనింగ్ ది నేమ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ద సన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్.
0: ఇది ఏ చరిత్ర యందు,
1: దిస్
0: గొప్ప గొప్ప చరిత్ర యందు కూడా ఈ యొక్క సంబంధాలు మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి.
1: దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ ఇన్ అవర్ హిస్టరీ.
0: తల్లి పైన కోపం చేత,
1: అవుట్ ఆఫ్ యాంగర్ టువర్డ్స్ ద మదర్,
0: కుమారుడు కోర్టుకు వెళ్ళాడు.
1: ద సన్ హెస్ గాన్ టు ద కోర్ట్.
0: కోర్టుకు వెళ్ళిన తర్వాత,
1: హావింగ్ గాన్ దేర్,
0: ఆ తల్లిని హింసించాడని చెప్పని అతని పైన శిక్ష వచ్చింది.
1: అండ్ హీ వాజ్ పనిష్డ్ ఫర్ జస్ట్ పర్సిక్యూటింగ్ ద మదర్.
0: అప్పుడు ఆ యొక్క కోర్టు లోపల ఈమె తల్లి, ఈ తల్లి తన కుమారునికి చాలా చంపడానికి ప్రయత్నం చేసింది.
1: అండ్ షీ వాంటెడ్ టు పాసిఫై హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
0: అని చెప్పి వాడి పైన గురు శిక్ష అని వచ్చేసేసింది.
1: అండ్ ఫైనల్లీ ద సన్ వాజ్ పుట్ టు హ్యాంగ్.
0: కానీ నా పైన గురు శిక్ష తెచ్చాడు ఆ కుమారుడు అని తల్లి కూడా బాధపడింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్సో ఫెల్ సో సాడ్ బికాస్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్.
0: ఈ కుమారుడు కూడా తల్లి పైన చాలా ప్రేమ అభివృద్ధి అయింది.
1: అండ్ ద సన్ ఆల్సో స్టార్టెడ్ లవ్ టువర్డ్స్ ద ఫాదర్.
0: ఈ గురు శిక్ష ఇచ్చే పూర్వము, నాయన నీవు తల్లి దగ్గరికి పోయి 2 నిమిషాలు నిన్న మంచిగా మాట్లాడు అని ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాడు.
1: బిఫోర్ ద సన్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ద సన్ వాజ్ డైరెక్టెడ్ టు గో టు మదర్ అండ్ కన్వర్స్ విత్ హర్ ఫర్ ఎ షార్ట్ టైం.
0: కానీ కొంతమంది కుమారుడు ఆ తల్లిని చూసిన తక్షణమే కోపం అనేటువంటి అభివృద్ధి తెచ్చుకుని 2 చేతులు పట్టుకుని గొంతును పిసికేసేస్తారు.
1: Some of them approach their mother, they try to kill her there at that moment.
0: Satyanni gurtinchinatvanti ee kumarudu aa talli degariki poyi,
1: but the other boy went close.
0: Talli, ninnu anudani maatlanannanu.
1: And he said, I said so many bad words.
0: Kshaminchu ani paadalu muttukoni prarthinchi aaviki oka muddu pettadu.
1: And he just fell at her feet and sought her pardon and then prayed to her.
0: అట్టి కుమారుడు కూడా లోకంలో లేకపోలేరు.
1: సచ్ సన్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక కోపం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది, కానీ కోపం స్థిరస్థాయి అయినటువంటిది కాదు.
1: సో యాంగర్ ఈజ్ ఓన్లీ ఎ టెంపరీ క్వాలిటీ బట్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
0: ఇలాంటి టెంపరీ దీని కోసం మనం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీ షుడ్ నాట్ సాక్రిఫైస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏదైనా తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: వీ హ్యావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించాలి.
1: అండ్ పేరెంట్స్ హావ్ టు లవ్ దేర్ చిల్డ్రన్.
0: వీరి ఇరువురికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఒక ప్రేమ తప్ప అన్య మార్గం లేవు.
1: ది ఇంటిమేట్ అండ్ ది క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ది చైల్డ్ ఈజ్ ఓన్లీ ద బాండ్ ఆఫ్ లవ్.
0: అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ద టోటాలిటీ ఆఫ్ లవ్.
0: ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కట్టగలిపటికి ఆ ప్రేమనే అందిస్తుంటాడు.
1: And he showers love whosoever that approaches him.
0: Bharatam rayalante
1: to compose Bharata.
0: Vinayakudu nirantaram kodunu prema swarupude kanuka atanu naaku nayakuduga kavalani koraadu.
1: In fact, Vinayaka was asked to take the dictation because he is the master of all.
0: Appudu ee Mahabharatam raase samayalo Vinayakudu ratakotrakanta yajamanuduga nichadu.
1: It was Vinayaka who has taken down the entire dictation of Mahabharata.
0: కనుక ఇట్టి మహాభారతమునందు ఎక్కడే కాని ఒక్క దోషం కూడా రాలేదు.
1: ఇన్ ది ఎంటైర్ కంపోజిషన్ ఆఫ్ మహాభారత యు డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్.
0: ఎవరు రాసినది?
1: హూ కంపోజ్డ్ ఇట్?
0: వినాయకుడే.
1: అండ్ ఇట్స్ వినాయక ఇస్ కంపోజర్ హిమ్.
0: కనుక ఆ వినాయకుడికి ఎట్టి దోషములు కూడా కనిపించవు.
1: దేర్ఫోర్ దేర్ విల్ బి నో మిస్టేక్ ఇన్ వినాయక.
0: అటువంటి వినాయకుడిని మనము నాయకుడిగా ఎంచుకోవటం చాలా అదృష్టము.
1: It is our good luck to have Vinayaka as our Lord and Master.
0: Yetti paristhithi endeyalu kodunu athariki desham kaani asuya kaani dammam kaani aadambaram kaani raadu.
1: At any point of time he has no envy, no ego, no pomp, no aggrandizement.
0: Ee kopata asuya dammamulu ee yokka naradanmamulu kalisi gelinatvanti yokka dosham ane tappa daivamku sambandhinchinatvanti doshamulu kaadu.
1: The anger, the pride, envy, jealousy are the weaknesses among the human beings. Nothing to do with the divinity.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ కూడాను తల్లిదండ్రులపైన ఏదైనా అంతో ఇంతో కొంచెం కోపం ఉంటుంటే వాళ్ళని క్షమించమని కోరుకొని వారితో ఐకమత్యంగా ఉంటుండి అన్ని విధాలా వారి ప్రేమను మీరు అందుకొని మీ యొక్క అభివృద్ధిని కూడాను చూడండి.
1: Right from this day, if parents are angry with you, approach them politely, fall at their feet, seek their pardon and lead a good life.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినప్పుడే మీరు వినాయకుడి యొక్క కుమారుడుగా తయారవుతారు.
1: ఇట్స్ ఓన్లీ ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ విల్ బి ప్రాపర్ డివోటీస్ ఆఫ్ వినాయక.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు అన్ని పండుగల కంటే ముఖ్యమైనది కానా?
1: దిస్ వినాయక చవితి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
0: దాన్ని ఒకటూరు చెప్పాడు.
1: సెడ్ వన్,
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమైనది కానా అత్తవారింటికి ఏమో కొత్త పెళ్లి కొడుక?
1: యాజ్ ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ that bridegroom visits his in-law's house.
0: Muddu maradam neethoda muchataadu
1: and you converse with the relations there.
0: Odane neethoda maatiki varsalaadu
1: and you go on joking with them.
0: Puri varam ninna ati gaaravumna manam sanpudu kuda nee maama kuda.
1: The whole neighborhood will come there to visit you. Your father-in-law also will talk to you sweetly.
0: Atta varintiki egiravayya neevu.
1: Better you go on visit your in-laws.
0: తూరి పోయినామంటే మనసంతా మార్పు వస్తుంది.
1: The moment you go and visit, there will be total change in you.
0: కానీ ఇటువంటి కఠిన హృదయుడైనటువంటి వారు అత్తగారి పైన కూడా కోపం పెట్టుకుని ఆ ఇంటికి కూడా పోరు.
1: The people who are so harsh, they don't visit their in-laws also.
0: ఇవి ఈ విధమైనటువంటి చేష్టలు కొన్ని ఆహార విహారంతో లభ్యమయ్యేటువంటివి.
1: These are because of certain habits, association and food.
0: కొన్ని ఫుడ్ వల్ల వచ్చేటువంటివి.
1: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ వీ టేక్.
0: ఈ ఫుడ్ వల్లనే ఆ హెడ్ కూడా కుదరవుతుంది.
1: యాజ్ ఈస్ ది ఫుడ్ సో ఈస్ ది హెడ్.
0: కనుక ఫుడ్, హెడ్, గాడ్ ఈ ముగ్గురు కూడా సరి సమానమైన వారు.
1: సో ఆల్ దీస్ త్రీ కమ్ ఇన్ సీక్వెన్స్, ద ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: ఫుడ్ ఎలాంటిదో హెడ్ అలాంటిది.
1: యాజ్ ఈస్ ది ఫుడ్ సో ఈస్ ది హెడ్.
0: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి వాడు.
1: యాజ్ ఈస్ ది హెడ్ సో ఈస్ గాడ్.
0: కనుక మనం ఫుడ్ సరైనటువంటిదిగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ కరెక్ట్ ఫుడ్, రైట్ ఫుడ్.
0: దీనికి కొన్ని కోపం వచ్చేటువంటి ఫుడ్ ను మనం ముట్టకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఫుడ్ ఇన్ యాంగర్.
0: అందుకోసమనే ప్రాచీన కాలం నుండి కూడాను యోగాభ్యాసం చేసేటువంటి ఋషులకు ఈ ఫుడ్ ను ఒక నియమితంగా పెట్టుకున్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ ఆల్ ది స్పిరిచువల్ డిసిప్లిన్ ద ఫుడ్ ఈజ్ ఇన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: సాత్వికమైనటువంటి ఫుడ్
1: ఇట్ షుడ్ బి సాత్విక్.
0: రజోగుణమైనటువంటి ఫుడ్ కాదు.
1: The food should not be rajasic.
0: రజోగుణమైనటువంటి ఫుడ్ ని మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటారు.
1: ఇఫ్ యు పార్టేక్ రాజసిక్ ఫుడ్ యుల్ బి ఫుల్ ఆఫ్ యాంగర్.
0: ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే మనం తినే సమయంలోనే తూకం వస్తుంటుంది.
1: ఇఫ్ యు ఈట్ తామసిక్ ఫుడ్ యు బిగిన్ టు స్లీప్ వైల్ ఈటింగ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఈ రెండింటిని మనం త్యజించి సాత్వికమైనటువంటి ఫుడ్ ని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ తామసిక్ ఫుడ్ ఆర్ రాజసిక్ ఫుడ్.
0: ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు ఇలాంటిది మనం భుజించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ హాట్ స్టఫ్ ఆర్ స్పైసీ స్టఫ్.
0: అందుకోసమనే ఫుడ్ తినే సమయంలో ప్రార్థన చెప్పారు.
1: అండ్ సో వీ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ వీ యాక్చువల్లీ ఈట్.
0: మనం తినే ముందుగా ఏమని చెప్తాం ప్రార్థన?
1: వాట్ ఈస్ అవర్ ప్రేయర్ ఇన్ ద బిఫోర్ వీ డైన్?
0: చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతైన గంతవ్యం. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుండాలా. అక్కడ ఆ విధంగా చెప్పేటప్పటికీ బ్రహ్మార్పణమని మనం చేసేటప్పటికీ బ్రహ్మ తన నుంచినే ఇది విని తాను తిరిగి జవాబిస్తుంటాడు. అహం వైశ్వా నరోభూత్వా, వరే పిచ్చివాడా, నేనే నీ యొక్క రూపంలో ఉంటుండి నీ యొక్క తినేటువంటి ఆహారమును నేనే జీర్ణింపు చేస్తున్నాను.
1: Then once you offer your food saying this prayer, you get a reply from within. I am Vaishvanara in you.
0: Aham Vaishvanaro Bhutva Pranam Dehamasita Pranapana Samayuktaga Pacham Nanyam Chaturvidam. నాలుగు విధములైనటువంటి అన్నం నేను తింటూ ఉన్నప్పటికీ దానంతా కూడా నేనే జీర్ణిస్తున్నాను.
1: Though you take food in four different forms, I only ingest, digest and assimilate.
0: కనుక ఎలాంటి దాన్ని మనం జీర్ణించుకోదగినటువంటి దాన్ని మనం భుజించాలి.
1: వీ హ్యావ్ టు టేక్ దాట్ ఫుడ్ విచ్ ఇస్ డైజెస్టబుల్.
0: జీర్ణించుకు వీలు కానటువంటి దాన్ని మనం ఏమాత్రమో భుజించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ దాట్ ఫుడ్ విచ్ కెనాట్ బి ఈజీలీ డైజెస్టెడ్.
0: తినే సమయంలో ఏ విధంగా మనం ఆనందంగా వచ్చి కూర్చున్నామో,
1: the comfortable feeling with which you sit before dining,
0: ఈ భోంచేసిన తర్వాత లేచే సమయంలో ఆ విధంగా లైట్ గా లేయాలి.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ మీల్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అప్ కంఫర్టబ్లీ విత్ ఈజ్.
0: కానీ కూర్చునే సమయంలో చాలా లైట్ గా వచ్చి కూర్చుంటారు.
1: యూ సిట్ లైట్లీ,
0: లేచే సమయంలో భారంగా లేస్తారు.
1: అండ్ యూ గెట్ అప్ హెవీలీ,
0: అది సరైన ఫుడ్ కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: కనుక లేచే సమయంలో కూర్చునే సమయంలో లైట్ గా లేయాలి, లైట్ గా భుజించాలి.
1: యూ షుడ్ బి క్వైట్ లైట్ వైల్ సిట్టింగ్ అండ్ యూ ఈక్వలీ లైట్ వైల్ గెటింగ్ అప్.
0: ఇది వినాయకుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: దీస్ ఆర్ ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ వినాయక.
0: కనుక వినాయకుని యొక్క గుణములు చక్కగా మీరు దినదినములను ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీరు తప్పకుండా తొండము లేకపోయినా మీరు వినాయకులు అవుతారు.
1: Therefore, when we practice the qualities of Vinayaka, we may not have the trunk, but you are bound to be Vinayakas.
0: Prema mudita manase kahe kamara.

భవ సముద్ర సుతజనామ కేతరామనా భవ సముద్ర సుతజనామ కేతరామనా బంధు సక

భక్త జనల జీవన జన శేఖర రామ రామ

ఆత్మతత్వమభూ అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమభూ అతి

0: A person without purity of heart and mind, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchavalani aase galiginatunti vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasa galiginatunti manavudu,
0: the one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatunti manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principles.
1: Atma tattvanni kuda nutanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Veluguleni gadiyende vishakrimulainatvanti paamulu teeldu praveshisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunanda paripurna prema unchinatunti vaadu paripurnamainatunti oka hruday prema hrudayudainatunti vaaniki kamakrodha lobha moha matsaryam anatunti ahankaram anatunti vishakrimulu andulo prameshinchutaku veelundadu.
0: The one with total love at heart will give no scope for the germs of lust, greed, avarice and anger to enter.
1: Yavani hrudayamunandu ee parishuddhamaina pavitramaina prema undadu attivani hrudayamunande ee raga dveshamulu praveshistuntayi.
0: That heart bereft of purity and sacredness will be the center of all these germs.
1: Manavattvamu kevalamu parishuddhamaina hrudayamuga pavitramaina hrudayamuga premamayamaina hrudayamuga dayahrudayamainatunti hrudayamuga abhivruddhi gavinchukovali.
0: In human life we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu dayahrudayam kavali.
0: The heart of everyone should be one of
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatunti atma tattvamu adaniki sulabhanga arthamavutundi.
0: It's only then he'll be able to understand the nature of the soul.
1: Atti artham chesukunnatunti okka atma tattvanni anyulaku prabodhinche arhudu kuda avutadu.
0: Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kaani mariye panditiyam valla kaani mariye medha shakti valla kaani labhyamayyetuntidi kaadu ee atma tattvam.
0: The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి ఎందుండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితులు కారు.
0: He is not a scholar.
1: పామరులు అతి చింత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. నతపాంసి నతీర్థానాం. ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
1: ఏ జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు.
0: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti prema gala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaramu.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Neeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinstunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhyarakamainatunti oka ee aaharamu manavuni oka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi jettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way.
1: ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలనములలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking.
1: Anandamu aaharam nendu untunnadi.
0: Therefore, the bliss is there in food that we eat.
1: Bhautika sukhamunandu kani, bhautika padarthamulu yendu kani, bhautikamainatundi vishayamulu yendu kani, panchapacha paramannamulu yendu kani, ee aanandamu chikkadu manaku.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences material. Or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: ఇంకా పానీయం.
0: Then the drink.
1: త్రాగు నీరు.
0: Water.
1: త్రాగు నీరు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: The drinking water must be pure.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనస్సు ఆహారంతో చేకూరినటువంటిది.
0: సో మైండ్ ఈజ్ ద ప్రోడక్ట్ of the food, while life is the product of water.
1: Manavuniki manasu pranamu rendu pradhanamainatuntivi.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: varu maatrame taandava maatam kaakunda bhaktulu kuda nu taandava maadicharu.
0: They also made the devotees dance.
1: Bhaktulu maatrame kaakunda jagatune taandava maadicharu.
0: The whole cosmos danced as well.
1: Mauli gul kedu

0: with a continuous flow right from the head and with the broad forehead.
1: కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ.
0: With kumkuma dot on the forehead and also the redness on the tongue.
1: Tadaham.

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానమే.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such. Yet it could be experienced.
0: Pushpam yokka vasanaku roopamu ledu.
1: The fragrance of a flower has no form.
0: Vasanaku roopamu ledu kani vasanu andinchetundi pushpaniki roopamu undi.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ee aanandamuku roopamu ledu kani ee aanandanni andinchetundi yokka premaku roopamu undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: మన యొక్క ముఖమునందే వర్తింపజేస్తుంది.
1: It's love that expresses
0: reflection
1: on the face.
0: Of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానినే చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: Parama-sukhadam,
1: supreme happiness,
0: kevalam jnanamurtim,
1: is one of wisdom.
0: Nityanandam Parama-sukhadam kevalam jnanamurtim.
1: That eternal bliss, supreme happiness.
0: Ee moodinti endu untunnatundi oka aanandamu maraka prakrutamainatundi oka padartham endu kani prakrutamainatundi vishayam endu kani ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందు కానీ మనకి ఏ నాటికి కంటికి కనిపించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్ విచ్ ఇస్ నాన్ డ్యూల్ ఇన్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ నోటీస్డ్ ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్ ద వరల్డ్లీ యాక్షన్.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షం అవుతుంది, ప్రవృత్తిలో మనకి ఏమాత్రం ప్రత్యక్షం కాదు.
1: దిస్ మేనిఫెస్ట్ అండ్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్వర్డ్
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking state, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఃఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఃఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యమునకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అదే నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: is my being vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattam undaledu, leka ye jeevattamu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deenni okatoori parikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to say this, Vyasa was coming there.
0: ఆ మార్గ మధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa,
0: ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabho,
1: oh Lord,
0: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుండాలి.
1: That now the bitter war of Mahabharata.
0: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుండాలి.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుండాలి, మానవునికే కాదు.
1: To save God, one's own life, is there even an insect?
0: తమ ఆలోబిడ్డలను చూడాలనేటువంటి ఒక ఆశ కిమికేటి కాదులకు కూడా ఉంటుందాది, మనుషులకు మాత్రమే కాదు.
1: That desire to take care of one's own family, wife and children, is there among insects?
0: క్షేమంగా ఉండాలనేటువంటి ఆశ కిమికేటి కాదులకు కూడా ఉంటుంది, కానీ మానవునికి మాత్రమే కాదు.
1: That sense, that like thing for happiness, ప్రాణికి
0: కూడాను సుఖాన్ని అనుభవించాలి, ఆనందాన్ని అనుభవించాలి, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's world.
0: ఆధ్యాత్మిక చింతనకు మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: But a spiritualist says, "Oh foolish man, it is not the nature that you see, it is only God that you see."
0: విష్ణు కారకుడు, జగత్ కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్.
1: God is the cause. This world is the effect. That is the relationship. దైవము
0: లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడా దైవాన్ని.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసమును పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ ఎ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా దట్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్
0: నో అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే. తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: కానీ రెండు తెలియవు అన్నాడు.
1: But the father said he doesn't know two.
0: ఏమిటది?
1: What are they?
0: ఒకరు చెప్పితే వినడు, తాను తెలుసుకోడు, ఈ రెండే ముఖ్యత్వం ఉంటుందాయండి.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. ఈనాటి ప్రతి విద్యావంతుడు కూడాను నాకు అన్ని తెలుసు అని విర్రవీగుతున్నాడు.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: A fool who does not know himself, how does he know the nature outside?
0: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: There may be reputed elders having acquired high degrees like MA and BA.
0: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and
0: ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు.
1: దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరదు.
1: వాట్ మోర్ ఈస్ టు బి కన్వే.
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చాం అనుకుంటున్నాము.
1: We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారు అనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never.
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore, everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world, we should know the nature of the spirit.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact, every form here is really the spirit being.
0: కేవలం నీ దేహాభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్కతూరి నీ దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉండి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know the spiritual
0: things. ఇది అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమనందు ఒక కారు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category.
0: దాని వాసన కూడా వాళ్ళకి ఏమాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలీష్.
0: ఎందుకంటే గాఢమైన పరిచయం పట్టింది, అజ్ఞానం అనే పరిచయం.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం అనుభూతికి రాదు.
1: దేర్ఫోర్ దే డోంట్ రిలీష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దే ఆర్ థీస్ అండ్ థీస్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోనా ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీ
0: ఎంత అదృష్టశాలులకో ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ యు ఆర్ బోర్న్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, జన్మించినటువంటి దాంట్లో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్, ద వన్ ఆఫ్ బ్యూటీ అండ్ ద వన్ ఆఫ్
0: ఫ్రెగ్రెన్స్. ఈ మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of a gem,
0: would you keep it on the table?
1: Therefore, he just considers rather cheap and makes use of it simply.
0: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: If he knows the value of the gem or the diamond, he will keep it.
0: కనుకనే మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: Therefore, we should know the value of ఆత్మ or the soul.
0: నామ నిరూపణ మూల రతనతే, రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామరతన ధన పయో పయోరేమైని, నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: సెయింట్ తులసిదాస్ కన్సిడర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్, మోస్ట్ వాల్యుబుల్.
0: ఇది ఎవరిచ్చారు?
1: హూ గేవ్ ఇట్?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ee market ku poyina, ee shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Niki master God e.
1: God is the master of this diamond.
0: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
1: Then once you surrender to God, you can
0: have it. Ee ratnam ettukuntadi telusna?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: సో తులసిదాస్
0: వచనం మధురం,
1: the talk is sweet.
0: నయనం మధురం,
1: the eyes.
0: హస్తం మధురం,
1: hand.
0: హృదయం మధురం,
1: heart.
0: శ్రవణం మధురం,
1: ear.
0: మధురాధిపతే మధురం మధురం.
1: He is the sweetest of all the sweets.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: In fact, listening to you is
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: Your very talk is sweet.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: Your heart is all
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: Your hand is
0: అంతా మధురమే.
1: Everything is sweet.
0: నా కసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణం ఏమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్ గాడ్.

0: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
1: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గాని,
0: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఉడమియంది సుమంత శాంతి లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
1: ధనధాన్యము కలిగి ధర్మ గుణం ఉన్న పుడమియంది సుమంత శాంతి లేదు.
0: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యట్ దేర్ ఇస్ నో పీస్.

0: దేర్ ఈస్ పీస్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్.
1: అది చిత్తమను మందిరము.
0: దట్ పీస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
1: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
0: దేర్ ఈస్ పీస్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
1: అవుట్ సైడ్ ఏమిటి శాంతి? పీస్ పీస్ పీస్ పీస్ అంతా పీసెస్సే పీసెస్సే. పీస్ ఈస్ హియర్.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: ఈ నిజమైనటువంటి ఒక శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
0: In fact, if you just work for the true
1: ధనం కూడా వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది.
0: Money also will be after you.
1: సంపదంతా వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది.
0: The wealth and prosperity.
1: భోగ భాగ్యములన్నీ వాణ్ణి వెతుకుతూ వస్తుంది.
0: All the pleasure.
1: అధికార కీర్తులన్నీ వాణ్ణి వెతుకుతూ వస్తుంది.
0: Position of authority.
1: వెతకనక్కర్లేదు. కాలు కడప దాటనక్కర్లేదు. కాలు కడప దక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
0: You don't need to step forward. The very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Denla bed veskoni, air condition pettukoni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi haayi. Ide swargamu. Emiti ee swargamu? Papa swargamu.
0: We think the heaven meant the denla bed and air conditioned room.
1: Panch bhautika meant shariram anuvistundi kaani neevu kaadu kada.
0: This heaven is experienced by this body but not yourself.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: This physical body is so weak when it drops down you know not.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: Balyam
0: faith in it. Either in childhood, or at an age,
1: mudiviyando,
0: old age,
1: musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: hudaka madhyambuno,
0: or the midst of water.
1: Eppudu vilachedi erukaledu.
0: When you are going to die, you cannot say
1: maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive,
1: ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is the thing we should know.
1: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
0: God has given
1: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
0: We should know the significance of human life.
1: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
0: If we spend all the time just merely reading, when do we experience?
1: ఏమీ ప్రయోజనం లేదు.
0: No use at all.
1: కనుకనే
0: so
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment?
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాల?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గివర్, గాడ్ హింసెల్ఫ్.
1: అతనొక్కడే మాస్టర్.
0: హీస్ ఓన్లీ మాస్టర్.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him and king wanted those to be given to the poor lord.
1: Anathudu kaadu naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor lord, I have got a master.
1: Athaniki evvaru naathudu ledu athani gondabai ivvandene.
0: Rama has no master above him, you give him.
1: Anath anath naath meki naath anath anath evariki naathudu? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కరవో ఏం చేయాల? రామ భజన కర్
0: థింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ.
1: దానికి ఉండినంత యొక్క ఫలితము, దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్, యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our
1: heart. ప్రపంచానికి సంబంధమైన నీ కర్తవ్యాలు నీవర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: బట్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ యుర్ నాట్ మియర్లీ
1: నీవు మనిషి కాదు,
0: యుర్ నాట్ ఎ హ్యూమన్,
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ ఎ వెస్చర్ బుష్కోట్.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: యు మైట్ హావ్ చేంజ్ ఎ నంబర్ ఆఫ్ దెమ్ ఎర్లియర్.
1: ఇది కాదు, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహం కాదు,
0: you are not the body.
1: I am God. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: You should never forget even in a dream this statement that you are God.
1: బ్రహ్మ స్వరూపులే.
0: All are divine.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: Not two only one.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. Not two only one. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యు టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది టోటల్ నాలెడ్జ్.
1: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ సెక్యులర్ నాలెడ్జ్? యూ షుడ్ స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మ చేసే క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: ఎప్పుడే క్వశ్చన్,
1: అంధుడగువాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు,
0: యక్ష
1: చదువు కలిగి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: An educated man who will not give up his bad quality is the blind man.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు?
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు, ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టి పోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: మనం తెలుసుకోవాలి.
0: దట్ వి హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్,
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this addressed to Parvati. Parvati is nature.
1: నేను భక్తునికు రుణస్థుడయ్యాను.
0: God says that he is indebted to his devotee.
1: ఏంటి రుణము?
0: What is this?
1: వాడికి ఏ బాకీ తీసుకున్నావు?
0: What is that? Yes, taken loan from him.
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting
1: him a loan. Interest elantidi 18% 14% ee bank lo ichetvanti oka percentage kaadidi 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువ అయి ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడి.
0: ఇట్ ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడూ భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకమాడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కరుణాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యూ జస్ట్
1: కాపాడు దేవుడు అనొచ్చు, దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. Faith. Dehani pettina peru cheppukuntu ni tirugutunnaru. Chaala daga pani.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: Nenu cheppukoneni nenu palan Ramayya.
0: You say I am Ramayya.
1: Kaani nee deham peru Ramayya kaani nee Ramayya kaade.
0: Ramayya is the name of your body but not you.
1: Kaani deham peru cheppukoni bratukutunnavu.
0: But you carry out living.
1: Ee deham anityamainatundi.
0: The body is temporary.
1: Nee buduga vantidi.
0: It sounds just.
1: Eppudu ee buduga chenipothundo.
0: It's like a water bubble when it would fade away.
1: Kaani nee cheppukoni tirigavasindi emti? Nenu Brahma, aham Brahmasmi, aham Brahmasmi. Ekkadaina tirugu neeku tappaka jayam avutundi.
0: So you should introduce yourself as God. You may go anywhere.
1: Danini nee vishwasinchali.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును, కానీ ఇది ఏ సత్యం? మీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుంది.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత.
1: భూశుభ్రత.
0: The clean భూశుభ్రత.
1: రెండవది.
0: Second.
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep everything clean. అందులో
1: శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి. నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇదియే భూశుభ్రత.
0: స్వామి ఈజ్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నోస్,
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మానిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యూ మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మానిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is everywhere.
1: సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
1: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్?
1: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ద ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: స్థానమే లేదు,
0: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ హిమ్.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
0: హూమ్ సో ఎవర్ యు సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు స్పిరిట్.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి, అదే దైవం యొక్క ఆనందము.
0: ఆల్ ద బ్లిస్ ఇస్ గాడ్.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తనలో ఉంచాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti nahi.

పట్టిది ఇరుపు అరుపు అని పలుకు పలుకు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి జల్దిన తనకు, కోటి సూర్యుల దీప్తి నేటి కలిగిన దంచు, పలికిడి పలుకులు పావనములే, రూపమేలేని శక్తికి రూపు జల్ప, రూపమేలేని శక్తికి రూపు జల్ప, నెవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి.

ఎట్టి సొంపును మదిమెంచగలరు? ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది

ఆకపట్టు భరత దేశము వేదాల పట్టుకుమ్మా.

0: భారతదేశ, దిస్ కంట్రీ భారత్, ఈజ్ ద హోమ్ అండ్ ద ట్రెజర్ హౌస్ ఆఫ్ ద వేదర్. దిస్ ఈజ్ ద హోమ్ వేర్ రిచువల్ సాక్రిఫైసెస్ అండ్ పర్ఫార్మెన్సెస్ లైక్ ద యజ్ఞ యాగ హ్యావ్ అ సింబాలిక్ సిగ్నిఫికెన్స్ అండ్ ఎ డీప్ సిగ్నిఫికెన్స్. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema swarupulara.
0: Embodiment of love.
1: ప్రతి సాధకుడు తన జీవితంలో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితిమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూస్ బీన్ ద రిసిపియంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: Vanta purti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetunti niki patrulainatunti yokka sadhakulaku maroka sadhana anetunti anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamula entante oka bhrantra cheta tana jeevitamunu sutta padukuni tadwara banditaga avutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ఇష్టము, రెండవది అయిష్టము.
0: వన్ ఈజ్ ద లైకింగ్, ద అదర్ డిస్లైక్.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: ఇన్ ద వేదర్స్ ద సేమ్ హ్యాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ద డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: You have two other names for the same thing.
1: Savikarshana, Viprakarshana.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chintaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమతత్వమునే భక్తి అనుకుడును పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ ఎందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెప్తూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: ద సేమ్ సెంటిమెంట్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ యు ఆర్, ఇట్ టెండ్స్ టు బి నోన్ యాజ్ ఫ్రెండ్షిప్.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who is below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి యందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who is far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ కవితనేటువంటి దాని యందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This sadhikarshana bhakti once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvika.
1: ఈ తామసికం అనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మచ్చరముతో కూడి ఉంటుంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యముగానే ఉంటుంటారు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందున్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: Kani idi paravartik sambandham kaadu.
0: So this attitude is not something which is tuned in to the other aspects.
1: Paravarti yandu paripurna saranagati untuntadi.
0: Because in this other bhakti, the paravarti, the element of surrender is an essential feature.
1: Balichakravarti vamanaku sarvasthamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: In the such a type of bhakti, there are 9 distinctive categories.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్ని కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కానీ ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ్చ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది.
0: In the same
1: ఆదిత్యములు నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: It is certainly a lofty idea to feel that the nature around us is a visible manifestation of God himself.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను 3 విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వం నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏ కోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరైన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: That is, God is essentially God, but through this wheel of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: But then there is a close relationship between the two.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: But what you see around you tends to throw you into a sense of delusion.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagat antai kudanu chaitanyamainatunti yokka daivattamtone idi jarugutu unnadi.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantrai daggara జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెరించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెరించుచున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: ఈ చావాస్యం నిజం సర్వం దైవమే సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swarupulainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulainatti yokka nimitta karanamainatti daivatvame oka vidhamaina swarupane daristhu vastunnadi.
0: But for man who is very much part of this creation around you, in order to make him understand the truth proper, God takes up certain form, who is the basis of it all.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been called as avatarana or avatara.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: Avatarana means coming down.
1: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం.
0: Where is he coming down from?
1: నిరాకార తత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమును దిగి రావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: బట్ దోస్ డివోటీస్ హు గోయింగ్ ఫర్ ది అట్రిబ్యూట్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్ టెన్ టు ప్లే గ్రేట్ షో ఫర్ ది ఫస్ట్ కేటగిరీ, ది ఫార్మ్లెస్ అస్పెక్ట్.
1: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
0: బట్ దోస్ హూ థింక్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ టేక్ ద ఫార్మ్ యాజ్ ద బేసిస్ అండ్ దెన్ ఫైనల్లీ గో ఆన్ టు ద హైయర్ స్టేట్ ఆఫ్.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనో సృష్టియే.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: When you can understand the nature of the mind, you can understand the creation around you.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి రూపనామములను తలంచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: The son in the house addresses the master of the house as father.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandfather.
1: అదే ఇంటి ఎందు ఉండేటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house, would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: The mother regards as a son, the wife as a husband.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: The son regards him as a father.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యం అంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
1: ఈ విధముగానే అనాది కాలం నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
1: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెండ్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దేర్బై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
0: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్డ్ బై అ సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
0: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
0: The faiths or religions could be different but the path is the same.
1: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకొని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వి కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటు బ్రాహ్మిన్ క్షత్రియ శూద్ర వైశ్య అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
1: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
0: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
1: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు వేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
0: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి సచ్ యాజ్ టు సూట్ అవర్ కన్వీనియన్స్ But the basic entity, gold, is a common factor.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
0: You could have different complexions of the cow, but the milk they give is the same.
1: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
0: Or a white cow, would it give you white milk?
1: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion.
1: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
0: No, the color of the milk is the same.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
0: The
1: జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే.
0: The colors of the cows may be different, but the milk is the same.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
1: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడులై.
0: He doesn't know this. And he leads himself astray and suffers in the process.
1: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానంతమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
0: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity would we be seeking a sense of fulfillment in our life.
1: కలుపునే అనాది కాలమునుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
0: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
0: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి యొక్క సేవని దైవ సేవ.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
0: You cannot possibly worship God who is infinite.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: So we must make an endeavor to try and live in this world which is his creation.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: The service that we do to anyone is a service in the form of the Lord.
1: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
0: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: Daiva prema anekunte daniki oka vidhamainatuvanti haddulu levu.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: Leka daivamu ittivaru attivaru ani nirnayinchetunte adhikaram kuda evariki ledu.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: Kevalamu vari vari pramthulaku varu puriye kevalam aaveshapurvatamainatunte parukulu palukuru gaani daivatvanni nirnayinchetunte adhikaramu ఎవ్వరికి ఉండదని గుర్తించాలి.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ దే గెట్ క్యారీడ్ అవే బై దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ స్టార్ట్ డిస్క్రైబింగ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్. బట్ యాక్చువల్లీ నోబడీ హాస్ ద రైట్ టు డూ సో.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
0: గాడ్ హాస్ ద ఫ్రీడమ్ టు గ్రేస్ ఎ డివోటీ ఆఫ్ హిస్ ఇన్ ఎనీ మేనర్ చోజన్ బై హిమ్.
1: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into 4 ways. The first is salokya.
1: Salokya managa nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
0: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is ఇన్ ద గ్లోరీ ఆఫ్ ద
1: లార్డ్ దానిని సాలోక్య సానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది
0: ద వర్డ్ ఇస్ సాలోక్య దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్
1: దైవం యొక్క చింతన తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అది దైవ కార్యములుగానే రూపొందుతాయి
0: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్డ్
1: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు
0: We have an illustration for this in the Bhagavad Gita.
1: Mavanu smarayuchcha nannu smaristu nee yuddhamaina cheyavannadu.
0: Think of me constantly and jump into the battle field.
1: Kanuka neevu Bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamulu chesinappudiki avi bhagavantunike chendutayi.
0: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
1: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి
0: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్
1: దీనినే సాలోక్యము అన్నారు
0: దిస్ ఇస్ సాలోక్య
1: ఇంకా సారూప్యము
0: ద సెకండ్ ఇస్ సారూప్య
1: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి
0: దట్ ఇస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్
1: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి
0: which emanate from fire have the characteristic of the fire
1: agniki ye vidhamuga vedi velthuru unnado ade vidhamugane ee kanamulu kodanu vedi velthuru untuntaru
0: just as fire has its characteristic features shedding of light and burning something so also the
1: sarupyamainatundi tattamunandu daivattamunaku ye chit aanandamulu kalavo aa vyakti kodanu satya chit aanandamulu swabhavamulai untuntayi
0: so in the same manner it is sarupya type of service Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this deep feeling.
1: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatundi kanamude.
0: Every being is like a spark emanating from the Lord.
1: Kanuka deenini sarupyamu ani kuda cheptalo oka vidhamainatundi antarartham unnadi.
0: So that is why there is the inner significance to classify this as sarupya.
1: Inka samipyamu.
0: The third is called samipya.
1: Anaga. అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు చదువది ఇవి నాలుగు తత్వములు
0: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య ద సేమ్ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్ ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్ దెన్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వి హావ్ ద హోలీ గోస్ట్
1: ఇంకా ఆర్య సమాజమునందు కానీ లేక భారతీయ సంస్కృతి నందు కానీ కొన్ని విధములైనటువంటి అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు
0: వి ఆల్సో హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కల్చర్ అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే
0: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self same destination
1: vidine karma upasana bhakti gnanam ani kodanu cheptu vacharu
0: the same we have in the form of karma upasana or bhakti and gnana
1: deeniki mari oka sulabhamaina kunte maatkani manamu vicharinchinappudu kariga artham avutundi
0: Now when we try to understand the true significance of this we'll be able to appreciate it better.
1: Karma marga managa kevalamu kali baata vanti.
0: The karma marga is like the kacha road.
1: Konni shramalaku manam guri kavalsi vastundi.
0: We certainly have to undergo some hard.
1: Sharirikanga konni dukkamulaku kani aladadaku kani manam guri kavalsi vastundi.
0: We might come to some physical discomfort.
1: Shrama padavalsi vastundi.
0: We also have to undergo some trouble.
1: Bhakti marga managa bandi baata ani.
0: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఈజ్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల, ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but its through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
1: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యూ ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
1: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
0: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
1: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
0: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
1: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము,
0: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
1: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్,
0: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలునే ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there will be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: Kanukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattunandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్, ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
1: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆముష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
0: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
0: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
1: కనుక మనం ఐహికమునందు కాని ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కాని శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో either in this world or the world after, in heaven as we call it,
1: tine chine punye matya lokam visanti annaru,
0: we cannot seek happiness which is permanent, that which is basically
1: manamu chesinatvanti punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugam untuntai.
0: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
1: ee punyamunu chirinchina tirigi mitya lokamlo raavalsi vastundi.
0: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first.
1: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు మనము ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. A sense of joy, a sense of distress, a sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
1: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
0: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
1: మనసు, మాట, క్రియలు మనిషికి ఒకటైనా.
0: The thought, the word and the deed, if these were to be the same for man,
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: This is the highest form of one's life.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: It is through these three that we should plunge into service of society.
1: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ప్రొటెస్టెంట్, ఇస్లాం, ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ స్వామీస్ బర్త్డే. మెనీ పీపుల్ లైక్ చార్ల్స్ పెన్, ఇస్లాం, ఉజాకి కేమ్ క్లోజ్ టు స్వామి అండ్ సెడ్ హ్యాపీ.
1: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి లేదా ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
0: And then many others at a distance were also saying happy birthday to give joy to their own sense of feeling.
1: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
0: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
1: Birthday, birthday అనగ కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: But I am happy every second.
1: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
0: We talk of birthday, but birthday is something related to.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: The body has no permanent existence and all that is endowed into the body has to be used so that we do some activity.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: Having been born, we should try and see that in this world before we die we do something which is sacred and ennobling.
1: ee birthday swami ki ivvalsinatvanti yokka kaanuka emiti anetundi vicharinchali.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: Choti manavarannu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatvanti sariyaina kaanuka ichinattuga untundi.
0: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
1: Swami koreetvanti kaanuka adi okkate.
0: This is the gift. This is the only gift.
1: Nirmalamaina, nischalamaina, nisvarthamainatvanti yokka premanu paramatmaniki present ga andinchali.
0: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: ఈ జగత్ అంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
0: This is the field of activity.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: ఈ కళ్యాణములు మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford, go to the wealthy ones for the sake of the performance of the daughter's marriage and ask for some vessels.
1: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
0: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: దేశమనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
0: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితముగా ఉంచుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలమవుతాం.
0: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వడం అందుకుని వస్తున్నాం.
0: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి

0: టు గాడ్.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడా నా ఆశ మాత్రమే కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 68th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు పొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవిలో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: వన్ హూస్ లెటింగ్ అవుట్ క్రైస్ ఆఫ్ హంగర్, యు గో అండ్ ప్రీచింగ్ ద స్పిరిచువల్ ట్రూత్, హీ కాంట్ గెట్ ఎనీ.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: క్రై అండ్ సాషియేట్ హిస్ హంగర్ అండ్ దట్ ఫుడ్ ఈజ్ విల్ టేక్ హిమ్.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
1: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: Badalato undinatunte vaaniki oka shanti anekunte swaroopudainatte paramaatmane athaniki andinchu.
0: One who is troubled, give him peace in the form of God.
1: Anarogyamuto paritapinchetunte vaaniki oka mandu anekunte paramaatmane athaniki andinchu.
0: One who is diseased, give him medicine. That is God for him.
1: Kanukani ee vidhamuga evaru ye baadanu anubhavistuntaro ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కానీ దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది.
1: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య, వైద్య, ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు, ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: సో అవర్ ఆర్గనైజేషన్స్ షుడ్ ఎండెవర్ టు గివ్ టు దీస్ 6,000 విలేజెస్ సమ్ అసిస్టెన్స్ ఇన్ హెల్త్, ఇన్ ద ఎడ్యుకేషనల్, ఇన్ ద హెల్త్ అండ్ సచ్ అదర్ ఫీల్డ్స్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ.
1: కొన్ని త్రాగే నీరు కూడా చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
0: There are many villages which suffer from lack of pure drinking water.
1: ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: We cannot say that the government alone is going to do all.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: It is not possible. Without the cooperation of the people,
1: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: Government is something which is not independent, dependent on the people.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
1: మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇదే నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: So don't depend on the government entirely. Be self-dependent.

0: and to the extent that you can plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
1: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహమును పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశ్వరుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow beings.
1: యపతపాది యజ్ఞయాగాది కతుల వల్ల వచ్చేటువంటి ఫలితమంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
0: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
1: daiva premaku meeru paatralaithe kintakante meeru sadhinchavalsindi.
0: You secure the love of God and there is nothing greater than this.
1: Kaani aa prema tattvani konu kontha artham cheskovali.
0: But you should also try to understand the nature of this love.
1: Ee premanu mee sthayilo meeru anusaristhu anubhavisthu konni vidhamatti margamulaku avakasam andistunnaru.
0: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
1: Chaala porapatu.
0: This is a mistake.
1: Idi kevalamu prema tattvamu oka nirahankaramainatundi.
0: This love is ego.
1: Nirmalamainatundi.
0: Serene and pure.
1: Nisvarthamainatundi.
0: Selfless.
1: Sai emi chesina emi cheppina emi chusina emi talachina mee nimittame kaani sai nimittam kaadu.
0: Whatever sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
1: swarthamanta mee aanandame,
0: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
1: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
0: Your happiness is my happiness.
1: Neenu aanandam kavalanu kudanu aashinchaledu.
0: I have no separate
1: naaku aashale levu.
0: I have no separate.
1: Meer anukovachunu స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే ఇది నా కోసం కాదు మీకోసమే.
0: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
1: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
0: ఐ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
1: Yedi chesinappudiki samajam kosame.
0: And whatever I do is for the sake of the society.
1: Ippudu 57 samvatsaralu ainappudiki okka naya paisa kharchu petti nenu oka chokka kuda puttinchukoledu.
0: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
1: Vastulu ichinave dharistunnanu.
0: Whatever the devotees give, I wear.
1: ఈ నాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
0: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students. రాధాకృష్ణ హూ హెస్ గివెన్ దిస్,
1: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
1: Kanuka sai tattvani chakkaga gurtinchi sai ki swartham ledanetunte yokka dinini kuda meeru gamaninchi munmundu mana karyakramamlo ati utsahanni kuda nu penchukoni లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
0: సో అండర్స్టాండ్ దట్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: దివ్యాత్మ స్వరూపులారా మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది.
2: కనుక
1: మీరు మున్ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు ఎందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience His bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కొనుక్కుంటారు.
0: The world will very soon become a big prashantilim by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
1: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇది జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
1: అదే విధముగానే సాయి సమస్తది ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకములు జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of His organizations, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
1: ఈనాటి విమర్శలన్నీ కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హు ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya.
1: Kanuka itti vaadina manam lekka cheyaka mana aasayanni mana kartavyanni manam deekshaga pooni deenini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundagge veyali.
0: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
1: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
0: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, చాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
0: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
1: సాయి కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
0: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
1: ప్రపంచమే సాయి యొక్క గృహము.
0: ద ఎంటైర్ వరల్డ్
1: అందరూ సాయి వారే.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోందే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
1: ఇదే నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
0: This is what my hope is on this day.
1: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: పడ తొడగిరి. పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల ముఖములలంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే, సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
1: ద సన్ అపియర్డ్ సెరీన్లీ పీస్ఫుల్. ద డే స్టార్టెడ్ టు గెట్ షార్టర్ అండ్ ద చిల్ విండ్ బ్లూ ఫియర్స్లీ. ద ఫీల్డ్స్ వర్ రైప్ విత్ గోల్డెన్ క్రాప్. The farmers rejoiced in singing. The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: Dushanambulu veru durambuga netti dushanambulu వేరు దూరంబుగా నెట్టి, ప్రేమ భావములను పెంపు చేసి, సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును. ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును.
1: వీ హావ్ టు బ్రష్ అసైడ్, కీప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆల్ దట్ ద క్రిటిసిజం అండ్ ఆల్ ద బ్లేమ్, అండ్ వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, అండ్ దోస్ పీపుల్ విత్ సచ్ అన్ ఇంటెలెక్ట్ విల్ మేక్ దిస్ ఎర్త్ ద వెరీ పారడైజ్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: గడచిన 4 దినముల నుండి ప్రశాంతి లేయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది.
1: ఫర్ ద లాస్ట్ 4 డేస్ ప్రశాంతి నిలయం హ్యాస్ వర్న్ ఏ న్యూ లుక్, ఏ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్.
0: ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ, అనంతపురం క్యాంపస్ కానీ, బెంగళూరు క్యాంపస్ కానీ, ప్రైమరీ స్కూలు, హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ, ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగముల యందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు.
1: Students of all institutions, be that of Prashanthi Nilayam campus, Ananthapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggled hard with all the sincerity, steadfastness and worked all along.
0: Kevalam vidyarthulu maatrame kaaku adhyapakulu kudanu yavvanulu modalukoni vruddhula varaku kudanu ento shraminchi ground lo దీనికి సహాయం చేస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ స్టూడెంట్స్, టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్, దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్.
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము, ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సంస్థలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు.
1: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
0: Itti samasthalu jagattulo vyapinchina jagattu yokka samasyale pariharam avutundi.
1: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
0: Vidyarthulu విద్యార్థినీయులు అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
0: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు యందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ ఇన్ అకాడెమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
0: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
1: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, ద టోటల్ అండర్స్టాండింగ్.
0: ఆటలు ఎందే కాక పాటలు ఎందే కాక ఈ యొక్క బ్యాండు నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందుకు కూడాను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy.
0: ఈ లయన్స్ డాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ ఎంఎస్సీ ఎంటెక్ ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
1: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ అండ్ సో ఆన్.
0: ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్ళు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలంను వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
1: Girls from the Anantapur campus, they have undergone training under experts and they have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation and this morning also.
0: ఈ ఆటలు పాటలు అన్ని కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి స్వామిని ఆనందపరచాలి అనేటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు.
1: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him, they have done all these activities.
0: Enni vidhamulaitvanti yokka kashtamulakainanu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
1: They could bear all the difficulties and problems on their way and could proceed.
0: Enta maatramana evaru talachina anta maatrame nenu.
1: God manifests in the way you estimate, in the way you imagine him to be.
0: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: Basing on your thoughts, Bhagavan responds and reacts.
0: ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
1: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
0: Kani inta kaalam ainappatikini ye vyakti aina kudanu manassu padarthamu aneetuvanti rendinti yokka tarathamyanni gurtinchukolekapothunnaru.
1: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
0: ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ మనస్సు పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు.
1: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
0: కానీ ఈనాటికి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ what is mind ani prashna veste ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ వాట్ ఈస్ మ్యాటర్ హీ విల్ సే డస్ నాట్ మ్యాటర్ వాట్ ఈస్ మైండ్ హీ డజంట్ సే డజంట్ మ్యాటర్
0: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రము లేదు అని వాదిస్తారు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ డజంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్
0: వాట్ ఈస్ మ్యాటర్ అని పెడితే డెడ్ డస్ మైండ్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ మ్యాటర్ హీ డజంట్ హీ సేస్ డస్ నాట్ మైండ్
0: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
1: హీ సేస్ హీ డజంట్ నీడ్ టు నో
0: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
1: What man has to know today is this differentiation, distinction between the mind and man.
0: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: Man who does not know the mind is a fool.
0: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
1: So the one who knows the nature of the mind is noble.
0: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
1: Then what is the form of the mind?
0: ఇది ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
1: Where from it has originated?
0: దీని యొక్క క్రియలు ఏమిటి?
1: What is its nature?
0: దీని యొక్క మహత్తం ఏమిటి?
1: What is mystery behind it?
0: విచారణ చేస్తే,
1: if we inquire,
0: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
1: Atma, the spirit, has three powers.
0: ఒకటి మనస్సు.
1: One is the mind.
0: రెండవది బుద్ధి.
1: Second, intellect.
0: మూడవది సంకల్పము.
1: The third one is the will.
0: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: Atma, the spirit, is the combination of the mind, intellect and the will.
0: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
1: Therefore the mind has originated out of this self.
0: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
1: The vastness of the mind is beyond all measure.
0: దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
1: This is what is said in philosophy, that by mere will it can go to any far of distance.
0: Sarvatra chanamalo vyapinchipothundi.
1: In a moments of time it would be so vast.
0: Ee manasu yokka shaktini evaru kodanu gurtinchaleru vicharinchaleru.
1: The power of the mind cannot be estimated by anybody.
0: Deenini varninchutaku bhashane chaladu.
1: And the language will not be able to reach.
0: Kanukane మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్
0: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
1: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
0: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
1: Then how is the mind?
0: ఈ మనస్సుకు రూపం లేదు.
1: Mind has no form.
0: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
1: Mind works only with the help of the atmic power.
0: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
1: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
0: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించవలన కొన్ని సంవత్సరములైన కూడా చాలదు.
1: Few of the years are not enough if you go into the depth of the nature.
0: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
1: Even ages also would not be adequate.
0: రెండవది బుద్ధి.
1: The second is intellect.
0: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
1: Intellect illumines.
0: ఇది వికాసవంతమైనటువంటిది.
1: And it blossoms.
0: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
1: It investigates.
0: విచారణ చేసినమే ఈ బుద్ధి యొక్క సత్యం.
1: Intellect discriminates. It is its quality.
0: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
0: ఇంకా సంకల్పము.
1: అండ్ దెన్ ద విల్.
0: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
1: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful than now and also would bear
0: samskaravantamainatundi
1: and it's the one of culture in the
0: samskaram anage emti.
1: What do you mean by
0: chedunu duram chesi manchini poshinchadame?
1: The refinement or culture meant removing all that is bad.
0: Nitya jeevithamlo manam ee karmalu aacharistunnamo aa karmalu yokka doshamulanu nirmoolam gaavinchi దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
1: ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అడల్టరేషన్ ఆర్ పొల్యూషన్. మేక్ ఇట్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్.
0: సంస్కారం అంటే ఒక పెద్ద శ్రమతో కూడినటువంటిది కాదు.
1: దిస్ కల్చరల్ రిఫైన్మెంట్ ఈస్ నాట్ స్ట్రీ.
0: ఈ విధంగా మనోబుద్ధుల యొక్క సంస్కృతిని వర్ణించవలన ఏ గ్రంథములు కూడా సాధ్యం కాదు.
1: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
0: Kani ee naati sankalpam naaku ee manassu buddhi ee samskaramulu moodintini gurinchi chakkaga ee naati nunchi pillalaku bodhinchalane aasha kalugutundadi.
1: Bhagavan wants us to know and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
0: What relationship? Powers.
1: The powers of the mind, intellect and the thought.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
1: టు బిగిన్ విత్
0: పదార్థము
1: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్
0: పదార్థం లేకుండా మనసు లేదు మనసు లేకుండా పదార్థం లేదు
1: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద మైండ్ మ్యాటర్
0: ఇది గులాబీ పుష్పము ఇది ఒక పదార్థము
1: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్
0: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు
1: Without this matter, the rose flower, it cannot get into your head.
0: Manase lekunda pote ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
1: Without the mind, you cannot see this rose flower.
0: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
1: This mind carries with it three important features: reaction, reflection and resound.
0: Kaduga manasu yokka prabhavamu chaala goppadi.
1: The effect of the mind is very mighty.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్
0: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వాడే మానవుడు
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్
0: ఏదో సంకల్పం యొక్క ప్రభావమే మనస్సు యొక్క స్వరూపం అనుకుంటారు
1: యూ థింక్ దట్ మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్
0: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి
1: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్
0: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది
1: ద థాట్ ఆల్సో హ్యాస్ అ ఫౌండేషన్
0: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుండాలి
1: ద థాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్
0: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది
1: అండ్ ఇట్స్ ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చైతన్య
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది
1: In everyone there is this principle of vijnana that blossoms
0: కాని కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లర్నింగ్ దేర్ టెక్స్చువల్ లర్నింగ్ విచ్ దే హావ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్స్
0: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు
1: అక్విజిషన్ ఆఫ్ సచ్ స్కిల్స్ విల్ నెవర్ మేక్ యూ ఎడ్యుకేటెడ్
0: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి
1: A truly educated man must know what is to be known, what is to be recognized.
0: Atma vijnanamulu gurtinchaleinatundi vaadu enni vidyalu nerchukodanu moorkude.
1: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
0: Vidyavantude untuntadu.
1: We have an educated man.
0: Atan daggari poi meeru oka prashna veyandi.
1: If you go and put a question,
0: ayya meeravaru ani prashninchandi.
1: If you ask him, sir, who are you?
0: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
1: In spite of all of his high education, he will not give you correct answer.
0: అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు.
1: He will say, my name is Ramashastri.
0: రామశాస్త్రిని దేహాన్ని పెట్టినటువంటిది కానీ నీవు కాదే.
1: Ramashastri's name given to you, but not your true self.
0: మరి మీరెవరు అని రెండో తొలి ప్రశ్నించండి.
1: If you ask him again, then who are you?
0: నేను ఒక పండితుడను అంటాడు
1: అండ్ హీ రిప్లైస్ ఐఎమ్ ఎ స్కాలర్
0: అది కూడా సరైన జవాబు కాదు
1: ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్
0: పాండిత్యం నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు
1: స్కాలర్షిప్ ఇస్ ద వన్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ నాట్ ది ట్రూ
0: మరి మూడో ప్రశ్న ఏంటి మీరెవరని
1: ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఫర్ థర్డ్ టైమ్ హూ ఆర్ యూ
0: అయ్యా నేను ఇండియన్ నేను అమెరికన్ నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేరును ఉచ్చరిస్తాడు
1: అండ్ హి గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్ ఐఎమ్ ఇండియన్ అమెరికన్ రిఫరింగ్ టు హిస్
0: నేటివ్ ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు వృత్తి పేరు దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకు ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్ ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్
0: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని విద్యాతత్వాన్ని వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు
1: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ He has got the knowledge of his body, the profession, and the place he belongs to.
0: Atma jnanam lenetunti vaadu deha jnanamto enta varaku jeevinchagaladu.
1: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
0: విద్యను అభ్యసించినటువంటిది దేహమే.
1: It is the body that has learned.
0: విద్యను పోషించినటువంటిది దేహమే.
1: The body sustains the knowledge.
0: ఈ విధంగా చూస్తే ఇవన్నీ నీ చేతిలో ఉన్నటువంటి ఒక పరికరములే.
1: They are of your own making. They are your own instruments.
0: నీ పరికరములు నీవా లేక పరికరములకు ఆధీనుడైనటువంటి వాడు నీవా?
1: In fact, are you the instrument or are you the holder of the instrument?
0: కాబట్టి ఈ పరికరములంత కూడాను నీ యొక్క స్వాధీనంలో ఉండేటువంటి పనిముట్లు.
1: These are all the instruments that are under your control.
0: You are the master.
1: You are the master.
0: అందుకోసమని వేదాంతం చెప్తుందది, master the mind, be a master mind.
1: So Vedanta says, master the mind, be a master mind.
0: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
1: So you should be a master for all these.
0: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
1: After thorough inquiry, now put this question, who are you?
0: అప్పుడు ఆయన చెప్పగలడు.
1: Then he can give the answer.
0: అయ్యా, దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
1: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated the passage of time. Now I realize that I am beyond the time and the body.
0: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడాను తాను ఆడిస్తూ ఉంటుండాలి.
1: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of life.
0: కానీ నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
1: But he is forgetting the very master.
0: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
1: He is deluded by the dance.
0: ఈ నాట్యం ఆడేది దేహమే.
1: And the body that dances.
0: దేహాన్ని చలింపజేసేటువంటి ఆత్మ.
1: It is the self that makes the body move.
0: కనుకనే దేహాభిమానం నీవు అభివృద్ధి పరుచుకొని
1: I have developed body attachment.
0: ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కాని, విద్య యొక్క ప్రభావాన్ని కాని నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
1: I go by the name of my country and the profession and the knowledge I acquire.
0: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: ఇవన్నీ కూడాను క్షుద్రమైనటువంటివి.
1: After all, they're so low.
0: క్షణంలో నశించిపోయేటువంటివి.
1: They vanish in a moment of time.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: సత్యమే నీ పేరు.
1: Your name is truth.
0: అది ఆత్మ.
1: That is the self.
0: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
1: Totally relying on the self or atma. Developing that the knowledge of the self, you have to give up the body attachment.
0: ఆత్మజ్ఞానమైనటువంటి అణు మాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: So long there is దేహాభిమాన body attachment, you will not have ఆత్మజ్ఞానం.
0: ఏదో కొన్ని గ్రంథముల నుంచి చదివినటువంటి కొటేషన్స్ తీసుకుని నీవు జవాబులు చెప్పవచ్చును.
1: You may give the reply basing on the information from textual knowledge.
0: ఈ కొటేషన్స్ అంతా కూడా కేవలము సరైనటువంటి కాదు.
1: The quotations are not correct anyway.
0: ఇది డైలీ జరిగేటువంటి యొక్క మ్యాజిక్లు.
1: It's all the gimmicks and the magics of the daily routine.
0: ఇది నీవు కాదు.
1: That's not your true self.
0: నీవు కమకమేన అన్నిటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: You are the very master, the power, the center of all.
0: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: You have to make every attempt to know the power of Atma, the self.
0: మొట్టమొదట నీవు మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకునరా.
1: To begin with, know the nature of the mind.
0: మనసు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
1: Then you will understand how great the mind is.
0: ఈ మనసు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
1: The effects of the mind cannot be decided in a way.
0: మనిషి ఎందే పుట్టి, మనిషి ఎందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం.
1: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
0: కర్మలన్నీ మనసు. కర్మలన్నీ మనసు.
1: ఆల్ యాక్షన్స్ రిలేటెడ్ టు ది
0: మైండ్. కష్టములు అది ఒక మనసు.
1: ది డిఫికల్టీస్ ఆల్సో.
0: జీవించుట ఒక మనసు.
1: ది డికే.
0: చెడుపు మనసు.
1: ది ఫెయిల్యూర్.
0: ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే.
1: దే ఆర్ ఆల్ ది ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ది మైండ్.
0: కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should know the effect and the influence of
0: mind. మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడు మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
1: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
0: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారి కాగలవు?
1: If you cannot control your senses, how can you be the master of others?
0: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ యూ కెన్ బి ద మాస్టర్ ఆఫ్ ద
0: కనుక మొట్టమొదటి నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
1: సో ఫస్ట్ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: పుట్టుట ఒక మనసు,
1: ద బర్త్
0: భూమి నుండి మనసు,
1: లైఫ్
0: సంసారం ఒక మనసు,
1: ఫ్యామిలీ
0: చావు మనసు,
1: డెత్
0: బాల్యమంతా ఈ మనసు, వార్ధక్యం ఒక మనసు, జీవించుట ఒక మనసు, చెడుపు మనసు, కర్మలన్నీ మనసు,
1: కష్టములు
0: ఒక మనసు, సంతసం ఒక మనసు, చింత మనసు,
1: అండ్ ద మిస్టరీ దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ అండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద మైండ్. ఆ
0: మనసు యొక్క ప్రభావమే.
1: ది హోల్ థింగ్ ఇస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
0: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని,
1: విత్ దట్ పవర్ఫుల్ మైండ్ ఇన్ యూ,
0: నీవు అల్పునిగా భావించుకుని,
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ లో,
0: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు.
1: యు ఆర్ సింప్లీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: అది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్ ఈస్ ది సైన్ ఆఫ్
0: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ఫూల్ దాన్ యూ.
0: నేను అన్ని తెలుసు అనుకుంటున్నావు.
1: యూ థింక్ యూ నో ఆల్,
0: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు.
1: సమ్ టైమ్స్ యూ నెగ్లెక్ట్ అదర్స్.
0: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు.
1: యూ డోంట్ నో దిస్ నాలెడ్జ్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు.
1: యూ గోన్ నోయింగ్.
0: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత, కష్టముల చేత కృంగిపోతున్నాడు.
1: దట్స్ ద రీజన్ వై మ్యాన్ హెస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్ అండ్ ఫెయిల్.
0: మానవుని యొక్క దుఃఖములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రైమార్డియల్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్?
0: ఈ సుఖ దుఃఖములకు మూల కారణం నీవే.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ప్లెజర్.
0: దీనికి మరొకరు కారణం కాదు.
1: నో వన్ ఎల్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత.
1: బికాస్ యూ డోంట్ నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ సుఖ దుఃఖాన్ని నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
1: యు గో బై యువర్ ప్లెజర్ ఇన్ ద పెయిన్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖ దుఃఖములు నీ వెంట రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ సెల్ఫ్, యూ విల్ నాట్ బి అఫెక్టెడ్ బై ప్లెజర్. నిన్ను
0: సాధ్యం కాదు. నిన్ను తాకుటకు కూడా సాధ్యం.
1: నో వన్ కెన్ టచ్ యు ఎనీవే.
0: కనుకనే సుఖ దుఃఖములకు మూల కారణము నీవే.
1: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు.
1: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్, దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్.
0: ఇది మరింత పాపం.
1: ఇట్ ఈస్ ఎ సిన్.
0: నా కష్టములకు వాడు కారణము, నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ సో అండ్ సో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్. ఇట్
0: చాలా పాపము.
1: ఇట్ ఈస్ ఎ సిన్.
0: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్.
0: ఎవరు నీ దుఃఖములకు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ ద కాజ్ ఫర్ యువర్.
0: నీకు నీవే కారకుడు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ పెయిన్.
0: కనుక నీకు నీవే రెస్పాన్సిబిలిటీ, కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
1: యూ హ్యావ్ టు టేక్, యూ హ్యావ్ టు ఓన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. కెనాట్ బ్లేమ్ అదర్.
0: కారణము,
1: ద రీజన్,
0: నీ యందు సరైనటువంటి నీతి భావం లేకుండా ఉంటుంది.
1: యూ డోంట్ హ్యావ్ మొరాలిటీ విత్ ఇన్ యూ.
0: అనగా చక్కని నడత,
1: మీనింగ్ ప్రాపర్ కాండక్ట్.
0: ఈ నడత వల్లనే, ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది.
1: ద ప్రెసెంట్ డే కాండక్ట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ కల్చర్. సంస్కృతి
0: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది.
1: అండ్ ది వెరీ కల్చర్ దట్ యు అక్వైర్ టుడే విల్ మేక్ యువర్ స్వభావ.
0: నేటి స్వభావమే రేపటి గమ్యమవుతుంది.
1: అండ్ ద వెరీ హ్యాబిట్ స్వభావ విల్ బి ది గమ్య ద గోల్.
0: నీ సంస్కృతమునకు, నీ భావమునకు, నీ గమ్యమునకు, నీ సంకల్పమునే మూల కారణం.
1: దేర్ఫోర్ ఫర్ యువర్ కల్చర్ ద ఫీలింగ్ అండ్ ద గోల్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది.
1: యాజ్ ఈజ్ యువర్ పాత్ సో ఈజ్ ద గోల్.
0: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: Therefore you have to know the morality in the beginning.
0: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము.
1: And the results of all the moral principles that you adhere to.
0: ఈ కర్మ యొక్క సిద్ధాంతమన్నీ కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: All these things will have the mind as their origin.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనస్సు మన వెంటనే ఉన్నది.
1: Mind is with you.
0: మనసు లేకుండా మనిషి కాడు.
1: నో హ్యూమన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మైండ్.
0: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ దిస్ హ్యూమన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద మైండ్ విచ్ ఈజ్ ఇన్ హిమ్, విత్ హిమ్.
0: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
1: వితౌట్ నోయింగ్ ద మైండ్ హౌ కెన్ యూ కాల్ యువర్
0: చెప్పే అధికారం కూడా లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిక్లేర్.
0: ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది.
1: దట్ డే వెన్ యూ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
0: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
1: Vedanta means the purpose, the goal of all Vedas.
0: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
1: That is the knowledge of the self.
0: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
1: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
0: ఈ ఆత్మ అనేటువంటిదే కంట్రోల్ రూమ్.
1: And this ఆత్మ, the self, is the control room.
0: ఆ కంట్రోలర్ రూమ్ నువ్వు స్వాధీనం చేసుకో.
1: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
0: అన్ని ఇంద్రియములు కూడా క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
0: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
0: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
0: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
1: So Atma, the self, is the main switch.
0: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
1: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs. ఇది
0: నీకు నీవు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
1: And these are of your own making.
0: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
1: You have built a big mansion.
0: ఇది బెడ్రూమ్.
1: This is the bedroom.
0: ఇది బాత్రూమ్.
1: This is the bathroom.
0: ఇది స్టోర్ రూమ్.
1: స్టోర్ రూమ్.
0: ఇది కిచెన్ రూమ్.
1: This is the kitchen.
0: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరు వేరు పెట్టుకున్నావు.
1: And you have categorized them as different rooms for purpose.
0: ఎవరు పెట్టుకున్నటువంటిది?
1: Who made them so?
0: నీవు పెట్టుకున్నటువంటివి.
1: They are of your own making.
0: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
1: That's your decision.
0: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
1: And there is a wall separating the bathroom from the rest.
0: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: There lies a wall there near bedroom.
0: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: So also the drawing room.
0: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: The dining hall also has a wall.
0: ఈ గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింప చేసుకుంటున్నావు.
1: Only the walls separate the building into different rooms.
0: Walls anta kotti vesesesthe oka vishalamaina hall ga tayaravutundi.
1: If you remove walls, you'll find a very big hall there.
0: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారం చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యూ గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
0: ఈ రూములు ఇంతంత వాల్స్ ఏ ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
1: అండ్ యూ గో బై దిస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆర్.
0: కాదు కాదు.
1: నో,
0: విశాలత్వాన్ని పొందాలి.
1: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఏ అనంతమైనటువంటిది.
1: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
1: యూ హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అల్పమైన స్వల్పమైన దేహాభిమానం పెంచుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో.
0: కనుక అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
0: ఈ జన్మలో క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ పోవాలి.
1: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యూ కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఏమిటి ఈ దేహం?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఎంత నాది అంటున్నావు.
1: అండ్ యూ క్లెయిమ్
0: ఎంతవరకు నీది?
1: హౌ లాంగ్?
0: ఈ దేహం ఉండేంత వరకే.
1: So long you live.
0: తర్వాత ఎవరిదో?
1: లేటర్?
0: ఏ పేరు వస్తుందో?
1: వాట్ నేమ్ ఇట్ వుడ్ గెట్?
0: కాబట్టి నీవెందుకు దీనికి నాది అనుకుంటున్నావు?
1: దెన్ హౌ డు యూ క్లెయిమ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు యు?
0: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
1: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్.
0: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
1: హియర్ వీ ఫైండ్ టూ, ఐ అండ్ మైన్.
0: నేను అనేటువంటిది ఆత్మ.
1: I is the self, Atma.
0: నాది అనేటువంటిది మ్యాటర్.
1: నాది, మైన్ ఇస్ మ్యాటర్.
0: ఈ ఆత్మ యొక్క తత్వమే మనస్సు.
1: Therefore the nature of Atma is the mind.
0: మనసు యొక్క ప్రభావమే ఈ పదార్థము.
1: The effect of the mind is
0: కాబట్టి మనస్సు పదార్థం యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడు సర్వము ఒక్కటైపోతుంది.
1: Therefore when once you know the nature of the mind and of the matter, everything else will be known.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు లాంగ్ లైఫ్, దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
1: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యు.
0: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్
0: ఏజ్. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: ఈ వయసే మనస్సు.
1: Therefore the nature of Atma is the mind.
0: మనసు యొక్క ప్రభావమే ఈ పదార్థము.
1: The effect of the mind is this
0: matter. కాబట్టి మనసు పదార్థం యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడు

0: డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
0: ఇట్స్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
1: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నా తిరిగి మనకు చిక్కదు దక్కదు.
0: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
1: కనుక ఈ వయసును చాలా ప్రధానమైన లక్ష్యంలో తీసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
1: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
0: యూ హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్డ్ టు నో అట్ దిస్ ఏజ్.
1: లేకపోతే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
0: వెన్ ఆర్ యూ గోయింగ్ టు లర్న్?
1: మసలలేవు, కన మసగలు, మోమును మడతల పడే తల నరిచే కదా. ముసలి కోతి అని పనివా పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూర తోలు బొమ్మ.
0: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
1: Andamu, prayamu, undani chikkaku roranna.
0: Oh man, don't pride yourself because of your beauty. And you...
1: Munnunnadira tondaraloni musulitanammanu musulla pandaga.
0: There lies the festival of the old age at the very doorstep.
1: Appudu ninnu evaru chustaru?
0: Then who will look at you?
1: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
0: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
1: సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
0: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
1: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫార్ యు ఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
1: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
0: అట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నో బడీ కెన్ సే.
1: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
0: సో డోంట్ హ్యావ్ టూ మచ్ బాడీ.
1: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
1: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
0: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
1: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
0: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
1: నీవెవరు?
0: యూ
1: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
0: అండ్ దట్ వెరీ ఐ ఈస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
0: ది ఐ ఈస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకటి చేస్తాడు.
0: ఇఫ్ యూ సే రామయ్య, వన్ విల్ సే ఐ.
1: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
0: ఇఫ్ యూ సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
1: అప్. ఈ ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
0: హూ ఈస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
1: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
0: శాస్త్రి
1: నేను నేను నేను అని అంటున్నాడు.
0: సో దిస్ ఐ ఐ
1: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందుకు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
0: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైంగ్ ఐ ఐ అండ్ దిస్ ఐ ఈస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
0: దిస్ ఐ ఈస్ ఫండమెంటల్.
1: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
0: It is out of this eye the remaining things followed.
1: Meeku telisu untadi inni deepalu ikkada velugutunnayi.
0: You find so many bulbs here burning.
1: Adhe reethiga deepavali roju oka deepam nunchi aneka deepalu antinchukuntu pothuntam.
0: Same thing happens during the time of deepavali when you light so many lamps there.
1: Kaani inni deepalu velagadaniki enta kharchu pettali, enni nippulu piyali ani anukuntavu.
0: How many times you should light every lamp? How much time you should spend?
1: అంటి ఎందుకుంటుంది ఒకే కరెంట్.
0: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్స్.
1: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నిలిచిపోతే ఈ బల్బ్స్ అంతా నిలిచిపోతాయి.
0: వెన్ దేర్ ఇస్ పవర్ కట్ ఆర్ ఫెయిల్యూర్ యూ డోంట్ గెట్ ఎనీ లైట్.
1: కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఒక బల్బ్ వంటి వాడే.
0: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
1: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
1: ఇది ఏ జనరేటర్?
0: గాడ్ ఇస్ జనరేటర్.
1: రేటర్ అంటే
0: జనరేటర్.
1: అదే జనరేటర్.
0: దట్ ఇస్ జనరేటర్.
1: జనులంతా కూడా నువ్వు ప్రకాశింపజేసేటువంటిది
0: జనరేటర్, మేకింగ్ దట్ పీపుల్ షైన్ జనరేటర్.
1: ఆ జనరేటర్ నువ్వు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
0: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
1: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
0: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు హూ ఆర్ యూ, యు షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
1: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద మైండ్, యూ షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
0: ఇట్ నాట్ ద మ్యాటర్
1: అని చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ సే సో.
1: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: దెన్ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
0: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్.
1: ఈ కూడా దీని అంశాలే.
0: దేర్ ఆల్ ద స్పార్క్స్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: మైసూర్పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానమంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్పాక్, నో గులాబ్ జామ్.
0: యు హావ్ గాట్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్.

0: గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్ బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
1: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
0: God is the only divine master.
1: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీవు వండుకో తింటున్నావు.
0: అండ్ బికాస్ ఆఫ్ ది డివినిటీ ఆఫ్ ద షుగర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
1: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
1: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికు మనసే.
0: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
1: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
0: బికాజ్ ఇట్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: మనస్సు అనేటువంటిది మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యూ థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, ఇట్ యువర్ మిస్టేక్.
1: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
0: సిన్స్ యు ఆర్ మంకీ ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇంటు ఏ మంకీ.
1: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
0: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ యాజ్ ఎ మ్యాన్ ద మైండ్ కెన్ నో ఎ
1: మంకీ.
0: ఓ దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
1: మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
0: అండ్ ఇట్ టర్న్స్ ఇంటు మ్యాన్
1: కైండ్. మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి
1: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి ఆఫ్టర్ మ్యాన్ కైండ్.
1: మ్యాన్ గా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాన్.
1: నీవు మంకీగా కాకూడదు.
0: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
1: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఎంత ఒక కోతి వాదిలిపోతుందండి అంటారు.
0: అండ్ వెన్ యూ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్ యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
1: కోతి ఎంతో మేలు.
0: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ మచ్ బెటర్.
1: ఆ కోతి రామాజ్ఞ శిరస వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ కుడ్ గో ఓవర్ టు లంక క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
1: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
0: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
1: నీవు దైవ కార్యములో ఏం పాల్గొన్నావు?
0: What is your role in this divine program?
1: నేను దైవ కార్యములో పాల్గొన్నాను.
0: I participated in the divine activity.
1: కాబట్టి నేను రామాజ్ఞను శిరసావహించాను.
0: I followed the command of Rama.
1: రాముని దగ్గర దీనుడిగా ఉన్నాను.
0: I was so humble in front
1: of Rama. రాముని దగ్గర ధీరుడిగా ఉన్నాను.
0: But in front of Ravana I was mighty.
1: చెడ్డదాని దగ్గర ధీరుడై నిలచాలి.
0: Therefore in front of a bad you should be courageous.
1: ధీరుడై నిలచాలి.
0: In front of the mighty one you should be so humble.
1: అది కోతి మనకు బుద్ధి చెప్తుంది.
0: And that is a lesson by that monkey.
1: కాబట్టి మనం కోతులు కాకూడదు.
0: So we should never be a monkey.
1: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతి అయిపోయింది.
0: And that monkey is monkey.
1: ఆ తోక లేని కోతిలే మీరందరూ.
0: And we are all monkeys without tails.
1: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రం మానవుడు అనుకోకూడదు.
0: బికాజ్ వీ డోంట్ హావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్సెల్ఫ్స్.
1: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
0: దో టెయిల్ ఇస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కనుక ఆ గుణములు పూర్తి విమోచన గావించి
0: దేర్ఫోర్ షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ.
1: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
0: అండ్ షుడ్ గెట్ ఇన్ టు సీక్రెట్ పాత్.
1: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
0: అండ్ కీపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్.
1: ఆత్మ అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద స్పార్క్.
1: ఈ మనస్సు బుద్ధి సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద హార్మన్ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్ ద మ్యాటర్ అండ్ ద థాట్.
1: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యులర్.
1: చిన్న మాటలతో చెప్తున్నారు కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ వెరీ సింపుల్ వే, యట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
0: అండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ డజంట్
1: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటది.
0: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూ యువర్ లైఫ్.
1: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటది.
0: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
1: కనుకనే సంస్కారం చాలా గొప్పది.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్
1: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ సంస్కార కల్చర్.
1: ఆ సంస్కారం మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
1: మీలో ఆ సంస్కారం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
1: సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
0: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్.
1: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతే
0: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: కానీ సంస్కరింప చేసుకోవాలి.
0: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
0: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
1: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్.
1: మహాబంగారం వంటి వంటిది.
0: ఇట్ ఈస్ గోల్డ్.
1: అపరంజి.
0: ఇట్ షైన్స్.
1: మరణం ఏమాత్రము ఇందులో కాలరాదు.
0: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం.
0: ద షైనింగ్ culture of Bharat is forgotten today.
1: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
0: We have forgotten to respect elders.
1: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
0: We are not humble in front of mighty.
1: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
0: And in fact we are not loving respecting
1: them. దేని నువ్వు మర్చిపోంది?
0: What is that you have not forgotten?
1: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
0: But you only retain that what you studied. హౌ లాంగ్,
1: ఇది కేవలము నీ తల ఉండినంత వరకు ఇది సంస్కృతి.
0: అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ దిస్ నాలెడ్జ్ సో లాంగ్ ది హెడ్ ఎగ్జిస్ట్, తర్వాత
1: ఏ మాత్రము మనం వెంట రాదు.
0: దేర్ ఆఫ్టర్ ఇట్ విల్ నెవర్ ఫాలో.
1: ఏ మానవుడికైనా,
0: ఫర్ ఎనీ మ్యాన్,
1: ఎప్పటికైనా,
0: ఎనీ టైం,
1: కట్టగడపటికి మానవుడు పోయే సమయ లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
0: ఫర్ ఎనీ మ్యాన్ at any point of time nothing will follow him as he departs from this world. It's
1: samskara
0: only constant
1: samskara vastundi anukuntunna, samskaram ni ventane raadu.
0: It is only samskara that follows you, not the samskara of the family. It will never follow.
1: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చే.
0: Therefore the samskara that follows
1: అట్టి వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా,
0: without acquiring it, possessing it,
1: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకుని,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ మొమెంటరీ ఎఫెమెరల్
1: ఫ్యామిలీ, ఇది ఏ సత్యం నిత్యమని భావించి,
0: అండ్ యు కన్సిడర్ ఇట్ ఎటర్నల్,
1: అనేక రకమైన అశాంతికి గురి అయిపోతున్నావు,
0: అండ్ యు ఆర్ హైలీ రెస్ట్లెస్ ఇన్ ఎవ్రీ వే,
1: చాలా పొరపడుతున్నారు.
0: యు ఆర్ మిస్టేక్,
1: ఇన్ని చదువులు చదివి,
0: విత్ ఆల్ దిస్ నాలెడ్జ్,
1: చదువులన్నీ చదివి,
0: హావింగ్ ఆల్ ఎడ్యుకేషన్,
1: చాలా వివేకి అయి,
0: బీయింగ్ సో ఇంటెలిజెంట్,
1: మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: ఏ ఫూల్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్,
1: ఎవడు తాను,
0: who is
1: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం,
0: and the one who does not know the true self,
1: మగిడి తండ్రి కూడా మందమతుడు,
0: and the fool does not know,
1: ఎంత చదువు చదివి,
0: all knowledge,
1: ఏ నీతి ఉన్నను,
0: he may be anyway,
1: హీనుని గుణము మానలేడు,
0: a mean fellow will never give up his bad quality,
1: తరచు చదువు చదువ,
0: with all the knowledge,
1: తర్కవాదమే కాని,
0: only argumentation,
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు,
0: he will not have total knowledge,
1: చదువు చదివి చదివి,
0: having education,
1: చావంగా నేటికి,
0: after all you
1: చావులేని చదువు చదువవని,
0: you should study so as to be immortal,
1: అది ఆత్మతత్వం, చావులేదు,
0: and that the knowledge of the self is immortal.
1: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
0: When once you have the knowledge of the self, you will be eternal and immortal.
1: నిద్ర నుండి లేచి,
0: right from the time you get
1: from పోయేడు దాకా,
0: until you retire,
1: పొట్టకై హద్దును పద్దు లేక,
0: for you are living, you have no limitation,
1: జీవితం జీవితంబు,
0: and you spend your
1: life, నీ నిత్య దారబోసి,
0: and you spend time,
1: అరవింద దలాచుని విస్మరించి,
0: and you forget God,
1: ఏ పెద్ద సుఖము పొందితే,
0: what kind of pleasure you have,
1: ప్రీతికి తెలుపు విద్యార్థి,
0: oh student understand what kind of pleasure you have spending all your life,
1: చెప్పు చూస్తాం,
0: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్,
1: ఎవడు చెప్పలేదు,
0: నో వన్ కెన్ అన్,
1: దాన్ని విస్మరించి,
0: దీన్ని
1: విశ్వసించి ఏమి సంపాదించావు నీవు,
0: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి, బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి, వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్,
1: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను,
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్,
1: కోట్ల కొద్ది సంపాదించాను,
0: యూ ఎర్న్డ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్,
1: తెచ్చావు,
0: యూ బ్రాట్ ఇట్,
1: ఎవరికి వస్తుంది అది,
0: హూ విల్ గెట్ ఇట్,
1: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
0: As you leave from this world, you cannot take it.
1: ఇంత చుట్టినావు నీవు, చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: You went around the world, what is the use?
1: కేవలము మ్యాప్ లో చూచి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
0: It's something like claiming that you have gone around the world by looking at the map.
1: మ్యాప్ ను చూచి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాన్, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు చూచినట్టు అవుతుందా?
0: యూ కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్, బట్ దట్ డజంట్ మీన్
1: ఏమాత్రము సాధ్యం కాదు.
0: నో,
1: ఒక స్పూన్ ఉంటుంది,
0: హియర్ లైక్స్ ఎ స్పూన్,
1: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది, పచ్చడి,
0: you take this spoon to collect chutney,
1: sambar lo cherutundi,
0: and also sambar
1: rasam lo cherutundi,
0: rasam
1: payasam lo cherutundi,
0: also rice pudding,
1: annittono idi praveshistundi,
0: and the spoon will get into any preparation delicacy,
1: ichi kuda deniki teliyadu,
0: but the spoon does not taste.
1: Attade neevu anni desalu chuttunnavu,
0: you go around all the world,
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూస్?
1: అన్ని గ్రంథాలు చదువుతున్నావు,
0: యు రీడ్ ఆల్ బుక్స్,
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది రిజల్ట్?
1: గంధమే నీలో లేదు,
0: అండ్ దేర్ ఇస్ నో గంధ, ది ఎసెన్స్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి,
0: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్
1: విత్, ప్రేమను మీరు పెంచుకోండి,
0: గ్రో మోర్ ఆఫ్ లవ్,
1: ఆ ప్రేమను పది మందికి పంచండి,
0: అండ్ షేర్ ద లవ్ విత్ రెస్ట్,
1: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి,
0: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్,
1: ఏ విధమైన దుఃఖములు ఉండవు,
0: అండ్ దేర్ విల్ బి నో మిజరీ, సాడ్నెస్,
1: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి,
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్,
1: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి,
0: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అప్పుడే మీకు ధన్యులైపోతారు,
0: దెన్ యుల్ బి రిడీమ్డ్,
1: ఆటలాడినారు,
0: యూ ప్లేడ్ వెల్,
1: ప్రైజులు పొందారు,
0: యూ గాట్ ప్రైజెస్,
1: గొప్ప చాకచక్యాన్ని చూపించారు,
0: అండ్ యూ హావ్ ఎక్స్ప్రెస్ యువర్ స్కిల్స్,
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి అవసరమే,
0: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్,
1: ఇది హుమన సుఖంపే హేమతారక విద్య,
0: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్,
1: పరమ సుఖంపే బ్రహ్మ విద్య,
0: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్,
1: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి,
0: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్,
1: పరవిద్య రైట్ లెగ్,
0: The spiritual knowledge is the right leg.
1: Sukamu left leg.
0: And the secular knowledge is the left leg.
1: Left and right vechinappudu marching avutundi.
0: Oh, if you have got the secular knowledge and the spiritual knowledge, it is something like right, left, that is marching.
1: Marching jarugutunnadi ante em marching jarugutundadi?
0: Marching is happening. How
1: left,
0: is it?
1: Left, right.
0: In marching you find these two steps, left, right.
1: Left edamadi.
0: The left side.
1: The left.
0: And the left has got to be left.
1: Right, always right.
0: And the right step is always right.
1: ఇంకా ఒకటి మీరు సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడాను చక్కని ఆదర్శవంతమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ నోబుల్ ఐడియల్స్ విచ్ యూ కెన్ నో.
1: దానికి రైట్ హ్యాండ్ అని దీన్ని ఉపయోగపెడుతున్నాము.
0: అండ్ వీ మేక్ యూజ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ టాస్క్.
1: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపెడుతున్నాము?
0: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
1: రైట్ పనులంతా చేయాలి.
0: Do right things with the right
1: hand. Mepinchali.
0: Make everybody happy.
1: Daivanni aanandaparchali.
0: And make Bhagavan happy.
1: Appude nee right hand chala sadvinyogam avutundi.
0: And then only the right hand has deserved
1: right,
0: its place.
1: Left em avutundi?
0: Left what will happen?
1: Eppudiki left.
0: It has to be left.
1: Karanam emiti?
0: Why?
1: Aa left hand manchi pani cheyadu.
0: Left hand is not useful for good purposes.
1: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
0: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
1: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కి పోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
0: లెఫ్ట్ గోస్ బిహైండ్ ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
1: చక్కగా గుర్తించుకోండి మీరు.
0: నో క్లియర్లీ వెల్.
1: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
0: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
0: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదా.
1: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
0: The right has got to be adhered.
1: రైట్ ని మనం సాధించవలసింది.
0: And is the right that has to be achieved.
1: అది మన జీవితం యొక్క లక్ష్యము.
0: And that's the goal of life.
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
0: What is the goal of human life?
1: అది మన ఏం.
0: And that should be our
1: fundamental truth ను గుర్తించాలి.
0: And we have to know the fundamental truth.
1: అది నేను అనేటువంటిది.
0: That fundamental truth is this principle of I.
1: నేను అనేది మీలో ఉంటుండాలి.
0: That I is in you.
1: దాన్ని గుర్తించుకో.
0: Know this.
1: దాన్ని ఎట్లా గుర్తించాలి?
0: How do you know?
1: మైండ్ ద్వారానే గుర్తించాలి.
0: It's the mind that helps you.
1: ఎందుకంటే మైండ్ ఈ యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: Because mind is the reflection of the self.
1: ఈ ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని మనం విసర్జించి
0: we forget that.
1: లౌకికమైన క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
0: We may get into the world but it's momentary and fleeting, but yet we should achieve the goal.
1: విభజించవలసింది, వేరే విభజించాలి.
0: And we have to classify.
1: దానినే బుద్ధి అన్నారు.
0: And this classification is intellect
1: power అన్నారు.
0: And that is the discrimination power.
1: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
0: and if you got the orange fruit,
1: దాని పైనంతా ఒలుస్తావు.
0: You remove all the skin.
1: వొల్చని పిప్పినంతా పారవేస్తావు.
0: And you remove the whole
1: pulp. లోపల జ్యూస్ ను మాత్రమే తీసుకుంటావు.
0: And you accept the juice.
1: ఇది ఏ బుద్ధి యొక్క లక్ష్యము?
0: And this is the quality of intellect.
1: చెడ్డను పారవేస్తావు.
0: You remove the bad.
1: మంచిని స్వీకరిస్తావు.
0: And you accept good.
1: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
0: Accept that is tasteful and reject which is not so.
1: కేవలం మానవుడే కాదు,
0: నాట్ ఓన్లీ హ్యూమన్,
1: మీరు ఎక్కడైనా చూసింటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
0: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
1: ఒక అరటిపండు దానికి విసిరివేయి,
0: ఇవి త్రో ఏ ప్లాంట్ ఆన్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్
1: ఉంది, ఒలుస్తుంది.
0: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్
1: కోతి లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది.
0: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
1: నీవు కోతేనా?
0: And are you also simply a monkey like that?
1: నువ్వు అదే పని చేస్తున్నావే.
0: You do the same thing.
1: కాబట్టి నీవు కోతి కాదు.
0: You are not a monkey.
1: నీవు mankind.
0: You belong to mankind.
1: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
0: The other activity you do is
1: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
0: Also animals.
1: అది కాదు.
0: That's not great.
1: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
0: The animals have no selfishness.
1: మొట్టమొట్ట పంటలో ప్రవేశిస్తాయి.
0: And they get into the fields.
1: పంటలో ప్రవేశించి నాలుగు కందిందంతా తింటుంది.
0: And it just gazes on the grass
1: there. గబగబగబ తింటేసిస్తుంది.
0: And it goes on eating the grass.
1: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
0: And it goes to its place.
1: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
0: All that it has eaten before is mastigated once again.
1: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
0: So as we go around the world we have
1: don't
0: to accept
1: waste
0: all
1: time.
0: This food. Don't waste time.
1: ఈ టైం అంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
0: We should sanctify our time.
1: అక్కడ ఏ మాత్రము కూడా నిదానం చేయవద్దు.
0: Don't delay to do.
1: మంచిని చక్కగా తినేసేయి.
0: And you eat, accept all that is
1: తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిన్ని నెమరి వేసుకుంటూ రావాలి.
0: అండ్ యాజ్ యు గో బ్యాక్ టు యువర్ ప్లేస్ ద రూమ్ యు షుడ్ బ్రింగ్ బ్యాక్ టు మెమరీ.
1: అప్పుడే జీవశక్తి నీలో ఆవిర్భవిస్తుంది.
0: అండ్ దేర్ లైస్ ద డివినిటీ. జీవశక్తి
1: నిజమైనటువంటి దేహ శక్తిని అందిస్తుంది.
0: అండ్ దట్ విల్ గివ్ యు ఆల్ ద ఫిజికల్ పవర్ దేహ శక్తి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
0: బర్డ్స్ అండ్ యానిమల్స్
1: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే హావ్ గాట్ ద అవేర్నెస్.
1: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
0: దే టూ హావ్ గాట్ స్పిరిట్.
1: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
0: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
0: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
1: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
1: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
0: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
1: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
1: 5 out of 5 వచ్చింది.
0: ఐ గాట్ 5 out of 5
1: అనుకుంటారు.
0: యూ థింక్ సో?
1: ఏమిటి 5 out of 5?
0: వాట్ ఇస్ 5 out of 5?
1: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
0: ఆల్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్.
1: కానీ అందులో మాత్రమే వచ్చావు.
0: దట్స్ ఆల్.
1: ఫండమెంటల్ ఎంతవరకు టచ్ చేశావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ గాన్ టు ద ఫండమెంటల్.
1: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హావ్ యూ పాస్?
1: దీంట్లో ఫస్ట్ క్లాస్.
0: హియర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ క్లాస్.
1: దాంట్లో లాస్ట్ క్లాస్.
0: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ క్లాస్.
1: దీంట్లో ఒక విధమైన ఫస్ట్ ప్రైజ్.
0: అండ్ యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్.
1: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
0: లాస్ట్ ప్రైజ్ ఇన్ స్పిరిచువల్.
1: దీంట్లో మార్క్స్.
0: హియర్ మార్క్స్.
1: దాంట్లో రిమార్క్స్.
0: దేర్ యూ గెట్ రిమార్క్స్.
1: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ రిమార్క్స్ ఎనీవేర్.
1: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ గెట్ మార్క్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
1: పట్టుదల కావాలి.
0: దట్ డిటర్మినేషన్ నెసెసరీ.
1: ఆ నమ్మకం రావాలి.
0: దట్ ఫెయిత్ ఇస్ నెసెసరీ.
1: కనుకని ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవన్నాడు పురందర్దాస్.
0: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
1: దైవము రెండు చేస్తాడు.
0: గాడ్ డస్ బోత్.
1: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
0: హార్మ్ అండ్ ద హెల్ప్.
1: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
0: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్.
1: రామా,
0: రామా,
1: నీ నామాన్ని స్మరించుకుంటూ.
0: ఐ చాంట్ యువర్ నేమ్.
1: ఎన్నో విధములుగా కూడా తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
0: అండ్ దో ఐ చాంట్ యువర్ నేమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
0: యాజ్ యు ప్రొటెక్ట్ మీ యు ఆర్ రామా గాడ్.
1: శిక్షించే సమయంలో యముడవు.
0: యాజ్ యు పనిష్ మీ యు ఆర్ యమ. యముడు
1: నీవే, రాముడు నీవే.
0: యు ఆర్ రామా గాడ్, ద యమ గాడ్ ఆఫ్ డెత్. యు ఆర్ బోత్.
1: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
0: అండ్ టు కంసా కృష్ణ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
1: కానీ కంస దూతలుగా నిలిచినట్టు అడగత రాములుగా నిలిచాడు.
0: వేర్ ఆర్ ఫర్ ద రెస్ట్ దే కుడ్ సీ ద డివైన్.
1: కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
0: వీ షుడ్ నెవర్ థింక్ గాడ్ పనిషెస్ యూ ఆర్ రివార్డ్స్ యూ.
1: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
0: హి రివార్డ్స్ యు అండ్ హి పనిషెస్.
1: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి రివార్డెడ్
1: కీడు చేశాడు.
0: అండ్ హి పనిష్డ్
1: హిరణ్యకశిపు దృష్టిలో యముడు.
0: సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హిరణ్యకశిప ఇస్ యమ.
1: అదే యముడే ప్రహ్లాద దృష్టిలో నారాయణుడు.
0: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
1: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి నిన్నోటి నారాయణుడు.
0: సో టు వన్ నారాయణ నారాయణ
1: యముడు, ఒకరికి నారాయణుడు.
0: అండ్ సో ది యమ అండ్ నారాయణ.
1: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
1: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
0: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
1: హర్ట్ చేసినప్పుడు యముడు అవుతాడు.
0: యాజ్ యు ఆర్ హర్ట్ హి
1: టర్న్స్ హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై షుడ్ హి పనిష్ యు?
1: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
0: అండ్ హి పనిషెస్ బికాజ్ ఆఫ్
1: హెల్ప్ చేస్తున్నాడు.
0: సో బికాజ్ హి
1: పనిష్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై వ్యాస. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: That's what he said, the help ever hurt never in the statement of Vyasa.
1: Bhagavantuni manasanu noppincheste vaadi kante inga yamadevuta marakudu ledu.
0: And in fact if you hurt God there can never be worse the worse person.
1: Bhagavantuni vimarsiste vaadi kante yamudu marakudu ledu.
0: And if you criticize God there cannot be worse than that yama.
1: Bhagavantuniki dooramaipithe vaadi kante inga narakam marakudu ledu.
0: If you distance from God there cannot be much worse than the hell.
1: Anukuntaru devunu talchinatunti vaadu lokamlo entha mandi bratakaledu.
0: And you say that there are many people who are living who have forgotten God.
1: Bratukutunnaru bratukutunnaru. ఏ విధంగా బ్రతుకుతున్నారు?
0: దే లివ్ హౌ ఆర్ దే లివింగ్?
1: నక్కల వలె, కుక్కల వలె బ్రతుకుతున్నారు.
0: దే ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫాక్స్ అండ్ ఎ డాగ్.
1: మనుషుల వలె, భక్తుల వలె, పవిత్రుల వలె బ్రతకటం లేదు.
0: దే ఆర్ నాట్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ సేక్రెడ్ లైఫ్.
1: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం మంచిది.
0: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
1: క్వాంటిటీకి పోకండి.
0: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
1: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
0: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: దానికి తగినటువంటి యొక్క మన ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
0: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ యూ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు,
0: ఫర్ హ్యావింగ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ,
1: పేరును మాత్రం చక్కగా నిలపండి.
0: కీప్ అప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: ఎందుకోసం?
0: వై?
1: మీ యొక్క చీరిక చేసిన ఉపకారానికి తగిన కృతజ్ఞత.
0: బికాస్ ది ఇన్స్టిట్యూట్ హ్యాస్ హెల్ప్ యూ.
1: ఎక్కడే కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
0: ఇన్ఫాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
1: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశ పెట్టరు.
0: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
1: అంతా డబ్బు డబ్బు డబ్బు,
0: మనీ మనీ ఎవ్రీవేర్.
1: మనీ మనీ మనీ,
0: మనీ ఈస్ నీడెడ్ ఎవ్రీవేర్.
1: ఏం ప్రయోజనం మనీ? Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: We have to develop morality.
1: ఇంత ప్రేమని పెంచి,
0: with all the love,
1: ఇన్ని విధాలు మీకు ఇది చేసినప్పుడు,
0: giving you all help,
1: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
0: Every drop of blood should be full of gratitude.
1: ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయంటే,
0: and how the present position,
1: common sense, general knowledge, zero.
0: The common sense, general knowledge are a big zero today.
1: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
0: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
1: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
0: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
1: దాంట్లో హీరోలు కానీ ఈ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
0: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూఆర్ ఇస్ జీరో.
1: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్. యూ షుడ్ నాట్ స్టాప్.
1: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను, ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
0: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ట్రైనర్.
1: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
0: యూ థింక్ స్వామి మూవ్స్ అబౌట్, హీ డజంట్ నో దీస్.
1: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
1: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
0: నెవర్ వరీ ఫర్ మనీ.
1: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
0: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
1: ప్రతి వచ్చినటువంటి వారికి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
0: ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై భగవాన్.
1: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టము కష్టం అంతా నేనే భరిస్తుంటాను.
0: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
1: దీన్ని గుర్తించుకోలేని వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా గుర్తించుకోవాలి?
0: యు డోంట్ నో దిస్, హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ బి ఏబుల్ టు నో యువర్ సెల్ఫ్.
1: అందరూ ఎంతో శ్రమించి,
0: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
1: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
0: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
1: యంగ్ టీచర్సే కాదు,
0: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
1: వృద్ధులైన టీచర్స్ కూడాను,
0: ఆల్సో సీనియర్ టీచర్స్,
1: రిటైర్డ్ అయిపోయి కూడా తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
0: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
1: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
1: ఎవరికి తగింది వాళ్ళ శక్తి?
0: పీపుల్ డు నాట్ నో దేర్ పవర్.
1: అందరూ చేశారు.
0: ఆల్ వర్క్డ్.
1: కనుక
0: సో
1: మనం, మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
0: విత్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
0: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
1: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
0: యూ స్ట్రెయిన్డ్ అలాట్.
1: తగినటువంటి కృషి చేశారు.
0: యూ ఆల్సో ఎక్సలెంట్.
1: ఇంత విజయాన్ని సాధించారు.
0: అండ్ యువర్
1: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
0: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
1: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
0: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
1: అన్నింటికీ మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
0: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
1: ఈ యూనిటీ కంటే కూడా దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
0: దిస్ యూనిటీ ఈజ్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
1: కోర్టైనా కూడా నేను ఎక్కడ లెక్క చేయను.
0: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
1: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
0: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: కానీ ఇంత అనుభవించి కూడా కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
1: వాళ్ళ కర్మ అంతే.
0: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: నష్టం రాసిన రాజకన్న కలదాను ఊరేండు చింతిల్లినన్.
0: ఈవెన్ యూ వరీ ఫర్ 100 ఇయర్స్ యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
1: కనుకనే వాళ్ళ కర్మ అంతే.
0: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
1: మీ ప్రాప్తి ఇంతే.
0: దాట్ ఇస్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
1: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
0: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: మీరు ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
1: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్.
1: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
0: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
1: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో సేవ పడి వచ్చారు.
0: ది గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్ ఎ లాట్.
1: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారి దగ్గర గొప్ప అదృష్టము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
1: ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
0: దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏది లేదు పాపం.
0: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ డోంట్ హావ్ దీస్ ఛాన్సెస్.
1: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
0: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
1: కానీ నేను పోకపోయినప్పటికి వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తున్నారు.
0: దో భగవాన్ హాజ్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
1: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిని కూడా విజయాన్ని సాధిస్తారు.
0: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సియరిటీ అండ్ డివోషన్.
1: అనంతపురం పోయి
0: భగవాన్
1: త్వరలోనే అనంతపురం పోయి
0: భగవాన్ విల్ బి విజిటింగ్ అనంతపురం వెరీ షార్ట్లీ.
1: ఇంతకాలము వారు నిరాశతో నిస్పృహతో ఉండినటువంటి వారిని
0: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
1: ఆనందాన్ని పరిచి వస్తాను.
0: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక మొట్టమొదటి వేచి ఉండాలి.
0: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
1: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
1: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0: అండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది రివార్డ్.
1: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
0: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
1: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
0: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
1: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
0: వార్ మై కమింగ్,
1: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో,
0: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
1: ఏది జరగదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్.
1: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
0: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
1: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
0: స్మాల్ థింగ్స్.
1: నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
0: దేర్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
1: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
0: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ బి
1: కానీ వార్ అనేటువంటిది లేదు.
0: బట్ దేర్ బి నో వార్ ఎట్ ఆల్.
1: వారు వీరు వారు అందరు కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
0: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్తా సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
0: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: మనం లోకాన్ని బట్టి మనం జీవిస్తున్నాము.
0: యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: లోకమే లేకపోతే నీవెవరు?
0: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యూ దెన్?
1: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
0: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
1: థింగ్.
0: వితౌట్ యూ దేర్ ఇస్ నో వరల్డ్.
1: సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్.
1: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: లోక క్షేమాన్ని ఆశిస్తూ
0: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: క్షేమాన్ని నీవు పాల్గొని
0: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
1: సేవల్లో కూడా దీర్ఘ సేవలు చేయండి.
0: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకొడును క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్న మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతితిండి మతిహాని, మితతిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence, we'll have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనం చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachunu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitrutvanni kudanu abhivruddhi gaavinchukovachunu.
0: Through service we can develop friendship.
1: Ee mitrutvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు యందు అన్ని రంగములు యందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేస్తానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inke evarainappudikini anto into swartham anetundidi saprayojanam anetundidi lakshyam nandinchukoni itarulu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti saprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatphaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukotam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam ichukutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend where are you, he will say I am present at such certain place in a hotel or his own residence.
1: కాని ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: Who is the one that stays there in that hotel?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: It's only the body that stays there in the hotel.
1: కాని దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmalu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: So what is, where is his residence? Love.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu chestalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachunu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: dasgan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name dasgan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాస్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్గన్ ను మాట్లాడించి, దాస్గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్గన్, హి సెడ్ దాస్గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్గన్.
0: దాస్గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్గన్.
0: దాస్గన్ ప్రేడ్, బాబా వై డోంట్ యూ పర్మిట్ మీ టు స్టే హియర్ పర్మనెంట్లీ?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: హి సెడ్ వై నాట్ యూ కెన్ స్టే, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఈజ్ దిస్ మై హౌస్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: యూ టూ కెన్ స్టే హియర్.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యూ గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పగా నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతానన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తరువాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ ఈ కంప్లీట్ డిశ్చార్జ్
1: వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: ఆఫ్టర్ 3 ఇయర్స్ హీ కేమ్, భగవాన్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ప్రమోషన్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్.
1: కేవలం నా గౌరవ నిమిత్తమై నేను పాటపడుతున్నాను కానీ ధనం కోసం కానీ లేక పదవి కోసం కానీ కాదు అన్నాడు.
0: ఐఎమ్ జస్ట్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద ప్రెస్టీజ్ అండ్ నాట్ ఫర్ ద పొజిషన్ అండ్ వెల్.
1: అయితే ఈ ప్రమోషన్ వస్తానే వస్తావా అన్నాడు బాబా.
0: బాబా సెడ్ will you be here soon after you get promotion?
1: Tam promotion andiste tappaga ikkade vachi nilichipothan annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: Sare pom annadu.
0: He said okay.
1: Akkade nunchi tirigi vachi duty lo cheletappudiki oka varam lopala adaniki promotion order vachindi.
0: The moment he reported back to duty, he was promoted in a week's time.
1: Atani circle inspector ga promote ainadu.
0: He was promoted as circle inspector.
1: Tarvata ee pani lopalne baba ki ichina matalu marchipoyadu.
0: He has forgotten the promise he has given to Baba.
1: Oka samvatsaram 2 samvatsaram ayindi.
0: 1-2 years passed.
1: Taruvata tirigi ee moharamu Sri Ravanamiki duty paina vachadu.
0: Again he came on duty for these 2 festivals, Sri Ravanam Moharam.
1: Marchava nee ichina mata annadu.
0: Baba said, Dasgan, have you forgotten the promise you have given?
1: Maravale swami, maravaledu.
0: Swami, I have forgotten.
1: Kaani ee promotion lopala kudanu inka chakkaga pani chesi నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: స్వామి, ఐ హావ్ నాట్ ఫర్గాటెన్, యూ హావ్ ప్రమోటెడ్ మీ, బట్ ఐ షుడ్ వర్క్ వెల్ అండ్ బి ప్రమోటెడ్ అగైన్ టు ఎ క్యాడర్ ఆఫ్ ఎస్పీ.
1: సరే పొమ్మన్నాడు.
0: హి సెడ్ ఓకే గో.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: బై ది టైమ్ హి రిటర్న్ దేర్ ది స్టేషన్,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: Kadaturiki deenni enquiry chesetappudiki SP vachi police station check up chesadu.
0: SP came and just checked the police station.
1: Ee vastulanta ekkada nunchi vachayi neeku?
0: Where from you got this jewel?
1: Evaru techi pettaru?
0: Who brought them here?
1: Kani Dasgan nakemi teliyadannadu.
0: Dasgan said, I don't know anything.
1: Ee incharge lo undinatundi office lopala ee saamanlu etta vachi chertayi nee yokka anumathi lekunda.
0: You are in charge of this police station. Without your permission, how are they brought
1: here? Neeve dongalinchavu aneetvanti nepamu athana paina padindi.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: Inka dani paina aneka vidhamainaatvanti enquiries anta jariginayi.
0: That is followed by thorough inquiry.
1: Appudu nenu ichina maatanu tappatam cheta naaki apavadulu mee talapaina padutunnayaneetvanti uddeshamto satyanni gurtinchi resign chesi appudu chiriyilo vachi cheripoyadu. Dasgan
0: has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: Enni vidhamla entanti dintho kaapartu vachinappudigini manavudu ichina maatanu marchipovatam chetane tanakai taanu aneka vidhamainatvanti kashtamulu koni techukuntunnadu.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: Dukkamulu kaani marokaru andinchetuvantivi kaadu.
0: Pain and or pleasure is not given by anyone. Prathi
1: okkadi kuda tama tama sankalpamulu cheta tama pravartana cheta tama tama sukadukkamulanu tame koni techukuntunnaru.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: Devudanaga veru desamandunu ledu, devudanaga tana dehamandi.
0: God is not in a foreign land, he is present in your body.
1: Papa managa veru paradesamun ledu, taanu cheyu panulu tagiliyundu.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: Manavudu ee satyanni gurtinchukonaleka,
0: man doesn't recognize this truth.
1: Ee oka sukadukkamulu anni kudunu parula paina netti,
0: he blames someone else for his pain and pleasure.
1: Parula valla chethu parula chethane naaki paapam idinta praaptistunnayani నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్ళాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్.

0: మీన్ యమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
1: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.

0: మా బావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం బావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే 10,000 నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వీఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: Why should you throw the jasmine?
0: Nushkarani brola hitoktulu mela gunajala yelayi sandhimatalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamika yela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintutettulo.
1: How to bear the suffering killing everybody all related.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి. కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో.
0: ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టును.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ది రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టి పడుతుంటాడు.
1: Because he was in full youth, the blood was boiling.
0: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
1: This is the heart of the man of a courage.
0: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
1: That is the trend of hot blood.
0: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘంలో వంటిది.
1: The youth is like a passing cloud that comes.
0: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: The stage of youth comes in between and passes off.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టం ఎందుకు?
1: Why do you pride yourself of this youth?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: Arjuna's age at that time was 74 and that of Krishna 76.
0: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74 76 youthful youth.
0: ఇప్పుడు 18 20 సంవత్సరం

0: నుంచి యువకుడు అంటుంటాం.
1: Now we say between the age of 18 to 20 is youth.
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: Till 50 it is a childhood.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: Youth begins after 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్.
1: ది కమాండర్ ఇన్ చీఫ్ భీష్మ వాస్ ఏజ్ 112.
0: అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
1: భీష్మ ఏజ్ 112 సర్వ్డ్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్ట్రెంగ్త్.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: The modern food and habits make us age.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: Today we are stuffing our head with unnecessary ideas.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
1: Then you will spoil your education.
0: విద్యా. యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: Which means
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఇతి విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student by talking too much losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడాను జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20. కనుక
0: విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడాను చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాడు చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's responsible for
0: కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ. దీనికి
0: రూపమేమిటి? వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
1: It has no form either.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి ఐడియల్స్ బై డెవలపింగ్, ఫాస్టరింగ్ ద వర్చ్యూస్ అండ్ ప్రాపర్
0: హృదయంలో ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సీ దట్ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావం అన్ని కూడా విలువలేనటువంటి యొక్క కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: All the thoughts that come to us are so mean, so low as mud.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: That's like a coal.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: For coal, why should we spoil the precious diamond-like life?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
1: They are mean, so low, no value.
0: ఇలాంటి విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క క్షమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: అని చెప్పాను. పీ పీ పీ
1: భగవాన్ రిఫర్ టు 3 P's.
0: పీ ప్యూరిటీ,
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience. శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: With the purity and patience, naturally we will have determination.
0: ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: Everyone should have determination.
0: దేనికి?
1: What for?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: You should determine to do good things.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: You should not determine to harm others.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: Not to hurt anybody.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: Not to harm anybody.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: Not to be violent.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యు షుడ్ బి డిటర్మిన్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఏ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how, in what way we should make of this use
0: ee vicharana chesinappudu mana pattudala sakramaina margamlo praveshistundi.
1: When inquiring this direction, determination
0: kaani
1: will be correct.
0: Kaani ee yuvakulaku ee aavesham vachinanta tachaname ee pattudalanu vadal petti andulo karya roopamlo praveshistuntaru.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination is not to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఇస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సామంత్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer or a palmist, we say panchanga Brahmin.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్తు, సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
1: చిత్ అవేర్నెస్ ఇస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
0: సత్ అనేటువంటి దానిని నిరూపింపజేసేటువంటి చిత్.
1: ఇట్ ఇస్ ది చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
0: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
0: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలిగే దీనిని నిరూపిస్తుండాలి.
1: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్
0: ఈ వెలిగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
1: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
0: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
1: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
0: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
0: బీయింగ్. బీయింగ్, బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్.
0: ఉన్నది,
1: ఎగ్జిస్ట్,
0: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
0: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
1: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
0: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
0: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
1: That's what Bhagavan tells
0: F,
1: us for
0: F,
1: it.
0: F, F, F.
1: Four Fs.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Ni conscience ni master.
1: Your conscience is your master.
0: Ni conscience ni follow chey.
1: So follow your conscience.
0: Ni conscience ni guru.
1: And your conscience
0: ni conscience ni daivamu.
1: That's God.
0: Ni conscience ni witness.
1: That is the witness.
0: కనుకని ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
1: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
0: కనుకని ఫేస్ ది డెవిల్.
1: ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ ఎఫర్ట్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫర్ట్ ఫైట్ టు ది ఎండ్.
0: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Let anything happen with all that determination, you should be ready to accomplish.
0: Pattinapattedo, pattane pattitiri, pattune gedudaka, atte undu.
1: Having determined to do a task, just hold on until it is fulfilled.
0: Talachina dediyo, talachane talachitiri, talupu tiredudaka povakundu.
1: Having thought until the thought is answered, don't go back.
0: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
1: Having desired until a desire is granted, don't leave.
0: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
1: Having asked, don't drop, don't give up until it is given.
0: Poru padaleka thanaina bravavalayu.
1: He has to confer grace out of disgust.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Or you should ask falling unconscious.
0: Antiye kani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
1: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
0: Adiye determination.
1: That is determination.
0: Adiye pattudala.
1: That determination.
0: Aa pattudala deni paina undali.
1: What is it?
0: Pavitramainatundi dani paina.
1: You should.
0: Paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డు సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
0: సర్వీస్ ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
1: యు షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యు ఐదర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
0: ఆ మిత్రత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: అదే దైవం.
1: Friend is God.
0: Real mitrudu daivame.
1: The real friend is only God.
0: Srut, srut ani cheppindi Geeta.
1: Geeta anaga
0: emti? Ee vidhamainatundi phalapeksha lekunda.
1: Without expecting anything in return.
0: Ee danni kuda nee nunchi aashinchakunda.
1: Does not expect anything from you.
0: Ninnu ee vidhamainatundi danni korakunda.
1: He doesn't ask anything.
0: సర్వసంగా పరిత్యాగంతో
1: టోటల్ రెనౌన్సియేషన్
0: సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
1: ఇట్ ఇస్ ది డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యు ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్
0: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
1: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
0: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
1: దట్ హెల్ప్ యు షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
0: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
0: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
1: యూ మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్ ఇఫ్ దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
0: కాదు కాదు. ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మైన్డ్.
0: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
1: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఒకనాడు
1: వన్ డే
0: అడవి లోపల ఉండేటువంటి జింకలన్నీ చేరి
1: ఆల్ ది డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
1: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
0: ఈ కాన్ఫరెన్స్ లోపల
1: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
0: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
0: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
1: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
0: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
1: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్.
0: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
1: వీ రన్ వెరీ ఫాస్ట్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
1: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
0: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
1: వీ కెన్ జంప్ హైయర్.
0: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
1: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
0: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
1: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
0: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
1: The food and habits of a dog are so low and mean.
0: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
1: God loves them.
0: మనం సాత్విక హృదయులము.
1: You have pious heart.
0: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
1: We have so much of power and
0: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
1: The legs are short.
0: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
1: The moment it kicks with that little leg, all the intestines will come out.
0: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
1: We are so powerful. Why should we be afraid of a dog?
0: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
1: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
0: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
1: All theirs were ready, passing the resolution unanimously.
0: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
1: Listening to the voice, one dog there in the forest barked loudly.
0: కుక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
1: By listening to the barking sound of the dog, not even one deer remained there.
0: ఏంటి ఈ నిర్ణయాలు?
1: What are these resolutions?
0: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
1: By the time it's a matter of action, all would run away.
0: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
1: That's the modern trend.
0: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
1: We are ready for food, for work we run away.
0: కాదు కాదు.
1: No.
0: తిండికి పరార్, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
1: We should be ready to do job.
0: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready, action oriented.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is highly sacred.
0: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
1: It's one of the divinity.
0: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
1: It gives you
0: మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
1: We should not spoil this sacred time.
0: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste time.
0: దుష్టంగాన్ని మనం ప్రవేశించకూడదు.
1: We should not be in bad
0: కార్యంలో ప్రవేశించకూడదు.
1: Not have bad thoughts.
0: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
1: Therefore we should spend time in good company, entertain good thoughts, good behavior, good emotions and good feelings.
0: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
1: Even the adults also will feel
0: ఎలాంటి తల్లిదండ్రులైనప్పుడు కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
1: All parents want you to get a good name and fame.
0: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
1: You should stand first in the
0: class. ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
1: Today there are ranks.
0: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
1: But his behavior is blank.
0: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
1: Examination rank, life is blank.
0: ఉంటుంటాది.
1: This is the trend now.
0: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
1: You should secure rank in every
0: aspect. ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
1: There should not be any crack any time.
0: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
1: By talking too much we develop bad qualities.
0: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
1: If you meet a friend, say hello.
0: How are you? Goodbye, goodbye.
1: Goodbye.
0: That's all.
1: You should not talk too much.
0: Amitanga maatadutupothe yemem ostayo inka manlunchi.
1: By talking too much you indulge in vain gossip.
0: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
1: అన్నెసరీ మ్యాటర్స్
0: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
1: Therefore we become weak.
0: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతున్నాం.
1: Because of weakness we will not be able to achieve anything.
0: కనుకనే విద్యార్థులు,
1: స్టూడెంట్స్
0: మితంగా మాట్లాడి,
1: స్టాక్లెస్
0: అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
1: They should talk less. They study more and get very high marks.
0: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: By talking less, you'll have pure thoughts.
0: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెడుతుంటాము.
1: You'll be able to act in a sacred way.
0: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
1: The gossip sometimes comes on the
0: way. తద్వారా శ్రవణం చేస్తాము.
1: You listen to the vain gossip.
0: శ్రవణం చేసినటువంటి క్రియారూపంలో ప్రవేశపెడతాము.
1: And then you translate into action.
0: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
1: Let's not be bothered about anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone either.
0: కనుకనే అమిత భాషించు శూరత్వం అధికమయ్యే.
1: Therefore this kind of valor of talking too much is more.
0: చీలించి కరిగిపోయి
1: the action is less and less.
0: బతుకులు ఆడంబరములాయే.
1: Life is full of pomp and show.
0: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా, ఈ పాటిదాయే.
1: This is the sort of modern life of a student.
0: చెడ్డ పేరును మనం తెచ్చుకోకూడదు.
1: We should not get a bad name.
0: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః, ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
1: A student means the one who earns for studying.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect elders.
0: గురువులను గౌరవించాలి.
1: Respect your teachers.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: Mother is God, teacher is God, father is God.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: You should install the sacred ideals in your heart.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: Then only the greatness of the institution, of the education system will be known.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: The modern student will have to lead the life of the
0: ఎవరు?
1: Who is the student?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: The life is four storied mansion.
0: ఏమిటి?
1: What?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: వానప్రస్థం,
0: సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: కానీ ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్ప కూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థుడిగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: If you want to be an ideal householder, you need very good foundation as a
0: manchi
1: student.
0: పేరును సంపాదించాలి.
1: You should get a good name.
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: At home and outside, you should get good name.
0: పుత్రోత్సాహమునాడు. పుత్రోత్సాహం పుట్టిన దక్షిణమే చక్కెర పంచుకోవటం కాదు పుత్రోత్సాహము.
1: It's not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: The day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world everybody praises your son, then the son will be happy.
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతే కాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దెర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకనే అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతని దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసెటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్, విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్, విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నాడు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి
0: సైలెంట్. ఆ నిశ్శబ్దములోని భగవంతుని యొక్క నడక మనకు శబ్దంగా వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యు ఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్?
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యు విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి.
1: ఎంక్వైర్ క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye nishabdamloni shabdam.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu aa yokka shabdam andulo bayal deerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani shabdam.

0: ద వన్ ఆఫ్ ద సౌండ్.
1: ఏ శబ్దం అది?
0: వాట్ సౌండ్?
1: నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక్క గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి,
0: శ్రమపడి
1: పని చేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means various limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడాను విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can be rested.
1: నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క, విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లనే దానికి సుషుప్తి, గాఢ నిద్ర, మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపజేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మానిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము, తుర్యావస్థ, అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్య, విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా,
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త,
0: వేకింగ్,
1: స్వప్నం, సుషుప్తి, తుర్యావస్థ, నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్, ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనం తుర్యావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ద లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వీ గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా కోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 pages చదువుతాం మనము.
0: We spend the whole night reading 20 pages.
1: ఏ ప్రయోజనం చదివి?
0: What is the use?
1: 20 pages చదివావు.
0: You have gone through 20 pages.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: Next morning you don't remember even 1 page of
1: information.
0: What's the reason?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: Because the natural sleep is very essential.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: By giving up sleep you will never pass.
1: కానీ నిద్రపో.
0: Sleep.
1: Early get up.
0: And then get up early.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి, అప్పుడు కావాల్సింది చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుపుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చును, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: సో డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీడ్.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టువర్డ్స్ ఎవరీ సౌండ్.
1: రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను, చేతల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టువర్డ్స్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్, కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters related to your subject.
1: హలో అంది, హలో అని అంతే.
0: రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: బికాస్ ద రిలేషన్షిప్ బై స్పెండింగ్ నయా పైసా, యూ కెనాట్ గివ్ ఇట్ అప్ ఈవెన్ స్పెండింగ్ 4,000 లేటర్.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితోనా విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యూ మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్, వై షుడ్ హ్యావ్ రిలేషన్షిప్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: యూ షుడ్ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్. ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్
1: ఒకవైపు కాలం వ్యర్థము,
0: యు ఆర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైనా వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని కలిసి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఇస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము సబ్బు సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసిల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలము ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Deni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూజివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్, లిజన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ది లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడా అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎక్కడ పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము,
0: టైమ్,
1: కర్మ,
0: యాక్షన్,
1: కర్తవ్యము,
0: రెస్పాన్సిబిలిటీ,
1: కారణము
0: అండ్ కాజ్,
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నంలో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: they are sacred for all the world.
1: వృజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ దట్ విచ్ క్రియేట్స్ దట్ విచ్ ఎక్స్పీరియన్సెస్ దట్ విచ్ డిలైట్స్ ఆల్ హ్యాపెన్
1: జాగ్రత్తలో 40 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషంలో జరిగిపోతుంటాయి.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ స్ప్రెడ్ ఓవర్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ విల్ జస్ట్ పాస్ ఆన్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ డ్రీమ్.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్.
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది
0: that which happens in 2 minutes in dream
1: jnanavasthalo chananga maaripothundi.
0: It just becomes a moment in the causal state.
1: Kanaka swapnavasthanu idi super mind annaru.
0: So the dreaming state is called super mind.
1: Kala karma karana kartavyalato kalisinatundi oka anubhutulanu andistundi ee swapnavastha.
0: It is only the dream that gives you all the experiences relating to the time space cause and effect.
1: Kanaka sahaja manasu kante ee super mind ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్ ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హైయర్ మైండ్.
0: ద 3rd one ఈస్ హైయర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు.
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు.
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యూ విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యూ సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక
0: without giving an experience
1: kevalam sukhanantamunu chekurustundi.
0: It confers all the happiness of sound sleep.
1: Kevalam sukhamu anandamu indriyatheetamainatundi manasuku atheetamainatundi.
0: Happiness and bliss truly speaking is beyond the mind and
1: ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
0: In deep sleep state there is life.
1: Gaadha nidralo manasu ledu.
0: In deep sleep there is no mind.
1: Manasu lenappudu sukadukkamulu levu.
0: When there's no mind there's neither pleasure nor pain.
1: లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there's no pleasure and pain there's no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: నీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల
0: without giving an experience
1: కేవలం సుఖానంతమును చేకూరుస్తుంది.
0: It confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.

0: నీకు తెలుసును.
1: యు నో దాట్.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యు డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
0: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: వెన్ డు యు ఫైండ్ ద వరల్డ్?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: వెన్ డు యు ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: వెన్ యు హావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
0: కారణము.
1: దిస్ ఇస్ ద కాజ్.
0: కానీ
1: బట్
0: కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కాజ్.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: రీజన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
0: ఈ కారణము ఎవరు?
1: కాజ్.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్, దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
0: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: కుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాక సిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దాట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్ట్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.

0: గుణముల యొక్క ప్రభావం కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కామ క్రోధ లోభ మోహమద ఆశ్చర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ ఉమెన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: Karuka karakudu paramatmude.
1: The main cause is God himself.
0: Karyame ee prapanchamu.
1: This entire cause is this
0: ee karana karya swarupame ee yokka vishwamu.
1: The effect, the relationship between cause and effect is universal.
0: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: Idi prati manavuniki nityanubhutilo తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హ్యాస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
0: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you'll certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయా 25 మర్మములతో కూడి మాయా మాయా మాయా మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్, దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్రెండ్
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్
0: రాత్రి భుజించి
1: after taking food in the night
0: yedo mantrulato sampratistu untunnadu
1: he was consulting his ministers
0: tatchalame gaadha nidra praveshinchindi
1: immediately he got sleep
0: akkadike bed teppinchi maharajuku abhyantaramu kaani aatankamulu kaani kalakunda undalani akkade pavadimpa chesaru
1: not to give any kind of inconvenience all brought bed for the emperor to lie down
0: kontha sepatiki ayyetappatiki
1: after some time
0: lechadu
1: he got up
0: adi nijama idi nijama అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు
1: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
1: when everyone started questioning he has no reply because he went on repeating is that true is this true
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి ఒక చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు
1: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
1: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హి హాడ్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు
1: with the thought that he might reply the queen was asked to appear there
0: chakravarti eviti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapam rani garu
1: the queen started questioning emperor what is that you dreamt what is that you have seen
0: rani kaadu right kaadu evvaru ochina ee jawabu ledu adi nijama idi nijama
1: no matter queen or farmer no reply is that true is this true
0: tirigi vasishtha maharishini pilipincharu
1: then saint vasishtha was to come there
0: అతను యోగ దృష్టితో చూచాడు
1: హీ జస్ట్ విజువలైజ్డ్
0: అతను జవాబు చెప్పాడు మహారాజా
1: దెన్ హీ గేవ్ రిప్లై
0: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు
1: హీ సెడ్ ఓ కింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ దిస్ ఈస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూ
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్
0: జాగ్రత్తలో స్వప్నం లేదు
1: in that waking state there is no dream
0: swapnamlo jagrata ledu
1: in dream there is no waking
0: state jagratalo nee unnavu swapnamlo na nee unnavu you are truth
1: in the waking state you are there in the dreaming state you are there you are true
0: kanukane jagratalo swapnam ledu swapnamlo jagrata ledu
1: therefore there is no dream in the waking state
0: jagrata swapnamlo endu rendu endukudu anubhavinchina vaadu neeve
1: the experience are in both the states
0: you are omnipresent
1: so you are omnipresent
0: anaga మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితము
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఆమ్నిప్రెజెంట్
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెజెంట్ ఎఫెమెరల్
0: టెంపరరీ ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెజెంట్
0: భవిష్యత్తులోనా ఉన్నాము
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము
1: యు ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
1: వి కాల్ దట్ గాడ్ హస్ గాట్ ఆల్ 8 ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
0: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
1: నో మ్యాన్ హస్ గాట్ ఆల్ 8 ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం
1: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హీస్ డివైన్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్
0: ఒక వ్యక్తి అనేక విధమైనటువంటి శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
1: అండ్ ఇండివిజువల్ మే అకాంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
0: విద్యలంతా ఫార్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి
1: where from the different forms of education
0: తాను ప్రయత్నపూర్వకంగా సాధిస్తు వచ్చాడు
1: because he could accomplish whole heartedly
0: ఇచ్చినప్పుడు ఏ మాత్రం కూడా ABCD లు కూడా రావు
1: at the time of birth he would not have any accomplishment
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు
1: out of the steadfastness he can achieve anything
0: కానీ మనయందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఈటి వరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions,
0: I and my family. స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబం తర్వాత మరొక సమాజం ఒకటి ఉంటుంది. అది
1: బియాండ్ ఐ అండ్ మై ఫ్యామిలీ దర్ ఇస్ సొసైటీ.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Karukuni manilo undinatundi divyattani manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు. ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు. దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమంతకుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు, ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్. వేద
0: కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There is wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct a house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత.
1: Because you live in society.
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts,
0: మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాము.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం అవుతాడు.
1: He gets married.
0: ఇద్దరు అవుతారు.
1: They become two.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు.
1: They have a son.
0: తిరిగి కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు.
1: Another son falls.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు.
1: When he gets married, his daughter.
0: వివాహం అయ్యేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తారు, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు. ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కోటి చేరిపోతుంటుండదు ఇదంతా.
1: When the daughter got married, the son-in-law and the entire family. ఈ
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: The Veda said with in a convenient way.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: Veda taught in a broad sense.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: True nature of Veda is vastness.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired by living
0: together. Kalasi melasi kalata leka telivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, తత్వమసి that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahma.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: We say it is non-duality.
0: ఇది చాలా మూర్ఖత్వము. అద్వైతం కాదు ఇది.
1: It is foolishness.
0: ఇది ద్వైతమే.
1: It is dualism.
0: కారణమేమిటి?
1: What is the reason?
0: అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే కదా.
1: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుందది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుందది.
1: ద బాడీస్ బల్బ్స్ వేరీయింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: ది లైఫ్. ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యూయలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్ టు ద పీపుల్.
0: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రిడ్ ఇస్ అమంగ్.
0: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతం చెల్లుచుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundali.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి,
1: ది ఇండియన్ కల్చర్ విచ్ ఇస్ సో బ్రాడ్,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ.
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాము.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not our
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress
0: in నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అని అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same
0: thing. ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: దేశాన్ని రక్షించడక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్ ద కంట్రీ,
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ప్రొటెక్ట్
0: ఈ రెండింటికి ఆధారం పెట్టి సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: యూ ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైచువస్నెస్, ది ఎంటైర్ యూనివర్స్ విల్
0: ప్రపంచమంతా కూడా భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇండియన్ కల్చర్ రెస్ట్ ఆన్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ డూ రైచువస్నెస్.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates. Is not the bulb that illuminates.
0: Current.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద
0: బేసిక్. ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్ ఆధారము. మీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: Kanaka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanaka bhagavantudu jagattantakudanu karya karana swaroopule.
1: So God in and the world has got the relationship of cause
0: Vishnu
1: and effect.
0: Vishnu vishya swaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham chesukovali.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఈ ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, ప్రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్
0: టైం. కానీ సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఇస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinaku malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హ్యాస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి ఆ పిప్పి ఆధారము.
1: Therefore for the juice pulp is the base.
0: Neeru daati tappa nippulo padaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
1: Therefore you take the juice and throw away the pulp.
0: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
1: The moment you cross the boat you put
0: mari ee neeru nadi daatinchinatvanti padava idiye.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: not what ఎక్కడ ఉంటుందది?
1: Then where is human quality?
0: ఇక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి ఒక దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education. ఏ
0: విద్యలు నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: If you have broad feelings and tread along the path of truth, you are good.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: The time of Ramakrishna Paramahamsa there
0: is. కానీ రామకృష్ణ పరమహంస శారద దేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: But Paramahamsa Sharada Devi are illiterate.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది, ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెట్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఓవర్ ది వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు. నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ రీచ్డ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యలు లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
1: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
0: chanakshanamu asatya swarupunni aaradhana chestuntaru.
1: But the modern man worships
0: asatyanarayana yokka poojane chestuntaru.
1: They go on worshiping.
0: Varshariki okka thuri satyanarayana pooja chestaru.
1: Just they offer worship once in a year.
0: Chanakshanamu kudanu satyanarayana vratame.
1: But every moment is an act of worship.
0: Yeviti ee satyanarayana vratamu?
1: What is this satyanarayana vrata?
0: Manasekam వచసేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుక ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్టు.
0: వల్ల సుప్రీం కోర్టు పోవాలి.
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్,
1: ఎలిమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్. మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూ ఆర్ జస్ట్ 5 feet height, how do you expect universe in you?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen American return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగా మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: Non-violence meant not hurting any living creature, either by thought, word or deed.
0: Rendavadi pushpam indriya nigraham.
1: The second flower is the flower of sense control.
0: Ee indriyamunu arikattakunda enni vidhamulaina sadhana chesinappudikini anni kudanu nirupayogamai pothayi.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్వ

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థం తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్, దట్ ఇస్ ద క్వశ్చన్ వి హావ్ టు పుట్ టు ద టంగ్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు,
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్.
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, సాక్రిఫైస్ దిస్ సెన్స్ ఆఫ్ టేస్ట్.
0: ఆకలి నీవు భుజించు.
1: ఈట్ ఫర్ హంగర్.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని భుజించు.
1: యు ఆల్సో వర్షిప్ ద కెపాసిటీ ఇన్ ఆల్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఇది రెండవ పుష్పము.
1: సెన్స్ కంట్రోల్ ఇస్ ద సెకండ్ ఫ్లవర్.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఈ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీతయందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో మా ప్రేమగా నీవు జీవించు.
1: ఎనీవే యూ హ్యావ్ టు లివ్ ఇన్ లవ్ విత్ అదర్స్.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
0: ఇక నాలుగవది,
1: ద ఫోర్త్,
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: క్షమా పుష్పం నసోచచ.
1: The flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The consort of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములను అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of sense control, the flower of non violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారత దేశమందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశములు ఎందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: స్టూడెంట్స్ నో ప్రిటీ వెల్ ద స్టోరీ ఆఫ్ అబూబన్ ఆడమ్ ద మ్యాన్ ఆఫ్ సర్వీస్.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు, కన్నులు లేనటువంటి వారకు, అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: అబూబన్ ఆడమ్ గోస్ రౌండ్ ద స్ట్రీట్స్ serving handicapped, the blind and the crippled, and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి,
1: he waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, mother, who are you? What is that you are writing?
0: ఆమె చెప్పింది, నాయన నేను దేవతాగణ్యను.
1: She replied, I am an angel.
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబూబన్ ఆడమ్.
1: అబూబన్ ఆడమ్ ఆస్క్డ్, ఇస్ దేర్ మై నేమ్ ఇన్ ద లిస్ట్?
0: నాయన ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, my dear son, your name is not here.
0: చాలా సంతోషం.
1: He said, I'm happy.
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abhiman madam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day, Abhiman Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, mother, what is that you are writing today?
0: నాయన ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: టుడే ఐఎమ్ రైటింగ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ దోస్ హు ఆర్ లైక్డ్ బై గాడ్.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: యెస్టర్డే ఐ మేడ్ ద లిస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ లవ్ గాడ్.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: టుడే ద లిస్ట్ ఆఫ్ దోస్ హు ఆర్ లవ్డ్ బై గాడ్.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my name?
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రమూ లేదు అన్నది.
1: She said, your name is the only one, no one else.
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: నవ విధమైనటువంటి సేవలు చెప్పారు ప్రపంచంలో.
1: In this world 9 parts of service were explained.
0: కానీ ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను కేవలము సేవ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఇస్ హైయెస్ట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తుడు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నాడు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Abhiman Adam, Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loves
0: you. ఎవరిని ప్రేమించాడు భగవంతుడు? అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతీరులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి,
1: పీస్,
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనిపించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్,
0: ఎటువంటి ఆటంకములు జరిగినప్పటికీ,
1: ఆల్ అబ్స్టకల్స్,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: ఆల్ దోస్ అబ్జెక్షన్స్ ఆన్ ద వే,
0: శాంతం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ పీస్,
0: పేషెన్స్,
1: పేషెన్స్.
0: ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతలకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యూ
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In outer world, it's not
0: బయట
1: there.
0: వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience
0: and comfort. ఇవన్నీ మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు ఏమిటి? తపస్సు,
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
0: అది నిజంగా తపస్ అనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్ తపస్.
0: ఏమిటి? అన్నింటి ఎందుకు కూడాను తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వరజోగుణముతో ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: That's daya hrudayam.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలం వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి
1: ఈజ్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సుకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: వి షుడ్ యూనిఫై ద త్రీ అట్రిబ్యూట్.
1: కోపం వచ్చింది,
0: వి ఆర్ యాంగ్రీ,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: యు షుడ్ కంట్రోల్ ఇట్.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ మోర్ ఎమోషనల్, యు షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ ఎక్స్టాటిక్, యు షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హ్యాస్ టు బి అండర్ చెక్.
1: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభం చేయాలి. సుఖ దుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది
0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో సేక్రెడ్ టెక్స్ట్, నో పెనెన్స్, నథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు క్రాస్ దిస్.
1: ఇది కాదు తపస్సులకు మూల కారణములు.
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్?

0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా.
0: You do anything.
1: ఏ సేవలైనా చేస్తురా.
0: Serve in any capacity.
1: కానీ వాంఛనని యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పము.
0: The flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మను స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు?
0: టు వాట్ ఎక్స్టెంట్?
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యు హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా.
0: జస్ట్ యాజ్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్.
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగా భగవంతుతో ఏకమైనటువంటి యొక్క ప్రేమ తత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము.
0: Just as iron put in fire,
1: ఇనుమంత నిప్పుగానే మారిపోతుంది.
0: The whole iron becomes red hot like fire.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: It burns you wherever you
1: touch. మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of the universe.
1: Brahmaiva bhavati annadi vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman
1: himself. Rendu ekamai povali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamai povali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamai povali.
0: Our mind should merge in the thought.
1: ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: మెడిటేషన్ ఈజ్ నాట్ థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైం.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: బట్ ఫుల్ టైం డివోషన్ ఈజ్ నీడెడ్.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతు అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతు అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది.
0: The eighth
1: సత్యం అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu Preeti Karam Bhavet. Inka Satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This is very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: Satyam chetane prapancham undi.
0: And it's sustained
1: satyam
0: by
1: Satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane Satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వసృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్డ్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
0: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్? ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. It is the pure unsullied truth
1: pervading all over. Trikala bhagyam satyam.
0: The truth remains the same.
1: Eppatiki maranatvanti satyam.
0: You cannot divide it.
1: Eppatiki undunatvanti satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappatiki satyam matram sthashitanga untundi.
0: Everything might vanish but the truth remains.
1: Ah satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: వీ హావ్ టు లివ్ ఇన్ ట్రూత్.
1: సత్యంతోనే మనం

0: సత్యమునందే అంత్యమైపోవాలి.
1: అండ్ యు హావ్ టు ఎండ్ ఇన్ ట్రూత్.
0: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
1: దిస్ ట్రూత్ ఈస్ ది ఎయిత్ ఫ్లవర్.
0: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
1: గాడ్ రిసీవ్స్ దీస్ ఆఫరింగ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: ఇంకా ఎట్టి పుష్పమును కూడా భగవంతుడు ఆశించడు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ ఫ్లవర్ అదర్ దెన్ దీస్.
0: కనుకనే అహిం ప్రథమం పుష్పం.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: ఇంద్రియ నిగ్రహం.
1: ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
1: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
0: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
1: In fact, we should teach a lesson to every one of the senses.
0: బుద్ధి చెప్తాం. ఏ నోరా, ఎంతకాలం నీవు ఈ విధంగా భుజించేది?
1: Oh tongue, how long you want to consume food?
0: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
1: You are not contented in spite of eating. Your nature is that.
0: అని ఏ విధంగా నాలుక భుజించామో,
1: as you teach a lesson to your
0: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
1: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
0: ఏ నేత్రమా,
1: ఓ ఐ,
0: ఎన్నో చూస్తున్నావు నీవు.
1: యు హావ్ బీన్ వాచింగ్ మీ.
0: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
1: యు హావ్ బీన్ హ్యాపీ.
0: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
1: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
0: దేనిని నీవు చూడాలి?
1: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
0: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
1: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ ది థింగ్స్.
0: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
1: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
0: దైవ స్వరూపుడు.
1: హి ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: దైవాన్ని నీవు ఆశించు.
1: ఎక్స్పెక్ట్ గాడ్.
0: ఆ నిజమైన దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
1: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
1: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
1: ఓ టంగ్,
0: దేనిని భుజించాలి?
1: వాట్ షుడ్ బి ఈటెన్?
0: ప్రొద్దుపోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలా ఓ చెవులా.
1: When it is a matter of divine and spirituality, you are not ready.
0: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
1: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
0: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
0: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
1: ఆల్ ద టేల్స్ అరౌండ్.
0: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
1: యు లిసన్ ఆల్ ద దుర్మార్గమైన
0: విషయాలంతా వింటున్నావు.
1: ఆల్ అన్నెసెసరీ.
0: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: యు హావ్ బీన్ లిసనింగ్ ఎవరీ.
0: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
1: ద వీడియో అండ్ ద రేడియో.
0: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
1: వాట్ ఇస్ షేమ్. ఇయర్ డోంట్
0: లిసన్ టు దట్. సిద్ధం కావద్దు.
1: Don't be ready for that.
0: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: In fact, you are spoiling yourself.
0: ఎట్టి విషయాలు నీ వింటువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All that you listen will be imprinted in your heart.
0: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
1: All the scenario that you watch will be imprinted on your heart.
0: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: You are spoiling your heart.
0: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
1: You find pollution all over the world.
0: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
1: యు హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
0: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
1: యు హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
0: మనసు మాలిన్యమైందంటే ఇంకా నీవు అనుభవించేది ఏమిటి?
1: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్పీరియన్స్?
0: అంతా నిరుపయోగమైనటువంటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
0: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
1: భగవాన్ స్పోక్.
0: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
1: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said, human heart is a pen.
0: Mana pennu pennulo elanti ink fill up chestamo,
1: as is the ink that fills the pen,
0: alanti vratalu alanti geetalu manaku vastayi.
1: So also you get the letters and
0: adhe kalare vastuntuntadi.
1: In the same way you would get the
0: kaluka. Mana hrudayam anetundidi oka pennu vantidi.
1: Human heart is a pen.
0: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
1: It writes all the worldly matter.
0: Chitrinchukuntundi akkada.
1: It gets printed
0: there. Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకును ఫిలప్ చేయి.
1: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
0: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
1: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫిల్ ఆఫ్ లవ్.
0: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
1: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
0: అదే రంగే వస్తుంది.
1: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
0: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
1: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
1: గాడ్ వాంట్స్ us టు హావ్ దట్ సేక్రెడ్.
0: ఈ వాడిపోయే పుష్పములు, కాలిపోయే పుష్పములు తీసుకోడు.
1: హి ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫ్లవర్స్ దట్ ఫేడ్ అవుట్ నాట్ గెట్ బర్న్.
0: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ ఉంటాడు.
1: ద ప్రీస్ట్ బ్రింగ్స్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఓ ప్రీస్ట్, ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
1: He tells the priest, what is it you have learned?
0: లారీ లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
1: You go on by these flowers which
0: లారీ లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
1: And you collect the jasmine
0: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
1: And all the flowers.
0: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this worship?
0: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
1: The flower offered today would be decayed tomorrow.
0: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
1: It's not that flower I want.
0: శాంతి పుష్పం కావాలి.
1: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
0: ప్రేమ పుష్పం కావాలి.
1: ద ఫ్లవర్ ఆఫ్
0: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
1: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
0: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: ఏంటి అహింస?
1: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
0: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడి.
0: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
1: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
0: ఇది మాత్రం హింస కాదా అనుకుంటారు చాలా మంది.
1: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
1: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
0: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హీ గివ్స్ యూ హ్యాపీనెస్.
0: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
1: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
0: అది అహింసనే కానీ హింస కాదు.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
0: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
1: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violent?
0: Man chese itvanti pannanta kuda nu kurugayalu sambandhinatuvi kaadu.
1: Is not related to vegetables alone.
0: Vrutchamulaku deeniganta pranam undi.
1: In fact the vegetables have got life.
0: Kaani manasu ledu.
1: They have no mind.
0: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
1: Since they have no mind the vegetable world, they don't have pain.
0: Intiye kaadu vijnanam kuda nu ledu.
1: They do not have wisdom either.
0: Oka kaayini manu kosithamante akada neeru kaarutundi.
1: If you cut the fruit over there you find the water sap oozing out of it.
0: Ee kaayini koyatam cheta adi edustundade kanti daralu kaalustundade ani anukuntavu.
1: By plucking the fruit you find the sap oozing out. It's not tear.
0: Adi sahajamainatundi jalame kaani.
1: It's a natural process.
0: Dukkha jalam kaadu adi.
1: It is not the tears.
0: Dukkham anepindi eppudu manasundinappude dukkham vastundi.
1: Where there is mind there is grief.
0: మనసున్నటువంటి వాడికి ఆనందం కలుగుతుంది.
1: The one with mind would be delightful.
0: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
1: It's only the mankind that has got the mind. But
0: పక్షి పక్షి మృగాదులకు కూడా మనసుంది.
1: The birds and beasts have got mind.
0: క్రిమికీటకాదులకు కూడా మనసుంది.
1: So also insects.
0: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
1: The trees and all the greenery have got life but not the mind.
0: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
1: ద వన్ వితౌట్ ద మైండ్ విల్ నెవర్ సఫర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
1: ఆల్ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
1: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
0: యు. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
1: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
0: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
1: బట్ ది ఫండమెంటల్
0: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
1: అండ్ యూ షుడ్ అండర్
0: సామాజిక సేవలు చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
1: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంతకాలము?
1: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామాజిక సేవలు చేయాలి.
1: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
0: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
1: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
1: If you offer sacred service, they turn sacred. Ultimately.
0: కేవలం బాధల నివారణ కాకుండామే కాకుండా
1: not only relieved
0: వారిని పవిత్రులుగా ఆవించటము.
1: You also sanctify them.
0: వారిని కూడా అభివృద్ధి కావించటము.
1: You also help them progress.
0: సాత్వికులుగా ఆవించటము.
1: You also make them happy.
0: కనుకనే సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: With all the pious feeling,
0: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
1: You సర్ టు యువర్ ఎక్స్టెండ్ భజనలు
0: చేస్తున్నారు.
1: మెనీ
0: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సింగ్ ద
0: గ్లోరీ ఆఫ్ ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
1: ద సింగర్ విల్ హావ్ సాటిస్ఫాక్షన్.
0: కానీ వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
1: లిసనర్ ఆల్సో యూ హావ్ సాటిస్ఫాక్షన్.
0: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
1: లేటర్ వాట్ ఈస్ ద రిజల్ట్ కాన్సిక్వెన్స్?
0: అది తాత్కాలికమైనటువంటిది.
1: ది ఇంపాక్ట్
0: అనుభవమైనటువంటిది.
1: ద ఇన్ఫ్లుయెన్స్.
0: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
1: స్టూడెంట్స్ రిసైటెడ్ భజగోవిందం.
0: జన జన యౌవన గర్వం హరతి నిమిష, ఒక అర నిమిషం కూడా ఉండదు.
1: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్ అండ్ యూత్ డస్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్.
0: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
1: Why should we struggle hard for this momentary?
0: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా నువ్వు కదిలిపోతుండాలి.
1: All are passing clouds, all vanish.
0: ఈ క్షణభంగురమైన యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
1: Why should we be egoistic and proud enough because of this momentary youth?
0: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
1: Why so many desires?
0: కనుకొని దీన్ని కూడా నువ్వు మనం త్యజించాలి.
1: We have to sacrifice them.
0: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
1: We have to do our duty.
0: కానీ డూ యువర్ డ్యూటీ,
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
1: Do not take it too hard.
0: మంచి కానీ చెడ్డ కానీ,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: ఇదంతా నా మంచి కోసమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
0: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
0: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనము వేస్ట్ చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
0: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఉన్నటువంటి 24 గంటల లోపల,
1: Within 24 hours,
0: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, మిగిలిన
0: ముక్కాల భాగం అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ వేస్ట్.
0: ఊరి వారి చింతలు,
1: థింక్ ఆఫ్ పీపుల్,
0: ప్రాకృతమైన చింతలు,
1: ద వరల్డ్లీ థాట్స్,
0: అపవిత్రమైన భావములు,
1: అన్సేక్రెడ్ థాట్స్,
0: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
1: స్పాయిల్ ఆల్ ద టైమ్.
0: కాలమును అపవిత్రం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
0: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
1: We should render service in order to sanctify the time.
0: Samaja sevalo manam palgonali.
1: We have to participate.
0: Samaja sevalu chese anta varaku kudunu manaku durbhavalu manlo prabhinchinchavu.
1: So long we serve in the society there will be no chance.
0: Samaja sevalu chese anta varaku nu ye chintalu manaku japtiki raadu.
1: No worry would be there in your mind if you serve society.
0: Aa samajamlo leenamaina vyaktiki ahankaram nirmoolam avutundi.
1: The one who is in society will not be egoistic.
0: Ee samaja sevalo apra ahankaram nirmoolam cheyatame kaakunda,
1: not only you kill ego,
0: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
1: there will be no scope for pomp and show.
0: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
1: యువర్ మైండ్ వుడ్ బి సేక్రెడ్.
0: సర్వ కర్మలు కూడాను మనోశుద్ధి కోసమని.
1: ఆల్ యాక్షన్స్ వుడ్ గివ్ యు ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
0: చిత్తశుద్ధియే కర్మః అన్నది వేదం.
1: ద గోల్ ఆఫ్ ది యాక్షన్ ఇస్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్.
0: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ టు ప్యూరిఫై ది మైండ్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ది యాక్షన్ ఇస్
0: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
1: మెనీ వేస్ట్ టైం.
0: ఎంతనో కాలంను వ్యర్థం చేస్తున్నాము.
1: టైం ఇస్ వేస్ట్.
0: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆల్సో యూస్లెస్.
0: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
1: ఇస్ దేర్ పర్మనెంట్ పీస్ అవుట్ ఆఫ్ సింగిల్ యాక్షన్?
0: శాంతి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ వాట్సోఎవర్.
0: వస్తుంది పోతుంది, పాసింగ్ క్లౌడ్స్.
1: పీస్ అపియర్స్ అండ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ
0: పాసింగ్. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
1: We should aspire for that permanent.
0: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
1: It should originate out of our heart.
0: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
1: when we desire that peace,
0: మన సార్థక నామం జగత్కంతా వ్యాప్తి అవుతుంది.
1: In fact our name would spread everywhere, all over.
0: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
1: ధర్మజా మెయింటైన్ పీస్ ఇన్ స్పైట్ ఆఫ్
0: ద్రౌపది. పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
1: When Draupadi was humiliated, Bhima got up.
0: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
1: He took that mace and about to fight.
0: అడ్డం పోయాడు ధర్మజుడు.
1: ధర్మజ ఆబ్జెక్టెడ్,
0: నాయన ధర్మమే జయం.
1: బ్రదర్ రైచియస్నెస్ విల్ will be successful.
0: మనం ఓడిపోయినటువంటి వారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లాస్ట్.
0: వారి స్వాధీనంలో ఉన్నాము.
1: వీఆర్ అండర్ దర్ కంట్రోల్.
0: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
1: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
0: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
1: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
0: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
1: బీ
0: సీటెడ్. ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
1: ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీస్ is at the hands of few, not many.
0: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
1: Under any circumstances maintain your peace.
0: అది మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
1: That gives you the mighty strength.
0: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
1: And there you find love principle.
0: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
1: You will have the divine power.
0: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
1: You will have beautiful thoughts.
0: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
1: And you will have that eternal permanent peace.
0: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
1: You will have the permanent reputation in this world.
0: కౌరవులు ఎంతమందో పుట్టారు?
1: There are many Kauravas.
0: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: కానీ ఇరువురు పోయారు.
1: బోత్ ఆర్ గాన్.
0: కానీ పాండవుల యొక్క కీర్తి,
1: ద నేమ్ ఆఫ్ పాండవ,
0: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
1: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్.
0: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
1: ధర్మజ ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
0: ధర్మజ, ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
1: ధర్మ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్.
0: ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్నెస్.
0: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
1: ఎవ్రీ మూమెంట్ వేర్ అన్ రైచస్.
0: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
1: ఎవ్రీ మినిట్ వేర్ అటర్ బ్లేటెంట్ లైస్.
0: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
1: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
0: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు. నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
1: When there is dharma in this world, how do you expect agitation?
0: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
1: Why restlessness?
0: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
1: Why conflict and fighting?
0: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
1: Why all disturbances?
0: మనలో అది లేకపోవడం చేతనే కల్లోలములు.
1: Because there is no peace within us, there is conflict.
0: యద్ భావం తద్ భావం. తన ఎందున్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Everything comes out as a reflection of the inner being, as a reaction.
0: ప్రపంచంలో అల్లరి లేదు.
1: There is no agitation.
0: మానవుడి యందు ఉంటుంది ఈ అల్లర.
1: It is within you.
0: వాని యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటుంది.
1: All your actions are disturbing.
0: వాని మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటుంది.
1: All your words are agitating.
0: కనుక వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
1: So the whole life is of
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి.
1: Human life is the rarest of all. Is that the name you should get?
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటిది.
1: డివైన్.
0: భవ్యమైనటువంటిది. జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
1: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
0: పరుల కూడును హింసించి
1: వి హార్మ్ అదర్స్.
0: పరులను కూడును బాధపెట్టి
1: వి సఫర్.
0: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ అల్టిమేట్లీ?
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
1: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్
0: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైందిగా ఉండాలి.
1: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి
0: సేఫ్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: శాంతంగా మాట్లాడు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
0: భగవత్ సంబంధమైన విషయాలు విను.
1: ఆల్ రిలేట్ టు గాడ్.
0: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
1: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
0: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
1: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడాను మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
1: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
0: అందుకోసమని చెప్పారు, నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
1: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
1: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
0: నీకు నేను దూరం కాకూడదు.
1: ఐ కెనాట్ డిస్టెన్స్ మైసెల్ఫ్.
0: నీకు నేను దూరం అయిపోతే జగత్తుడికే నేను దూరం అయిపోతాను.
1: ఇఫ్ ఐ యామ్ అవే ఫ్రమ్ యు, ఐ యామ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వరల్డ్.
0: శాంతిని మనం వహించాలి.
1: వి షుడ్ అబ్జర్వ్ పీస్.
0: భగవంతుడు ఆశించేటువంటిది
1: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్.
0: నీవు చేసే పూజలు,
1: నాట్ యువర్ వర్షిప్.
0: నీవు చేసే అర్చనలు,
1: నాట్ యువర్ వర్షిప్
0: ఆర్ రిచువల్స్. చేసే దాన ధర్మాలు,
1: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ. చాలా మంది
0: అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
1: You just, I offered 10 bags of rice.
0: 500 mandiki cheerlu ichanu, panchalu ichanu.
1: I distributed clothing to 500 people.
0: Ee ekkalanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
1: All the accounts can be submitted to the income tax department, not to God.
0: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu?
1: God goes by your
0: ee hrudayamto chesanu?
1: With what thought?
0: Ee premato chesanu?
1: With what spirit?
0: Adhe bhagavantun dishlo vastundi.
1: That goes to the account of God.
0: Kanuka manam premato cheyali.
1: Do with love.
0: శాంతంతో మనం భావించాలి.
1: అబ్జర్వ్ పీస్.
0: త్యాగంతో మనం చేయాలి.
1: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నియో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
1: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
0: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
1: The first flower of non-violence.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: It's very very important.
0: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
1: The second flower of sense control.
0: సర్వభూత దయా పుష్పం మూడవది.
1: Compassion.
0: ఈ నాలుగవది క్షమా పుష్పం.
1: The fourth one, flower of forgiveness.
0: ఐదవది శాంతి పుష్పం.
1: The fifth, faith.
0: ఆరవది తప పుష్పం.
1: And penance.
0: ఆరు ఏడవది ధ్యాన పుష్పం.
1: The flower of meditation.
0: ఎనిమిదవది సత్య పుష్పం.
1: The eighth one is the flower of truth.
0: అహింసలో ప్రారంభమై
1: it begins with non-violence.
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: Ends in truth.
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించిందంటారు.
1: People say Gita speaks of wisdom.
0: భక్తిని బోధించింది అంటారు.
1: It speaks of devotion.
0: కర్మను బోధించింది అంటారు.
1: Action.
0: కాదు కాదు.
1: No, no.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: What is the first stanza?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సౌవివేత యుచ్చవ మమక పాండవ చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: The first verse begins with dharma.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: The first word of the first stanza.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra Yogishwara Krishna yatra partho danuddara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: ఈ లాస్ట్ వర్డ్ మమ.
1: రెండు చేతి
0: మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
1: If you connect both, it is mama dharma. Your duty is
0: to. నీ ధర్మం ఏమిటి?
1: What is your duty?
0: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
1: I am a human being. I should lead a human life.
0: I am not animal.
1: I am man.
0: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
1: Being a man, have manly quality.
0: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
1: Having been born a human being, you behave like animal.
0: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
1: You are cruel.
0: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
1: You are on the path of falsehood.
0: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
1: As a human being, cultivate human values.
0: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
1: We have to follow human values in order to lead a sacred life.
0: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
1: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
0: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
1: This is very important for everyone.
0: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
1: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
0: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
1: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
0: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
0: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్ని కూడాను సత్యాన్నే వరించినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్సెస్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: సత్యాన్నే ఆశ్రయించినాయి.
1: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
0: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
1: వితౌట్ ట్రూత్
0: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
1: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
0: క్షణభంగరం, వస్తుంది పోతుంది.
1: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
0: దీనికోసం కాదు మానవత్వం రావటం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
1: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
0: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
1: To lead an ideal life, you are born
0: as a human being. బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
1: You lived so long, what ideal you have set?
0: ఏమి నీవు సాధించావు?
1: What is that you achieved?
0: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
1: If you put a question, you get the zero as the final answer.
0: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
1: Our answer is incorrect.
0: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
1: We do certain good things in this
0: world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
1: Good actions are 5, 50 are wrong deeds.
0: కాదు కాదు, అన్ని మంచి పనులు గానే రావాలి.
1: We should do all that is good.
0: చేసిన చేతలు,
1: actions,
0: పలికిన పలుకులు,
1: words,
0: విన్న వాక్కులు,
1: thoughts,
0: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
1: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
0: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
1: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
0: కనుక మనం మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డూ గుడ్.
0: మంచి పనులు అనగా ఏమిటి?
1: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
0: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
1: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
0: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకో ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
1: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
0: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
1: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
0: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
0: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
1: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
1: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
0: మన హృదయాన్ని, కాన్షియస్ తృప్తిపరచుకోవాలి.
1: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
0: కోసం నీవు ప్రాకులాడద్దు.
1: నాట్ ఫర్ ద మైండ్.
0: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
1: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కాన్షియన్స్, అది ఆల్
1: ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆత్మను నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
1: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
1: When God is pleased, your life is redeemed, liberated.
0: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
1: The fundamental principle for all is love only, love alone.
0: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
1: Spend your life in love.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 18th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 23rd ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎన్లైటన్స్ us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastha Kuru Karmani. Atma Sthiti Yandu Nilakada Kaligi Karma Nacharinchu Arjuna.
2: Arjuna, establish yourself in the state of Atma and do your duties.
1: Swaswarupa Smriti Kaligi Evadu Karma Nacharinchunu Atti Karmalu Amohamainatunti.
2: Whoever performs work, being fully aware of his own real identity, the works would be very great.
1: Atti Karmalu బంధరహితమైనటువంటివి.
2: సచ్ వర్క్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇట్టి కర్మలను ఆచరించుటకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరము.
2: టు పర్ఫార్మ్ సచ్ యాక్ట్స్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ప్రీ కండిషన్ అండ్ ఎసెన్షియల్.
1: ఇట్టి నిగ్రహములను అనుభవించి ఆనందించినటువంటి వాడే స్థిత ప్రజ్ఞుడు.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita prajna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: sukhadukkamulanu,
2: joy and sorrow,
1: manabhimanamulanu,
2: honor and dishonor,
1: labhanashtamulanu,
2: profit or loss,
1: samuttamuga bhavinchi,
2: considering them with equal mindedness,
1: తమ యొక్క స్వస్వరూపానుసంధానములో తాను నిమగ్నుడు కావటమే స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం.
2: ఎస్టాబ్లిషింగ్ వన్ సెల్ఫ్ ఇన్ ది ఐడెంటిటీ ఆఫ్ ది రియలిటీ, దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: సమత్వం యోగ ఉచ్యతి. ఇట్టి సమత్వమును భావించటమే స్థితప్రజ్ఞ యొక్క స్వభావం.
2: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ స్థితప్రజ్ఞ టు ట్రీట్ ఎవ్రీథింగ్ ఈక్వలీ.
1: మొట్టమొదట ఇంద్రియముల యొక్క గుణములను స్వభావములను గుర్తించిన ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, హీ వుడ్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థిత ప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ బాడీ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ దట్ స్టేట్.
1: నీవు దేహి కాని దేహము కాదు.
2: యు ఆర్ ద ఇన్డ్వెలర్ దేహి అండ్ నాట్ దేహం ద బాడీ.
1: నీవు ధరించినట్టు వాడు కాని ధరింపబడేటువంటి వస్త్రము కాదు.
2: యు ఆర్ ద వన్ హూ వేర్స్ ద క్లోత్ బట్ నాట్ ది క్లోత్ ఇట్ సెల్ఫ్.
1: నీవు నివసించువాడు కాని నీవు గృహము కాదు.
2: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడి అయినను క్షేత్రముగా భావిస్తున్నావు.
2: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
2: ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ఇంపర్మనెన్స్.
1: అనిత్యమైనటువంటి భోగములన్నీ కూడాను అశాంతిని చేకూరుస్తాయి.
2: థింగ్స్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ విచ్ ఆర్ నాట్ పర్మనెంట్ కెన్ గివ్ యూ ఓన్లీ సారో.
1: చంచలముతో కూడినటువంటి యొక్క ఫలితములు చంచలంగానే ఉంటాయి.
2: ఫికల్ థింగ్స్ విల్ లీడ్ యూ టు ఫికల్ మైండెడ్నెస్ అలోన్.
1: కనుక నీవు స్థిరచిత్తుడవై ఆత్మ. శృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
2: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కానీ జనన మరణములకు కానీ నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
2: యు వుడ్ నాట్ థింక్, వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యు.
1: జనన మరణములు దేహమునకే కానీ నీకు కాదు, నీవు దేహము కాదు.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యు. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
2: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ డూ నార్ డూ యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
2: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
2: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
2: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్, వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
2: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
2: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు.
1: మంచుకు చల్లదనము సహజము.
2: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
2: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకు పోవుట దీనికి సహజము.
2: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
2: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట గుర్తించాలి.
2: యు షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
2: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
2: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
1: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నావో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
2: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక నీయందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
2: దేర్ఫోర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూ యు ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్.
1: ఏదైనా లోకములో తన దగ్గర లేనటువంటి వస్తువును కోరటం సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎనీ పర్సన్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్.
1: కానీ తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
2: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
2: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి ఒక్క వస్తువు, షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యమునందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
2: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
2: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
2: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీవేర్.
1: అనగా ఆత్మ లక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
2: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవత్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
2: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
2: A number of rishis right from ancient days have made heroic efforts in getting at this sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
2: Once upon a time, king of Greece, Alexander, came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని, భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
2: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
2: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దే వర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
1: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
2: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకుని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
2: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఎ పర్టికులర్ యోగి లైయింగ్ డౌన్ అండర్ ఎ ట్రీ స్ప్రెడింగ్ హిజ్ లెగ్స్ అండ్ ఇన్ ఎ ఫ్రీ మూడ్.
1: అతను పూర్ణ స్థిత ప్రజ్ఞుడు.
2: హీ వాస్ ఎ పర్సన్ హూ హ్యాడ్ రీచ్డ్ ఫుల్ స్థిత ప్రజ్ఞత్వ.
1: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
2: వన్ సోల్జర్ వెంట్ టు దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ హీ వాంటెడ్ టు అవేకన్.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
2: బట్ హీ వాస్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని, అతను మహా గొప్పవాడని, గొప్ప బలవంతుడని, రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
2: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్.
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
2: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్ ది ఎంపరర్ అలెగ్జాండర్ హింసెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
2: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్ దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్ హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్. హీ వాంటెడ్ టు కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
2: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖం నందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
2: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
2: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
2: ఎంపరర్ సా that great effulgence in his face and he approaches him.
1: గుర్రమును దిగి, నాయన ఈ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
2: He came to him and addressed him, "Sir, after listening to the threats held out by this soldier that he would cut your head."
1: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో లేక శరణాగతుడయ్యో ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
2: Why are you so laughing so loud? If it were to be an ordinary person, he would immediately surrender, prostrate, ask excuse or do some such
1: thing. కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
2: But then, what is the reason for your laughing so loud?
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
2: Then this yogi replied,
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
2: I am సచ్చిదానంద స్వరూప itself.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
2: I am eternally free.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
2: These weapons can never cut me.
1: అగ్ని కాల్చలేదు.
2: Fire cannot burn me.
1: నీరు ముంచలేదు.
2: Water cannot drown me.
1: గాలి తేల్చలేదు.
2: Air cannot just lift me up.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
2: Such a person as I am, free from all these things, this soldier threatens to kill me or cut my head, and therefore I was provoked to laugh.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
2: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్డ్ క్వైట్ అ లాట్.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకములో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందు ఉంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించడము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
2: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge, and therefore they are not afraid of death. And such a nation, I am going to plunder. I do not want to do that. He told these things and he returned.
1: Itti mahapurushulu Bharata deshamuna anadi kalamu nundi kudanu itti pavitramaitundi aatma tattvanni itara deshamulaku bodhinchi variki andinchi ilanti desham yokka pratishthanu nilabettutu vacharu.
2: From times immemorial, such great persons have existed in Bharat and they have lived a life like that. And they have also taught various other nations highest truths and the spirituality.
1: ముఖ్యముగా ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విధానము తెలియక అనేక మంది కొన్ని పెడమార్గములు పడుతున్నాయి.
2: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ నోయింగ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ టేక్ టు రాంగ్ పాత్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్ని కష్టమే.
2: పీపుల్ హూ డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
1: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
2: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
2: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
2: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ temporary joy and pleasures and enjoyments, man is subjecting himself to a number of difficulties and problems in a permanent way.
1: Rogi ainatundi vaadu apathyamunu tinagori maruguga edo oka padarthamunu teppinchukoni solpanga bhojinchi తాత్కాలికంగా ఆనందిస్తాడు.
2: ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ డిసీజ్, ఇఫ్ హీ వాంట్స్ టు జస్ట్ టేక్ ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ ది డైట్ ప్రిస్క్రైబ్డ్, దెన్ హీ మే టేక్ ఇట్ టెంపరల్లీ, హీ మే బి వెరీ హ్యాపీ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్.
1: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ టెంపరీ జాయ్ అండ్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు

0: హ్యాపీ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు గెట్ దట్
1: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు, కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయంను తాను ఏమాత్రము కూడా గుర్తించడం లేదు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఈ రోగము తీవ్ర స్థితికి పోయి అతనికి ప్రమాద స్థితిని కూడాను అందిస్తుంది.
0: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
0: ఇన్ ది సేమ్ వే మెన్ yielding to temporary joys will suffer in the long run great many problems.
1: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖనివాసం చేస్తుంటారు.
0: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: పెద్ద పెద్ద వాహనాలంతా నిర్మించుకొని దానిలో ప్రయాణం సలపుచు ఇది నేను భోగములు అనుభవిస్తున్నానని భావిస్తారు.
0: దే విల్ బి హ్యావింగ్ లగ్జూరియస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బి ట్రావెలింగ్ ఇన్ దాట్ అండ్ దే విల్ బి థింకింగ్ దట్ దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్ గ్రేట్ మెనీ లగ్జరీస్.
1: రకరకమైనటువంటి భోజనములను చేయించుకొని ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
0: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
0: హీ వుడ్ బి థింకింగ్ in vain glory that he is enjoying all these pleasures and enjoyments.
1: Aithe lotuga aalochinchesi bhogamulanu nenu anubhavistunnana leka bhogamule nannu anubhavistunnaya aneetunti vicharanakoste bhogamulanu taanu anubhavinchatam ledu tanane bhogamulu anubhavistunnayi.
0: If one were to think a little deeply whether he is enjoying the pleasures and the joys or these luxuries are enjoying him, one has to come to the conclusion he is not enjoying them but they are enjoying him.
1: భోగమును తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
0: As he is being enjoyed by the sense objects, he is becoming weak, he is becoming diseased, he is also getting old age.
1: భోగమునే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిండ తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఏ చిరంజీవి.
1: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
0: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్.
1: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
0: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
1: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
0: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
1: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంతం చేసుకుంటున్నాడు.
0: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
1: కనుక భోగమును తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగములనే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములను మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము, కానీ ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
0: ఎ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఎ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
1: అతని దగ్గరికి వెళ్లి అస్తము చూపించాడు.
0: హీ షోడ్ హిజ్ హ్యాండ్.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ద అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
0: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
1: మరీ కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యు విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆనర్.
1: మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం.
0: హీ వాజ్

0: He got a little more joy.
1: మరి కొంతసేపు చూచి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
0: After seeing the head for a while more, he just said that you are going to occupy a very big position.
1: ఆనాడి తాను ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా ఆనందించాడు పాపం.
0: He felt so happy as if he became the prime minister that very day itself.
1: తదుపరి రోజుకి చూచి నీవు గొప్ప సిరి సంపదలతో తొలుతూగుతావు అన్నాడు.
0: After a while he just said that you are going to just have a lot of wealth and property.
1: Children. మరింత ఆనందించాడు పాపం.
0: Then he was
1: అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాది అన్నాడు.
0: After telling all these things, he just observed the hand a little more and just said, but your lifespan is very limited.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
0: The moment he heard this, he got so much dejected. He shrank almost.
1: దీని అంతరార్థం ఏమనగా, ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ, ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ, ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ, ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనమేమిటి?
0: The inner significance of this is, whatever wealth, property you may have, whatever children you may have, whatever position you may occupy, whatever honor you may get, but if you do not have
1: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థిరములు ఎట్లవుతాయి మనకు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
1: ఎంతమంది రాజులు, ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
0: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
1: నిరత సత్యప్రభుకి ధరణి నీలిన హరిశ్చంద్రుడి ధరభాషి చనగలేదా?
0: హరిశ్చంద్ర, హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్, హాడ్ హీ నాట్ టు గో?
1: ఎల్ల లోకములీల యశకు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనా?
0: కింగ్ మెల, హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్?
1: హృదయమునకు అలంకృతి చేయు మాధాత సిరిదూట కట్టుకు జనుగజనన?
0: మాందాత, హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ, కుడ్ హి టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
1: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పొడుగుపై ఉన్నవాడా?
0: కింగ్ రామ, హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
1: రాజులు ఏగినారు.
0: So many kings have gone.
1: ఒక్కరుని వెంటగొని పోవరి ఉరివి తలము.
0: నాట్ ఈవెన్ వన్ పర్సన్ వుడ్ క్యారీ ఎ లిటిల్ ఆఫ్ హార్ట్.
1: నీవు మాత్రము నీదు సిరియు సంపదల్ తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
0: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
1: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
0: ఇఫ్ యూ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఓవర్ ద పాస్ట్ అండ్ ద హిస్టరీ ఆఫ్ ది మ్యాన్ కైండ్, యూ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇంపర్మనెంట్ థింగ్.
1: కనుక సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
0: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
1: నీ యందు ఉన్నవి బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
0: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
0: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: Adiye satyam shivam sundaram.
0: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: Kanuka atti satyanikai neevu taginatvanti prayatnam cheyi.
0: Therefore, for attaining such permanent truth, you make
1: an atti nitya sthanamunakai tagina prayanam salupu.
0: For such permanent place, you make an effort to travel and reach.
1: Atti sundaram aneetvanti oka divyatvani neevu pondu.
0: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Discharge your duties.
1: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికీ అర్జును యుద్ధములో దింపాడు.
0: After teaching in all these ways to Arjuna and after explaining the qualities of Sthita Prajna, he made Arjuna enter the battlefield.
1: అనగా ప్రతి యొక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను సిరసా వహించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: కీప్ ఆల్ యువర్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ మీ అండ్ ఒబే మై కమాండ్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడం నిమిత్తమై కామము నీకు ధరించడం.
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ బాడీ హెస్ బీన్ గివన్ టు యూ.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
0: ఫర్ మేకింగ్ యువర్ బాడీ అండ్ ద టైమ్ సేక్రెట్ యూ హ్యావ్ టు టేక్ అప్ యువర్ డ్యూటీస్.
1: కర్మ వల్లనే జన్మము లభించినది కనుక కర్మ ద్వారానే నీ జన్మము సార్థకం చేసుకో.
0: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ యూ హ్యావ్ గాట్ దిస్ బర్త్ అండ్ బై యాక్షన్ ఇట్ సెల్ఫ్ యూ శాంక్టిఫై దిస్ లైఫ్.
1: లోకములో ఆరని దీపము ఒక్కటే ఉన్నది.
0: ద ఓన్లీ లైట్ విచ్ డస్ నాట్ గెట్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్,
1: అదే ఆత్మ.
0: అండ్ దట్ ఈస్ ఆత్మన్.
1: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
0: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎలక్ట్రిసిటీ దీస్ బల్బ్స్ బర్న్.
1: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
0: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్ దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్ ది ల్యాంప్స్ లైట్.
1: తైలము ఖర్చు అవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్ ది లైట్ సీజెస్ టు. ది
1: టార్చ్ లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్ ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ పవర్ యుల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బ్యాటరీ.
1: సూర్య చంద్రాదులు అగ్నిలు కూడాను వారికి ఎట్టి కరెంటు అవసరం లేదు, ఎట్టి తైలము అవసరం లేదు, ఎట్టి బ్యాటరీలు అవసరం లేదు. కానీ వారు కూడాను ప్రళయ సమయం లోపల వారు కూడాను చీకటిని అనుభవిస్తారు.
0: సన్ మూన్ అండ్ ఫైర్ విచ్ డు నాట్ నీడ్ ఎనీ సచ్ ఫ్యూయల్ అస్ బ్యాటరీస్ ఆర్ ఆయిల్ అండ్ ఎలక్ట్రిసిటీ
1: వారు కూడాను తమ యొక్క ప్రశాంతిని కూడాను కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏ మాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్ వాట్ అబౌట్ యూ.
1: మరి పిచ్చివాడ, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, ఫర్ ఎ పర్సన్ హూ కెన్ పౌండ్ ది మౌంటన్స్ ఇట్సెల్ఫ్ వాట్ టు స్పీక్ ఆఫ్ స్మాల్ పీపుల్.
1: సూర్యచంద్రాదులో ఇట్టి నశ్వరత్వాన్ని పొందే సమయంలో నీ జీవితం ఏమిటి?
0: When sun and moon themselves are likely to
1: నీ భోగములు ఏమిటి?
0: వాట్ టు స్పీక్ ఆఫ్
1: యువర్ దేహాభిమానం ఏమిటి?
0: యువర్ బాడీ కాన్షియస్,
1: నీ బంధుమిత్రుల యొక్క శోకం ఏమిటి?
0: ది గ్రీఫ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
1: ఇది కేవలం అజ్ఞానములో మునిగిపోతున్నావు.
0: యూఆర్ గెటింగ్ డ్రౌన్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
0: యూఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టీయర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
1: లెమ్ము,
0: అరైజ్,
1: జాగ్రత్తగా మేలుకొమ్ము,
0: బికమ్ అవేకన్డ్.
1: ఉత్తిష్టత, జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
0: అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
1: అని చెప్పాడు.
0: దస్ కృష్ణ టాట్ అర్జున.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ ఆర్ షైనింగ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింప చేయవచ్చును కానీ భగవంతుని ప్రకాశింప చేయలేవు.
0: సన్ అండ్ మూన్ మేక్ light and provide illumination for the world but they cannot illumine God.
1: deepamulu aa inti andunnatvanti yokka padarthamulu prakashimpa cheyavachune kaani bhagavantunni prakashimpa cheyalevu.
0: lights inside the house may illuminate the objects inside the house but not God.
1: aithe suryudu chandrudu agni prakashistunnaru anekuntadi manaku ye vidhanga telustundadi.
0: how are we understanding the fact the sun moon and fire are burning
1: deni aadharamto manamu ee prakashistunnayani gurtinchagalugutunnamu.
0: with the support of what have we been able to recognize that these things are giving effulgence.
1: kannula dwara manamu deenini prakashinchinattuga gurtistunnamu.
0: we have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకి.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఐస్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ అండ్ మూన్ దట్ కెనాట్ బి సీన్ బై యూ.
1: అయితే కన్నులు ఏ యొక్క ప్రకాశంతో ఇవి ప్రకాశిస్తున్నాయి?
0: దీస్ ఐస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ ఆర్ దే షైనింగ్ అండ్ ఏబుల్ టు సీ.
1: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: When a person is sleeping or in a person who is blind, ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎఫల్జెన్సీ షైనింగ్.
1: కనుక కన్నుల కంటే బుద్ధి మహాప్రజ్ఞతో కూడినటువంటిది, ప్రకాశంతో ఉండినటువంటిది.
0: దేర్ఫోర్ మోర్ ఎఫల్జెంట్ దాన్ ది ఐస్ ఈజ్ ఇంటెలిజెన్స్.
1: ఒక చిన్న కథ,
0: వన్ స్మాల్ స్టోరీ.
1: ఒక గుడ్డివాడు కుంటివాడు ఇద్దరు స్నేహం అయ్యారు.
0: వన్ బ్లైండ్ మ్యాన్ అండ్ వన్ లేమ్ మ్యాన్ దే బికేమ్ ఫ్రెండ్స్.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ బెగింగ్.
1: కుంటివానికి కన్నులున్నాయి, గుడ్డివానికి కాళ్ళున్నాయి.
0: ది బ్లైండ్ వన్ హ్యాస్ ది లెగ్స్ అండ్ లేమ్ వన్ హ్యాడ్ ఐస్.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాని యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
0: ద బ్లైండ్ మ్యాన్ సాట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది లేమ్.
1: ఈ కుంటివానికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్ల రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
0: The one who is blind and who is having eyes, he was able to just direct the other person.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
0: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
1: ఒక మార్గ మధ్యము లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
0: In on the way they came across a particular garden where cucumbers were available.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండాలి, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదామన్నాడు.
0: The lame person told the blind one, brother, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ఈ కన్నులు లేనివాడు చెప్పాడు, అన్నా ఎవరైనా కాపలా గీతలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకో అన్నాడు.
0: ద బ్లైండ్ వన్ టోల్డ్ ది లేమ్ పర్సన్, బ్రదర్ జస్ట్ బీ కేర్ఫుల్, దేర్ మే బి సమ్ వాచ్మెన్ హియర్ వాచింగ్ ఓవర్ దిస్ పర్టికులర్ ఫీల్డ్.
1: ఎవరు మనుషులు కనిపించలేదురా అన్నాడు.
0: హీ సెడ్ దేర్ ఇస్ నో వన్ ఇన్ ద సైట్.
1: దానికి ఏమైనా కంచి కించి కట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
0: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరు, కొన్ని తినేసి పోదాము అన్నాడు.
0: దిస్ లేమ్ పర్సన్ సెడ్, దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హావ్ అవర్ ఓన్ ఫీల్డ్ అండ్ దెన్ విల్ జస్ట్.
1: గుడ్డివాడు చెప్పాడు, అన్నా ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలు అయితే కంచె కట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు మనం వెళ్లిపోదాం పా అన్నాడు.
0: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్, దీస్ మే నాట్ బి ది నైస్ వన్ ఫర్ టేస్టీ వన్, దే మస్ట్ బి బిటర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి, హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ ఫెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
1: ఇక్కడ కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞ ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
0: హియర్ యూ కెన్ సీ the greatness of a person who might not have eyes but who had intelligence.
1: Kanuka kannulaku buddhi prakashanni andistundadi.
0: Therefore intelligence lends shining and effulgence to the eyes.
1: Aithe buddhiki ye prakasham nunchi idi buddhi prakashistundadi.
0: Then how, from which is this intelligence getting its power?
1: Idi aatma yokka prakasham tone buddhi prakashistundadi.
0: Intelligence is shining on account of and from atma.
1: Kanuka buddhi valla mana netramulu, netram valla suryachandradulu, suryachandradula valla jagat prakashistuntundadi.
0: Therefore on account of intelligence the eyes, from eyes sun and moon, and from sun and moon
1: kaani manu itu nundi manam prayanam chesthe jagat prakashamunaku suryachandradulu aadharamu.
0: From the other side, if we proceed to try to understand, for the light in the world, sun and moon are responsible.
1: Suryachandradulu prakashanni anubhavinchadaniki kannulu pradhanamu.
0: For enjoying the light of the sun and moon, eyes are responsible and important.
1: Kannulanu prakashimpacheseetundi buddhi.
0: It is intelligence which is making the eyes see.
1: Buddhini prakashimpacheseetundi atma.
0: It is atman which is making intelligence shine.
1: Kattapadiki atmane gamyamu.
0: Therefore the goal is atman.
1: Atmane main switch.
0: That is the main switch.
1: Kanuka atti atmanu neevu aaradhinchumannadu.
0: Therefore such atma you please worship.
1: Ee atmane lakshyam nanduchukomannadu.
0: Keep atman in your view.
1: ఈ ఆత్మను లక్ష్యం నందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
1: యు బికమ్ ఎ గనక. మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసే దానికోసమే ఉపయోగపెట్టుంటారు.
0: దిస్ వర్డ్ స్థితప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థితప్రజ్ఞ అంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
0: Some people try to convince the meaning of sita pragna for ordinary people by giving the wrong meaning.
1: Adi ettanaga
0: the explanation can be given like
1: andaru melukunna samayamlo sita pragnudu nidristuntadu.
0: The explanation given is during time when all people are awake, sita pragna will be sleeping.
1: Andaru nidrinche samayamlo sita pragnudu melukoni untadu annadu.
0: Sita pragna would be awake when all the other people are sleeping.
1: Atlaite ratri puta night duty chese station master lanta untuntaru, gurkalanta untuntaru, vallandaru nidra poyinappudu ee station masterlu gurkalu melukoni untaru.
0: If that is so, that during the night time the station masters and night watchman, they will be awake when all other people are sleeping.
1: Pagala puta andaru melukunnappudu ee night duty chesina vallandaru వారు నిద్రపోతుంటారు.
0: డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవే, పీపుల్ హు హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
1: ఈ అర్థాన్ని స్థితప్రజ్ఞగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మ్యాన్లు వీరందరూ స్థితప్రజ్ఞల కిందనే చేరుతారు.
0: ఇఫ్ వి టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థితప్రజ్ఞ, ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ద స్టేషన్ మాస్టర్స్, ఆల్ దీస్ ఆర్ స్థితప్రజ్ఞాస్.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
0: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థితప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ బేస్ దేర్ లైఫ్ ఆన్ దిస్ ఇంపర్మనెంట్ వరల్డ్, దే విల్ బి ఫుల్లీ అవేర్ టు దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థితప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
0: స్థితప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
1: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
0: ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి అలైవ్ టు ది బ్యూటీ ఆఫ్ ది ఆత్మా, దే విల్ బి హ్యాపీ
1: సంబంధమైనటువంటి యొక్క జగత్ విషయం లోపల అతి జాగ్రత్తగా మేలుకొని ఉంటారు.
0: But on the other hand, this world which is full of these sense objects, they will be extremely careful and awake.
1: Anaga aatma lakshyamato jeevinchetunti vaadu jagat lakshyanni vismarinchetunti vaadu sthitapragnudu ani.
0: Therefore sthitapragna is one who is sleeping to the principle of the world and who is fully awake to the principle of atman.
1: Kanukani sthitapragnudanaga sarvasanga parityagi annini teginchi తెగించి ఎక్కడో అరణ్యమును చేరటం కాదు.
0: Therefore sthitapragna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: నీవు అన్ని పనులు చేయి,
0: యూ డూ ఆల్ ద వర్క్స్,
1: నీ జగత్ సంబంధమైన వృత్తుల్లో నీవు ఉండు,
0: యూ డూ లివ్ ఇన్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు యువర్ డైలీ,
1: కానీ లక్ష్యమును ఆత్మ లక్ష్యమును ఉంచుకో.
0: బట్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ యువర్ అటెన్షన్ ఆన్ ఆత్మన్.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
0: దెన్ ఏ డౌట్ మే అరైజ్, సచ్ పీపుల్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సచ్ పీపుల్ టు డూ ది డైలీ వర్క్స్.
1: మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
0: If sthitapragnas would take to that attitude and do not do the work, they would not be able to help the
1: ordinary ఉద్ధరించి ప్రకాశములో ప్రవేశింప చేయడానికి స్థితప్రజ్ఞులైనటువంటి జ్ఞానులు వీరు ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి.
0: స్థితప్రజ్ఞాస్ అండ్ దీస్ వైజ్ మెన్ విల్ హావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే విల్ బి ఏబుల్ టు ఫాలో దట్.
1: వారి కర్మలతో ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ, ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకనే అర్జున, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కాదు.
0: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణుడికి సన్నిహిత సంబంధుడు.
0: యు ఆర్ ఎ క్లోజ్ పర్సన్ టు కృష్ణ.
1: ఆప్తుడవు.
0: యు ఆర్ డియర్
1: బంధువులవు.
0: యు ఆర్ రిలేటివ్ ఆఫ్
1: బావవు.
0: యు ఆర్ బ్రదర్ ఇన్ లా.
1: ఇన్ని రకములైనటువంటి సంబంధ బాంధవ్యంతో కూడినటువంటి నిన్ను ఆదర్శప్రాయుడిగా నేను ఈ జగత్తును నిరూపించాలి.
0: ఐ వాంట్ టు ప్రూవ్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎన్ ఐడియల్ పర్సన్ టు ద వరల్డ్ బికాస్ యు ఆర్ ఇన్ సచ్ గ్రేట్ నంబర్ ఆఫ్ వేస్ రిలేటివ్.
1: అంతరాత్మను హృదయం నందుంచుకునే కృష్ణుడు
0: కీపింగ్ ఆల్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హార్ట్, కృష్ణ
1: నిమిత్త మాత్రం భవసవ్య సాచి అన్నాడు. నిన్ను నిమిత్తంగా తీసుకుని నేను ఈ జగత్తు లోపల కొన్ని రకమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించడానికి, ప్రవేశపెట్టడానికి నేను పూనుకున్నానన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఐ ఓన్లీ యూజ్ యూ యాజ్ ఇన్స్ట్రుమెంట్, యూ విల్ బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద వరల్డ్.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్. It is all for setting an ideal for the world. It is all for the good of the world. And this, that thing you have given.
1: Tanaku itti bodha valla kaani, itti jnanopadesham valla kaani, tanaku vacheetunte laabham kaani, kaligeetunte nashtam kaani, ye maatramu ledu.
0: By the teachings of
1: Mandu praveshinchutadu.
0: During all incarnations, God will undertake activity which is absolutely
1: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: But ordinary people will not be able
1: to అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు.
0: They would not be able to recognize such God.
1: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున.
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: ఏదో నీకు రథసారథనై నేను నిలుచుకొని, నీకు రథం నడపటం అనేటువంటి, డ్రైవింగ్ చేయటం అనేటువంటిది నాకు చాలా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది, నేను ఈ పనికి రాలేదు.
0: అర్జున, ఐ నాట్ యాక్సెప్టెడ్ ది చారిటర్షిప్ ఆఫ్ యువర్ చారియట్ బికాస్ ఐ లైక్ ఇట్, ఐఎమ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్.
1: అర్జున, నీ గుర్రమ్ములు తోలునట్టు పనికి నేనేటికి, నా ఇంటిలో లేవే గుర్రమ్ములు.
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ ద హార్సెస్ ఆఫ్ దిస్ చారియట్ దట్ ఐ హావ్ కమ్. డోంట్ ఐ హావ్ ది హార్సెస్ విత్ ఇన్ మీ?
1: కనుక నాకు ఆ గుర్రాలు లేక, రథం లేక, ఏదో నీ రథాన్ని నీ గుర్రాన్ని తోలాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా నువ్వు భావిస్తున్నావు. నేను ఉన్నటువంటిది ఆరడుగుల వ్యక్తిని కాదు.
0: యూ మే బి థింకింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ది హార్సెస్, ఐ డోంట్ హ్యావ్ ది చారియట్స్ ఆఫ్ మై ఓన్ అండ్ దేర్ఫోర్ ఐ హావ్ టేకెన్ అప్ దిస్
1: పొజిషన్. నీకు దేహాత్మ భావన అనేటువంటిది దేహములో బాగా రక్తంలో చేరిపోయి ఉంటుండాలి.
0: యువర్ దిస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ సాచురేటెడ్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్.
1: నీకు ఈ దేహాత్మ భావన దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమై నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
0: ఐ ఆమ్ ఎనాక్టింగ్ దిస్ ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యు ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని అందు ఉండదు.
0: God doesn't have any liking to be described and praised by anyone.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ బావమరదల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: Arjuna was just addressing Krishna as brother-in-law throughout.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున, నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు. ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా ఇన్ ద సాండ్స్, అర్జున, ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
1: లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
0: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
1: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ది సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
1: ఏదో ఒక ఆఫీసర్నో ఒక అధికారనో వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
0: Such praise may be natural and common for people to go to some officers for some favors and praise them. This may be natural there.
1: కానీ కారణం లేని పొగడుతలు,
0: praise which does not have sufficient reason,
1: అర్థం లేనిటువంటి పొగడుతలు,
0: praise which does not have any reason,
1: కేవలం పన్నీరు వంటివి మాత్రమే అని చెప్పారు.
0: It is only like the perfumed water.
1: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
0: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
1: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
0: సచ్ ప్రైజ్ యు మే బి ఓన్లీ హియరింగ్ బట్ యుల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ద హార్ట్.
1: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదం తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యూ టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్.
1: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
0: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ నాట్ టు డూ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: కనుక నీకు నిజంగా నేను భావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
0: Therefore he said, I really want to become your brother-in-law. And offered Subhadra in marriage, and he became brother-in-law to Arjuna.
1: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
0: Offering Subhadra in marriage to Arjuna, Balarama did not
1: like. కట్టకడపటికు ఈ పెళ్లి సమయంలో కూడాను బలరాముడు లేడు.
0: Even during the marriage time, Balarama was not there.
1: తాను అరణ్యవాసం వెళ్ళేరాడు.
0: She went to a forest.
1: అప్పటి నుంచి కూడాను కృష్ణుని పైన కూడాను బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: From that time onwards, Balarama was not having love for Krishna.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించి చేయాలి.
0: Therefore, one thing about Krishna which is extraordinary is that along with the word, action should follow.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: This is true nature of man.
1: ఏది తలస్తాడో అది చెప్పాలి.
0: Whatever you think,
1: ఏది చెప్పునో అది చెయ్యాలి.
0: Whatever you say, you will have to do it.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశునిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీ టోల్డ్ అర్జున, ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్, దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ, అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై,
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: I am not this body.
1: నీవు దేహ స్వరూపుడు కాదు.
0: You are also not the body.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహ భ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: Once you recognize this particular fact that you are not deha, you will not be having deha bhranti or body consciousness.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: Body is mean and temporary.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: God is permanent and eternal.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth, you are the one who wears that cloth.
1: కనుకని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: Therefore it is said that this body is the temple of God and the indweller is God himself.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam. Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: This world is impermanent and this world is full of sorrow.
1: కనుకని ఇది అనిత్యము అసుఖమైనటువంటిది, కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
0: As this world is impermanent and not,
1: ఎవరిని ఆశ్రయించుకోవడము ప్రయోజనం లేదు.
0: There is no use in taking refuge.
1: ఇవన్నీ మార్పు చెందినటువంటివి.
0: All these people will be changed.
1: ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక్క దైవం ఒక్కడే.
0: The only sixth quality which an entity is God who does not
1: understand. అతనే ఆరని దీపము. అతనే ఆరణ దీపము.
0: హీ ఇస్ ద వన్ ల్యాంప్ విచ్ డస్ నాట్ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: యు టేక్ షెల్టర్ ఇన్ ఇట్.
1: అదే పరంజ్యోతి.
0: దట్ ఈస్ పరంజ్యోతి.
1: అదే జీవనజ్యోతి.
0: దట్ ఈస్ జీవనజ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: దిస్ ఈస్ అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: దిస్ ఈస్ ఆల్సో ది లైట్ ఆఫ్ అద్వైత.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ the heart of Arjuna which was full of impurities, he purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీం నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
0: భక్తి రేవ పరమోక్షకారిణి. పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: భక్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: However, devotees are of four types and think of the Lord in these four paths.
0: మొదటిది గుణగానము.
1: The first one is singing the glory basing on the attributes.
0: రెండవది లీలాగానము.
1: The second, singing the glory of the Lord basing on miracles.
0: మూడవది భావగానము.
1: The third one is the one with the feeling.
0: నాలుగవది నామజ్ఞానము.
1: The fourth one is chanting Lord's name.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sort liberation by following the path of singing the glory of Lord.
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది తరిస్తూ వచ్చారు.
1: Some sing the glories of the Lord, his mysteries and miracles.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: Some are deluded by the feeling and the tributes of the divine.
0: Guna sankirtana cheta kevalamu asantruptim pondutu vacharu.
1: By singing the divine qualities, however, they are not completely satisfied.
0: Guna sankirtana anetvantidi bhagavantudu gunatheetudu.
1: God is beyond all attributes.
0: Alanti gunatheetudu ainatvanti okka bhagavantunni gunamu cheta gaanamu chesi meppinchatamu idi kevalam oka bhramane.
1: It is delusion to superimpose the attributes which are not present in God.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: It's only our illusion that gives us the temporary satisfaction by praising his attributes.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: Truly speaking, there are no attributes in our God.
0: అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి వీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing his glory and try to attain liberation is just an illusion.
0: వాసుకిచయన్న శ్రీనివాస తిద్విలాస భవ పాశమూల దుంచి మనోల్లాసం ఇవ్వరా వాసుర కళ్యాణపుర వాసుడౌ శేష గోప దాసుని ప్రోచేటి జగదీశ ఖుషి కేశ వేగ తీరమ రమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమ రమణి మనోహర. గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగాన, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఇస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయు అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటున్నవి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్.

0: దిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన రసయన జాయ.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kuda nu naaku kaligeetunti kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi katta kadapatiki దినము తానే, రాత్రి తానే, కాలస్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Sandu gondu landi muari andarandu nive aanandamundu chunduvani bindu sridhara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందముందు చుందువాని విందు శ్రీధర. హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యానంద గోవింద వేగ భ్రోవర శ్రీరమారమణి మనోహర. ఆశ్రిత జన శుభకర శ్రీరమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా నువ్వు భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant, sing his name.
1: ఒక రూపాన్ని ధరిస్తున్నాడు.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there's combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kanthamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name. రూపనామములు రెండూ
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: The whole world is the combination of these two, name and form.
1: కనుకని ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమాన మమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయములోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani ee naati prajalu Krishna yokka leelalu kani atani yokka charyalu kani aneka vidhamulaga kodanu vimarsistu vacharu kani appadiki Sri Krishnuniki vayasu 6 samvatsaramule.
2: Then and now people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramulu yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యలను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ సిక్స్ అట్ దట్ టైం. కానీ
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్సైడ్.
1: భార్య కూడాను లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ది డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణునితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కానీ ఇంకా కొడుతూ వచ్చాడు.
0: బట్ యట్ కృష్ణ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: కానీ భర్త లేచాడు.
0: హస్బెండ్ గాట్ అప్.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: హస్బెండ్ ఓపెన్ ద డోర్.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: కృష్ణ వాస్ సో యంగ్.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: హస్బెండ్ వాస్ నాట్ యాంగ్రీ వాచింగ్ దిస్ లిటిల్ బాయ్.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: హీ లిఫ్టెడ్ హిమ్.
1: ఎత్తుకుని లోపలికి వెళ్లాడు.
0: హి హస్ టేకెన్ హిమ్ ఇన్సైడ్.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలోచిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్ వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి ఎందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఈస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములను కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: దెర్ ఆర్ మెనీ డివోటీస్ హూ ప్రాపగేటెడ్ ద డివైన్ యాక్షన్స్ అండ్ ద డివైన్ మిస్టరీ అండ్ ద మిరకల్స్.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్స్ ద మ్యూజిక్ దట్ విల్ in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanu chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanu chesi hrudayanni marchipoyi ఆ గానములో లీనమై భగవంతుని అందుకుడు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచమ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాతులకునైన తరమా. హే కృష్ణ, కాచుకున్నాను నీదు కృపకై, నామురాలకించి ద్రోవుమయ్య వాచమ గోచరుండని.
0: Krishna, you have protected Pandavas. It was you who had set right the Kubja at that time. ఇట్ వాజ్ యూ హూ హెల్ప్ దట్ కుచేల అండ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ టు రిసీవ్ యువర్ గ్రేస్.
1: ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు, మేలు మేలు పాండవులను గాచినావు.
0: యు హావ్ ప్రొటెక్టెడ్ పాండవాస్ అండ్ యు మేడ్ దట్ అగ్లీ కుబ్జా లుక్ సో బ్యూటిఫుల్ అండ్ యు హెల్ప్డ్ కుబ్జా.
1: నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై, నామురాలకించి బ్రోగుమయ్యమాచమ గోచరు.

0: And you made that ugly Kubja look so beautiful. And you helped Kuchela.
1: Hey Krishna, yani moralida brochinavu.
0: You came to their rescue, responding to their prayer.
1: Vachama gocharundani. Nee charitamulanu pogata brahmadulaku nayana tarama.
0: Is it possible for Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word and the mind return in futility, being not able to understand the divinity.
1: కనుకనే గాన సంకీర్తనం చేతనే సమష్టి గాన సంకీర్తనం చేతనే మరింత జగత్ వ్యాప్తి గావించడానికి హృదయం వికసించడానికి విశాలం కావడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరూ కూడా ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: హీ స్టార్టెడ్ భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్.
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసిదాసు
1: రామదాసు,
0: రామదాస్
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: దేర్ లైవ్స్ ఆర్ రిడీమ్డ్ బికాస్ ఆఫ్ దీస్ భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపం లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హాస్ నో ఫామ్ బట్ హి హాస్ ఎ నేమ్.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopam lenatundi ee jagatlo kaanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvaroopani kudanu roopam undi naamam undi.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంత పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ లార్జ్ థింగ్.
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడా పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడా పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ది బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ యూ మైట్ బి వాచింగ్, they go on paying their obeisance, respects.
1: Sarvatra untundadi bhoomi.
0: Mother Earth is present everywhere.
1: Idi mother earth lenatvanti pradesame ledu.
0: There is no place where there is no earth.
1: Oka chinna katha untundadi.
0: There is a small story here.
1: Oka fox bhoomi daggara 5 rupayalu appu teeskundata.
0: A fox has taken a loan of 5 rupees from earth.
1: Rendo dinam lechetappudike earth adigindata, em 4 rupayalu na isthava ledha ani.
0: Second day earth asks, are you going to repay the loan?
1: అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
0: In order to evade payment, the fox went on running overnight.
1: ఈ భూమి యొక్క శాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
0: The fox didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
1: విశ్రాంతి తీసుకుంది.
0: ఇట్ టుక్ రెస్ట్.
1: తెల్లవారు లేచింది.
0: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
1: తెలికి అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అంది.
0: ఇమ్మీడియట్లీ అర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్.
1: కనుకనే భూదేవి అనేటువంటిది సర్వతపాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి.
0: సో అర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
0: దేర్ఫోర్ అర్త్ ఈస్ డివైన్.
1: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
0: దిస్ అర్త్ ప్రే టు నారాయణ.
1: స్వామి,
0: స్వామి
1: ఎలాంటి

0: పాపలనైనను నేను భరించగలను.
1: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
0: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
0: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
1: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: అప్పుడు
1: దెన్
0: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
1: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
0: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట.
1: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
0: కానీ అందరికి సమంగా పంచుతూ వచ్చాడు.
1: They were all distributed equally.
0: 33 lakh
1: 33,333
0: పంచాడు.
1: 333 were distributed.
0: ముల్లోకంలో వారికి పంచాడు.
1: They were distributed to all the 3 worlds.
0: 33 lakh
1: 333.
0: ఇది ముల్లోకాల వరకు చేరిపోయింది.
1: It reached all the 3 worlds.
0: ఒక్క శ్లోకం మిగిలింది.
1: But one shloka remained.
0: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
1: How to distribute equally this shloka?
0: ఇది పంచడానికి వీలు కాదే.
1: ఇస్ దట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్?
0: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
1: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
0: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
1: 3 words must receive equally.
0: 3 అక్షరాలు ఒక్కొక్కరు ముల్లోకాల వాళ్ళకు పంచారు.
1: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 వర్డ్స్.
0: మిగిలినాయి
1: 2 లెటర్స్ రిమైన్.
0: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వాళ్ళకు పంచడానికి వీలు కాదే.
1: Only 2 letters are remaining. There are 3 words to play.
0: Chappindata Vishnu
1: said,
0: amma ee yokka valmiki rasinatunti yokka ramayanamunu andanni panchadaniki karakunda poyindi. Igo 2 aksharalu migilayi. Ee 2 aksharale rama krishna hari shiva hara sai anetundi 2 aksharalaga pettukondanu.
1: At this juncture Narayana told earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
0: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
1: సో 2 letters are here now.
0: కనుకని ఈ 2 అక్షరములు కూడాను ద్వైత స్వరూపం అని పెట్టింది.
1: So these 2 letters are to be shared.
0: కనుకని ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
1: The whole world is a jewel.
0: కలుగుని దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
1: ది జ్యువలిజం విల్ మేక్ యూ
0: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
1: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది నేచర్.
0: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
1: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
0: Christians kuda nu Jesus 2 aksharalu vachesindi.
1: Christians also said 2 letters.
0: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
1: Muslims say Allah 2 letters.
0: Annintu enduru 2 aksharalu.
1: Every religion speaks of God 2-lettered one.
0: Anduvallane Tyagaraj cheppadu.
1: So Tyagaraj said,
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకుంటే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, makaram lekunda pothe, Nas Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu, ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivuda or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. Ee vivaramu telisinatundi vaniki nenu mrokkutanu annadu.
1: Therefore, in Madhava Mantra, లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
0: కనుక జగత్ అంతా ఇక్కడను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ నన్ హూ డోంట్ చాంట్ హిస్ నేమ్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోలేనా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్ దేర్
0: మదర్. స్నేహితుని పేర్లేదోనైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: మీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది మీ యొక్క తృప్తి.
1: It gives you
0: satisfaction. కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ హిస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chant,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to
0: naam
1: be
0: Naamane varinchandi.
1: And you be after His name.
0: Bhajana bina sukha shanti.

రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th of January 1997 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది.
1: ది మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ సద్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Just a student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: One has to consider a step on the ladder leading to the future.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ద అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నింటి కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులు యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: ఈనాటి విద్యార్థులందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ది స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికినీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: Vishwamitrudu, bujabalamunu, buddhibalamunu, astrabalamunu, aadharam cheskuni, daivabalamuto jeevinchutunnatvanti yokka vasishtula varipaina yuddhamunaku punukunnadu.
1: Vishwamitra, based on the physical strength and his archery and intelligence, he was ready to fight with Vasishtha.
0: Kani, కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ టు పెనెన్స్.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడా నిశ్శక్తులే.
1: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడా కేవలం అశాశ్వతములే.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడా కోల్పోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్యశక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore, students will have to develop the self-confidence and express divinity in every game, in every song, and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However, at times, on certain occasions, the inner weakness expresses out.
0: అదియే మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should develop the self-confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what's the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self-confidence, self-fall, the self-emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone, not to smoothen this stone. It's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore, one has to foster virtue for self-emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore, virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: It only means when we discharge our duty well, we'll have true happiness.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుండాలి.
1: However, there are two types of pleasure.
0: ఎట్టి సుఖములు?
1: What sort of happiness?
0: అసుఖము, సుఖము.
1: One is misery, other is happiness.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: In order to know the eternal happiness, we should know its value and try to attain.
0: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward.
0: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రం ఆశిస్తున్నాము.
1: But today we don't discharge our duty, but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asukha or misery.
0: Deeni vela tadupari istunnam manamu. Mundugane vela ichi aa sukhanni manam pondali.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: Munduga ichetundi vela kartavyame.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక లభిస్తుంది.
1: కీప్ ఇన్ వ్యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: Human life is gifted to discharge one's own duty.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: We have to know the meaning of human life.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Having taken the sacred life of the human birth, we go along the unsacred path and waste and spoil our life.
0: Vidyarthulara,
1: students,
0: ee yavanam aneetundi sthiramainatundi kaadu.
1: Students, youth is not permanent.
0: Kadiripoye megham lo vantidi.
1: It's like a passing cloud.

0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, మనీ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఆర్ టెంపరీ. ఇట్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ దట్ ఆర్ పర్మనెంట్.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరి అయిన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు విన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి సక్సెస్ఫుల్?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో ద రైట్ పాత్.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 5 అడ్వైజర్స్.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ దీస్ 5 అడ్వైజర్స్.
1: ఎవరు,
0: హూఆర్ దే,
1: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు, ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ 5 అడ్వైజర్స్ హూ, వేర్, వై అండ్ వెన్ అండ్ హౌ. ఐ టేక్ దెమ్ యాజ్ అడ్వైజర్స్ అండ్ కండక్ట్.
1: ప్రతి కార్యక్రమకు ముందు ఎవరు,
0: ఫస్ట్ హూ,
1: ఎందుకు,
0: వై,
1: ఎక్కడ,
0: వేర్,
1: ఎట్లా, ఎప్పుడు,
0: వెన్,
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: వెన్ వీ పుట్ దీస్ 5 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 క్వశ్చన్స్.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 అడ్వైజర్స్?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారుల యందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: from advisors. Mana yende untunnaru,
0: these advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find association and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shakti tho kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani pere.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamanu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantuni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Nee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి?
1: ఈ ఆత్మజ్ఞానమునే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratthanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: Suryudu prati nelakudanu okokka deeni endu rutunandu prarambhisthunnadu.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: Kanukani ee naadu makara rekha paina prarambham cheyatundade deeniki makara sankranti anukunnu peru.
0: As it starts from the Capricorn zodiac system, this is called makara sankranti.
1: Ee makara sankranti manavuniki అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూ కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి.
0: దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: ద బ్యూటిఫుల్ సంక్రాంతి అప్రోచెస్ విత్ దీస్ సైన్స్.
1: మానవుడు కృషి కల్పినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహముల్లో ప్రవేశిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ హీ గెట్స్ ది హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్.
1: ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది.
0: సంక్రాంతి ఇస్ మోస్ట్ ఆస్పీషియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్.
1: ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి.
0: బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ వీ కెన్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రెస్ట్.
1: మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడా అత్యవసరము.
0: మ్యాన్ నీడ్స్ ఫిజికల్ రెస్ట్.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క నిజమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ది రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది కాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్.
1: మన అంతర్భూతమైనందుకు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును కొడును దారవస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం.
0: ఫ్రమ్ ది ఎంథూసియాజం ద కరేజ్ ద వెలర్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ.
1: ఈ సత్సంపత్తి మానవుని ఎందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: వెన్ ది సిక్స్ నోబుల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ క్యారెక్టర్.
1: ఈనాటి యువకుని ఎందు రెండు దుష్టశక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగలుపుతుండాలి.
0: టుడే వి ఫైండ్ టూ బ్యాడ్ క్వాలిటీస్ దట్ రూయిన్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఆల్ టుగెదర్
1: అసూయ ద్వేషము
0: దీస్ ఆర్ ది టూ వన్ ఇస్ జెలసీ ద అదర్ హేట్రెడ్
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు
0: దీస్ ఆర్ ది థీవ్స్ హూ వర్క్ టుగెదర్
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు
0: దే ఆర్ లైక్ ది టెర్మైట్స్
1: కలకలలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది
0: దే అటాక్ ద రూట్స్ ఆఫ్ దోస్ ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఎక్సలెంట్లీ ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్ దే అటాక్ ద వెరీ రూట్స్ అండ్ రూయిన్ దెమ్
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: Sukha santoshamulto vaddinchunnatundi manavuni yandu ee asoya praveshinchi vaalni anni vidhamulu kodanu kevalamu nirbhirunni gaavistundi.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: Adi ee Mahabharatam nandu kodanu Krishnudu Arjununiki bodhisthunnadu.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: Pachani rajavam semunu పాడురరింపజనించినారు
0: ఎ బ్యూటిఫుల్ క్లాన్ ద ప్రోజెని రాయల్ ఫ్యామిలీ
1: శని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు
0: ఎ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ రిప్యూట్ ఇస్ పుట్ టు రూయిన్ దేర్ బాన్ దాని ఫ్యామిలీ
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు
0: And there is Shakuni that would add fuel to the fire. You find the flame burning all through, more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: Manchi markulu techukuntunnetundi pillavaani chuste asoya avutundi.
0: We feel jealous of a boy who gets good marks.
1: Manchi medhasakti kaliginaatundi vidyarthulu chuste asoya prarambham avutundi.
0: We are jealous of intelligent boys.
1: Anni vidhamulu kodanu sukhashantulato vaddeltunnetundi vaani chuste asoya avutundi.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: ఇఫ్ ఎ స్టూడెంట్ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ త్రూ వి ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు కొద్ద లేదు.
0: దిస్ జెలసీ హ్యాస్ నో లిమిట్, హ్యాస్ నో బౌండరీస్.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విత్ ఇన్
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్ యూ
1: ఎస్టిమేట్. ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్
1: ధైర్యముతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivities on this occasion.
1: చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mulatraadu dandekadamu.
0: You find also, you find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu moomunandu panganaamamunanu ventagangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ooru nadivedi naadinchenunderammu.
0: He holds the whip on one hand and makes its repeat your name.
1: Sri Ramunaku Sitammanichi Pendi Gavinchunda Aavekka Chuchi Kanukalanichi Vattamu Kadaliramu Tammuda Kadaliramu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్.
1: దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద
1: సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: Atmaku prakrutiki anubandham gavinchetundide ee gangareddulu yokka aata yokka antarattham.
0: It is intimate association brought between the spirit and the nature.
1: Anduvalni prati inti mundu kudanu muggulu vesi gobbedu cheppi aneka rakamulaitundi aatalu aadukuntuntaru yuvakulu.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: Nityamu okokka teepunu bhavinchukoni అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యం ఇది కానా?
0: ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్త వారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు, వదిన నీతో మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆర్ ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయములు అనాది కాలం నుండి కూడా భారతదేశంలో ఎన్నో విధములైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహములు అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడా కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వి ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద కాన్ఫ్లిక్ట్.
1: మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువుల కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time to time or other?
1: Inke natiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam pratiku bayam bayam bayam pratiku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no
1: fear. Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion in love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyamelenatti sangeetam adiyela.
0: When there is no melody, why should there be music?
1: Vinayamelenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta sutthuleni shivapoojayatiki.
0: Without the purity of heart, what for is other?
1: Premaleni gunde raati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within.
1: అంతా కృత్రిమమే.
0: Everything is artificial.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: Where there is love, there is no selfishness.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: We have become loveless.
1: Selfless గా మారాలి.
0: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: That is the true human value.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్ క్లౌడ్.
1: అదే దైవ ప్రేమ. అదే దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్
1: ఏది. బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకోని నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది. మరి
0: ఇట్స్ నాట్ మెకాలేస్ టైప్.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, భారతీయ to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us wisdom.
1: భారతీయ సంస్కృతి అందు ఉండేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: It is a humility which is sacred quality that we acquire out of our studies. సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము,
0: అండ్ ఇన్ఫినిట్ కాన్ఫిడెన్స్,
1: సర్వత్రా ఏకాత్మ భావము,
0: ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: వెన్ వి డెవలప్ సచ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ నోబుల్ థాట్స్, వి సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ ఆఫ్ భారత్.
1: త్యాగములకు పూనుకొని
0: should be ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్నీ నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్ప
0: ఎవ్రీథింగ్ ఇస్ మైన్,
1: అన్ని నేనే,
0: ఎవ్రీథింగ్ ఇస్ దిస్
1: ఎంత
0: కంటైన్డ్ విత్ ఇన్ దిస్ ఐ.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందమే.

0: పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము, ఇది మహాపాతకమైనటువంటిది.
1: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
0: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వీళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్యాడ్ వికెడ్ పీపుల్ హు ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్, వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
0: దీంతో చేరినటువంటి వారు,
1: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వి కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
0: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
1: టుడే వి కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వి కాంట్ సే.
0: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వి షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
0: దైవత్వాన్ని పెంచుకొని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ, డెవలప్ ద డివైన్ క్వాలిటీ, అటైన్ ద డివినిటీ.
0: అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
1: వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి.
0: కావలసినంత సహాయం మనం చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో
0: హెల్ప్. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీ వన్ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ 10 times మోర్ ఇన్ టర్న్.
0: అది తెలియదు.
1: యూ డు నాట్ నో.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ఇన్ ఫ్యూచర్ ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ అడ్వాన్సింగ్ వెరీ ఫాస్ట్.
0: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
1: వాట్ యూ డూ టుడే యూఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజంలో పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
1: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ది సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ డూ.
0: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
1: ఇట్స్ నాట్
0: ద విద్య.
1: It's not education what you learn. It is education. It's only textual
0: knowledge.
1: It's all bookish knowledge.
0: Kaadu, kaadu.
1: It's not enough.
0: Practical knowledge lo manam praveshinchali.
1: We should be ready for the practical knowledge.
0: Adi e mana aacharana.
1: That is the true practice.
0: Atti aacharane mana jeevitaniki aadarshamu.
1: It's only practice that makes you ideal.
0: Kanukani manam karmaadhikarulu kavali kaani కేవలం ఫలాధికారులు కాదు.
1: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
0: కర్మ సుకౌశలం.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
0: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ ఆల్
0: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
1: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
0: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
0: ఒక్కటి చాలు మనకు.
1: వన్ ఈజ్ ఎనఫ్.
0: ఒక్క అగ్గి పుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
1: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
0: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
1: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
0: సర్వము మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
0: సర్వమునకు నీవే మూల కారకుడు.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
0: మంచి చెడ్డలన్నీ కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
0: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: అయ్యో చెడ్డ వచ్చిందే, చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
1: Why should you cry when you are in bad?
0: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
1: It's only the result of your past actions.
0: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
0: మంచి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
0: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
1: దెర్ఫోర్ డూ గుడ్, సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు ఆటలలో అనేక విధములైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధములైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ యాజ్ యూ వాన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
1: దిస్ వరల్డ్లీ ప్రెజెంటేషన్స్ గిఫ్ట్స్ బహుమతి, దే ఆర్ డేంజరస్.
0: దీని పేరు బహుమతి.
1: ది వెరీ నేమ్ ఇస్ బహుమతి.
0: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
1: విత్ వన్ మతి మైండ్ వీఆర్ సఫరింగ్, విత్ బహుమతి మెనీ మైండ్స్ యూ కెనాట్
0: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ మెనీ మైండ్స్, వన్ ఇస్
0: మనకు ఈ బహుమతులు వద్దు.
1: వీ డోంట్ వాంట్ దిస్ బహుమతి.
0: ఏకమతిని మనం సాధించాలి.
1: వీ షుడ్ హ్యావ్ వన్ పాయింట్,
0: ఏకాత్మ భావాన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
1: హౌఎవర్ వీ షుడ్ యాక్సెప్ట్.
0: కామిగాక మోక్ష కామిక.

0: లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
1: యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
0: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నువ్వు నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Therefore, with all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
0: ఆటలయందు పాటలయందు మాటలయందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: You should be very careful in sports and games, music and
0: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరిని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: In the court of Akbar, he started questioning everybody.
0: ఈ జగత్తులో
1: in this world
0: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
1: He asked this way, what is it that's greatest of all?
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
0: బీర్బల్ వచ్చాడు.
1: బీర్బల్ కేమ్.
0: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
1: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఏమిటది అన్నాడు.
1: వాట్ ఈస్ దాట్?
0: మాట చాలా గొప్పది అన్నాడు.
1: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
0: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది. అది
1: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్.
0: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటామిక్ ఫార్మ్.
0: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ గాడ్
0: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
1: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
0: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: So you cannot always oblige, you can speak obligingly.
0: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
1: Therefore we should speak.
0: మన సుఖం కాని దుఃఖం కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటి ఈ మాటనే.
1: The pleasure or the pain or the bliss or happiness.
0: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
1: Only the words that give us the kingdom, then we lose
0: కాబట్టి
1: the kingdom.
0: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనం చవన పెంచుకోవాలి.
1: Therefore to speak well we should develop this forbearance more and more.
0: ఈ చవన మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
1: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
0: ఈ సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ద అల్టిమేట్.
0: ఈ సమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
1: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్.
0: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
1: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
0: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
0: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
1: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
0: హృదయం నుంచి రావాలి.
1: ద ఫర్బేరెన్స్ కమ్స్
0: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవు.
1: ఇట్ ఈస్ ఇట్స్ ఓన్లీ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్
0: క్షమ.
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఫర్ బ్యారెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
0: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
1: We should have that patience.
0: ఎవరెన్ని మనం తిట్టినప్పటికి ఓర్పుగా ఉండాలి.
1: At any number of people accuse you, you should be patient enough.
0: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
1: వాట్ ఇస్ దట్ యు లూజ్?
0: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
1: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
0: ఆర్ గోయింగ్ టు లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమన కోల్పోతామంటే మనకే చాలా నష్టము.
1: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: క్షమన మనం కోల్పోకూడదు.
1: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
0: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
1: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
0: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
1: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ
0: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
1: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు కాదు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
1: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
0: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
1: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
0: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ ఫిజికల్లీ వీక్.
0: మానసికంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ మెంటల్లీ వీక్.
0: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
1: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్.
0: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
1: Sai is the biggest ideal for this.
0: ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగుల దూషణ భూషణ తిరస్కార పురస్కారములు చేస్తూనే ఉంటుంటారు.
1: పీపుల్ ప్రైజ్ People criticize in their own way.
0: దేనిని లెక్క చెయ్యను.
1: Bhagavan is not bothered of any.
0: అది వాడి బుద్ధి.
1: It's only his way. వాడి
0: బుద్ధిని నేను ఎందుకు ఫాలో చేయాలి?
1: Why should I follow his way of talking?
0: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
1: I should follow my own way.
0: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే నేను ఐ యామ్ స్లేవ్.
1: If I follow the other man, I become a slave.
0: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
1: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
0: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతే మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
1: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బీ పీస్ఫుల్.
0: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
1: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: క్షమను ఏమాత్రం కూడా నువ్వు కోల్పోను.
1: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
0: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
0: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
1: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
0: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
1: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ you will be losing further.
0: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
1: యూ డోంట్ నో ద లేటెంట్.
0: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
1: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
0: నీవు రోషంతో నీవు అతనిపైన ఇరుగబడుతున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
0: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా నువ్వు జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
1: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ ఫేస్ ఇట్. Don't be afraid of that.
0: విద్యార్థులు సాధించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
0: ఆ ఓపిక ప్రాణము.
1: That patience is our life.
0: ఓపికి మన యొక్క ఆదర్శము.
1: That patience is the ideal.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: Let's not be afraid of anything.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
1: So we should be fearless.
0: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
1: Then our life shines.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: It will be ideal.
0: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: It will be ideal to everybody.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్ సీక్రెట్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
0: Raso vai saharindi upanishattu.
1: His Upanishad says that all are divine.
0: Karaka mi yandu karuna rasam untundadi.
1: You have got this
0: prema rasam untundadi.
1: Love.
0: Daya rasam untundadi.
1: Compassion.
0: Kani ee soka rasam ledu.
1: There's nothing like misery. Nothing like sadness.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసము లేదు.
1: There are no bad qualities.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: Why do you want to have them?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమ రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: Develop this divine compassion.
0: మీ దివ్యమైనటువంటి శాంతి రసాన్ని పెంచుకోండి.
1: Develop this essence of divine peace.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: Then only you become ideal student.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game
0: is a
1: of life.
0: Game. Play it.
1: Life is a game. Play it.
0: Life is challenging. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చును.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పు లేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ ఎవర్ సే
0: నో. కానీ లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమిదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
1: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు.
1: స్వీపర్స్.
0: బార్బర్ ఉంటారు.
1: బార్బర్.
0: వాచ్మెన్ ఉంటారు.
1: వాచ్మెన్.
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి యందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరిడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ,
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. ప్రేమించండి,
1: లవ్ ఆల్,
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: Be ready to sacrifice.
0: త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: Without sacrifice is no life at all.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: Be ready to sacrifice.
0: పరోపకార నిమిత్తమై,
1: to help others.
0: సమాజ సంక్షేమ నిమిత్తమై,
1: for the welfare of the society.
0: జీవితాన్నైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: Ready to sacrifice your own life. Be ready.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: Yearn and pine for God.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుతూ రావాలి.
1: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు,
1: రామకృష్ణ పరమహంస.
0: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not feel the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
1: Every moment is sacred.
0: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
1: Every moment which is sacred we should make use of it.
0: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: When once you have అనుగ్రహ, God's grace, the rest of the grahas, planets will be under your control.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: Therefore, we struggle to win God's grace.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: We should determine to win God's grace. Determination.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా నువ్వు పట్టుదలను మానకూడదు.
1: Never give up this determination at any time.
0: కోరినది ఏదియో కోరనే కోరి తిరి.
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిజైర్డ్ ఎనీవే.
0: కోరినదిదుదాక విడవకుండు.
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి. అడిగినదిదుదాక పోవకుండు.
1: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుదాక పోవకుండు.
1: యు హ్యావ్ థాట్ ఎనీవే, అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: Yes, to give you out of this.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Or else you have to fall and ask in consciousness.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To withdraw on your own, it is not the quality of a devotee.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: Throughout your lifetime, you have to keep up this determination and work.
0: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ శబరి, ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి.
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: హి ఇస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ.
0: కానీ కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: జటాయు నెవర్ ఆస్క్డ్.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామా హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
0: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: విదౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
0: సముద్రం యొక్క రుచి మాత్రం ఉండకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
0: పాల సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్.
0: అక్కడే క్షీరసాగరుడు పవడిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షారసాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్.
0: మీ హృదయం నుండి పవడించి ఉన్నాడు.
1: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aa deshamu ee deshamani bhedalu pettukokandi.
1: We should not have difference.
0: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharatdesham oka room vantidi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you will be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సరింత సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. డూ యువర్ డ్యూటీ. డెవలప్ లవ్. మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది. మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ

పుట్టెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.

0: భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. విదౌట్ దట్ ద నేషన్ విల్ రూయిన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ద నేషన్ దట్ హ్యాస్ గాట్ ది క్యారెక్టర్ ఇన్ ది ట్రూ పర్స్పెక్టివ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ టుడే వీ ఫైండ్ ఇంటెలిజెన్స్ మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: దే హ్యావ్ లిమిట్లెస్ ఇంటెలిజెన్స్, నో డౌట్.
0: కానీ గుణము మాత్రము కించిత్తేనకుడను కలగటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నోటీస్డ్.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హీ ఫ్లైస్ లైక్ ఎ బర్డ్ క్రాస్ ద స్కై.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish.
0: కానీ
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. You should know how to live on earth.
0: మానవునికి భూమియే ఆధారము.
1: For mankind, earth is the base.
0: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియ మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము, ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into
0: bits.
1: To unify all these bits of cloth into one,
0: it is very difficult. జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: ది యూటిలిటీ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ది బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: విద్యార్థులు ఉన్నారు,
1: దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: స్టూడెంట్స్, యూ కలెక్ట్ 2 meters ఆఫ్ క్లాత్. If you want to have a shirt, stitch.
0: 2 meters పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
1: 2 meters cloth is just one piece.
0: టైలర్ దగ్గరికి వెళ్తారు.
1: You go to the tailor.
0: టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
1: You say, tailor, stitch a bush coat for me.
0: అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: టైలర్ వాట్ హీ డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హీ కట్స్ హీ కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, క్లాత్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cut.
0: అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifying?
0: అదే ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అనగా సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: Today every man has become a scissor but not a needle.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: And he thinks that he is intelligent.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: It's not intelligence at all.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri, tandri, kumaru.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aanandapadetundi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother feels
0: sad. దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain
0: sukha
1: and pleasure.
0: Sukha-dukhi-samekutva lahum-la-vijayajat. Labha-nashtamulu, sukha-dukhamulu, manchi-cheddalu, chikati-velugulu, ivanni-kudunu vakadani-koti, pati-bimbamulu.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: Ee badhanu bharinchukoleka, tandri oka kalika devalayamuku vellaadu.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neenu ee badhanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatunti manastho prarthinchadu kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Talli prakashamaindi.
1: Kali manifested there in front of
0: him. Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu unnaadu.
1: He said, see that my mother come back to her life.
0: Talli.
1: The Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu. Kumarudu jeevitanni koraadu.
1: The father prayed for death while the son prayed for life.
0: Kattagattu prarthana emiti chavu jeevitamu ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyamayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ హి ప్రేస్ ఫర్
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: Can the father pray to Devi Kali for good quality? కట్టగడ
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: What happened, the ultimate result of their prayer? It led to birth. దీనికి
0: కారణం ఎందుకు?
1: Why should you pray?
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

0: ఉడమతి.
1: వాట్ ఈస్
0: పునరపి జననం పునరపి మరణం?
1: ద సైకిల్ ఆఫ్
0: జననము మరణము జననము మరణము, ఈ రెండింటి మధ్యలో మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the aim of life?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: We consider human life highly sacred.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Human life is rarest. Why?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should pray for.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kani oka krutagnatanu chupeetundi reetiga kanti daralato vaari krutagnata chuptarani.
1: The vice chancellor said the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూస్.
0: వాడు మరణించిన దినము తత్ దినం, ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణం ఇచ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యుల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you'll be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidandrulu neevu mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you'll be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainatundi jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకుని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ మై ట్రేస్ ఎనీవే.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be an intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless. నీకు అందరికి
0: మహాభారత యుద్ధమునందు.
1: You know what happened in Bharat War.
0: భుజబలంబు గొప్ప బుద్ధి బలం బుండి.
1: విత్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్
0: దైవ బలము లేక దీనుడగును.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ వన్ బికమ్స్ వీక్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: సచ్ వన్ ఆఫ్ వ్యాలర్ అండ్ కరేజ్ కర్ణ, వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్లీ?

0: వీరసుడ.
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: ఢిల్లీని ఏలేటువంటి ఒక చక్రవర్తి,
1: ఎ కింగ్ హూ రూల్ ఢిల్లీ,
0: మొహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు.
1: హీ వాజ్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రతంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హీ హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు ఎక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగానమల్ల, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజం పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ భట్టు, చిక్కన సోమయాది,
1: చిక్కన సోమయాది,
0: ఎర్రప్రగడ,
1: ఎర్రప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి సూరన్న,
0: రామరాజు భూషణుడు,
1: రామరాజు,
0: రామకృష్ణుడు,
1: రామకృష్ణ,
0: వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: దే ఆర్ 8 ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్స్.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: He convened a big conference.
0: Conference lo em cheppadu?
1: What did he say there?
0: Oh maha panditulara,
1: oh great scholars,
0: meeku goppa bahumathalu nenu andistanu.
1: I'll give you rewards.
0: Ee mahabharata yuddhamu, ee mahabharatamlo undinatundi okka charitranta kudunu naaku polikadi cheyinattiga meeru raayandi annadu.
1: Oh scholars, write entire mahabharat as my story.
0: Mahabharata yuddhamulo goppa సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనీషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేట్, తానిషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్?
0: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళ నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానిషా సేట్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ. హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవస్.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: Tanisha garu,
1: he said, Tanisha sir,
0: pandavulanta saripoyinaru,
1: pandavas
0: ee mantrulu nalugurlo evarno okaru teeskuntao meeru dharmajudu ettaru, indulo bhujabalam unnatunte vaadu bhimudu avtaadu, buddhibalam unnatunte vaadu arjunudu avtaadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu sahadevulu aipotaru.
1: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
0: Kanuka meeru dharmajuna ainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: Appudu tana bharya Draupadi ainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
1: When he has a Draupadi,
0: aame paanchali.
1: When he has got his wife Draupadi to play that
0: Kabat
1: role.
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ మెటీరియల్, ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ అ లైఫ్ సోర్స్.
0: ఆ లైఫ్ సోర్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ లైఫ్ సోర్స్, వీ కెన్ అండర్స్టాండ్.
0: ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటుంది.
1: ద The one who do not know this life source, this is the plan.
0: ee naati telivitetalanni kudunu ee vidhamaina pedamargam batti pothundayi.
1: All the intelligence today is on the wrong
0: path. Kavasanta telivitetalu untundadi.
1: They are very intelligent, no doubt.
0: Emi prayojanam?
1: What is the use?
0: Enni telivitetalu undinappatikini
1: in spite of all
0: gunamaneetundi koncham untunte entaina manam sadhinchavachchu.
1: With all the intelligence there should be character also to be successful.
0: Yemelu biyelu పాసై వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన.
1: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ది డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
0: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ది పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ది ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ వేద.
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
1: They are never equal to a devotee.
0: నిదు భక్తులు గాని

0: ఏ రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation.
0: ఇంతకన్నను ఏరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: విద్యార్థులారా,
1: students.
0: ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సీక్రెట్ భారత్,
0: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ వీ హ్యావ్ టు డెవలప్ క్యారెక్టర్.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది, కానీ గుణం అనేటువంటి అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది.
1: ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ యూ టు ఫుల్ఫిల్
0: ముక్తి.
1: ఇఫ్ దే ఆర్ నాట్ యువర్ డివోటీస్ దే విల్ నెవర్ అటైన్ లిబరేషన్.

0: Diligence will help you to fulfill certain tasks.
1: మనం సంపాదించవలసిన రెండే,
0: we have to possess only two.
1: ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
0: These two are eternal truths.
1: ఏదది?
0: What are they?
1: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
0: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
1: Anityam jivanam loke.
0: This life is transient.
1: Idanta anityam ayantvanti.
0: Everything is momentary.
1: Anta kadalipoye megamlo vantivi.
0: Everything is like a passing cloud.
1: Puttinavadu. Puttina dakshame prati okkaru vachi child, child, child ani pilicharu.
0: When a child is born, everybody started addressing
1: after
0: the newborn as child.
1: Boy, boy, boy ani pilichincharu.
0: After some period of time, they address him as boy.
1: 30 years ku man, man ani pilicharu.
0: At the age of 30, he was addressed as man.
1: 75 years ku grandfather, grandfather ani pilicharu.
0: And later, he is called, addressed
1: child, as grandfather. Child, boy, man and grandfather okkade.
0: Child, boy, man and grandfather.
1: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
0: ఓన్లీ వన్ పర్సన్ ఇస్ దేర్.
1: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
0: బేసింగ్ ఆన్ ది ఏజ్ హీ గెట్స్ ఆల్ దిస్ టైటిల్స్.
1: ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
0: What God has given the most valuable thing in this world is only one thing.
1: అది ఏ? టైం, కాలం.
0: That is time.
1: Time is very, very important.
0: Time is very, very
1: important.
0: Don't
1: waste time.
0: Don't waste
1: time. Time waste is life waste.
0: Time waste is life waste.
1: God.
0: Time is God.

0: మితాయనమహ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్ యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటల తోపల కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించటము, విమర్శించటము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్ముడగునయా.
1: They are divine, truly speaking.
0: వీడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing
0: God. We should
1: never criticize
0: anybody. We are
1: wasting time in
0: criticizing others. We criticize each
1: other. ఎందుకంటే
0: ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ టు డు.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, కమ్ ఆన్ స్లీప్.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్.
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: ద వన్ హూ మేక్స్ ద టైమ్ అన్ సెక్రెట్ ఇస్ వర్స్ట్.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: Conveniences present here are not available anywhere.
0: కష్టించి పని చేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తి వంటిది.
1: If you really work hard, this is the place of wealth.
0: కానీ ఈనాడు కష్టించి పని చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం

0: చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీబడి హూ వర్క్స్ రియలీ హార్డ్ దేర్ఫోర్ వీ హావ్ టు బెగ్.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుంటారు.
1: వీ టేక్ లోన్స్ ఫ్రమ్ ఎనీ కంట్రీస్.
0: ఎందుకు ఈ అప్పులు?
1: వై?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: వీ హావ్ లాట్స్ ఆఫ్ మనీ విత్ అస్.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: వీ హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్
0: ఇట్. దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: మేక్ ఇట్ సీక్రెట్.
0: కష్టపడి పని చేయండి.
1: వర్క్ హార్డ్.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్ యువర్సెల్ఫ్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనం అయిపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఎ ఫిల్
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kodum chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we involve indulge in argumentation.
0: Argument chesetundu vaadu poorthi matte untunde tallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabilta.
1: There is lot of expertise and knowledge information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mastakanni
0: pustakanga marchavaddu.
1: But never transform your mind into a book.
0: Teliyinatundi vaade argument lo praveshistadu.
1: A fool only argues.
0: Fool, fool, fool.
1: A fool, fool, double fool,
0: argument
1: ki
0: manam pokoddu.
1: We should not be foolish.
0: Em telisindaniki nee argument chestavu?
1: What is that you know to argue?
0: Neevu chandramandalam tarvata em undadi అని యోచించేస్తావు.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్.
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్.
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్గ్యు?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యూ కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్.
0: కానీ తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: Ee teliyinatundi dantlo manam praveshinchadam chetane old age kick manlo praveshistundali.
1: If you argue on those matters that you do not know, age advances.
0: Vidyarthulara.
1: Students.
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here.
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయవలనప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ captivated, captured our country.
0: భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 years earlier.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore population.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము

0: ద్రోహం చేసుకున్నారు.
1: దే హ్యావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: దే హావ్ సబ్మిటెడ్ టు మనీ.
0: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
0: పని చేయలేనిటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగ్స్.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
1: దేర్ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
0: కానీ మనం ఏనుగుల వంటి వారము.
1: బట్ వి ఆర్ మైటీ ఎలిఫెంట్స్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: ఎలిఫెంట్ కెనాట్ ఎస్టిమేట్ ఇట్స్ స్ట్రెంగ్త్.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: ఇట్ కెన్ జస్ట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్ అండ్ త్రో ఇన్
0: ఫ్రంట్. మౌట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: బట్ సచ్ ఎ మైటీ ఎలిఫెంట్ విల్ సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు ఎన్ ఐరన్ రాడ్ ఆఫ్ ద మౌట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్ యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ యూ ఇట్ వాంట్స్ టు ఫ్లై ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది.
1: And it's so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: అండ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు వాక్ ఇట్ కెన్ వాక్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: ద పవర్ ఆఫ్ ఎన్ యాంట్ ఇస్ డిస్క్రైబ్డ్ బై త్యాగరాజు.
0: చీమలో బ్రహ్మలో
1: ఇన్ ఎన్ యాంట్ అండ్ బ్రహ్మన్
0: శివ కేశవాదులలో
1: ఇన్ యాంట్ అండ్ బ్రహ్మన్ శివ కేశవ

0: Rama, you are present in Antony Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antony in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: శివ కేశవ ఎవరు?
0: హూ ఆర్ శివ అండ్ కేశవ?
1: శివ కేశవునిగా భగవత్ మానవుడే.
0: శివ అండ్ కేశవ ఆర్ ట్రూలీ మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: జీవితంలో ఉన్నటువంటి వాడే శివుడు.
0: ద వన్ ఇన్ లైఫ్ అలైవ్.
1: జీవితం లేనటువంటి వాడే శవము.
0: ద వన్ వితౌట్ లైఫ్ ద వన్ డే.
1: కాబట్టి శివుడు అనగా మానవుడే.
0: సో శివ మీన్స్
1: శివ కేశవాదులలో
0: ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీద వెళ్ళసి ఉండే.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vahinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title. You have got the
1: title. Adi kuda cheppar tirigi marok paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Emiti? ప్రతి ఒక్కటిని భగవత్ శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ పవర్.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తిలే.
0: వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ డివైన్ పవర్.
1: అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ద డివైన్ పవర్.
1: కానీ
0: బట్
1: ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెం విసుగు పుట్టింది.
0: అట్ వన్ టైమ్ త్యాగరాజు వాస్ డిస్కస్డ్.
1: త్యాగరాజు అన్నయ్యైనటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: ఆర్ డోంట్ యు హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have?
1: ఇంక నాలో భక్తి ఉంటుంటి ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటునా
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will the consort Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Sutra buddhi gala bharatudu. చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: Devi
0: you?
1: Kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Sutra buddhi.

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: ఎంత గొప్పది నీ శక్తి స్వామి.
0: How great is
1: తెలుసుకోలే
0: We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుండదు.
0: మై ఫీలింగ్ సో
1: నేరో కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect
1: కాబట్టి
0: నీది
1: కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: The mistake does not lie with you.
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, యూ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ ఎ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యూ బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ ఎట్ వన్ మోమెంట్.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ బికాస్ బ్యాడ్ కంపెనీ?
1: ఫాదర్ నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: ద సన్ సెడ్ ఫాదర్ ఐ వాంట్ టు గో టు అమెరికా.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్ మీ గో.
1: నాయన అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: Kani ee mondi bidda chaala pattu pattadu.
0: But this foolish fellow determined to go.
1: Kani oke kumarudu.
0: But he's the only son.
1: Daneshna, Dhareshna, Putreshna. Ee ishna premulu tandini tallini puri vestunnayi.
0: These three attachments for wealth, the wife and son will strangle mankind.
1: Ee kumarudu yokka baadalu tattukoleka sare oppukunnadu.
0: Out of disgust he conceded.
1: Velladu Delhi ki velladu, passport visa, ee passport teesukunnadu.
0: He went to Delhi, got his passport and visa.
1: Vachindi repadi dinam inka velli povali.
0: He got the visa and passport, he is to leave next day.
1: Tandri aa chinna pillavani teesukoni, nayana neevu ekkadiki poyinappudiki mana kuladevata.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: Kalika kalika matram neevu nirantaramu hrudayamlo chintistu untundu.
0: You think of our family deity every day.
1: Gayatri devini neevu chintistu untundu.
0: You chant gayatri
1: bhur bhuvasvaha tasvatur varenyam bargo devasya dhimahi diyo yonah prachodayat. Ee mantrani neevu marchakunda untundali anna.
0: Never forget gayatri mantra any day.
1: Sare ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: హీ వాంటెడ్ టు రీచ్ అమెరికా సమ్వేర్ అదర్ బికాజ్
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: నథింగ్ అదర్ మచ్ వర్స్ దాన్ దట్.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ to promise from his son.
1: You ekkadiki vellinappudiki ni
0: you may go anywhere.
1: Tellavari sayankalamu sandhyavandanam cheyali.
0: You offer your prayers morning and in the
1: elanti paristhitulone kodunu neevu devini matram maravaddu.
0: Under any circumstances never forget our family deity.
1: Sari ichchadu. Meeru India daatipothe saripadu annadu. Maataku pranamu satyamu. Maataki ippudu satyame ledu.
0: He made a promise because he is in a hurry to go.
1: Poyyadu. ఒక ఐదేళ్లు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్లు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: నో. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉన్నటువంటి తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: షీ ఇస్ ద లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది. తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి. ఏది చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
0: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మలు పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: హీస్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of the cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీబడీ, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
0: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: వాడిని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడు లేదు నాన్న అని భయంతో వచ్చాడు.
0: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: The parents are happy.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్లాడు.
0: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
0: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
0: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
0: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా, హౌ ఆర్ యు మేడం.
0: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
1: మీకు ఎంత పొగరు, ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణం?
0: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైప్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్
1: మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: మొరాలిటీ ఈ
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఎ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్.
1: చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఈజ్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కోసం.

ఆధార ఏక రామనామ. మాత పిత బంధు సఖ సభ

0: ఇఫ్ యు లుక్ ఎట్ ది ఫిల్మ్ రికార్డింగ్ ప్లేట్ ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ ఆల్ ద లైన్స్ ఓవర్ దేర్ ఇస్ జస్ట్ యూనిఫామ్ సేమ్ ప్యాటర్న్ బట్ ఇఫ్ యు జస్ట్ అడ్జస్ట్ టు ద సౌండ్ బాక్స్ యూ విల్ సర్టన్లీ లిసన్ టు మెనీ మెనీ సాంగ్స్
1: నా దుఃఖం

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషులు ఎందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అండ్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్. They introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term, I, is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను, అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: Nee peru emi ani adigite,
1: if you ask him what's your name,
0: taanu enni vidhamulgaano cheptu vastuntuntadu.
1: He tells in different ways.
0: Naa peru Gopal.
1: My name is Gopal.
0: Maa thandri peru Bhupal. Maa taata peru Nepal.
1: Father's Bhupal, grandfather's name Nepal.
0: Ee vidhanga Bhupal Nepal Bhupal గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్ ఇన్
0: ఐ ఆమ్ ఐ,
1: ఐఎమ్ ఐ.
0: ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: Right, this I is born at the time.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: Therefore, Vedanta declares అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this అహం I is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: This I is called by Shruti as హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేట్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చాను అంటున్నావు.
1: సో విత్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ యు సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: సరే, దేహమే నీవనుకోని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: సో యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ అండ్ గివ్ ద రిప్లై, ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యు సే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యు సెడ్,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాస్ యు సే దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్
0: మై స్టమక్.
1: దిస్ మై హ్యాండ్.
0: ఇది నా తల.
1: మై హెడ్.
0: ఇది నా పొట్ట.
1: మై స్టమక్.
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష ఎందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify to our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, at times different from it.
0: అది నిజమా, ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify to your body, my body, it is
0: temporary. But
1: is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈస్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతం నందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఐ.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: హియర్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్.
0: నేను ఇది,
1: ఐ ఆమ్ దిస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఈస్ ఎ టంబ్లర్.
0: నేను
1: ఐ.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: హౌ ఆర్ ఏబుల్ టు సీ దిస్ టంబ్లర్ దెన్?
0: టంబ్లర్ దృశ్యము.
1: దిస్ టంబ్లర్ ఈస్ ద సీ.
0: నేను ద్రష్ట.
1: ఐ ఈస్ ద సీయర్.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: ద సీయర్ సీస్ ద సీన్.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో సీయర్ దెర్ ఇస్ నో సీన్.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: దెర్ఫోర్ ఐ ఈస్ ద సీయర్.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా నువ్వు దృశ్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఎ సీన్.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: సమ్ మే డౌట్ ఇట్.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: యు మే డౌట్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది అది నేత్రంతో.
1: ద ఇన్నర్ స్పిరిట్ విల్ మేక్ యూ ది విల్ మేక్ యూజ్ ఆఫ్ ది ఐ.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: హియర్ యూ ఫైండ్ ది బల్బ్స్ దట్ ఇల్యూమినేట్.
0: బల్బులా వెలిగేది.
1: డు యూ మీన్ టు సే ద బల్బ్ దట్ ఇల్యూమినేట్? నో.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించే.
1: ఇట్ ఇస్ ద కరెంట్ దట్ ఇల్యూమినేట్స్ ద బల్బ్.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: ఆర్ ది ఐస్ దట్ సీ.
0: కన్నులు కూడా నువ్వు దృశ్యమే.
1: ఈవెన్ ఐస్ ఆల్సో ఎ సీన్.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: బట్ ద స్పిరిట్ ఆత్మా ఇస్ ద సీయర్.
0: ఒక్కొక్క స్టోరీ
1: ఎట్ టైమ్స్
0: ఈ కన్నులు కూడా నువ్వు దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీన్.
0: చెవులు కూడా నువ్వు దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మా దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్ లుక్డ్ ఎట్, హర్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఇస్ ఎ సీన్ ఓన్లీ.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what Dakshinamurti said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: That is this world.
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The scene is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore, divinity, God is the combination, the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: Also a seer.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: And beyond.
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: What do you mean that that is transcendental?
0: ఆ దృశ్యం. దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఇస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ ద సీన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సీయర్ ఓన్లీ.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: అండ్ దేర్ఫోర్ దిస్ సీయర్ ద విట్నెస్ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: వేర్ ఈస్ దిస్ బాండ్ దిస్ ఐ?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, నీ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నార్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and
0: vanishes.
1: This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poyetundi, passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing clouds.
0: Aham anetundi shashvatamaina raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I, that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi danini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ వాట్
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్.
0: అతని కలరు చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ డిసాబుల్.
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior my
0: ante gunamulu untunayo,
1: what sort of quality,
0: adu kanipinchetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkaraledu.
1: One need not
0: na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Nee etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that you
0: nee
1: don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for
0: that matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ అ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ 1000 years.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా,
1: wherever you may search,
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search, you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: This what the modern scientists say that he finds atomic power.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: హిమ్ దేర్.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: వెరెవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఇది ఈనాటి సైంటిస్టులు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: దిస్ వాట్ ద మోడర్న్ సైంటిస్ట్

0: డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్
1: ఆ యొక్క ఇంటిలో
0: దేర్ ఇట్ ఇస్ రెసిడెంట్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది
0: అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సైంటిస్ట్ వాస్ కన్వీన్డ్
1: సరే కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాళ్ళను భోజనానికి పిలిచాడు
0: డిస్టింగ్విష్డ్ ఎమినెంట్ సైంటిస్ట్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ఎ డిన్నర్ సో దాట్ దే కెన్ హ్యావ్ ఆపర్చునిటీ టు మీట్ భగవాన్
1: ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఈవెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ లెస్ అండ్ లెస్
1: తెలివివంతులు అనేటువంటిది ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు
0: దే మే క్లెయిమ్ టు బి హైలీ ఇంటెలిజెంట్ బట్ దే హ్ నో ఫెయిత్
1: ఎక్కడైనా మీరు వెతికి చూడండి
0: యు మే సర్చ్ ఎనీవేర్
1: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు
0: ఇఫ్ యు ఫైండ్ ఎనీవన్ ఎ గ్రేటెస్ట్ వాడిని
1: నమ్మలేడు తనంతానే నమ్మలేడు
0: He has no faith in his wife nor in his own self.
1: ఎప్పుడు చూసినా కానీ ల్యాబొరేటరీ లో పరిశోధనలో ఉంటుంటారు ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
0: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ది ల్యాబొరేటరీ
1: నో ఎక్స్పీరియన్స్
0: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్
1: అందువల్ల ఏమైపోతుంది అప్పుడు
0: వాట్ హ్యాపెన్స్
1: భోంచేస్తున్నాం
0: ఇట్ వాస్ ద డైనింగ్ టైమ్
1: నేను చెప్పాను
0: భగవాన్ సెడ్
1: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను
0: You think you are all scientists. What is that you have known?
1: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
0: Have you known anything about the sun and moon?
1: Suryudu, Chandrudu, Bhoomi oke yokka padarthame kada?
0: The sun and moon and earth belong same matter.
1: Ah, telusukundam annadu.
0: They said yes we know.
1: Telusukunnanu anna vaadu uruku undukunda Suryuniki ippudu madhya vayassu annadu.
0: They should have kept quiet at that point.
1: Manchi yuvakudu ina ippudu Suryudu annadu.
0: But they said the sun is youthful now. He is in the stage of youth.
1: ఎంత వయస్సు అన్నాను
0: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్
1: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు
0: హి సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్
1: బుద్ధి లేదు
0: యు ఆర్ ఫూల్
1: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి
0: వెన్ యు జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు 1 యు సే మిలియన్
1: భారతీయులు అనాది అన్నారు ఎంత సులభము
0: దిస్ భారతీయ హస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది
1: అనాది
0: అనాది ఏన్షియంట్
1: అది చెప్తే వాళ్ళకి అవమానం ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్
0: But on the other hand, if he says so many millions of years, well, he's a scientist.
1: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
0: They want some specific number.
1: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
1: Matter and energy antaru.
0: It's matter and energy.
1: Einstein kudanu matter and energy antaru.
0: Einstein also called it matter and energy.
1: Kani naa uddesham entundiga, matter and energy rendu veru kaadu.
0: But Bhagavan does not consider matter and energy separate. Matter is energy, energy is matter.
1: Rendu kalisi okkate.
0: Both are one and the same.
1: Matter lekapothe energy manaku kanipinchadu.
0: Without matter you cannot see
1: energy. Energy lekapothe matter manaku telisaledu.
0: Without energy matter cannot exist
1: cheri okkate
0: both together is are one and the same
1: oka chettu malchalante oka ginja kavali
0: for a plant a seed is necessary
1: aa seed ku rendu baddalu untai
0: a seed has two cotyledons
1: rendu baddalu cherinappude adi mokkaga vastundi
0: with these two cotyledons it germinates into a plant
1: oke badda vesthe adi malchadu
0: with a single cotyledon it not grow
1: karukane oka badda negative oka badda positive
0: one is the positive while the other is the
1: oka
0: negative
1: oka badda anetvantini oka vidhamaina shakti
0: one cotyledon
1: energy
0: is energy
1: oka subbadi matter
0: the other one is matter
1: and energy rendu cherinappude పునర్జన్మము అనేటువంటిది వస్తుంది
0: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యు ఫైండ్ ద రీబర్త్
1: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా ఆమె చెప్పకూడదు
0: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యు డు నాట్ నో
1: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమనం మర్మము జీవా
0: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఈజ్ రెస్పాన్సిబుల్
1: సమాస తోలు బొమ్మ
0: ఓ పర్ఫెక్ట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ డ్రామా
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా
0: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ ది సెన్సువల్
1: ముందు తొందరలోని ముసలిత నంబన ముసుళ్ల పండగ
0: హియర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్
1: మసల లేవు
0: యు కెనాట్ మూవ్
1: తను మసకలు
0: యు కెనాట్ సీ
1: మోమున మడతలు పడే
0: ఫైండ్ ద రింగ్
1: తల నరిసే కదా
0: అండ్
1: ముసిలి కోతి అని పసివారు నిన్ ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ
0: హెయిర్ టర్న్

0: గ్రే ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
1: ఏమిటి ఇదా, ఇదా మనం చూస్తుండేటువంటి,
0: ఇస్ దట్ వాట్ వి సీ?
1: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇప్పుడు యువర్ బాయ్స్
0: టుడే, యువర్ బాయ్.
1: కానీ మీరు 10 సంవత్సరం ముందు చైల్డ్.
0: 10 years before you were a child.
1: మీరు నెక్స్ట్ ఇంకా 20 years కు యువర్ మ్యాన్.
0: Next 20 years you are a man.
1: Next 50 years ko you are grandfather.
0: 50 years you are grandfather.
1: Kabatti naalugu evaru meere.
0: Then what are these four? You yourself only.
1: Time difference ga vastuntunda.
0: Everything depends on the difference of time.
1: Kanukane
0: so
1: manalo undinatvanti oka tattvamu chakkaga gurtinchadaniki taginatte prayatnam cheyalante pratyakshame pramanam ani anukodu.
0: To understand the inherent nature, you cannot always go by the direct evidence.
1: Oka chettu untundali.
0: Here you find a tree.
1: Chettu baaga sasyashyamalanga kanipistundali. Shyamala vardhanga abhirudhi avutundali.
0: The tree is so gigantic and huge and green.
1: Shakala shakalanta kudunu pempondi pothunnayi.
0: Its branch repeatedly.
1: Dani challani chaya entano haayini istundali.
0: And its cool shade is so comfortable.
1: Chettu enta baaga needu ichindi.
0: What a comfort shade.
1: Ani kanipinchi chettunu nuvu chustunnavu.
0: You see this tree only.
1: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్
1: ది ఫౌండేషన్. వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
0: వెన్ యు వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
1: ఈ భవనాన్ని చూస్తున్నారు.
0: యు ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
1: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
0: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
1: ఇది ఎంత బాగుంటుందది.
0: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్ ఇట్ ఇస్.
1: ఇవాడ దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
0: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్ట ఉన్నాయి.
0: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
1: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్ట ఉంటుందది.
0: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
1: ప్లాంట్. బాహ్యం అనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
0: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
1: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
0: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
1: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు అంతా ఉంటున్నాయని, పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
0: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
1: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
0: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
1: అయితే
0: హౌఎవర్,
1: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
0: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్, you will find God manifesting himself in front of you.
1: Tyagaraju
0: Tyagaraju said.

0: జాగ్రత్త చేసాడు. ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది,
0: వేర్ కెన్ ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు.
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ రిపీట్
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయముతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈజ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచకు సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: will put in danger tomorrow.
1: It is chala tappu.
0: It is a big mistake.
1: Sisters and brothers.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకనే సాయి ఫ్యామిలీ అంటారు.
0: యూ సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many, as they begin their talk, they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it, you can say నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say thank
1: you. Why should you follow this Western culture? Thanks and say namaste. ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చర్,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థౌర్ ఆఫ్ అవర్ హార్ట్స్
1: ఐతి ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం. నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్ లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్ నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థై.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiya yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahavidyam karavavi. Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta motta vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్, వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: భజన బినా సుఖ శాంతి.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ జూన్ 3, 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ ఎట్ బృందావన్.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వాతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దెర్ ఈజ్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దెర్ ఈజ్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: ఫెయిత్ ఇన్ గాడ్ హ్యాస్ డిసపియర్డ్. గుడ్ బిహేవియర్ బేస్డ్ ఆన్ రైట్ కాండక్ట్ ఆల్సో హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్లేస్. డిస్బిలీఫ్ ఇన్ గాడ్ అండ్ ఎథిజం హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ. బిలీఫ్ ఇన్ గురు, ద మాస్టర్, ద ప్రిసెప్టర్ హ్యాస్ డిసపియర్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ డిసపియర్డ్. డివోషన్ ఆల్సో హ్యాస్ వానిష్డ్. ది సనాతన ధర్మ ఆల్సో హ్యాస్ డిక్లైన్డ్. స్ట్రిక్ట్ డిసిప్లిన్, రెస్పెక్ట్ ఫార్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఆనర్, దే హ్యావ్ ఆల్సో కమ్ టు ది లోయెస్ట్ లెవెల్. వాట్ టు సే ఆఫ్ ది స్టేట్ ఆఫ్ థింగ్స్ టుడే?
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha, ee vedamu anantamainatundi,
0: veda
1: adamainatundi, apramayamainatundi, ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్, అన్ఫాథమబుల్, ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర, ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamunaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్, ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడ్ ఇట్ సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and
1: prosperity.
0: This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness.
0: Constant integrated awareness.
1: ఇది ఒక కాలమునకు కానీ ఒక స్థానమునకు కానీ ఒక వ్యక్తికి కానీ సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కానీ లేక వర్తించడం కానీ సాధ్యము కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్, వ్యాస డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇది ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వంతో దీనిని ఆచరించినప్పుడు ఇది పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: ఏత వాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయ వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్ రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైపుడ్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్ రైప్ ఫ్రూట్ and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures ఆర్ డివైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ మ్యాన్ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టు త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగం అనగా అర్పిత భావము.
0: యోగ మీన్స్ ఎన్ ఆఫరింగ్ ఫీలింగ్.
1: మనం ఏ కర్మలు చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ అన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గంను అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: ది రియల్ ఉపాసన యోగ ఈజ్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ ఫుల్ లవ్ అండ్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కేవలము అభీష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ ఫర్ ఫుల్ఫిలింగ్ సర్టెన్ రీజన్స్ అండ్ సర్టెన్ కాజెస్ అండ్ ఫర్ సాటిస్ఫైయింగ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి రియలీ కాల్డ్ వర్షిప్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: లవ్ మస్ట్ బి ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: అదే ఉపాసన యోగం.
0: దట్ ఈజ్ ఉపాసన యోగ.
1: ఇంకా మూడవది జ్ఞాన యోగము.
0: ది థర్డ్ వన్ ఈజ్ జ్ఞాన యోగ.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: ది
1: అంతా భగవత్ యొక్క స్వరూపమే. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకాత్మ భావమే జ్ఞానమన్నారు.
0: రియల్ విజ్డమ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ వన్నెస్ ఆఫ్ బీయింగ్, వన్నెస్ ఆఫ్ ఫీలింగ్.
1: అద్వైత జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానమన్నారు.
0: అన్డివైడెడ్ అన్ఫ్రాగ్మెంటెడ్ విజ్డమ్ అలోన్ ఈజ్ రియల్ విజ్డమ్.
1: సర్వులు ఎందుకూడను దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్. దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: ఇన్ ది అన్ఫాథమబుల్ డీప్ సీ ఎ నంబర్ ఆఫ్ వేవ్స్ అరైజ్.
1: ఒక్కొక్క అల ఒక్కొక్క రూపము ధరించి ఉంటాడు.
0: ఈచ్ వేవ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
0: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
1: కానీ అన్ని అలలు ఎందుకూడను జలము ఒక్కటే.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గంలో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్ కర్మాస్,
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
1: 18 అధ్యాయములు గీత యందు.
0: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
1: 6 అధ్యాయములకంతా కూడా ఒక షట్కము అని పేరు పెడుతూ వచ్చింది.
0: ఈచ్ 6 chapters is given a name షట్కం.
1: 3 6 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: A combination of these 3 షట్కాస్, 3 sixes becomes 18 chapters.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గం.
0: The first 6 chapters relating to the path of action.
1: రెండవ షట్కము ఉపాసన మార్గము.
0: The second 6 chapters are for worship.
1: మూడవది జ్ఞాన మార్గము.
0: The third one is the path of knowledge.
1: ఏతవాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: The sums and substance of it is from Vedas, Upanishads. From Upanishads, Bhagavad Gita, and from Bhagavad Gita, a code of
1: Gita
0: action.
1: Yoka sarame manava jati.
0: A humanity is the essence of Bhagavad Gita itself.
1: Ee jati ki abhimatamu Gita ne.
0: This humanity should have attachment only for Gita.
1: Aite Gita kevalam bharatiyulaku maatrame sambandhinchindi kada. Itara desamulo arakkari ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
0: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
1: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ. భగవద్గీత ఇస్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
1: భారతీయులకే సంబంధించినటువంటిది.
0: This is the property available for the entire world.
1: ఇది భగవద్ గీత, భగవంతుని యొక్క వాక్యం.
0: This is the word of the Lord.
1: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
0: There is only one God for all people.
1: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత, అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
0: God who is only one and has one form, depending upon the different feelings, different ideas, they are enjoying God in different forms.
1: Aneka naam.
0: There is only one God, but he has different names.
1: Kanuka daivam okkade.
0: God is one.
1: Hinduulu kaani, Mahamadiulu kaani, Christians kaani, Bauddhulu kaani, Parsiulu kaani, సిక్కులు కాని వేరు వేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
0: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
0: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికి చెందుతుంది.
0: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్సోఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్, ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
1: పాత్రలు వేరువేరే,
0: పాట్స్ ఆర్ డిఫరెంట్,
1: కానీ ప్రతిబింబం ఒక్కటే.
0: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
1: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
1: ఒక సూర్యుండు సమస్త లోకములకు ఒక్కొక్కడై, సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
0: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్కతూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము ఇది వెర్రితనం కదా.
0: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
0: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
1: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
0: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్. గ్రంథ
1: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
0: వేద కెన్ బి ఒబ్టైన్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
1: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
0: ప్రిసెప్టర్స్ యూజ్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూజ్ టు గెట్ టు మెమరైజ్ దోస్ థింగ్స్.
1: గురువులు స్వార్థరహితులు.
0: ద ప్రిసెప్టర్స్ ఆఫ్ దోస్ డేస్
1: పరిశుద్ధ హృదయులు,
0: వర్ టోటలీ సెల్ఫ్ లెస్ అండ్ ప్యూర్ హార్టెడ్
1: పరతత్వ భావమును కలిగినటువంటి వారు.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ది గాడ్లీ డివైన్ ఫీలింగ్స్
1: ప్రేమ తత్వముతో కూడినటువంటి వారు.
0: దే వర్ ఫుల్ ఆఫ్ ప్యూర్ లవ్.
1: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావిస్తూ వచ్చేటువంటి వారు.
0: For the welfare and the progress of the students, they were prepared to dedicate their very lives.
1: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
0: The students of those days also were implicitly obeying the commands of their preceptors and masters.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడాను చేర్చేటువంటి వారు కాదు.
0: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the masters.
1: అకార పంచక, అకార పంచక.
0: There is
1: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
0: ది ప్రిసెప్టర్స్ నెవర్ యూస్ టు టాలరేట్ పీపుల్ హూ హ్యాడ్ దిస్ ఫైవ్ డిఫెక్ట్స్.
1: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
0: దీస్ ఫైవ్ ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
1: మొట్టమొదటిది అలక్ష్యం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
1: రెండవది అవినయం.
0: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
0: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
0: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదవది అసభ్యం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఎ స్టూడెంట్ అట్ ఆల్.
1: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్.
1: అవినయం ప్రకటించకూడదు.
0: వన్ షుడ్ నాట్ షో ఎనీ డిసోబీడియన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్.
1: అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
0: ఈగో ఈజ్ మోర్ డేంజరస్.
1: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
0: ఈగో మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: ఇంకా అసూయ,
0: దెన్ జెలసీ.
1: ఇది మహాపాప స్వరూపమైనటువంటిది.
0: దిస్ ఈజ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్ సిన్.
1: ఇంకా అసభ్యత.
0: అసభ్యత,
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించడమే అసభ్యం.
0: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హి డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హి లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
1: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
0: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
1: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ వైశంపాయన అమంగ్ దెమ్.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరసా వహించి తన యొక్క జీవితమును సార్థకంగా గావించుకున్న వ్యక్తి.
0: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్, బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్, శ్రద్ధ, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ, అండ్ ఆల్వేస్ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ హిజ్ మాస్టర్.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష.

0: గుణములు,
1: గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలిజెన్స్,
0: సత్యనిరతి,
1: అడ్హరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
0: నేర్పునదే విద్య,
1: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్
0: విద్యార్థి నేర్వవలయు,
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
1: హీ లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
0: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
1: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
0: ఆనాడు గురువు బుధించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టేక్.
0: రాత్రి పౌరులు గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
0: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
1: Therefore there was unity and harmony in their
0: food. Okkate kanuka head kuda okkati gaane undetundi.
1: As food is the same, the head and the thoughts were the same.
0: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bodhinchetundi vare aanaati guruvulu gurukulamulu.
1: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
0: Ee gurukulamunandu యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
0: మహామేధాశక్తి కలిగాడు.
1: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
1: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
0: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
1: హి వాజ్ ఏబుల్ టు మాస్టర్ ఈచ్ డేస్ లెసన్ దట్ డే ఇట్సెల్ఫ్ and give back whatever he is asked.
0: Itani yokka telivitetalaku guru chaala santasincheetunte vaadu.
1: The preceptor used to be very happy with his disciple by his for his intelligence and discipline.
0: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
1: All the other disciples used to say that this యాజ్ఞవల్క్య ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ హ్యాడ్ షార్ప్.
0: దీనితో యాజ్ఞవల్కునకు కొంత చిన్న బీజంగా అహంకారం ప్రారంభమైంది.
1: వెన్ పీపుల్ బిగాన్ ప్రైజింగ్ హిమ్ దిస్ డెవలప్డ్ ఎ స్మాల్ సెన్స్ ఆఫ్ ఈగో.
0: నా క్లాస్ లో నాకంటే ఇంకా గొప్ప మార్క్స్ ఇచ్చేవారు లేరు.
1: హీ గాట్ ద ఫీలింగ్ దట్ దెర్ వాజ్ నో అదర్ స్టూడెంట్ గ్రేటర్ దాన్ హిమ్ హూ కెన్ స్కోర్ హైయర్.
0: గురువు అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు చెప్పేటువంటి వారు లేరు.
1: దేర్ వాజ్ నన్ ఎల్స్ హూ కెన్ ఆన్సర్ ది ప్రిసెప్టర్స్ క్వశ్చన్స్ ఎక్సెప్టింగ్ మీ.
0: నేను ఓ గ్రేడ్ తీసుకున్నటువంటి వాడను.
1: ఐఎమ్ లైక్ వన్ హూ హాస్ టేకన్ ఓ గ్రేడ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికి నిజంగా అది ఓ గ్రేడ్ గానే అయిపోతుంది.
1: వెన్ ది ఈగో డెవలప్స్ ఇట్ బికమ్స్ ఎ రియల్ ఓ గ్రేడ్.
0: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
1: What is the reality of this O grade? It is a zero grade.
0: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత
1: టు. He got the feeling that there was no other student greater than him who can score a higher mark.
0: గురువు అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు

0: ప్రేమ. ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికీ యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడాను అందులో ప్రవేశిస్తుంది.
1: వన్స్ ఈగో డెవలప్స్ ఇన్ యాజ్ఞవల్క్య, ది ఇండిఫరెన్స్ ఆల్సో డెవలప్డ్ ఇన్ హిమ్.
0: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
1: అలాంగ్ విత్ ది ఇండిఫరెన్స్ ల్యాక్ ఆఫ్ మేనర్స్ అండ్ నాట్ అబ్జర్వింగ్ ది కోడ్ ఆల్సో
0: డెవలప్డ్ చక్కగా గుర్తిస్తూ వచ్చాడు వైశంపాయనుడు.
1: వైశంపాయన క్లోజ్లీ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
1: ది ప్రిసెప్టర్స్ ఆర్ సచ్ దట్ దే వుడ్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ఫర్ ద సేఫ్.
0: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
1: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
0: Siksha anaga ade vidya.
1: Siksha really means education.
0: Kevalam pustakalu chadavatam kaadu vidya.
1: Reading books or studying books is not education.
0: Guru aagyanu sirasa palinchi
1: obeying the command of the preceptor.
0: Guruvu aagnapinchinatvanti yokka dinini sirasa vahinchi
1: obeying and implementing all the commands of the preceptor.
0: Ichchetvanti yokka shikshanalanniti kudunu manasara swikarinchatame nijamaina vidya.
1: Accepting every punishment given by the guru, that is true education.
0: Kanuka idanni nu gurtinchinatvanti vaisampayanudu okanaadu దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్య నీవు పోవచ్చు. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నీవు వెళ్ళిపోవాలి.
1: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైశంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్ you have forfeited the right to be here, you can go away.
0: Premato tana ekta vidyalanu shishyunuku andinchado anta katinamainatti vaakulato aa vidyalanu tirigi venuku teestunnadu.
1: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ashram and go away, and the punishment was also severe.
0: Gurtinchinatvanti yajnavalakudu తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
1: యాజ్ఞవల్క్య హూ రికగ్నైజ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హాడ్ లెర్న్డ్.
0: ఆ వమనమును తిత్తరి పక్షుడు భుజించాడు.
1: దిస్ వామిట్ వాజ్ ఈటన్ అప్ బై ది బర్డ్స్ కాల్డ్ తిత్తరి బర్డ్స్.
0: కనుకనే ఆ పక్షులు కూడాను ఈ యొక్క వేదమును ఉచ్చరించటం ప్రారంభించాయి.
1: ఆఫ్టర్ ది పార్ట్
0: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరీయ ఉపనిషత్తు అని పెట్టారు.
1: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరీయ ఉపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
0: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
0: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
1: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
0: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
1: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్. బ్రహ్మ సాంప్రదాయం దిస్ వన్
0: కృష్ణ యజుర్వేదము అన్నారు.
1: This has been described as Krishna Yajurveda.
0: Tadupari yajnavalakudu tana doshanni tanu chakkaga gurtinchi guru yokka aagnalu ullanginchinatvanti yokka tappu cheta tanu aahara paaniyamulu maani katinamainatvanti yokka suryopasana salaptu vachadu.
1: Yajnavalakya realized his mistakes and he did great penance worshipping Lord Sun, giving up his food and drink.
0: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని

0: పశ్చాత్తాపం చే, ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్స్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్. బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాస్ ప్యూరిఫైడ్.
0: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం, కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములనంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
1: రియలైజింగ్ దట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హి టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్ వాజీ రూపంలో
0: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
1: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
0: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
1: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
0: కనుక ఆ కుటుంబములకు వాజసము అని పేరు వచ్చింది.
1: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
0: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
0: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
1: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్ శుక్ల యజుర్వేద.
0: వాజస స్కందము అని కూడా మరొక పేరు వచ్చింది.
1: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
0: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
1: దిస్ ఆల్సో గాట్ ద నేమ్
0: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
1: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాస్
0: వాజస రూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాజస స్కందం అని.
1: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాజస స్కంద బికాస్
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
0: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
1: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టూ డివిజన్.
0: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
1: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్
0: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
1: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
0: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క్య వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out certain truths.
0: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu suryude vajisa roopamunu dharinchu vachadu.
1: As my ancients performed charity of food in the olden days,
0: kanukane
1: sun god

0: తరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను మరణయేది, సర్వదా కీర్తి కంటెను స్మరణయేది. అన్నదానము కన్నా అధిక దానం బేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్?
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపము కన్నా సత్యశీలం బేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్?
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్?
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ?
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటెను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటెను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది?
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటి.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చారు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్, డిక్లర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఎర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం గవిస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: ఈ క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్,
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు, కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి సిద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్ డివోషన్,
0: స్వీకరించారు.
1: అండ్ యూ హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనా కూడా మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ హావ్ లెర్న్డ్ హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రగా ఎప్పుడిప్పుడు కూడా క్షణ క్షణం కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైఫ్ బ్రెత్స్ విచ్ హ్యావ్ లెర్న్డ్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ డోంట్.
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యము చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారమునకు ఏమాత్రమో అవకాశం ఇవ్వరాదు.
1: Do not give room for any sense of arrogance and ego on the basis of your own intelligence.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడకూడదు.
1: You should not become jealous of people who are better than you in any respect.
0: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమైనటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: If you are
0: సమాజములో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: If you are having all these four defects in you, then your behavior will not be appreciated and will not be helpful to society.
0: ఈ 15 దినములు కూడాను బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
1: Dear students, the essence of the Vedas which you have learned during these 15 days.
0: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి.
1: This is the sweet nectar in essence which is of all the scriptures, all the Vedas, all the
0: meer bhavishyattu bhavi bharatodharakulu.
1: You are going to be the well wishers of
0: meere bhavishyattiyandu leaders.
1: In future you are going to be the leaders, you are going to be the
0: meeru adarshavantamainatundi jeevithani andinchali.
1: You should offer your lives as an ideal.
0: Satya margamulo praveshinchali.
1: Enter the path of truth.
0: Manamu dharmanni acharinchali.
1: Practice righteousness.
0: Dharmo rakshate rakshitaha. Dharmanni manam rakshinchinappudu manalu dharmam rakshistundi.
1: If you protect righteousness, righteousness in turn will protect you.
0: Elanti paristhitulu endaina kudanu meeru veetini e maatram kudanu ullanginchiradu.
1: Under any circumstances you should not violate these things.
0: లోక సంబంధమైనటువంటి విద్యను మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యు మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ and earning a livelihood and having a comfortable physical worldly life.
0: Kani veet annintiki aadharamainatundi yokka aatma swaroopanni vismisincharadu.
1: But you have to firmly believe aatma, which is the very basis of all these things.
0: Karu aatma bhavanni vishwasinchi
1: have firm faith in aatma.
0: Aacharana yogyamainatundi dharmamulnu aacharinchi
1: practice though that righteousness
0: vedamu kudani ikkada నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: దట్ మీన్స్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, థింగ్స్ విచ్ యు హావ్ టు బి ఫాలోడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, we are giving up things which will have to be practiced.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is the greatest ignorance.
0: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
1: However much effort you have put into earn things,
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: నీవు మార్కెట్ కు వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: You went to the market, bought a beautiful mango paying 5 rupees.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
0: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
1: విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈట్ ద స్కిన్ అండ్ ద స్టోన్ ఇన్ సైడ్ ఇట్?
0: కాదు కాదు, దాని యొక్క రసమును మాత్రమే నీవు స్వీకరించి దాని తోలు విత్తనాన్ని విసర్జించాలి.
1: యూ ఓన్లీ షుడ్ పార్టేక్ the essence and the juice of it, the skin and the seed will have to be thrown out.
0: కర్మ ఈ జగత్ అనేటువంటి ఫలమునందు,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: దీనిని విసర్జించవలసింది విసర్జించాలి.
1: Give up those things which you have to be given,
0: స్వీకరించాలి.
1: Accept those things which you have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను.
1: Any
0: see no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్ దీస్ ఫైవ్ థింగ్స్ అండ్ యూ హావ్ టు రిమెంబర్ దీస్ ఫైవ్ థింగ్స్ సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్ హియర్
0: చెడ్డను వినవద్దు చెడ్డను చూడవద్దు చెడ్డను చెప్పవద్దు చెడ్డను తలవద్దు చెడ్డను చేయవద్దు
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: Vidyarthulara, meeru chaala adrishtavantudu.
1: Dear students, you are extremely fortunate.
0: Prapanchamulo inni lakshala mandi undinappatiki inni kotla mandi undinappatiki ee kontha mandiki maatrame ilanti sadavakasam labhinchindante idi ento adrishtamu.
1: When there are crores of people in the world, if the small number of you have got this great opportunity, you are extremely fortunate.
0: కానీ లభించిన మీ అందు కూడాను ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయాలుగా నిలిస్తే అంతే చాలు.
1: ఐ వుడ్ బి హ్యాపీ అట్లీస్ట్ ఇఫ్ ఎ ఫ్యూ పీపుల్ కెన్ బికమ్ ఎన్ ఐడియల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఎటువంటి అధికారంనైనా మీరు చేయవచ్చును.
1: యాక్సెప్ట్ ఎనీ అథారిటీ.
0: ఎలాంటి ఉద్యోగంలో ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ టేక్అప్ ఎనీ జాబ్ దట్ యు వాంట్.
0: ఎలాంటి వ్యాపారంలో చేయవచ్చును.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ బిజినెస్.
0: ఎలాంటి వ్యవసాయమైనా కూడా సలపవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ టేక్అప్ కల్టివేషన్.
0: తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్యకర్మలు ఆచరిస్తూ
1: while discharging your duties,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: Have firm faith in your ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు ఇన్ని దుఃఖములకు ఇన్ని అనాచరణకు ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: For all the problems, all the difficulties, all the grief, sorrow, sadness in the world, it is not having confidence. A person who has no faith in God cannot have faith in himself.
0: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్ ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ 100 రూపీ నోట్ విత్ దెమ్, they hand over this 100 rupees note to the friend and say,
0: ana 100 rupees note tane kaapadanaatunti okka apanamakkulo undinatunti vaadu itarulnu maatram nammagalada.
1: A person who does not have faith in his own
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi naatistaadu ivadu istaadu ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
0: Motta motta self confidence aatmavishwasanni penchukovali.
1: Therefore, in the very first instance, you should have self-confidence.
0: Self-confidence manam abhiruddhi parchukunnappude self-satisfaction appude manaku tripti kalugutundi.
1: Only when you have self-confidence, you can get self-satisfaction.
0: Aa tripti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Atma vishwasam lekapothe tripti aneetundi undadu.
1: If you do not have self-confidence, you cannot have self-satisfaction.
0: Asantrupti jujo nashtaha annadu. Asantrupti kaliginatunte vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problem, samsaro,
0: aatmavishwasamtone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self-confidence.
0: Kanuka self-satisfaction vachinda, inka okkaru adugalekkaraledu, okkaru cheppanakkaraledu, self-sacrifice. Thanu tyagam chestadu.
1: If you have that self-confidence, without any person telling you, you are prepared to make self-sacrifice.
0: Ee self-sacrifice, ee tyagam chesina, సెల్ఫ్ రియలైజేషన్ అక్కడే మనకు లభిస్తుంది.
1: వన్స్ దర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్, ది సెల్ఫ్ రియలైజేషన్ డాన్స్ ఆటోమేటికలీ.
0: కనుక ఆత్మ సాక్షాత్కార నిమిత్తమై మనం ఎప్పుడో ఎక్కడో ఏ కారణం చేతనో అనేటువంటి భ్రమలను మనం విసర్జించి ఈ యొక్క భావములను పవిత్రమైన త్యాగములను మనం ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. If you follow these principles and make self-sacrifice,
0: prati vidyarthi kudanu satkarmalalo praveshinchali.
1: Therefore, every student should enter into good
0: action. Satkarmalu acharinchinappude chitta shuddhi manaku kalugutundi.
1: Good action confers purity of heart.
0: Chitta shuddhi kaliginappude jnana siddhi labhyam avutundi.
1: Purity of heart alone will give you wisdom.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్
0: మనం బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్ ఎక్స్టర్నల్.
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తన యందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఈస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు నిమిషముళ్ళు అవర్ ముళ్ళు గంటల ముళ్ళు.
1: ది సెకండ్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
0: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్ గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇళ్ళు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ గోస్ రౌండ్ ది ఎంటైర్ క్లాక్ 60 హౌసెస్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ 1 హౌస్.
0: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇళ్ళు ప్రయాణం చేస్తే మినిట్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the second hand journeys 60 houses, minutes hand journeys only 1 house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 హౌసెస్ అనగా 60 ఇళ్ళు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only 1 house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనం కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చలుపుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వి కంటిన్యూస్లీ అండర్టేక్ సీజనస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వి పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై 1 హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్సుముళ్ళు అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ 1 హౌస్.
0: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
1: వీ కెన్ సీ ది మూవ్మెంట్ ఆఫ్ సెకండ్.
0: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
1: యూ కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యు హావ్ డన్.
0: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధమైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన అవర్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కాని అవర్స్ ముళ్ళేగానే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the hours hand doesn't move, what is the use of all these things, movement?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగమవుతుంది.
1: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, గుడ్ థాట్స్ యూ అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా చాలు.
1: డియర్ స్టూడెంట్స్, whenever you have time, if you can follow one of these 9 types of devotion, that would be good enough.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: God does not look at your wealth, your possessions,
0: your కులగోత్రములు కూడా తాను విచారించడు.
1: He doesn't even care to find out to which caste, to which lineage.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధియే పెన్నిధియే ఉంటాడు.
1: He will be just beside them if they have love for him.

0: ఉండే విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మనికెంతటి తెలివియుండే వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయ జాతికి సంబంధించినటువంటి వాడు.
1: If you think God looks to the lineage and the caste of a person, to which caste and lineage did Valmiki belong? He was a hunter.
0: ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: Nanda belonged to a very ordinary family.
0: చూడండి,
1: he doesn't care to look at even
0: కుచేలుండెంత ధనము కలిగి ఉండే. కుచేలుడికి ఏమి ధనం ఉంటుంది? ఏ అటుకులు కూడా లేవు పాపం చేతులు. అలాంటి కుచేలునికి సర్వ సౌభాగ్యములు కూడా అందించినటువంటి భగవంతుడు దేని చూచి అందించాడు? ఆ ప్రేమను చూచి.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigi unde.
1: What extra power did king elephant has Gajaraja had?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: ఇతను పెద్దవాడు, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హ్యావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: యాజ్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ వన్స్ ఈవెన్ ఇన్ దట్ యంగ్ ఏజ్.
0: శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే. ఆ శబరి ఏ శక్తి కూడా లేదు పాపం. కందమూలాదులు భుజించి చెట్టమరగలు కూర్చొని ఋషులు బోధించేటువంటి విషయాలంతా కూడా ఏకాగ్ర చిత్తుతో విన్నటువంటి యొక్క వ్యక్తి ఆ శబరి.
1: శబరి వాట్ స్ట్రెంగ్త్ డిడ్ హి హావ్? షి ఆల్వేస్ సాట్ ఇన్ ది షేడ్ ఆఫ్ ది బుష.
0: ఏ కర్మలు ఆచరించినా గానీ భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: షి ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, నారాయణ హాస్ టేకన్ ది బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ రామ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ దశరథ టు ఒబే హిస్ కమాండ్.
0: ఆ శబరి అడవులకు వచ్చాడట శ్రీరామచంద్రుడు, అడవుల్లో సంచరిస్తున్నాడట శ్రీరామచంద్రుడు. నేను కూడా అడవిలో ఉంటున్నాను, ఎప్పుడైనా ఈ మార్గంలో వస్తాడు ఏమో అని ఇదే చింత నావిక.
1: శబరి ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ రామ టు కమ్ దట్ వే. రామ మైట్ బి ఏబుల్ టు జస్ట్ కమ్.
0: ఇదే దీర్ఘ జపం, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: Shabari had so much of love and devotion for Rama. When she was moving in the bushes, she was afraid when Rama moves in that, the branches and the leaves may obstruct him. She used to cut all those things out of devotion for the Lord.
0: Alasipoyi oka raati paina kucchunnappudu taanu chintinchi aa Sri Ramachandrudu ee adavulo sancharinchi taanu alasipoyi vachi ee raati paine kucchunte ee raayi enta garukuga untundali. కనుక దీనిని చక్కగా నునుపుగా చేయాలని ఒక రాతితో దాన్ని నుంచి చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానం, అదే తపస్సు, అదే జపం.
1: This is renunciation, this is penance, this is japa.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే.
1: She would collect the small fruits there.
0: అప్పుడు కూడా నువ్వు తన స్వామిని చింతించటము.
1: Even while partaking those fruits, she would think of
0: మా స్వామి ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే, అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నావా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask her
0: some food, శబరు చేసినటువంటి సర్వ కర్మలు కూడా నువ్వు తపస్సుగా మారిపోయినాయి.
1: On account of her love, whatever action,
0: కేవలం ధ్యానం అంటే కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ ఏదో ఫోటో కోసం కూర్చున్నట్టుగా కూర్చుంటే కాదు ధ్యానం.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా గానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీవు భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్,
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాననుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యూ హ్యావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourselves being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

పరిపాటైపోయను దుష్కృతంబిలన్. శ్రీ

0: తాపసలోక శరణ్యుడైన శ్రీ తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖంబు మానవా. శ్రీపతి నామచింతనమే చేకూర చేయు సుఖంబు మానవా.
1: ద ఫియర్ ఆఫ్ సిన్ హెస్ గాన్ and all wicked actions have become a routine matter. There is no devotion, and all bad actions are on the rise. Therefore, at this moment, we should surrender to His lotus feet and repeat and sing His glory.

0: భక్తిరేవ పరమోక్షకారిణి, భక్తిరేవ పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is the only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: నిర్మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తు నందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ యునీక్ డాక్టరీన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ విల్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: This eternal truth should be there, should be studied in the hearts of mankind that he is the divine, that I am Brahman.
0: Sarvam kalvidam brahma, ekkada chusinappudiki brahma yokka bhavame bhrat bhavame ee jagatnandu aavirbhavinchinadi aavarinchinadi.
1: It's only the divine thought and the divine will that encompasses the entire universe.
0: I am Atma Brahma. Idiye Turiya Sthiti.
1: I am Atma Brahma is the ultimate Turiya Sthiti.
0: Deenini Omkara Shabdamto Polchukobadinatundi.
1: This compared with the primal sound Omkara.
0: Ee Omkaramuna kudanu oka spelling untunnadi.
1: This Om has the spelling.
0: G-O-D, God. Ani God ki ee vidhanga spelling untunnado. ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ ద వర్డ్ గాడ్ హ్యాస్ గాట్ ది స్పెల్లింగ్ G-O-D, దిస్ వర్డ్ ఓం ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ స్పెల్లింగ్
0: ఆ ఊ. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఊ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ దట్ ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు,
1: ఆ ఇస్ లక్ష్మణ,
0: ఊ భరతుడు,
1: ఊ ఇస్ భరత,
0: మా శత్రుఘ్నుడు,
1: మా ఈ శత్రుఘ్న,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఆ ఊ ఓం ఈజ్ రామ.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈజ్ దట్ ఆఫ్ ద స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇది రామః, రమించేటటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: దట్ విచ్ డిలైట్స్ దట్ విచ్ డ్రాస్ అటెన్షన్ దట్ విచ్ అట్రాక్ట్స్ ఈజ్ దట్ ఆఫ్ ద సోల్.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరా అర్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా నామ,
1: ఇట్ హెస్ త్రీ, నా ఆ మా నామ,
0: నా ప్లస్ ఆ ప్లస్ మా నామ,
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమి లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండో నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదవ నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్,
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్త స్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము సప్త స్వరములను బోధిస్తుంటుంది.
1: ఇట్స్ ఎ నేమ్ దట్
0: ఉంటుంది.
1: ద సెవెన్ కలర్స్,
0: సప్త సముద్రాలను బోధిస్తుండాలి.
1: సెవెన్ ఓషన్స్,
0: సప్త సాగరములను బోధిస్తుండాలి.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సెవెన్ సప్త ఋషులను బోధిస్తుండాలి.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం, ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: అండ్ సెవెన్ సౌండ్స్
1: అండ్ సెవెన్ సాంగ్స్.
0: దీనిని స రి గ మ ప ద ని, ఇది ఏడు.
1: దీస్ ఆర్ ది సెవెన్ సాంగ్స్.
0: సరిగమ పదాన్ని ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దీస్ సెవెన్ లెటర్స్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: దీనినే సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద వన్ ఆఫ్ ద సౌండ్,
0: చరాచరమయీ
1: దట్ మొబిలిటీ,
0: జ్యోతిర్మయీ
1: లైట్,
0: వాంగ్మయీ
1: ద టాక్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాత్పరమయీ
1: సుప్రీం డైటీ.
0: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది పరాత్పరమయీ.
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ద సెవెన్ సౌండ్స్.
0: కనుకనే రామ అనేటువంటి దానికి ఉన్నారు రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి ఏడు నంబరు.
1: బౌత్ మేక్ ఎ టోటల్ ఆఫ్ సెవెన్.
0: కనుకనే రామనామ సప్తాహం జరుగుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యూ హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సాంగ్.
0: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దెర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్. And it speaks
0: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్ గ్లోరీ?
0: ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, త్రాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్ ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్?
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికిస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్ ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్ యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnatiye prarthana.
1: The expression of gratitude is prayer.
0: ప్రార్థన అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రేయర్?
0: మానవుని యందు అంతర్భూతమై,
1: దట్ విచ్ ఈస్ ఇమ్మనెంట్,
0: అగోచరమై,
1: నాన్ అపేరెంట్,
0: అప్రమాణమై,
1: దట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్,
0: అతీతమై ఉండేటువంటి యొక్క దివ్యశక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
1: ద ట్రాన్సెండింగ్ లేటెంట్ డివినిటీ ఈజ్ అవేకెన్.
0: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai.
1: That which is immanent.
0: Agocharamai.
1: Non-apparent.

0: instead of get up from sleep and slumber of ignorance.
1: నీవు ఆనంద పిపాసివి.
0: You're the one of bliss.
1: నీ జీవితం అంతా ఆనందమయమే.
0: Your life is full of bliss.
1: ఎక్కడ చూసినా ఆనందమే.
0: Everywhere there's bliss.
1: నీ జీవితమే ఆనందమై ఉండగా ఇంకా ఆనందమును వెతికేది ఎక్కడ?
0: When your life itself is all blissful, why are you in search of it?
1: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
0: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
1: ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు రాకులాడుతున్నాడు.
0: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్సైడ్ వరల్డ్.
1: అన్వేషణ జరుపుతున్నాడు.
0: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
0: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
0: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
1: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
0: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
1: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
0: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
0: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: రావణ డిడ్ పెనెన్స్.
1: నిరంతరము కూడా పంచాక్షర నామైన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
0: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమ శివాయ.
1: కానీ తన రాక్షస కూడా మారలేదు.
0: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు. భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
0: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
1: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
0: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
1: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
0: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
1: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
0: If you pay 10 rupees to the shopkeeper, he will give in turn the kerchief.
1: నీవు ఆ 10 రూపాయలు షాప్కీపర్కి అందించినప్పుడు అందించకలేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
0: When you do not pay 10 rupees, you don't get the kerchief.
1: అది ఏ వైస్ ఛాన్సలర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
1: నీ నీవు ప్రపంచంలో ప్రపంచం బరబత్తుకు అందించనక్కర్లేదు.
0: You don't need to give anything in this world.
1: పత్రము,
0: a leaf,
1: పుష్పము,
0: a flower,
1: ఫలము,
0: a fruit,
1: చోయము,
0: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
0: If it were to be true that you will submit yourself to one of devotion,
1: tulasi dalamunaku tubuduga,
0: you will certainly balance to
1: patramo,
0: a leaf,
1: ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
0: Is not leaf plants like maredu or tulasi?
1: Ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi, nee vetaganakkarledu, shravapadanakkarledu.
0: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
1: Dehame manaku oka patramu.
0: The body is the leaf.
1: Pushpamu,
0: a flower.
1: ఈ పుష్పం ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
1: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఫలము,
0: ఆర్ ఫ్రూట్,
1: మనోఫలము.
0: ఇట్స్ ది ఫ్రూట్ ఆఫ్
1: యువర్. ఆ మనోఫలం ఏ రీతిగా ఉండాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి?
1: భగవంతునికి అర్పించేటువంటి పుష్పం ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
0: In what way you offer it to God?
1: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
1: ఆ పుష్పమును తీసుకుని
0: యూ టేక్
1: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
0: యూ పిక్ అప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీడ్
1: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
0: అండ్ మేక్ దెం ఫ్రెష్
1: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
0: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్స్.
1: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్?
1: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
0: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్.
1: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసు ఉండాలి.
0: యూ షుడ్ పిక్ అప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
1: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
0: ఇట్ షుడ్ బి
1: అది ప్రేమ.

0: ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యు షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్. ఆ వాటర్
0: తోయం, ఏ ట్యాప్ వాటర్, ఏ గ్యాంజెస్ వాటర్, ఏ వెల్ వాటర్, ఏ రివర్ వాటర్ కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్.
0: నీ ఆనంద భస్మమే తోయము.
1: దిస్ వాటర్ ఇస్ ఎ టియర్ ఆఫ్ జాయ్.
0: దీనికి నీవు శ్రమ పడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: యు మైట్ హావ్ సీన్ మెనీ.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: వెన్ వన్ ఇస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ ఎక్స్టాటిక్,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: యు డోంట్ ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ వాటర్ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ నారము.
0: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములు అనేటువంటి జలము నయనములతో నారాయణుడు ఎక్కించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్
0: రాకూడదు.
1: యూ షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి, నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యూ షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యూ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ ఆల్ ఓవర్.
0: అదే అహం బ్రహ్మాస్మి.
1: దట్ ఈస్ హియర్ ఇన్ దిస్ డిక్లరేషన్.
0: అయమాత్మ బ్రహ్మ, అదే తురియావస్థ.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ద అల్టిమేట్ తురి.
0: అనగా ఏమిటి? అయాం ఆత్మ, అయాం బ్రహ్మ, ఇదే అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ బ్రహ్మ.
0: ఇలాంటి భావాన్ని మనం నిరంతరం కూడాను స్మరిస్తూ ఉండినప్పుడు బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ది దేహం కేవలం ఒక క్షేత్రమే.
0: ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఇస్ క్షేత్ర, ది ఫీల్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ది టెంపుల్ దేర్ ఇస్ నో డెడ్.
0: కరెంటు లేని వైరు,
1: ఎ వైర్ వితౌట్ కరెంట్,
0: నీరు లేని పైరు,
1: అండ్ ది ఫీల్ విత్ వాటర్,
0: పంపులు లేని బడి,
1: and the school without teacher,
0: devudu leni gudi,
1: and the temple without god are useless.
0: devudu leni gudini evarem mukkutara?
1: Will anyone go there to the temple?
0: Pantu leni badi evaraina pedtara?
1: Will there, you find a school without
0: current
1: teacher?
0: Current leni wire em prayojanam?
1: What is the use of the wire without the current?
0: Kanukane manamu prapancham lopala ee okka priyamu maduramainatundi okka bhavamto nee hrudayanni paramatmaku arpitam gaavinchali.
1: Therefore with all the nectarine feelings you should offer to god.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుత్రేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ ట్యూన్ అండ్ రిథమ్.
0: ఏదో ఎవరికి రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: యాజ్ వన్ స్టార్ట్ సింగింగ్ రామా సాంగ్, ఇందులో రెండు రకమైన
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం కోరస్ టుగెదర్ సింగింగ్.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: ఇన్ ది ఇండివిజువల్ సోలో దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై, గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ సోలో ఇట్ బ్రింగ్స్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
0: వారికి భావములు ఏమాత్రమూ అక్కరలేదు.
1: They're not mindful of the thought or feeling behind.
0: సుత్రేయ రాగ తాళములకు చేర్చే చాలు.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం, ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: ఎట్లా? సమ్యక్ కీర్తనం ఇది హి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: పది మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune and the rhythm will automatically fall.
0: ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క శృతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత,
1: భారత.
0: భా భావ,
1: భా భావ ఫీలింగ్.
0: రా రత,
1: రత.
0: బా భావ,
1: భా భావ ఫీల్.
0: రా రాగ,
1: రా రాగ
0: తాళ,
1: తాళ ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ వి సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్ ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా నువ్వు కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: అది శుద్ధి అన్నారు.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: That is the harmony of thought, word and deed.
0: అది the proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: We should have the spirit.
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: Then only God moves and melts and starts approaching you.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై.
1: To earn God's grace.
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై.
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్.
0: మనం ప్రార్థన చేయాలి.
1: వి షుడ్ ప్రే.
0: అంతేకాని పది మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: Everywhere there's restlessness.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: Everywhere agitation.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: There are fights.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: They have forgotten the courtesy.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: They have forgotten the human quality.
0: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: The human values are totally given up.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థములకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నది.
1: Today every material object has got value but man has no value.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: But the human values.
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: We should live the life of a man.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to a diamond?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man who attaches value.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: Who attaches value to gold?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: బంగారు కాదు విలువైనటువంటిది.
1: ఇస్ నాట్ ది గోల్డ్.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: నాట్ ది డైమండ్.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ దేర్ ఇస్ నో వాల్యూ.
0: విలువగా పెరుగుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సొసైటీ.
0: కనుకనే ఈ విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హి సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇదే మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
1: This is the first teaching of Krishna in Bhagavad.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only my ఆత్మ present in all creatures.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: The ఆత్మ in you and in me are same.
0: రెండు నేనే లేవు.
1: There are no two.
0: ఒక హాల్ లోపల.
1: There in a hall.
0: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: You bring an earthen pot.
0: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: An enamel pot.
0: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: And copper vessel.
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క లోహముల యొక్క పాత్రలు పెట్టావు.
1: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
1: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సెపరేట్ ఇన్ ఇండివిజువల్ టు ఎవ్రీబడీ.
0: పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యు ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్స్.
0: గోల్డ్ వెసల్ కు వెలుగుగా మీరు వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి డిఫరెంట్.
0: మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
1: దట్ వర్ దెన్ పాట్స్ డిఫరెంట్.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు. అన్నింటి ఎందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఆల్ ది వెసల్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ వాల్యూ.
0: ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుండాలి ఈ ఆత్మతత్వం.
1: దేర్ ఫోర్ ఆత్మ ఇస్ ద సన్, మైండ్ ఇస్ ద వాటర్, బాడీ ఇస్ ద వెసల్ వేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: యాజ్ ద వాటర్ ద మైండ్ టిల్స్ starts to move, you find also the reflection moving.
0: Kadaladu.
1: But the sun doesn't
0: move. Yes, sun. S-U-N sun, not S-O-N sun.
1: What sun? S-U-N, but not S-O-N.
0: Atan eppudu kudunu kadaladu.
1: He will not move.
0: Kani kadaledi mana yokka manase.
1: That which moves is our mind.
0: Ee manasu kadaladam chetane.
1: Because the movement of mind.
0: దైవం కూడాను కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: ఆత్మ
0: కూడాను చలించినట్టుగా ఉంటుండాలి.
1: అనేక
0: మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేర్.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం, అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ వేవ్.
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: మెదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ గ్రో.
0: కరిగేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: కఠినమైనది కాదు.
1: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
1: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: you are not able to know
0: the భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ద బాడీ ఇంటూ
0: దేహం ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యూ కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. బాడీ ఇస్ ఎ చారియట్.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యు కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కానీ ఆ రథం నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only charioteer, driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు, అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు, ఈ రథాన్ని తోలేటువంటి డ్రైవర్ ఒకడున్నాడు లోపల.
1: But there is a driver different from that.
0: ఈ స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: So body is a chariot.
0: ఇది ఒక కారు.
1: This is a car.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడాను నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: This human body, the car, has got four tires. The objectives of human life.
0: గాలి ఉండాలి.
1: There should be air in these tires.
0: ఈ గాలి ఏమిటి?
1: What is this air?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: This air of confidence.
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామము అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: In these four tires of human objectives there should be air.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: బుద్ధి స్విచ్.
1: Intellect is switch.
0: స్టమక్ ఇంజన్.
1: Stomach is the engine.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go you should turn your mind.
0: Tyres baita unnai kaani tyres unnatte povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యూ సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్లిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్. ధర్మ, కామ,
0: మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ఫోర్ ధర్మ, అర్థ, కామ, మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ద టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే బి ఏబుల్ టు మూవ్ ఇన్ ద కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ నాట్ డ్రైవ్ యాజ్ యు లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యు ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ద ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్?
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్
0: టీచర్స్? ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్?
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే?
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్ అవర్ డ్యూటీ? ఈ కర్తవ్యాన్ని
0: ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి. శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యు షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ సింపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యూ డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
1: వేర్ ఎవర్ యూ మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్. అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కాని జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత మనం చేయకూడదు.
1: దేర్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పు లేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: వెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: mana hrudayam purity ga untundi
1: and the heart symbolizes
0: ee unity lenappudu aa sthanam khali ga untadi
1: when there is no unity that is empty that position
0: kaabatti dakshanamey enmity vachi praveshistundi
1: there comes the enmity
0: ee enmity praveshinchaka purame
1: before the enmity steps in
0: divinity lo manam cheripovali
1: merge in the divinity
0: unity ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈనాడు నో యూనిటీ,
1: దేర్ ఇస్ నో యూనిటీ, నో ప్యూరిటీ,
0: నో డివినిటీ,
1: ఓన్లీ
0: కమ్యూనిటీ, ఎనిమిటీ. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో డివినిటీ,
0: ఎనిమిటీ. ఎంత చెడ్డది చెప్పండి.
1: బ్యాడ్ ఇట్ ఇస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: హూమ్ సో యో యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
0: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యు ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వి హావ్ కమ్ ఇవాల్వ్.
0: ఇది మనం విమర్శించకూడదు, ఫ్రంట్ కు పోవాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంట ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వి షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, పొజిషన్స్, అథారిటీ, నేమ్ అండ్ ఫేమ్. బట్ అవర్ స్టూడెంట్స్ షుడ్ బి
0: ఆదర్శము,
1: ఐడియల్
0: బానిసలు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్,
0: ఐడియల్ బాయ్స్,
1: ఐడియల్ బాయ్స్.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: ఎలాంటి
0: ఐడియల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్?
0: పవిత్రమైనటువంటివి,
1: సెక్రెడ్ ఐడియల్స్,
0: శక్తివంతమైనటువంటివి,
1: పవర్ఫుల్,
0: పరులకు అనుకూలం చేసేటువంటివి, పరులకు ఆనందం కలిగించేటువంటివి. ఆదర్శం,
1: దాట్స్ ఐడియలిజం.
0: ఉత్తమమైనటువంటి ఊర్ధమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: ద నోబుల్ ఐడియల్స్ యూ షుడ్ కల్టివేట్.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు,
1: పేరెంట్స్ విల్ బి హ్యాపీ,
0: సొసైటీ ఆనందిస్తుంది,
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: వెన్ వన్ ఈస్ పర్ఫెక్ట్ ది హోల్ సొసైటీ వుడ్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు, ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: ఎంజాయ్ ది ఇన్ఫినిట్ గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: దాట్ దేర్ ఇస్ నో షార్టేజ్.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ త్యాగరాజు సెడ్.
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్, ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హావ్ గివెన్ మీ

0: లేరా. స్వామి నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్? వాట్ ఫార్ ఆర్ ది లుక్?
0: ఏమిటి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not seeing.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత,
1: దట్ ఇస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ దిస్, ద రియలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ దిస్.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intinaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara dasa.

0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్. ఐ కెనాట్ బేర్ సఫరింగ్.
1: దశరథ కుమారా నన్నేలు కోరా నేతాళలేరా.
0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, యు ప్రొటెక్ట్ మీ, యు టేక్ కేర్
1: ఆఫ్ మీ.
0: హి ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హౌస్.
1: ఒకవైపు నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు, మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, రారా రారా అని చెప్తున్నాడు.
0: ఆన్ వన్ హ్యాండ్
1: అనగా ఏమిటి? ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యూ అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్.
1: నేను ప్లస్ నేను,
0: ఐ ప్లస్ ఐ,
1: మేము,
0: వీ,
1: వాడు ప్లస్ వాడు,
0: హీ ప్లస్ హీ,
1: వారు,
0: దే,
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
0: యు ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దే.
1: కనుకనే రారా మా ఇంటి దాకా.
0: సో అడ్రస్ హిమ్ సో.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడిని రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్ట్
1: ఎవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టెసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: Until this hospitality and courtesy extended, your that person is
1: paatavaadu anukunnappudu free ga undali.
0: If you consider him as your old friend,
1: adi the end of wisdom is freedom.
0: The end of wisdom,
1: the end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge,
1: the end of education is character.
0: The end of education is character.
1: Adi nijamainatundi friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్.
1: భగవంతుడు పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ.
1: నీవు పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంకా నీవు అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్.
1: రెండు లేనే లేవు. పాత కృత.
0: దెర్ ఆర్ నో టూ, న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, బహుధా వదంతి. Fours, millions, millions, millions, and apadikini, vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo, number one, ikkada.
0: In mathematics, number,
1: number
0: one there.
1: Number nine, ikkada.
0: Nine over there.
1: Ye number peddadi ani evarine pillalu adigina apadikini, chaduvurani vaadu kudunu, tommido number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
1: Kaadu kaadu, vakkate peddadi.
0: No, one is a big
1: one
0: number.
1: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. Nine.
0: So if you go on adding 1 plus 1 plus
1: 1
0: plus
1: 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
0: So if you forget God, even a hero becomes a zero.
1: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
0: So we should be heroes all the time.
1: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 23rd ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్.

0: మాట యొక్కేయు వేరు వేరు అయిన విలువదేవి. మనసు వేరుగాను మాట యొక్కేయును వేరు వేరు అయిన విలువదేమి.
1: The true index to the fact that one is a human being is a perfect harmony and synchronization of one's thoughts, words and deeds. If there were to be a diversity prevailing in terms of what one thinks, what one utters, and then finally what one does, what is the use?
2: Yadi janma jara maranam na bhaveti, yadi chesta viyoga bhayam na bhaveti, yadi janmani సత్యం భవం నవేతి. ప్రేమస్వరూపులారా, లోకమునందు జననము వృద్ధాప్యము మరణమే లేకుండిన లోకమునందు ఆశించిన వస్తువుల యొక్క వియోగమే సంభవించకుండిన ఈ జగత్తే అనిత్యము అశాశ్వతమే కాకుండినా మానవుని యందు ఏమాత్రం కూడాను ప్రియమనేటువంటిదే ఉండి ఉండేటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఇఫ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ వర్ దేర్ నాట్ టు బి థింగ్స్ లైక్ బర్త్, గ్రోత్, ఓల్డ్ ఏజ్ అండ్ ఫైనలీ డెత్, ఇఫ్ దేర్ వర్ నాట్ టు బి ఏ కేస్ ఆఫ్ being disappointed with not fulfilling what one seeks and desires, if it were not for the fact that the world is after all unreal and passing and transient, certainly there would not have been a meaning and significance to one's existence or life.

ప్రభు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏతంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏతంచెనో నాడు కరిణి గాచిని తరి కమలనయం.

0: హూ ఇస్ దిస్ శ్రీనాథ, హూ ఇస్ దిస్ లోకనాథ? హీ ఈజ్ వెరీలీ ది సచ్చిదానంద స్వరూప, ది సచ్చిదానంద మూర్తి, ద లార్డ్ ఆఫ్ పుట్టపర్తి సత్యసాయి.
1: ప్రేమ స్వరూపులారా, ఈశ్వరుడు సకలైశ్వర్య స్వరూపుడు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఈశ్వర్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంట్స్.
1: శంకరుడనగా సుమంగళమైనటువంటి వాడు.
0: శంకర కనోట్స్ ఆస్పీషియస్నెస్,
1: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు లేనటువంటిది ఒక్కటి కూడా జగత్తులో కానరాదు.
0: God who is omniscient, omnipotent and omnipresent, there is nothing that he does not have for himself.
1: Aithe bhautikamainatundi ee jagattunaku, prakrutamainatundi ee lokamunaku, aadharabhootamainatundi daivatvanni vismarinchi, prakrutamainatundi yokka vastuvahanamulane vishwasinchi, jeevitamunu arthamu chesukonaleka vyattham gaavinchukuntunnaru manavudu.
0: This world, which is but a manifestation in a superficial sense, which is unreal, which is transient and which is momentary, man does not look at the basis, the power behind this creation. He is carried away by what that transpires in this materialistic world in a fleeting passing
1: way. Samanyamga manavuni yokka mana pravritti korikala yokka moota.
0: It's a commonplace thing to say that man's nature is where you have desires.
1: Bundle of desires.
0: It's a bundle of desires.
1: Aithe deenini vedanta paribhasha yendu kamamu ani cheptu vacharu.
0: In vedantic parlance, the same has been given the name of kama.
1: Idi jignasamayamainappudu vijnanamu paridhulanu avadulanu daati nakshatra mandalamu ani vijnana rahasyamunu అనంతమైనటువంటి సాగరం నందు గల పవిత్రమైనటువంటి దివ్య శక్తులను నిరూపిస్తూ వస్తుంది.
0: దిస్ సేమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జిజ్ఞాస, వెన్ ఇట్ రైజెస్ ఇట్సెల్ఫ్ టు ద సుప్రీమ్ నాలెడ్జ్, కెన్ టేక్ యూ ఫర్దర్ బియాండ్ యువర్ ఓన్ ఇన్సిగ్నిఫికెంట్ రీచెస్. ఇట్ కుడ్ రీచ్ అవుట్ టు ద స్టార్స్ అండ్ ద కాన్స్టలేషన్స్ అండ్ గివ్ యూ అన్ ఇన్సైట్ టు ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
1: ప్రాకృతమైనటువంటి గుణమయమైనప్పుడు ఈ కామమే సంకుచితమైన భావములతో, రాగద్వేషాలతో దుఃఖమును అందిస్తుంది.
0: ద సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్ట్వైన్ విత్ యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్, లుకింగ్ అరౌండ్ యూ అండ్ నథింగ్ బియాండ్, విల్ బైండ్ యూ డౌన్ టు ఎ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ అండ్ ఈగో అండ్ ద లైక్.
1: ఆధ్యాత్మికమయమైనప్పుడు ఇదియే హృదయానందాన్ని చేకూరుస్తుంది.
0: ద సెల్ఫ్ సేమ్ కామ, ఇఫ్ ఇట్ ఈస్ స్పిరిచువలైజ్డ్, విల్ కన్ఫర్ ఆన్ యూ ఇన్ఫినిట్ ఆత్మిక్ బ్లిస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఒక్క సాత్వికమైనటువంటి యొక్క గుణమునందు మాత్రమే సాక్షాత్కరించుటకు వీలవుతుంది.
0: దిస్ నేచర్ ఆఫ్ ది ఆత్మ, విచ్ హాస్ నో అట్రిబ్యూట్స్, నో క్వాలిటీస్, విచ్ ఇస్ బియాండ్ కాంప్రహెన్షన్, విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ సాలిడ్ సబ్లైమ్, can be understood only through the means of a sattvic quality.
1: Dhanamulo doshamu ledu,
0: there is no fault to be sought in money.
1: Vidyalo doshamu ledu,
0: nor does education suffer from any shortcoming.
1: Vivekamulo doshamu ledu,
0: nor in the process of discrimination.
1: Vijnanamulo doshamu ledu,
0: nor in science is there any problem.
1: మానవుని ఎందు, ప్రవర్తన ఎందు మాత్రమే ఈ దోషములు కనిపించుచున్నది.
0: షార్ట్ కమింగ్ ఈజ్ బేసికలీ ఇన్ వన్స్ బిహేవియర్, ఇన్ వన్స్ నేచర్.
1: పరిశుద్ధమైనటువంటి జలము పవిత్రమై తెల్లగా కనిపిస్తుంది.
0: ఎ ప్యూర్ వాటర్ అపియర్స్ టు బి వైట్.
1: అదే నల్లటి సీసా ఎందు పోసినప్పుడు అది నల్లగా కనిపిస్తుంది.
0: ద సేమ్ వాటర్ poured into a colored bottle like black would appear black to you.
1: Yerrati bottle endu posinappudu ee jalame yerraga kanipistundi.
0: The same water poured in a red colored bottle appears red to you.
1: Parishuddhamainatundi okka bottle lo posinappudu idi parishuddhangane untuntari.
0: You pour the same water into a pure bottle which has no color, it appears that way to you.
1: Jalamulo etti bhedamu ledu,
0: so there is nothing wrong with the water.
1: Ade vidhamugane dhanamunandu kani ఐశ్వర్యమునందు కాని, విద్య ఎందు కాని, వివేకమునందు కాని ఎట్టి దోషములు లేవు. రాజస్కమైనటువంటి వాణి హృదయమునందు చేరినప్పుడు రాగద్వేష స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: In the same manner, there's nothing wrong whatsoever, basically, with things like money, wealth, one's education, one's powers of discrimination, etc. But these things, when they get entangled with one's rajasic quality, they take the shape and form of hatred and attachment.
1: Tamasikamainatvanti yukka kriyamunandu praveshinchinappudu, lobhiga mari, tamasuga vikramarupanni dharinchi, tadvara aneka vidhamulaina rajasattvamulo praveshistundi.
0: The same things, when they are associated with one who has this tamasic quality, the person tends to become greedy, his perception is distorted, he becomes demonic in nature.
1: సాత్వికమైన హృదయములో ప్రవేశించినప్పుడు ఈ ధనమే, ఈ విద్యయే, ఈ ఐశ్వర్యమే, ఈ విజ్ఞానమే పవిత్ర మార్గంలో ప్రవేశించి లోక కళ్యాణమునకు, మానవ జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమునకు అనేక విధమైన ఉపకరిస్తుంది.
0: The same things again, if they are to be associated with a person projecting this sattvic quality, he will become a saintly, godly person. He would sanctify his life, he would bring benefit to all and become a source of inspiration to others.
1: Satti manavudu kudanu sattvikamainatundi bhavamulu avriddhi parchukoni satyamaina margamulu praveshinchi nityamainatundi ganyani cherutaku prayatninchali.
0: Every person should aspire to have this sattvic quality. He should treat the path of satya and finally reach the destination of that which is real.
1: Manavatvamunaku aadharamainatundi daivatvam okkati maatrame.
0: It is God alone who is the basis and support and prop for man.
1: Enta dhanam unna enta balam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have any amount of wealth, any amount of prowess and strength, they cannot liberate you.
1: Entati vidyunna entati vinayam unna bhakti muktulaku avi paniki raadu.
0: You might have education, you might have a sense of dedication, but they can be cannot be compared to things like devotion and liberation.
1: Na karmana na praja dhanena tyagayeneki amrutattva manaskuni ee tyagamunde ee amrutattva manaku praptinchunu kani bhogamunde ee maatram kodamu manaku labhinchadu.
0: All these could be yours, but you cannot be liberated. But you should have the sense of sacrifice, tyaga, that alone can confer on you a state of liberation.
1: Kani duradrishtavashattu,
0: but unfortunately,
1: మనకు బాధలను కల్పించేటువంటి భోగమునందు మాత్రమే మన వాంఛనను అభివృద్ధిపరచుకొని
0: వీ టెన్ టు గో ఆఫ్టర్ థింగ్స్ దట్ అపీల్ టు అవర్ సెన్సెస్.
1: తద్వారా మానవుడు బంధితుడవుతున్నాడు.
0: అండ్ ఇన్ ద ప్రాసెస్ గెట్ బౌండ్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి సన్మార్గమును ప్రవేశించి సత్సంగములో చేరటకు కృషి చేయాలి.
0: ఇఫ్ యూ విష్ టు సీక్ ద డివినిటీ ఇన్ మ్యాన్, గెట్ ఇన్ టు ద కంపెనీ ఆఫ్ ది గుడ్ అండ్ ది గాడ్లీ. And therein lies the key.
1: ఇది ప్రధానమైనటువంటి మానవ ధర్మం.
0: This is the first and foremost dharma of man.
1: ధారణా ధర్మమిత్యాహు అని ధర్మం అనేటువంటిది ధరించినటువంటిది.
0: The word dharma means something that you have worn.
1: ఈ జగత్తునంతా ధరించి వరించి భ్రమించి తద్వారా ఈ జగత్తును నడిపించుచున్నది ఈ ధర్మమే.
0: It is this dharma which is wearing, which is being worn by this world, this creation as such, it is that
1: nirantaramu manavunaku ee jaripoyi paaripoyetunte yokka manasattvamu undatam chetane ee satyanityamainatunte yokka dharma sattvanni e maatramu gurtinchadaniki prayatninchatam ledhu.
0: Which guides all that goes on in this world today. But man is not conscious of this fact. He tends to go after things which are not a manifestation of this dharma.
1: Prati padarthamunaku danini anusarinchi ఆ పదార్థం యొక్క సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క తత్వమే ఈ ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? టు ఎవ్రీ లిటిల్ థింగ్ యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్ టు యూ ఎ థింగ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక కారు ఉన్నది,
0: దేర్ ఇస్ ఎ కార్.
1: ఈ కారుకు రూపం మాత్రం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ద కార్ మే హ్యావ్ ఎ ఫామ్, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఈ కారుకు స్టేరింగ్ బాల్ బేరింగ్ ఈ రెండు కూడా చక్కగా ఉంటుండాలి.
0: ద కార్ షుడ్ హ్యావ్ ద స్టేరింగ్ వీల్ అండ్ బాల్ బేరింగ్.
1: ఇంతే కాదు, టైర్స్ లైట్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ టైర్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
1: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరియైన
0: యూ కెన్ అసోసియేట్ ఎ బేసిక్ ఎంటిటీ అండ్ దట్ ఈస్ దిస్ ధర్మ.
1: వస్తువును వస్తువుగా నిరూపించి దాని స్వరూపాన్ని కూడా నువ్వు ప్రకటించేటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ దాట్ విచ్ షోస్.

0: వైర్స్ లైక్ వైర్స్ ఈ రెండు కూడా సరిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ ఆల్సో హావ్ టార్స్ అండ్ వైర్స్ విత్ లైట్స్.
0: ఈ కారు మనం ప్రయాణం చేయటకు సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి కారు అనేటువంటిది ఒక పేరు సార్థకం అవుతుంది.
1: ఓన్లీ వెన్ దిస్ కార్ కెన్ పాసిబ్లీ ట్రావెల్ కెన్ యూ సే ఇట్స్ రియలీ ఏ కార్.
0: కారు యొక్క ధర్మం ఏమిటి? మానవుని ప్రయాణం చేసి గమ్యమును చేర్చేంత వరకు దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి యొక్క తత్వమే ఈ కారు యొక్క ధర్మము.
1: So what is the dharma that you associate with this car? It is that it should be capable of delivering man to his destination.
0: అదే విధముగా మానవత్వం అనేటువంటిది పవిత్రమైన దివ్యత్వాన్ని చేర్చేటువంటి ఒక తత్వములో ఈ గమ్యాన్ని చూపించే తత్వములందు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవటం ఇది ప్రధానమైనటువంటి ధర్మము.
1: So what is the dharma then that you associate with man? It is this sense of purpose in him which will make him come to realize his own innate divinity and will make him reach his own goal.
0: మానవుడు తత్వజ్ఞానమును ఎంత సేకరించినప్పటికీని విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములో పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని పొందినప్పటికీ మనుష్యత్వంలో తాను సాధించినటువంటి యొక్క విలువలు ఏమిటి అనేటువంటి విచారాన్ని చక్కగా గుర్తించాలి.
1: Man may have mastered the art of debates and discussions and arguments. He may also have reached a high degree of proficiency in his knowledge of various things. But he should ask himself, has he got the real supreme knowledge?
0: మానవ జన్మములో పుట్టి మానవత్వాన్ని ధరించి మానవుడు అనేటువంటి పదమునకే సార్థక అర్థాన్ని గుర్తించుకోలేనటువంటి స్థితిలో మానవుడు అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి విలువ ఉన్నది?
1: Born of the human race, having taken birth as a human being and projecting a form and name of a man, what is the sanctity attached to it?
0: ఆకారము కాదు మానవత్వమునకు.
1: One form does not indicate one's true nature.
0: మానవుడు ఆచరించేటువంటి ప్రవర్తన మానవత్వమునకు సరి అయినటువంటి లక్షణము.
1: It's one's actions which will project what a true human being is like.
0: కనుక మానవ లక్షణములు కలిగి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
1: So having been born as a man, you should try to understand what your divine nature is.
0: అయితే మానవునకు దైవము ఎంత ప్రధానమో దైవమునకు కూడా నువ్వు మానవుడు అంత ప్రధానము.
1: But then even as God is important to man, so is man important to God.
0: మానవుడే లేకపోతే దైవత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించడానికి వీలు కాదు.
1: Without this entity called a human being or man, God cannot manifest himself in any form.
0: కుమారుడు లేనప్పుడు తండ్రి అనేటువంటి పదమునకు ఏమాత్రం కూడా అర్హుడు కాదు.
1: Like if there were to be no son at all, what is the meaning of you talking about a father?
0: కుమారుడు ఉండినప్పుడే తండ్రి అనేటువంటి పదమునకు ఒక అర్థం ఉంటుంటది.
1: Only when there is something like a son, there is some meaning attached to the word father.
0: అదే విధముగానే నరుడు అనేటువంటి పదము ఉండినప్పుడే నారాయణుడు అనేటువంటి పదమునకు సరి అయినటువంటి విలువ.
1: ఇన్ ద సేమ్ వే ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ వర్డ్ లైక్ నర డస్ దిస్ వర్డ్ నారాయణ హ్యావ్ ఎ సిగ్నిఫికెన్స్.
0: కనుక దైవము మానవులను ఏ విధంగా సృష్టిస్తున్నాడో అదే విధంగానే మానవుడు కూడాను సాధారణ రూపంలో దైవాన్ని కూడాను సృష్టించుకోవాలి.
1: So now even as God is creating man in his own way, man also should try and seek to give a shape and form to God.
0: దానిని సాక్షాత్కారం అని చెప్పబడుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్షాత్కారం.
0: ఈ సాక్షాత్కారం అనేటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించి సరైన మార్గంలో ప్రవర్తించినప్పుడే తన యొక్క ఆకారము తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: వాట్ డస్ దిస్ సాక్షాత్కారం మీన్? ఇట్ మీన్స్ దట్ వన్ హ్యాస్ అండర్స్టూడ్ వన్ సెల్ఫ్, వన్స్ ఓన్ నేచర్, అండ్ హీఈస్ లివింగ్ ఎ లైఫ్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
1: బట్ దెన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ టు రియలైజ్ దిస్ డివైన్.
0: అయితే కొన్ని కొన్ని విషయములందు మానవత్వంలో కొన్ని బలహీనతలు ఉండటం చేత ఈ దుర్బలత్వంతో మూర్ఖత్వాన్ని కొను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
1: బట్ అండర్ వేరియస్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నేట్ ట్రేసెస్ ఆఫ్ వీక్నెస్ వన్ టెన్స్ టు బికమ్ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్.
0: ఈ మూర్ఖత్వం చేతనే మానవుడు కృతజ్ఞుడుగా మారిపోతున్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫూలిష్నెస్ దట్ హీ బికమ్స్ ఎన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అట్ టైమ్స్.
0: ఇసుకను నూరి తైలము తీయవచ్చు.
1: యు మైట్ గ్రైండ్ dust and derive oil therefrom.
0: Kundel tala paina kommulanu chudavachu.
1: Maybe you could also sight horns on the top of a rabbit.
0: Yendamavulaloni neerunu kuda nu tragavachu.
1: Maybe the water contained in a mirage you could drink of it.
0: Kani mukkunilo e maatramu sugunalu chuchutuku veelu kaadu.
1: But it is said as against all this, in one who is foolish to the core you can never trace anything that is good and godly.
0: కనుకనే విష్ణు సహస్ర నామమునందు సూర్యులకు కొన్ని రకములైనటువంటి బిరుదులు అందించారు.
1: దట్స్ వై ఇన్ దిస్ విష్ణు సహస్ర నామ సూర్య ద సన్ హాస్ బీన్ గివెన్ వేరియస్ నేమ్స్.
0: సమజ్ఞాయ నమః. హిమజ్ఞాయనం.

0: శివాయ నమః. ఇది ఈశ్వరుని యొక్క దురితలు.
1: Out of all this, there is a mention made of this word Krutagna.
0: Tamagnaya namaha. Anaga, cheekatini roopamapetvanti yokka gunamu ee suruni endu untunnadi.
1: The first of these, Tamagnaya namaha, the quality of the sun wherein he can dispel darkness.
0: Ekkada cheekati undunu akkada suryudu ledu.
1: Where there is darkness, there is no sun.
0: Ekkada suryudu ochunu akkada cheekati undadu.
1: And where there is the sun, there is no darkness.
0: కనుక చీకటిని, అంధకారమును, అజ్ఞానమును దూరం చేసేటువంటి వాడు ఈ సూర్యుడు అని.
1: సో ద సన్ ఇస్ వన్ హు డిస్పెల్స్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: హిమజ్ఞాయ నమః అనగా మంచును. సూర్యుడు లేనప్పుడు మంచు గడ్డ కట్టుకుని మహాబలమును పోసుకుంటుంది.
1: Then we come to Himagnaya Namaha, that is ice or snow, ice rather, it takes up a solid form in the absence of the sun.
0: Ade suryudu vachana tana ahankaramunu anagadrukkukoni neeruga pravahistundi.
1: The sun comes along, the ice melts. That is the question of the ego melting and the water flowing down.
0: Shatrughnaya Namaha eeshwarunku shatruvulu anetuvanti varu ekkada kodanu kanipincharu.
1: Then we have Shatrughnaya Namaha, there is no enemy as such for the sun.
0: సూర్యుడు వచ్చిన తన శత్రువులైనటువంటి ఈ యొక్క తమస్సు హిమము తనకు పటాపించలమైపోతుంది, ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
1: As soon as the sun comes along, there is no place for this tamas or there is no place for this ego.
0: అదే విధముగానే కృతజ్ఞాయ నమః. కృతజ్ఞుడైనటువంటి వానికి సూర్యుడు మహాద్వేషుడట.
1: In the same manner, it is said, this కృతజ్ఞాయ నమః, he is one, the sun does not go along with one who is an ungrateful person.
0: Krutagrudainatvanti vaari yokka tattavunu ee suryudu emattu kudunu vicharinchadu.
1: That is, the sun does not relish a person who is ungrateful.
0: Karanam emanaga suryudu prati okkara netramunandu kudunu tana tejas swaroopamai prakashistu unnadu.
1: The reason being that the sun is present in the form of every eye as the power.
0: చంద్రమా మనహో జాత చక్షోసు జో అజాయత. ఈ చక్షురేందు సూర్యుని యొక్క తేజస్సు సూక్ష్మరూపాన్ని ధరించి జగత్తును చూపింపచుచున్నది.
1: దిస్ రేడియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్, ఇట్ ఈస్ సెడ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐ సో దట్ ద పర్సన్ కన్సర్న్ కెన్ సీ ద వరల్డ్ అరౌండ్ హిమ్.
0: కనుకనే కృతజ్ఞుని చూస్తే ఈ సూర్యుడు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు.
1: దట్ ఇస్ వై ద సన్ కెనాట్ టాలరేట్ ఎ పర్సన్ హూస్ అన్గ్రేట్ఫుల్.
0: అటువంటి వానికి సూర్యుడు ఇచ్చేటువంటి శిక్ష ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద పనిష్మెంట్ దట్ ద సన్ వుడ్ గివ్ టు సచ్ ఎ పర్సన్?
0: అట్టి వాని దృష్టి నుండి తాను వైదొలుగుతాడు.
1: ద సన్ వుడ్ సింప్లీ రిమూవ్ హిమ్సెల్ఫ్.
0: ఏతావత్ కృతజ్ఞుని యొక్క దృష్టిని కోల్పోయి చేస్తాడు.
1: ఇన్ అదర్ వర్డ్స్, హీ వుడ్ రెండర్ ద పర్సన్ కన్సర్న్ బ్లైండ్, హీ కెనాట్ సీ.
0: రాతి పైన వ్రాతల వలె,
1: జస్ట్ లైక్ ద రైటింగ్స్ ఆన్ ఎ పీస్ ఆఫ్ రాక్,
0: క్షణంలో మరుగైపోతుంటాయి దుర్మార్గులకు చేసినటువంటి యొక్క మంచి.
1: ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ ఎరేజ్ ఆల్ ద గుడ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద ఈవిల్ ఇన్ ద వికెట్.
0: ఈ విధమైనటువంటి తత్వములో రాతిపైన ఎన్ని వ్రాతలు రాసినప్పటికీ హృదయమునందు ఏమాత్రము లేకపోయినప్పుడు ఈ హృదయము రాతితో సమానమైపోతుంది.
1: యూ మైట్ ఇన్స్క్రైబ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ సేయింగ్స్ ఆన్ on a piece of rock, but if they are not inscribed on one's heart, there is no use.
0: Manavunaku enta chinna upakaram chesinappatikini goppa upakaramga bhavinchi taanu nirantaramu chintistu untadu.
1: Now you do a good to a certain person and you tend to feel that you have done something great.
0: Adi krutagnudu antaru, daanini krutagnudu antaru.
1: And that this is the quality of gratitude.
0: ఎంత ఉపకారము చేసినప్పటికీ దానిని అపకారముగా భావించి దానికి విరుద్ధమైన చర్యలు ఆచరించినప్పుడు వారిని కృతజ్ఞుడు అంటారు.
1: సో వెన్ యూ కెన్ రెసిప్రోకేట్ వాట్ గుడ్ హ్యాస్ బీన్ డన్ టు యూ, యు ఆర్ గ్రేట్ఫుల్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ రిటాలియేట్ విత్ సంథింగ్ ఈవిల్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ యువర్ సైడ్, దెన్ యు ఆర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
0: అన్ని ఆకారములకు ఈ లోకమునందు శత్రుత్వం అనేటువంటిది లేకపోలేదు.
1: Now in all that you see around you, there is a thing called enmity in this world.
0: Kani okka saayiki maatrame shatruvudu ekkada kudanu kanipinchadu.
1: It is only Sai who does not have something called an enemy or an entity called enmity.
0: కాని లోకములో ఉన్నటువంటి మానవును ఆపోహలను అభివృద్ధి పరచుకొని చర్యలను మాత్రమే చూస్తూ హృదయతత్వాన్ని విస్మరించడం చేత సాయికి కూడాను కొంతమంది శత్రువులు ఉండినట్టుగా భావిస్తుంటారు.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ పీపుల్ టెన్ టు గెట్ క్యారీడ్ అవే బై వాట్ దే హియర్, బై వాట్ దే గెట్ టు నో త్రూ సమ్ అదర్ సోర్సెస్, అండ్ దెన్ దే లుక్ అపాన్ సాయి యాజ్ ద ఎనిమీ.
0: వారి దృష్టిలో శత్రువులుగా కనిపించవచ్చు, కానీ నా దృష్టిలో శత్రువులే ఎవరు కూడాను లేరు.
1: దేర్ఫోర్ ఇన్ దేర్ ఐస్ I might be portrayed as their enemy, but as far as I am concerned, I have no enemy.
0: Naaku andaru priyule.
1: I like and I favor all.
0: Naaku undinatuvanti okka sampada, naaku undinatuvanti okka aishwaryamu lokamlo evvariki kudunu kanipinchadu.
1: The wealth and the possessions that I have, nobody in this world can see them.
0: Ye world bank lo kudunu naaku undinanta sampada ekkada kanipinchadu.
1: The amount of wealth and possessions that I have, even the World Bank cannot boast of.
0: నాకుండినంతా ఐశ్వర్యము ఏ మహారాజులకు కాని ఏ చక్రవర్తులకు కాని కూడాను లేదు.
1: And this wealth that I have, even the greatest of emperors or king of kings could never have hoped for.
0: ఆ ఐశ్వర్యం ఏమిటి? ఆ సంపద ఏమిటి?
1: What is this wealth? What is this possession I am talking about?
0: అదే నా నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ.
1: This towering wealth of mine is my unselfish, unmotivated, pure, sublime love.
0: Atti nishwarthamaina nirmalamaina kunti premato pavitramaina kunti jeevithanni gadapatam chethane naa yokka shariram kudanu enta tejamayamga untundali.
1: Because I have led my life in this state of this selfless and pure love all through, my body is so radiant.
0: Nijamuga yochiste lokamulo 60 samvatsaram janminochanam chesukunetunte vaari yokka tattamu vaari yokka aakaramu meeru vicharinchukovachu.
1: Now going by the way the world goes, you could see for yourself how a 60 year old person would look like.
0: Ee naadu ee shariramu aadukuntu paadukuntu 60 samvatsaram jarpukuntu undadi.
1: Today this body is celebrating the 60th birthday by playing, by being playful and by being radiant.
0: Nenu aadagalanu paadagalanu parigettagalanu choodagalanu vinagalanu anni vidhamlo kavadanu chakkani 16 samvatsaramulo oka yuvakuni vale untunnanu.
1: I can play, I can sing, I can dance, I can run, I can eat, I can see, I can hear, as well as a 16 year old one would do. As well as a 16 year old one would do. There is no trace of weakness in this body.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: దీనికి నా యొక్క పవిత్రమైనటువంటి గుణమే దీనికి మూల కారణం.
1: The main cause and the reason for this youthfulness is the sacred and noble feeling that I have.
0: ఇట్టి తత్వాలను లోకులు గుర్తించడానికి ప్రయత్నించరు.
1: Now people in the world do not try to see
0: బాహ్యమైన కంటి యొక్క చర్యలు మాత్రమే దృష్టి ఉంచుకొని బలహీనతలుగా భావిస్తూ మాట్లాడుకుంటుంటారు.
1: They do not look to this innate secret. They look at what they see on the outside world and then they get carried away.
0: సాయి నుండి కొంతమంది దూరమైనప్పుడు ఓహో సాయిబాబా నుండి కొంతమంది దూరం అయిపోయినారు ఇంకా సాయిబాబా బలం తగ్గిపోవచ్చును అని కూడా భావిస్తుంటారు.
1: When some people get removed from Sai, when people go away, others tend to make an interpretation. Oh, then now even Sai Baba is likely to come back.
0: Vaaru naapaina ishtam leka dooram kavatam ledu. Vaariki naapaina ishtam leka dooram kavatam ledu.
1: The reason why they are moving away from me is not that they have lost their liking for me.
0: Vaari ishtamunu neraverakapotam cheta dooram aipothunnaru.
1: It is not that they do not love me. It is that their wishes have not been fulfilled, so they get to go away.
0: Anti kaadu. Vaari ishtamunu naa chenta nundinanta varaku kudanu jaragavemo ani laukikamainatundi jeevithanni gadipetunte aase unnatundi variki nannu vadinchukoni jagatlo praveshistunnaru.
1: Not only this, they are gripped by the fear that if they are with me, their worldly desires and wishes may not be fulfilled. They have this fear also. So they
0: వారి ఎవరైనా ప్రశ్నించినప్పుడు వారి గౌరవాన్ని వాడు కాపాడుకునే నిమిత్తమై సాయిబాబా పైన కొన్ని విధమైనటువంటి ఆపోహలను కల్పిస్తుంటారు.
1: If you are now to question such persons, the reason why they have gone away, so that they could maintain their own standing, they will try to put a few things on Sai Baba.
0: అది కూడాను నాకు చాలా సంతోషమే. కారణం ఏమనగా, వారి యొక్క గౌరవాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై నన్ను దూషించటం వల్ల వారికి ఆ గౌరవం కలుగుతుందని, అది కూడా నా ఉపకారమే.
1: So they tend to degrade me in the process. Now even that is something which gives me joy and happiness, because by thus degrading me and denigrating me, they are furthering their cause and they are seeking their own happiness.
0: మనము లోతుగా విచారించినప్పుడు నదుల వలన సముద్రం ఉన్నదా, సముద్రం వలన నదులు ప్రవహించుచున్నవా అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: Now if you go a little deeper into this basic question, the ocean, does it have its place ahead of the river, or does the river have the place ahead of the ocean?
0: సముద్రం వలన నదులు ప్రవహిస్తున్నాయి కానీ నదుల వలన సముద్రం ఏర్పడటం లేదు.
1: It is because of the ocean in the first place, the rivers are flowing. It is not that the ocean exists because of the rivers.
0: నా యొక్క మంచి వల్లనే నా గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి కానీ మరొకరి చేత పెరగటం లేదు.
1: In the same manner, it is because of my own good nature, my name and fame are spreading.
0: ఇంకా నన్ను ఆశ్రయించటం చేత వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయే కానీ వారి వల్ల నా గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదు.
1: It's not because of them. Because they have taken shelter under me, their name and fame are spreading. It's not the other way around.
0: నా మంచి చెడ్డలే నా గౌరవ ప్రతిష్టలకు మూల కారణం.
1: What I am and what I stand for, all that is good and noble, that is the cause for my name and fame.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: Now there is a small story to
0: listen. దండిగా పండినటువంటి ఒక ద్రాక్ష తోటను ఒక నక్క చూచిందట.
1: A fox once sighted a grape vine.
0: ఆ ద్రాక్షను ఆరగించే నిమిత్తమై ఆ ద్రాక్ష తోటలో చేరిందట.
1: Now this fox wanted to partake, to eat a few of those grapes, so it entered this.
0: ఆ ద్రాక్షను అనుభవించే కోసమని ఎన్నో ప్రయత్నములు చేసింది.
1: Having entered this garden, it made all types of, all that it could do to secure a few grapes.
0: కానీ ఆ నక్కకు ఈ ద్రాక్ష అందలేదు.
1: But this fox could not reach out to these grapes.
0: కడపటికి విసుగు చెంది బలహీనమై తిరిగి వస్తుండాలి.
1: Finally, it was led to a state of despair, it became weak, lost interest and was
0: returned. ఈ నిరాశతో వచ్చుచున్నటువంటి ఒక నక్కను చూచి ఒక కాకి, నక్కబావా చక్కగా తిన్నావా అని ఈ ద్రాక్షను అని అడిగిందట.
1: Now this fox was returning thus in a dejected mood, and a crow accosted it and said, O fox friend, have you been able to eat these grapes to your heart's content?
0: Chee, ఆ ద్రాక్ష పుల్లగా ఉంటుండాలి, దాని వల్ల నేను తినలేదు అన్నదట.
1: Now then the fox answered, No, how could I eat those grapes? They are sour, absolutely sour, tasteless.
0: ఇది ఎందుకోసం ఈ విధంగా చెప్పింది? తనకు అందలేదు గనుక అది పుల్లటి ద్రాక్ష అని అని చెప్తుండాలి ఈ నక్క.
1: Why has this fox described the grapes as being sour? Because it could not partake of these grapes.
0: అదే విధంగానే కొంతమంది నక్క బుద్ధిగలిగినటువంటి వ్యక్తులు సాయి వారికి దక్కకపోవటం చేత దానిపైన విరక్తిగా మారి వారు దానిపైన ఒక అవిరుద్ధమైనటువంటి భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ పీపుల్ హూ కుడ్ బి లైకెన్ టు దిస్ ఫాక్స్ బికాస్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ వాట్ సాయి స్టాండ్స్ ఫర్ టెన్ టు పెయింట్ ఎ టెయింటెడ్ పిక్చర్ ఆఫ్ సాయి.
0: అంతేకాని సాయిలో ఏ కించిత్ అయినా కూడా నువ్వు దోషం చూపడానికి ఎవరికి నీ అధికారం లేదు.
1: అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు పాయింట్ ఎ ఫింగర్ ఎట్ సాయి.
0: కారణం ఏమనగా నాది నిరంతరం కూడా నిస్వార్థమైనటువంటి భావం.
1: బికాస్ ఎవ్రీ సెకండ్ ఐ హావ్ ఓన్లీ ఎ సెల్ఫ్లెస్
0: పరోపకార సంబంధమైన హృదయము.
1: మై హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీడ్స్
0: లోకక్షేమాన్ని కోరేటువంటి భావము.
1: విచ్ విల్ బ్రింగ్ గుడ్ టు అదర్స్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వరల్డ్
0: లోకానందమే నా ఆనందముగా భావించేటువంటి ఒక హృదయము.
1: My heart is such that it always aspires for the happiness of the world.
0: ఇట్టినా పవిత్ర హృదయాన్ని భావాన్ని తలంపులను కూడా అర్థం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు.
1: This pure and noble and sacred heart of mine, nobody can possibly grasp its nature.
0: కనుకనే దినదిన ప్రవర్తమానమై ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని నిరంతరము గడుపుతూ ఉంటున్నాను.
1: That is why day by day I am spending my life full of happiness and joy.
0: నా యందు ఏ క్షణమైనా కూడాను విచారము అనేటువంటిది కనిపించదు.
1: You cannot possibly see any trace of sorrow in me, even for a fleeting second.
0: ఈ విధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనా లోకంలో కలరా?
1: Do you come across any person in the world who can lead a life like this?
0: లేదు లేదు లేరు.
1: No, no, and never and never.
0: కనుక ఇట్టి గుణములను మాత్రమే నా యందు కొంతవరకు నువ్వు వెతుకుంటూ ప్రయత్నించాలి కానీ తుచ్చమైనటువంటి విషయాల లోపల బయట తట్టు జరిగేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకొని భగవతత్వాన్ని విరుద్ధంగా భావించుకోవటం, ఇది అజ్ఞానం యొక్క మొదటి లక్షణం.
1: So you should try to seek what the true nature of Sai is like. You should not be carried away by what the world talks about without any first knowledge. That is the case of ignorance. That's the case of ignorance. Now what are the tasks that Sai performs?
0: ఆ యొక్క సేవలను ఆ యొక్క పనులను చక్కగా గుర్తించుకుంటే ఈ వ్యక్తులు ఈ విధమైనటువంటిగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: If only these individuals can understand the type of service that Sai does, the work that he performs, they can never be led astray.
0: కనుకనే సాయి తత్వాన్ని చక్కగా గుర్తించవాలనంటే సాయి ప్రేమను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, if you wish to understand the nature of Sai, experience the love of Sai.
0: ఈ ప్రేమను ఒక్కదానిని మాత్రమే మీరు గుర్తించుకుంటే దైవత్వంగా మీరు కూడా మారిపోగలరు.
1: If you can grasp this fundamental idea of love, you also can verily become
0: బ్రహ్మయో భవతి అని.
1: You can verily become God.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు బ్రహ్మగానే మారిపోతాడు.
1: One who understands the nature of Brahma verily becomes Brahma himself.
0: Kanuka Sai ki kavalsinatundi ee lokamlo ee maatram kodanu ledu.
1: There is nothing in the world that Sai seeks for himself.
0: Ee jagattu valla naaku kavalanaitundi aasa Sai hrudayamlo ee kosa endukodanu kanaradu.
1: There is nothing in Sai's heart that longs to ask for anything of this world.
0: Aithe loka sambandhamaitundi yokka baadhyatalanu konni vahinchadam cheta ఈ ఆర్గనైజేషన్స్ అని కూడాను అభివృద్ధిగా ఉంచడం చేత పల్లెల యొక్క సేవలు కూడాను చేయటం ఆధారమైనటువంటి యొక్క రీతిగా తీసుకోవటం చేత దీనికి కొన్ని విధమైనటువంటి ప్రభుత్వం యొక్క నిబంధనలను ప్రజల యొక్క మార్గములను వారి యొక్క నీతి నిజాయితులను కొంతవరకు అనుసరించక తప్పదు.
1: బట్ దెన్ యాజ్ ద వరల్డ్ గోస్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బి కంప్లైడ్ విత్. లైక్ దేర్ ఇస్ దిస్ ఆర్గనైజేషన్. This organization has undertaken the task of upliftment of villages. It has also taken upon itself various developmental activities by way of serving. Thereby, it has to follow the rules and regulations laid down by the government.
0: Pavitramaina bhavamuto feeling of desires ani mundu mem prarambhicham.
1: Now, it was with a very pure feeling. It was with a high ideal that we set upon this.
0: Ee prarambhinchatamlo undinatvanti oka antaratthanni kudanu mundu meeku telipanu.
1: This program of seeding on desires, I have also ventured to explain to you the basic idea behind this program.
0: Kortala gavatam chetane aarthikanga kaani aarogyanga kaani anni vidhamainatundi oka jeevithanni kontha varaku nu balahinat chesukuntunnam.
1: Because our desires tend to be excessive in nature, we also lose financially, we also get to lose our health.
0: Samanyamga prati manavudu kodanu dhanam undinappatikini danini durvinyogam chesukotaniki ati utsahanga mundanja vestadu.
1: Now it's a commonplace thing to see that a person of wealth tends to misuse it.
0: కొన్ని బీద కుటుంబములు కూడాను ఇట్టి శ్రీమంతులను అనుసరించి వారు కూడాను చెడిపోతూ వస్తున్నారు.
1: If few poor families go to such rich families for help and they also get to be bad in the process.
0: కనుక చక్కని ఆదర్శవంతమైనటువంటి కుటుంబీకులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే నిమిత్తంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్థాపించాము.
1: Now, it was with an idea that we can establish a few ideal homes that we have embarked on this program of sealing on desires.
0: Oka kooli dinamuniki 10 rupayalu sampadinchukunte 2 rupayalu sarayi taagutunnadu 3 rupayalu cinema kharchu pettunnadu inka 2 rupayalu inkinkinka emomo konni duravasthalakanta kodanu guru chestunnadu.
1: Now what do you find in the present times? A lowly paid worker, if he is earning 10 rupees a day, spends to fritter away his money, 2 rupees for his drink, 3 rupees for a few other forms of crude entertainment and the
0: like.
1: He misuses his what little he earns and the family suffers in the process.
0: కనుకని సిగరెట్లు బీడీలు త్రాగటము మద్య మాంసాదులంతా కూడాను తీసుకోవటం ఇలాంటివన్నీ కూడాను నిలబెట్టి కొన్ని రకములైనటువంటి రీతిగా ఆర్థికంగా కూడాను అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ నిలబెట్టుకున్నటువంటి యొక్క ధనము చేత కొన్ని సేవలనైనా కొన్ని కుటుంబాలనైనా పోషించవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టారు.
1: వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ దట్ సచ్ పీపుల్ హూ ఆర్ మిస్లెడ్ అస్ కెన్ సేవ్ అప్ బై నాట్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్ బై నాట్ ఇండల్జింగ్ ఇన్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ మీట్ ఆర్ సీకింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ దే సేవ్ దస్ విల్ ఓన్లీ గో టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: అందులో కొంతమంది దీని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకునలేక ఏదో డబ్బు కావటమే ఈ యొక్క సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా భావించుకున్నారని వారు తలంచుకుంటున్నారు.
1: Some misguided people feeling that this scheme is such that the Sai organization wants some money, they have given different interpretations to this.
0: Sai organization yenadu kudanu ee dhanam kosam paatu padaledu.
1: The Sai organization has never aspired for money.
0: ప్రజలకు తగినటువంటి సేవ చేయాలి, ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని చూపాలి, సత్య మార్గంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యమే సాయి సంస్థల్లో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం.
1: The primary aim and goal of the Sai organization has been that it should guide people to lead a worthy life, to be of service to humanity at large.
0: దీనిని విరుద్ధమైన అర్థములుగా తీసుకుని సిగరెట్లు తాగటం మానటం లేదు. కొంతమంది బీడీలు తాగటం మానటం లేదు, ఇంకా మద్యపానములు తీసుకోవటం మానటం లేదు, కానీ డబ్బు మాత్రం తెచ్చి దీంట్లో కడుతున్నామంటే ఇలాంటివి నాకు అక్కర్లేదని చెప్పి నేను వాదించాను.
1: సో వితౌట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ దీస్ పీపుల్ ట్రైంగ్ టు డూ? దే కీప్ ఆన్ స్మోకింగ్ సిగరెట్స్ ఆర్ బీడీస్, దే ఇండల్జ్ ఇన్ డ్రింకింగ్, దే గో ఆన్ ఈటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అండ్ జస్ట్ బికాస్ దే థింక్ ఫీలింగ్ ఆన్ డిజైర్ మీన్స్
0: కోరికలను అరిగట్టుకోమని కోరినానే కానీ డబ్బును ఆశించి కోరలేదు.
1: They deposit a few a part of their wealth against this trust name as if the organization wants the money.
0: Aithe ee jagattu lopara dharamu avasarame.
1: We have only asked them to curb their desires. It is not that we want money,
0: but evariki na kosam kaadu.
1: As far as the world is concerned, no doubt money
0: is ye naadu aashinchanu,
1: but it's not for me. I have never aspired for money.
0: Aithe konni samasthalu sthapinchi దాని బాధ్యతలు వహించేటువంటి వారు కొంతమంది ఉంటున్నారు.
1: బట్ సిన్స్ ఎ ఫ్యూ ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దేర్ ఆర్ పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దెమ్.
0: ఇది ధనమే లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమాత్రం కూడా చేపట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెనాట్ అండర్టేక్ వాట్ ఈస్ అసైన్ టు ద
0: 6,000 గ్రామములను దత్తత తీసుకున్నాం.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హావ్ అడాప్టెడ్ 6,000 విలేజెస్.
0: ఈ గ్రామముల లోపల విద్య వైద్యముల యొక్క తత్వమే కాకుండా రోడ్లు జలముల యొక్క అభివృద్ధిని కూడా గావించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: నౌ ఇన్ దీస్ 6,000 విలేజెస్ వీ హావ్ నాట్ ఓన్లీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, బట్ ఆల్సో అండర్టేకింగ్ ద టాస్క్ ఆఫ్ రిపేరింగ్ ద రోడ్, ప్రొవైడింగ్ వాటర్
0: అవసరమే,
1: ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్. వీ డూ నీడ్ మనీ ఫర్ దిస్.
0: మేము అనేక విద్యారంగములను సృష్టించాము.
1: వీ హావ్ ఎస్టాబ్లిష్ మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: ఈ విద్యారంగం ఏ రీతిగా జరుగుతున్నాయి అని కూడా కొంతమంది సందేహించవచ్చును.
1: నౌ సమ్ పీపుల్ మైట్ హ్యావ్ ఎ డౌట్ హౌ ఆర్ ది ఇన్స్టిట్యూషన్స్ రన్నింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: అయితే ఎవరిని కూడా ఈనాటి వరకు 60 సంవత్సరం అయినప్పటికీ నాకు ధనము కావాలి అనేటువంటి పదము నా యొక్క నాలుగు నుంచి రాలేదు.
1: బట్ ఇన్ ఆల్ దీస్ 60 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ ఫర్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ రన్నింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: మనము చేయుచున్నటువంటి యొక్క సత్కార్యమును చూచినటువంటి వ్యక్తులు తామే ముందుకు వచ్చి ఆ కార్యములు చేస్తున్నారు.
1: పీపుల్ హావింగ్ ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ సంథింగ్ గుడ్ అండ్ నోబుల్ ఈస్ బీయింగ్ అటెంప్టెడ్,
0: త్యాగములో ఇన్ని విధములైనటువంటి బలం ఉంటున్నదనేటువంటి సత్యము అందరూ గుర్తించుకుని లేరు.
1: దే కమ్ ఫార్వర్డ్ ఆన్ దే ఓన్ అండ్ మేక్ డొనేషన్స్. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఒక్క వడ్ల కింద భూమిలో నాటినప్పుడు అది పెరిగి పెద్దదై కొన్ని వందల వడ్ల కిందను అందిస్తుంది.
1: ఇఫ్ యూ ఆర్ టు సో ఎ రైస్ గ్రెయిన్ ఇన్ సాయిల్ ఇట్ విల్ యీల్డ్ థౌజండ్స్ ఆఫ్ మోర్.
0: అదే విధంగానే మనం ఒక్క రూపాయి సత్కార్యంలో మనం ప్రవేశపెట్టి వందల రూపాయలు దాని ప్రకారమే అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టు యూజ్ బట్ 1 రూపీ ఫర్ ఎ నోబుల్ కాజ్, థౌసండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ కీలకాన్ని, ఈ రహస్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతుంది.
1: మ్యాన్ హాస్ నాట్ అండర్స్టుడ్ దిస్ బేసిక్ సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: మేము కాలేజీ కట్టాలని అనుకున్నాం.
1: లైక్ వి థాట్
0: ఒక తత్వము సాయి హృదయం.
1: But here lies the secret. The moment the sankalpa is made, it will be accomplished. That is the nature of Sai.
0: Maaku teliyakundani dani yokka abhirudhi jarigipothu vachindi.
1: Without our knowledge, things started taking shape.
0: Naalo rahasyam anetundi e maatram kuda ledu.
1: There is nothing secretive about me.
0: Ee naadu cheppaka tappadu.
1: But today I have to make some of these points known.
0: Tatchalare naadaga rajamata vachi college ni kattinchindi.
1: As soon as it was known that we wanted to establish colleges,
0: ఎవరి దగ్గర కూడా నువ్వు భిక్ష పెట్టినటువంటిది కాదు.
1: రాజ్మాత మహానగర్ టీమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. వీ హావ్ నాట్ సాఫ్ట్ ఫర్ ఆర్మ్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎనీ పర్సన్.
0: ఒట్టు కళాశాల కట్టినంత మాత్రం మనం ఆశించినటువంటి ఆశయాలను అభివృద్ధి కాంచలేము అనేటువంటి ఉద్దేశంతో మరొకటి ప్రైమరీ స్కూల్ కట్టాలా అని సంకల్పించుకున్నాం.
1: హావింగ్ ఎస్టాబ్లిష్ ఎ కాలేజ్ వీ థాట్ వీ కెనాట్ ఫుల్ఫిల్ అవర్ ఐడియల్స్, సో వీ వాంటెడ్ టు హావ్ ఎ ప్రైమరీ స్కూల్ ఆల్సో.
0: తక్షణమే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ సోదరుడైనటువంటి క్రాక్సీ నేను ఈ ప్రైమరీ స్కూల్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు.
1: నో సూనర్ వాజ్ దిస్ సంకల్ప మేడ్ దాన్ ద బ్రదర్ ఆఫ్ ద ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ క్రాక్సీ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ది స్కూల్.
2: హైయర్ సెకండరీ స్కూల్ కూడా ఉంటుంటే మన కంపెనీలోని ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా నువ్వు సరైనటువంటి రీతి లోపల మరేమి సరైన క్రమశిక్షణ లోపల పెంచవచ్చు కదా అని సంకల్పించుకున్నాం.
3: And then we thought, if only we had a higher secondary school also, we can take care of these children right from their primary school upwards.
2: తక్షణమే అమెరికా నుంచి భుజాన్ అనేటువంటి ఆయన వచ్చి ఈ యొక్క హైయర్ సెకండరీ స్కూల్ నేను కట్టిస్తానని తాను కట్టించాడు.
3: And immediately this gentleman, Mr. Bhojani from America, came forward and said he will do this task of establishing this college, this school.
2: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను బెంగళూరులో ఉన్నటువంటి యొక్క హాస్టల్ కాలేజీలు కూడాను మేము కట్టాలని సంకల్పించుకున్న తక్షణమే మిసెస్ కోవన్ ఆమె వచ్చి దీన్నంతా నేను పూర్తి చేస్తానని బాధ్యత వహించింది.
3: ఇన్ ద సేమ్ మేనర్ ద హాస్టల్ అండ్ ద కాలేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూర్. ద మూమెంట్ ఇట్ వాస్ నోన్ దట్ ఇట్ వాస్ టు బి డన్ మిసెస్ కోవన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కేమ్ ఫార్వర్డ్.
2: ఇది జరిగేటట్టుగా ఉంటుంటేనే స్థాయిలో సంకల్పం వస్తుంది.
3: నౌ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నోన్ దట్ ఇస్ గోయింగ్ టు బి అకంప్లిష్డ్ ద బై
2: అలాంటి సంకల్పం లోపల బలం ఉండినప్పుడే ఇలాంటి కార్యములు చేయడానికి వీలవుతుంది.
3: ద స్థాయి విల్స్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్
2: దానిని మీరు గుర్తించవలసింది.
3: యూ షుడ్ అండర్స్టాండ్ దిస్.
2: ఇంకా మరొక చిన్న విషయం,
3: దేర్ ఇస్ జస్ట్ అనదర్ స్మాల్ థింగ్.
2: ప్రశాంత నిలయమునందు గడచిన 7 దినముల నుంచి కూడాను తెల్లవారి మధ్యాహ్నము రాత్రి చక్కగా లక్షాది మందికి జనాలకు భోజనం వేస్తున్నాం.
3: ఇన్ ప్రశాంత నిలయం ఫర్ ద పాస్ట్ 1 week 7 days వీ హావ్ బీన్ ఫీడింగ్ కౌంట్లెస్ నంబర్స్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
2: పక్కమని 10 మందికి అన్నం పెడితే నా తలంతా అక్షరాలతో న్యూస్ పేపర్లు వేసుకుంటారు.
3: Now what do you find as a rule in the world? You have fed 10 people, you will give it wide publicity in the newspapers.
2: Kani inni lakshala mandiki inni vidhamulaga memu aanandanga annistunnappudu naaku ee vidhamainatundi okka aaratam kani oka vidhamainatundi aadambaram kani maalo kanaradu.
3: But over here we have been feeding lakhs of people thus for so many days. But we have never gone after publicity. We don't want to make a show of things.
2: I say, ఎవరికి పెడుతున్నాం మేము? మా వారికి మేము పెడుతున్నాం. దీంతో ప్రచారం ఎందుకు?
3: Now the reason is, whom are we feeding thus? We are feeding our own people. When we are feeding our own people, why do we need publicity?
2: ఇప్పుడు కొంతమంది సందేహం కలగవచ్చును. ఇన్ని విధములైనటువంటి యొక్క పదార్థములు ఏ రీతిగా వచ్చింది, డబ్బు పెట్టకపోతే లభిస్తాయా అని కూడా సందేహించవచ్చు.
3: వై గివ్ ఇట్ పబ్లిసిటీ దెన్? నౌ హియర్ అగైన్ పీపుల్ మైట్ గెట్ వితౌట్ మనీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హౌ కుడ్ సో మెనీ పీపుల్ బి ఫెడ్ ఇన్ సచ్ ఎ గ్రాండ్ మ్యానర్.
2: సంకల్పం ఇటువరి ఈ 60వ సంవత్సరం యొక్క జన్మదినోత్సవములకు వచ్చిన వారందరికీ ఆనందంగా ఆహారాన్ని అందించాలి. అన్నదానము కన్నా అధిక దానం లేదు.
3: Here again the reason is this sankalpa, this will. Once it was will, it had to be done. What was this sankalpa? It was to feed countless numbers without any limit to their heart's content.
2: Ah, sankalpa manetundi bhaktulu yokka hrudayamlo prakindi.
3: Because there is no greater charity than feeding of the people.
2: Nenu kodaikinallo untunte East Godavari, West Godavari nunchi kudanu Dr. Bhaskar Rao కారుణ్యానంద వారు కొడైకెనాల్కి వచ్చి, స్వామి ఈ 60 సంవత్సరం లోపల అందరికీ ఈ భోజనాలు సంతర్పణ చేసేటువంటి యొక్క మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని ప్రార్థించుకున్నారు.
3: నౌ ద మూమెంట్ పీపుల్ గాట్ టు నో అబౌట్ దిస్ సంకల్ప్ ఆఫ్ మైన్ థింగ్స్ స్టార్టెడ్ మూవింగ్. వెన్ ఐ వాస్ అట్ కొడైకెనాల్ టూ పీపుల్ డాక్టర్ భాస్కర్ రావు అండ్ కారుణ్యానంద ఫ్రమ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి
2: ఎంత నొగున్న వారిని వారించాను. ఇది సాధ్యం కాదు, లక్షల వరకు వస్తారు, ఇలాంటి బాధ్యత మీరు వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదన్నాను.
3: కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ స్వామి ఇఫ్ ఓన్లీ యుడ్ గివ్ అస్ ది పర్మిషన్ వీల్ అండర్టేక్ దిస్ టాస్క్ ఆఫ్ ఫీడింగ్ ఆఫ్ దిస్ కౌంట్లెస్ నంబర్.
2: స్వామి అనుగ్రహం ఉంటుంటే ఇది కాదు, ఇంకా ఎన్ని కోట్ల మంది జనవారి వచ్చినప్పటికీ మేము భరించగలమన్నారు.
3: బట్ దెన్ స్వామి కాషన్ దెమ్ సేయింగ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ టాస్క్ దట్ యూ విష్ టు అండర్టేక్. దే ఓన్లీ రిప్లై ఇఫ్ ఓన్లీ వీ హావ్ స్వామిస్ గ్రేస్.
2: భారం చేస్తుంటే ఎవరైనా వద్దంటారా?
3: ఇఫ్ యూ హావ్ స్వామిస్ గ్రేస్ వీ కెన్ అచీవ్ ఎనీ స్టూపెండస్ టాస్క్ స్వామి. నౌ వెన్ యూ అటెంప్టింగ్ సంథింగ్ నోబుల్ కెన్ దే బి ఎన్ ఆబ్స్టికల్?
2: ఇది గొప్ప పవిత్రమైన కార్యం కనుక సరే అని ఒప్పుకున్నాను.
3: Then I too saw that it was a very sacred task that they wished to embark on. I gave my consent. I said, go.
2: West Godavari, West Godavari. అనగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఈ వైపు నుంచి కూడా 5,000 మూటలు వచ్చేసేసిన బియ్యం.
3: సో యాజ్ సూన్ యాజ్ దిస్ కన్సెంట్ వాజ్ గివెన్ పీపుల్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు అండ్ నెల్లూరు దే సెంట్ 5,000 బ్యాగ్స్ ఆఫ్ రైస్.
2: పంజాబ్ నుంచి గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రవ్వ వందల వందలు వచ్చి పడిపోయాయి.
3: And from the state of Punjab came hundreds and thousands of sacks of wheat flour and the like.
2: Dehradun sugar factory nunchi kudanu chakkara bellamu anta kudanu vandala vanda vachi padipoyinayi.
3: And from the sugar factories of Dehradun came hundreds of bags of sugar, jaggery and so on.
2: Madras samasthala var nunchi kudanu bedalanta vachi cheripoyinayi.
3: And the organization in Madras dispatched hundreds of sacks of
2: ee vidhanga kudanu వలదన్నా కూడాను వచ్చి కల్పవృక్షం వలె ఖర్చిపోతున్నాయి.
3: హండ్రెడ్స్ ఆఫ్ సాక్స్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ మేనర్ ఎవ్రీథింగ్ వాస్ ఫోర్త్ కమింగ్ ఇన్ స్పాంటేనియస్.
2: ఎవరైనా అడిగారా?
3: హాస్ ఎనీబడీ ఆస్క్ ఫర్ దీస్?
2: కాదు కాదు. అడిగితే లభించేటువంటివా?
3: నో. ఈవెన్ ఇఫ్ యు హావ్ టు ఆస్క్ కెన్ యూ రియలీ అచీవ్?
2: మీరు అడిగి చూడండి ఈ విధంగా లభిస్తాయేమో.
3: నో, లెట్ అస్ సీ. యూ గో అండ్ ఆస్క్ ఆఫ్ పీపుల్.
2: నేను అడగకుండా కూడా ఇవన్నీ కూడా వచ్చి పడిపోవటం అనేది అదే సాయి యొక్క ప్రేమ తత్వం.
3: Let us see, you go and ask people to give you a few, whether you can really achieve in your task.
2: Enta mandi dhanavantulu ee lokamlo leru.
3: I have not asked, but everything has come.
2: Andariki tyaga buddhi puttutunda.
3: This is because of Sai's love. There are so many wealthy people.
2: Andariki prema bhavam kalugutunda.
3: So many wealthy people in the world. Do they have this sense of sacrifice? Do they have this spirit of love?
2: Dhanam undinappudiki danini sadvinayogapachukuneetundi vidhanani gurtinchali.
3: You may have wealth, no doubt, but you should know how to use it.
2: Ee dhanam elantidante kaaliki todukkuneetundi boorsu vantidi.
3: Now what is the description that one gives of this money or wealth? They are like the footwear that you have.
2: ee boots mana kaaliki sariga undinappude manu chakkaga nadachadaniki veel avutundi.
3: This footwear in the form of boots or shoes, if only if you are proper size, will you be able to walk comfortably.
2: Tight ga undina kuda manu nadachadaniki sadhyam kaadu.
3: If these shoes are a little tight, you cannot walk comfortably.
2: ee chaala loose ga undina kuda manu nadachadaniki sadhyam kaadu.
3: If the shoes are loose on the other hand, also you cannot be comfortable.
2: అదే విధంగానే ధనము అధికంగా ఉండినా మన జీవితం ఏమాత్రం సుఖపడదు.
3: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ వెల్త్ యు కెనాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
2: ఇది ధనవంతులకే సరిగా అర్థమవుతుంది.
3: నౌ ది రియల్లీ వెల్దీ వన్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
2: ధనము లేకపోతే కూడా జీవితం జరగదు.
3: బట్ అగైన్ వితౌట్ మనీ యు కెనాట్ లీడ్ యువర్ లైఫ్.
2: అయితే ఎంతవరకు అంత ఉండినప్పుడే జీవితం సుఖశాంతిని అందుకుంది.
3: బట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాట్ యూ రియలీ నీడ్ కెన్ యూ హ్యావ్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ లైఫ్.
2: అయితే కొంతమంది మీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలగబోదు పిసిని గొట్టు అన్నారట. నీరు గతికేటువంటి కుక్కకు పెద్ద నదిలో పోయి చేరినప్పటికీ జుర్రుకోటి గాని గతుకుతూనే ఉంటుంటాడు.
3: Now there is a saying which says a dog is given to the habit of slurping water from a small little pool. A mighty river might be flowing, but it will still seek to lick and slur this tiny insignificant pool of water.
2: కొంతమందికి ధనం ఉండినప్పటికీ త్యాగం అనేటువంటిది లేక గుంతలో వేసిన చెత్త వలె దానిని దాచిపెడుతూ ఉంటుంటారు.
3: సేమ్ మేనర్ పీపుల్ మే హావ్ అన్టోల్డ్ వెల్త్ సమ్ ఆఫ్ దెమ్, బట్ దే వాంట్ టు అక్యుములేట్, దే జస్ట్ కీప్ ఇట్ అప్ అండ్ దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్.
2: కలిపడితే ఆ గుంతలో వేసిన చెత్త ఏమైపోతుంది? కుళ్ళి కేవలం కంపు కొడుతుంది.
3: They try to accumulate it like you would accumulate a heap of garbage. What happens to this? It will become manure.
2: అదే చెత్తను పంటలో చల్లినప్పుడు పంటను పెంచి ఎంతైనా మంచి మార్గంలో అది అభివృద్ధి అవుతుంది.
3: Now if only you were to take it out and try to spray in a field, it becomes manure and you can have a good crop.
2: ఆ ఉద్దేశం చేతనే ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని ఈ విధంగా పుచ్చుకొని సత్యసాయి సంస్థలు ఎందు ఈ యొక్క పల్లెలకు తగినటువంటి సేవలు జరపాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పం చేశాం.
3: ఇన్ ది సేమ్ మేనర్ సో ఐ షుడ్ గివ్ అన్ ఆపర్చునిటీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ దిస్ వెల్త్ స్టూపెండస్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ దీస్ పువర్ పీపుల్ హాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్
2: గుణమును కూడా పవిత్రం చేయనప్పుడు అది నిస్వార్థం అయిపోతుంది.
3: యూ మే హ్యావ్ మనీ బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ అ సేక్రెడ్ నోబుల్ టాస్క్. ఇట్స్ యూస్లెస్.
2: దేశంలోని బ్లడ్ ఏ విధంగా సర్క్యులేషన్ అవుతుంటుంటే అప్పుడు అక్కడ ఆరోగ్యం కలుగుతుందో అదే విధంగానే దేశంలోని డబ్బు కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటేనే సుశ్రేమని అందుకుంటుంది దేశం.
3: ద బ్లడ్ ఇన్ ద బాడీ హ్యాస్ టు బీ కంటిన్యూస్లీ సర్క్యులేటింగ్. ఇట్ కెనాట్ స్టాగ్నేట్ ఎట్ ఎనీ పాయింట్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద బాడీ. ఇన్ ద సేమ్ మేనర్ ద మనీ ఇన్ ద కంట్రీ షుడ్ ఆల్సో బీ ఇన్ సర్క్యులేషన్. ఇట్ కెనాట్ అక్యుములేట్ ఎట్ ఎనీ వన్ గివెన్ పాయింట్.
2: కనుకనే దుడ్డు బ్లడ్ ఈ రెండింటి యొక్క పరిసరములు ఏమాత్రం కూడా సరఫరా జరుగుతుంటూనే ఉండాలి.
3: దట్స్ వై దే హావ్ టు బి కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ బ్లడ్ అండ్ వెల్త్ దుడ్డు ఫర్ మనీ.
2: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టి దేశాన్ని సరైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించాలనేటువంటి ఉద్దేశంతోనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము. కానీ ధనాశతో చేసినటువంటివి కాదు.
3: దిస్ హాస్ బీన్ దిస్ నోబుల్ ఐడియల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దట్ యు హ్యావ్ దిస్ మనీ ఇన్ సర్క్యులేషన్ సో దట్ సంథింగ్ గుడ్ కెన్ బి అటెంప్టెడ్ సంథింగ్ గుడ్ కెన్ బి అచీవ్డ్ దిస్ హాస్ బీన్ ద నోబుల్ ఐడియల్ బిహైండ్ కనుక
2: సంస్థల యొక్క అభివృద్ధికి ధనం అవసరమే.
3: Therefore, for the growth of the organization, we do need money.
2: Aithe evarini adugatam ledu, evarini peedinchatam ledu.
3: But we don't ask of anyone. We don't pester anybody for this money.
2: Evaru cheyalani santoshanga, utsahamto praveshistaro, variki maatrame aa baadhyatalu andistunnamu.
3: Those people who wish to do something good and who are enthusiastic about it, they are being given this opportunity.
2: Kanuka satyasai samasthal yokka tatvanni chakkaga artham cheskovalani nenu aashistunnanu.
3: That's why I wish it today that all should understand the true significance of these ideals.
2: ఎన్నో సమస్యలు ఉంటున్నాయి
3: of these ideals of సత్సాయి ఆర్గనైజేషన్.
2: కానీ సత్సాయి సంస్థను చేస్తున్నటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క తత్వం ఏ సమస్య ఎందుకు కానరాదు. ఇది గట్టిగా చెప్పవచ్చు.
3: The world abounds in any number of organizations, but I can tell you with the utmost confidence and conviction that there is no organization which can match the ideals and motives of the Satsai organization.
2: Yedo konni porapatu jaragavachunu kotta mandi konni rakamainatuvanti margamunu avalambinche varu undavachunu.
3: Well, maybe it is that a few mistakes have been committed, a few wrongs have been done.
2: Satya Sai samasthalo undinatuvanti yokka vyaktulu karyakartalu kodanu inno vidhamainatuvanti samarchi pani chestunnaru.
3: But none of these people who have committed these small mistakes have ever gone from this
2: ye pani chesina kani hrudayapurvakamainatuvanti reetilo man chestunnaru
3: have strayed from the correct path. Whatever they have done wholeheartedly.
2: Meeru kannu gerchi chuste satyasai prashantha nilayamnandu ye vidhamainatuvanti vatavaranamga untundalani meeru yochinchavachu.
3: Without any blemish in their hearts, you only have to open your eyes and look around you and see
2: ye like anneruvinatuvanti sthilandaru kudanu ye naadu kudanu baita padaneatuvanti sthilandaru kudanu చెట్ల కింద కూర్చొని గుళ్ళ కింద కూర్చొని రాత్రింపగలు కూడా ఎన్ని అనానుకూలములైనప్పుడు భరించుకొని చిరునవ్వులతో వారు చిందులు దొక్కుతున్నారు.
3: యూ ఓన్లీ హావ్ టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అరౌండ్ యూ ఇన్ ప్రశాంత నిలయం. వాట్ ఆర్ ద సైట్స్ దట్ గ్రీట్ యువర్ ఐస్? యూ వుడ్ సీ పీపుల్ హూ హావ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్ టు ద హార్ష్ రేస్ ఆఫ్ ద సన్, విమెన్ ఫోక్, యంగ్స్టర్స్, ద లేడీస్.
2: గృహాల లోపల ఎన్ని అనుకూలములు ఉండినప్పటికీ అనానుకూలంగానే ఉండినట్టుగా నిరాశ పడుతుంటారు. ఇక్కడ ఎట్టి అనుకూలములు లేనప్పటికీ అన్ని అనుకూలంగా ఉండినట్టే ఆనందిస్తున్నారు.
3: హూ హావ్ నెవర్ థర్డ్ అవుట్ ఆఫ్ దే హోమ్స్ బట్ దే ఆర్ లివింగ్ అండర్ ద ట్రీస్ హియర్. దే మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ సోర్స్ ఆఫ్ డిస్కంఫర్ట్.
2: భావములు ప్రజల్లో కలగాలంటే వీరిలో ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండాలి.
3: Over here, there are any number of inconveniences, but still they put up with everything cheerfully. What could be the main reason for this?
2: Rathrimpagalu undetunti varu, vaddinchetunti varu, shrama anetunti lekunda, volunteers kudanu, sevagalu varu kudanu, enni vidhamainatunti karmalu aacharistunnaru, pavitramainatunti jeevitanni gadupustunnaru.
3: Then there are these volunteers and the sevadal corps who are striving day in and day out, either in the kitchen or outside of it, undertaking various chores and duties, but they never have this feeling of being tired or fatigued. They're cheerfully, manfully carrying on.
2: Inni lakshala vandi praveshinchinappudiki okkarikaina oka telo oka cheemaina kuttinda ledu.
3: There are lakhs of people assembled here, scattered all over. Has anybody been stung either by an ant or a scorpion?
2: No. Deeniki kaaranam enti? Vaari bhakti prapattulu.
3: What's the reason? It is their sense of devotion and faith.
2: Nijamuga ee vachinatundi bhaktulu kodanu enni vidhamaina sahananni penchukunnaru.
3: So here in this manner you find all those who are gathered here are proclaiming towards the quality of forbearance, tolerance.
2: Monnati dinamu kasturi na daggariki vachi swami radio lo announce chesaru nelluru ongolu ee vaipu nunchi kudanu tufaan vastuntundadi ralaseemalo pedda tufaan ga untundadata radio lo chepparu annadu.
3: The other day kasturi came along and was telling me, swami, it has been announced on the radio that there is a cyclone which is taking shape off the coast of Nellore, Ongole and Rayalaseema, and that all these areas are likely to be affected heavily by rainfall.
2: Bhayapadavaddu kasturi, mana bhaktulaku ee vidhamainatuvanti anukoolamulu jaragadu, vaari bhakti vaari chatram vali aadharamaipothundi annanu.
3: And that there is likely to be a heavy rainfall all over these regions. Then I assured him, kasturi, do not have any fear. Our devotees are going to be shielded by the very
2: law. యొక్క తుఫానే వచ్చి ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఎన్ని అవస్థలకు గురి అయ్యేవారు.
3: Our devotees are going to be shielded by their own sense of bhakti and their own sense of conviction. If only the rains had come,
2: నీ ప్రేమ తత్వమే స్వామి యొక్క హృదయాన్ని అక్కడ మార్చగలిగింది.
3: వాట్ ఇన్కన్వీనియన్స్ వుడ్ హావ్ బీన్ యువర్ వే? హాస్ స్వామి డన్ ఇట్? నో. యువర్ సెన్స్ ఆఫ్ లవ్ ఫర్ స్వామి
2: కేవలం చేతిలో పట్టుకున్నంత మాత్రం కరుగుతుందా?
3: Your sense of love for Swami has achieved this. You have this butter piece in your hand. Does it
2: matter? Then you have to show it.
3: Even this butter has to be exposed to
2: heat. If you have to show it, you have to show it in the same manner. You have to show it in the same
3: manner. In the same manner, Swami's heart is no doubt like butter. But your devotion and your conviction in the form of heat should melt this heart of
2: Swami. But when you look at the two things, where is it, where is it, where is it, where is it?
3: So the next day when you looked around, nobody could see where this cyclone, where this storm, where this rain had gone
2: and disappeared. Yanta pavitramainatvanti vatavaranamto yanta divyamainatvanti yokka bhavamato ee karyamlo meer palgonnaro mee bhavamulaku swami yokka premaki telusunu kaani anyulaku idi artham kaadu.
3: What has transpired the last 10 days in the form of all that's been going on around you? Your toil, your hardships, your work and all the difficulties that you have undergone is known only to you and to Swami. It's a matter between you and Swami alone.
2: Swarupulara, mee bhakti prapattulu chaala uttamainatundi.
3: Embodiments of love, your sense of devotion, dedication and faith are exemplary.
2: Mee sahanamu,
3: your sense of tolerance and
2: faith. Mee shantamu,
3: your sense of patience.
2: Mee yokka bhakti,
3: your devotion.
2: ఎంత ఇంతటిది అని చెప్పడానికి సాధ్యం కాదు.
3: దే కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాస్ బీయింగ్ దిస్ ఆర్ దట్.
2: అయితే నా వారిని నేను వర్ణించుకోవటం అది సాధ్యం కాదు.
3: బట్ అగైన్ ఇట్స్ అన్నాచురల్ ఫర్ మీ టు డిస్క్రైబ్ మై ఓన్ పీపుల్.
2: ఎన్ని దేశముల నుంచి వచ్చినారు విదేశీయులు.
3: దేర్ ఆర్ సో మెనీ ఫారినర్స్ గ్యాదర్డ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్.
2: వారికి ఎన్ని అనుకూలంలో అనుభవించినటువంటి వారు.
3: బ్యాక్ హోమ్ దే వుడ్ అండర్గో లగ్జూరియస్ లైఫ్.
2: కానీ ప్రశాంతి నిలయం లోపల అన్ని అనానుకూలములే వారికి.
3: బట్ ఇన్ ప్రశాంత్ నిలయం ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్.
2: ఇంత అనానుకూలముల్లో దీన్ని సాధించడం ఇదే నిజమైనటువంటి తపస్సు.
3: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ దే హావ్ గేమ్ఫుల్లీ క్యారీడ్ ఆన్.
2: ఏడు దినముల నుంచి మీరు తపస్సు చేస్తున్నారే కానీ కేవలము యాత్రగా వచ్చినటువంటి వ్యక్తులు కాదు మీరు.
3: దిస్ ఈస్ ట్రూలీ ఎ సెన్స్ ఆఫ్ తపస్ ఆఫ్ ఎనన్స్.
2: ఈ తపస్సుని దినదినాభివృద్ధి గావించుకుని మీ యొక్క ఆదర్శములను మీ యొక్క ప్రేమతత్వాన్ని వీధి వీధి గ్రామ గ్రామం లోపల కూడాను దీనిని ప్రబోధన చేసి ఆచరించి ఆనందింపజేసి మన భారతదేశమునకు ఆదర్శమైనటువంటి కీర్తిని తేవాలని నేను ఆశిస్తున్నాను.
3: ఇట్ ఈస్ దిస్ టెనన్స్ దట్ యు మస్ట్ స్ట్రెంగ్థెన్, యు మస్ట్ నరిష్ అండ్ సస్టెయిన్ అండ్ టేక్ దిస్ సెన్స్ ఆఫ్ టెనన్స్ విత్ యూ వెర్ ఎవర్ యూ గో. So that you can also inspire and encourage and enthuse all the people around you so that they too in turn could be benefited by your
2: speech.
3: And the country and the world at large can benefit and progress.
2: Aithe viruddhamaina margamlo meer praveshinchaka durvinyogamaneetundi cheyaka తత్కార్యము ఎందు మీ జీవితమును మీ ధనమును మీ కాలమును మీ కర్మను కూడాను ఆచరింపజేసి మీరు కర్మధీరుల వలె కర్మ వీరుల వలె ఆదర్శాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
3: There is nothing wrong, therefore, in your undertaking the task which the organization has handed down to you. Plunge enthusiastically, dive deep into the society and proclaim the law of karma. Proclaim to others the victory of this principle of action.
2: Thai korunu the okkate.
3: Thai seeks only one.
2: Vedara manavulanu preminchi.
3: That you should love your fellow beings.
2: Samaja sevalu chesi.
3: And serve society.
2: మానవత్వం అనేటువంటి యొక్క పదమునకు సరైనటువంటి సార్థకత్వాన్ని సంపాదించుకోవాలి.
3: The true meaning that you can associate with being a human being.
2: స్వార్థాన్ని త్యాగం చేయండి.
3: Sacrifice your selfishness.
2: పరాత్మలో ప్రవేశించండి.
3: Enter into the world beyond.
2: పవిత్రతను పెంచుకోండి.
3: Further your own sacredness.
2: పామరులను ఆదుకోండి.
3: Try to go to the rescue of those who are in need.
2: కనుక ఈనాటి నుండి మన సత్యసాయి సంస్థలు వీధి వీధిలోన గ్రామ గ్రామంలోన పట్టణ పట్టణంలో కూడా ప్రవేశించి ఆ వాతావరణం పరిశుద్ధము గావించి ప్రజల్లో ఉండేటువంటి యొక్క సోదరత్వాన్ని పెంచడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా పుట్టినదినం యొక్క ఆనందము.
3: సో టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ ఆర్ పీపుల్ షుడ్ గో అండ్ ఎంబార్క్ ఆన్ దిస్ టాస్క్ ఆఫ్ క్యారింగ్ దిస్ మెసేజ్ ఆఫ్ సర్వీస్ to every street, to every village, to every town, to every city, and they should bring happiness and joy all around. And
2: this is 60th samvatsaram yokka janmadinotsa utsavamlo oka pratyekamainatundi pariksha kuda untundadi adi gurtinchukovali.
3: This is what will give me ananda on this birthday occasion. You should also remember that on this 60th birthday occasion, everybody will have to undergo a test of sorts.
2: ఇందులో మీరు జయించినటువంటి వారే, దీనిని మీరు సాధించినటువంటి వారే నిజమైనటువంటి మానవులు.
3: అండ్ దోస్ హూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్ కుడ్ అలోన్ బి కాల్డ్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
2: ఎన్ని కష్టములకైనా, ఎన్ని నష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని నిందలు నిష్ఠూరముల కోసమైనా మీరు ఏమాత్రం కూడా వెరగకుండా దీనిని మీరు సాధించడానికి అంకణం కట్టుకోండి.
3: దే మై బి నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రబుల్, ప్రైజ్, కాలమ్నీ, క్రిటిసిజం, రిడిక్యూల్, బట్ యూ షుడ్ నాట్ బి వెయిట్ డౌన్, యు మస్ట్ మూవ్ ఆన్.
2: పంటను పండించిన రైతు ఇంటికి తెచ్చుకునే సమయంలో దానిని తూర్పు పోస్తుంటాడు.
3: నా ది ఫార్మర్ ఆఫ్టర్ హి హస్ హార్వెస్టెడ్ ది క్రాప్ బిఫోర్ హి బ్రింగ్స్ హోమ్ ద రిజల్ట్ అండర్టేక్స్ ద టాస్క్ ఆఫ్ విన్నోయింగ్.
2: ఆ తూర్పు పోసినప్పుడు గట్టి గింజలు నిలుస్తుంటాయి, పొట్టి గింజలు కొట్టుకుని పోతుంటాయి.
3: This winnowing process is undertaken so that there is a shifting taking place. The ones solid and secure ones will remain. The light and the featherweight category is gone.
2: ఈ జన్మదినోత్సవం నుంచి మేము తూర్పు పోసినట్టుగా ఇంకా కార్యాన్ని ప్రారంభిస్తాం.
3: Now, this 60th birthday occasion marks the start of this winnowing process.
2: ఇందులో నిలిచేటువంటి గట్టి గింజలు ఎన్నో, పొట్టి గింజలు ఎన్నో తెలిపోతుంది.
3: And this process will determine who are those who will remain steady and steadfast. Who are those who would go and who are this lightweight?
2: కనుక నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు సేవలో ప్రవేశించాల్సింది.
3: So if you really want to understand and proclaim your own true human nature,
2: స్వార్థాన్ని త్యాగం చేయవలసింది.
3: Plunge into service activities, sacrifice selfishness.
2: దేశ సేవని ప్రధానమైనటువంటి రీతిగా లక్ష్యాన్ని ఉంచుకోవాల్సింది.
3: Service to the country should be uppermost in our mind.
2: ఈ లక్ష్యంతో గమ్యము చేరేంత వరకు మన ప్రయాణం జరగవలసింది.
3: With this aim in goal before us, we must move forward in our journey.
2: దీనికి ఒక రిటైర్మెంట్ అని కానీ, ఒక ఏజ్ అని కానీ ఏమాత్రమూ లేదు.
3: There is nothing like a retirement for a retirement age for this service activity.
2: కడపట్టి శ్వాస వదిలేంత వరకు కూడా సేవలోనే మనం వదలాలి.
3: టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ పర్ఫార్మ్ దిస్ సేవ, ఇండల్జ్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
2: ఈ సేవ, సేవ, సేవ, ఈ సేవని మన యొక్క జీవితానికి ప్రధానమైనటువంటి గమ్యము.
3: ఇట్ ఈస్ దిస్ సేవ అండ్ నథింగ్ బట్ సేవ విచ్ ఇస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ అవర్ లైఫ్.
2: ఇట్టి ప్రభువు, ఇట్టి సేవకులు ఉండటం చేతని ఎంతైనా కార్యము సాధించవచ్చు.
3: The Lord here, the Master here, and the Sevak there. Between these two, any amount of
2: Sevakune lekapothe Prabhuku ematram kodnu vilava ledu.
3: Anything could be achieved. Without the Sevaks or servants, the
2: Prabhuve lekapothe Sevaku sakalamainatundi margaanni anusarincharu.
3: What can the Master or the Lord do? Without the Lord, what can the Sevaks do?
2: Kanuka, ahalya vanti rayi, ప్రాణపాదం వంటి పాదము రెండూ చేరినప్పుడు, శాప విముక్తి అయినప్పుడు, సత్యసాయి వంటి ప్రభువు, సాయి భక్తులు వంటి భక్తులు, దాసులు, సేవకులు ఉండినప్పుడే ఈ యొక్క కష్టముల నివారణ కాగలదు. మనకి ఇరువురికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది. కనుక మీరు సాయిని వదలి మీరు కాని, మిమ్ము వదలి సాయి కాని ఉండటకు వీలు కాదు. కనుక మీరు దీన్ని దృఢం చేసుకుని ఈ సేవలో మీరు ప్రవేశించండి.
3: They have got to be these two things, the stone, Ahalya in the form of the stone, and the Rama. It is only when Rama's foot touches this stone, would the stone take the form of Ahalya. The Sevas here are like Ahalya, and Sai here is verily Lord Rama. Only when these two are there, is there a meaning to this relationship. Be firm in this conviction that these two are inseparable. The Sevaks on the one hand and Sai, the Lord, on the other. With this inseparable link, have this faith and conviction. Plunge into these service activities and you shall succeed in your endeavor.
2: There is a... After 60 samvatsaramulu tarvata, Swami andariki chikkadu ani, Swami no emo marpu vastundani, aneka vidhamuluga aapohalu padutunnaru.
3: There is yet another thing. There is a feeling prevailing that after the 60th birthday, Swami will be out of reach. We cannot possibly go near Swami, and whatever is happening now will undergo a change.
2: Naadi mare swabhavam kaadu.
3: Let me assure you,
2: ఎప్పుడు కూడాను నేను ఆనందోత్సాహంతో గంతులు వేసేటువంటి స్వభావం నాది.
3: Let me assure you that my nature is one which shall never change.
2: భక్తులకు దూరం అవుతాడో ఏమో అనుకుంటున్నారు, ఏనాటికి కాదు, ఇంకా అధికంగానే సమీపమైపోతుంది.
3: I'm always happy, I'm always joyful, and I'm always enthusiastic. Day by day, in fact, I'll be going nearer and nearer to my devotee.
2: మారేటువంటిది దైవత్వం కాదు.
3: That which changes can never be godliness can never be divinity.
2: కనుక సత్యమైనటువంటి యొక్క సత్యసాయి కనుక ఏనాటికి మార్పు నాలో రాదు.
3: So this satya, that was never changes, is satya-sai. So how can there be a change now?
2: మీరు ఈ ఆపోహను దూరం చేసుకుని ఆనందంగా సేవల్లో పాల్గొనండి.
3: So cast away this misguided feeling that you are entertaining now. Happily plunge into service activities.

0: बसे बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना सुख शांत नहीं, जन से बिना। ప్రేమ స్వరూపులారా, అందరు ఆయురారోగ్య ఆనందములతో, సద్గుణములతో, పవిత్రమైన భావములతో, నిస్వార్థమైన సేవలతో మీరు అభివృద్ధి నుండి సాయకీర్తిని, మీ యొక్క పవిత్రతను వాడవాడలా చాటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశాన్ని, పవిత్రమైన దేశాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలని ఈనాడు నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ మై హోప్ అండ్ బ్లెస్సింగ్ దట్ నౌ ఆన్వర్డ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ జాయ్ అండ్ హ్యాపీనెస్, యూ విల్ ఎక్స్పీరియన్స్ హెల్త్ అండ్ లివ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ అండ్ ఇన్ ది ప్రాసెస్ యూ కెన్ బ్రింగ్ హ్యాపీనెస్ టు దోస్ అరౌండ్ యూ అండ్ ఇన్ దిస్ వే యూ విల్ బి ఆఫ్ సమ్ యూస్ టు సొసైటీ, టు ది కంట్రీ అండ్ టు ది వరల్డ్. And this world and the country can move forward to a state of peace, progress and
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the 23rd of November 1985 during Bhagavan's 60th birthday celebrations.

సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకుండా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకుండా విద్యలన్నీ నేర్చి

0: త్రిగుణలప గుణములివి నాలుగు పునాది గోడలప
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారో దాన్ని మర్చిపోతున్నారు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ద వెరీ రీజన్ దట్ బ్రాట్ యు ఆల్ హియర్ టు దిస్ ప్లేస్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనము దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో the reason that brought you here, why you are here, where from you are here, you should bear in mind all these facts.
0: Oka post lo oka cover vesnam ante deenilo from address leka to address rendu address lu lekundina aa cover em ayipothundi.
1: An envelope to be posted must have these two, the to address and the from address. Failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోతారు.
1: యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ టు.
0: కనుక మీ గతి ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ టు యువర్ లైఫ్?
0: రెండు అడ్రస్లు లేనటువంటి కవరు డెడ్లెటర్స్ ఆఫీస్ పోతుంది.
1: ఎ లెటర్ వితౌట్ దీస్ టూ అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు విల్ గో టు ది డెడ్ లెటర్ బాక్స్.
0: కనుక మీరు ఏదో ఒక అడ్రస్ మీరు గుర్తించాలి.
1: సో ఇట్ ఈస్ నెసెసరీ టు నో వన్ అడ్రస్.
0: మేము ఎక్కడి నుంచి వచ్చాము,
1: వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్,
0: ఎక్కడికి పోతున్నాము,
1: వేర్ డూ యూ రీచ్,
0: ఎక్కడ ఉన్నాము,
1: వేర్ ఆర్ యూ నౌ.
0: ఈ మూడింటి ఎందుకు ఏదో ఒక దాన్ని గుర్తించాలి.
1: ఆఫ్ ద త్రీ యూ షుడ్ రికగ్నైజ్ అట్లీస్ట్ వన్.
0: కానీ ఇందులో ఏ ఒకటి గుర్తించకపోయినప్పటికీ జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యూ డు నాట్ నో అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ త్రీ ద హోల్ లైఫ్ వుడ్ బి ఇన్ వెయిన్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి ప్రదేశాల లోపల పడవల్లో బయలుదేరిపోతుంటారు చాలా మంది వ్యాపారస్తులు.
1: ఇన్ ప్లేసెస్ లైక్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ ట్రావెల్ ఇన్ బోట్స్ రీచ్ అదర్ షోర్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్.
0: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: ఎ పర్సన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ బోట్.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There was nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమ చెప్పాడు, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాని చోట నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I am coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఇక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డ్యూరింగ్ అవర్ ఆన్ వర్డ్ జర్నీ వీ కాన్వర్స్ విత్ అవర్ పీపుల్ టు పాస్ టైమ్.
0: ఈ పడవ నడిపే వాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాల.
1: ద బోట్ మెన్ వాజ్ ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్.
0: అయ్యా వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
1: You have wrist watch, but you have no knowledge of time.
0: Wrist watch undinappudu నీకు టైం తెలియకపోవటము నీ జీవితంలో ఒక భాగం గంగపారేయను అన్నాడు.
1: Since you have no knowledge of time, you have wasted part of your life.
0: న్యూస్‌పేపర్ చేతిలో పట్టుకున్నావు.
1: You hold this newspaper on hand.
0: ఆ పేపర్ లో ఏంటుండదు అనేటువంటిది నీకు తెలియకపోతే ఆ యొక్క పేపర్ పట్టుకొని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపారు అన్నాడు.
1: యు డు నాట్ నో ద కంటెంట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్, యు హావ్ వేస్టెడ్ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: సరే, ఇంకా కొంత దూరం పోయినప్పుడు తాను నిలపవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
1: అండ్ దే ఆర్ యెట్ టు రీచ్ దేర్ డెస్టినేషన్.
0: కానీ ఈ పడవ వారికి ప్రొద్దు పోలేదు.
1: అండ్ దే హాడ్ టు కిల్ టైమ్ ఎనీవే డ్యూరింగ్ ద ప్రాసెస్.
0: నాయన, మీరు పడవలో ఎక్కారు, టైం చెప్తే తెలియదు అంటున్నావు, న్యూస్ పేపర్లో విషయం మీరు అడిగితే నాకేమీ తెలియదు అని అంటున్నావు, పోతే పోని, మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
1: యు ఆర్ నాట్ గివింగ్ రిప్లైస్ టు దీస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టైమ్ అండ్ ద కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అండ్ ఎట్లీస్ట్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ సపోజ్ టు గో.
0: కానీ ఈ పడవ ఎక్కడికి పోతుందో నాకు తెలియదు అన్నాడు.
1: He said, I do not know where this boat will take us.
0: మరి తెలియకోకుండా బోట్ ఎక్కటము గంగపాలేను అన్నాడు.
1: నాట్ నోయింగ్ వేర్ టు రీచ్, యు జస్ట్ గాట్ ఇన్ టు ద బోట్, యు ఆర్ వేస్టింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: మరి కొంతసేపు అయినప్పటికీ గాలి వీచింది.
1: అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్ సివియర్.
0: పడవ అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉండాలి.
1: అండ్ ద బోట్ స్టార్టెడ్ టాసింగ్ దిస్ వే అండ్ దట్ వే.
0: ఈ గాలి ఒత్తిడికి పడవ చాలా వరకు కూడాను కంట్రోల్ లేకుండా పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద వరల్డ్ విండ్ ద బోట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
0: అప్పుడు ఆ బోట్ మ్యాన్ అడిగాడు.
1: దెన్ బోట్ మ్యాన్ ఆస్క్డ్ ది ట్రావెలర్,
0: సార్ మీకు ఈత వచ్చునా అన్నాడు.
1: అండ్ ద బోట్ మ్యాన్ ఆస్క్డ్ ది ట్రావెలర్, సార్ డూ యూ నో స్విమ్మింగ్.
0: అయ్యో నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ద లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏం మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది.
1: వీ డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వేర్ వీ ఆర్, where we ultimately return.
0: ee moodu ye okati kuda teliyakunda pothe manam prayanam chesi prayojanam undadu.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: Kanuka manamu ekkadi nunchi vachamu, ekkadiki pothunnamu, ekkada unnamu ani from address, to address, staying address mooditu kuda telusukuntene manam jeevitham oka saarthakam avutundi.
1: Therefore our life is really fulfilled if we know answers to these three questions: where we come from, where we are, where we will reach ultimately.
0: ee moodintlo em okati teliyakunda poyinappudiki manamu jeevithamlo vyartham aipothundi.
1: The life is a sheer waste if we do not know answers to these questions.
0: Goldstein wife aneka paryayamulu puttavatiki vacharu.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: కానీ ఒకనాడు నేను కాలేజీకి పోతున్నాను.
1: వన్ డే భగవాన్ వాజ్ ప్రొసీడింగ్ టు ద కాలేజ్.
0: స్వామి మా ప్లేన్ 3 గంటలకు ఉంటుండది, నేను వస్తాను కాలేజీకి అన్నాడు గోల్డ్స్టీన్.
1: గోల్డ్స్టీన్ సెట్, భగవాన్ ఐ విల్ ఫాలో యూ బికాస్ ఐ షుడ్ బి లీవింగ్ అట్ 3 o'clock బికాస్ ఆఫ్ ఫ్లైట్
0: అని పిలిచాను.
1: అండ్ భగవాన్ సెడ్ yes and wanted him to follow.
0: అప్పుడు కారులో కూర్చున్నప్పుడు నేను గోల్డ్స్టీన్ అడిగాను.
1: While Goldstein was seated in the car by the side of Bhagwan, Bhagwan has put a question.
0: What is your program? Annanu
1: Bhagwan asked him, what's your program?
0: Swami nenu inka emi nirnayinchukoledu annadu.
1: And he said, I have not yet decided my program.
0: Nenu pothe 2 gantalaku bayil derali annadu.
1: However, I should start at 2 o'clock.
0: Nenu cheppanu ee naadu program maanukomanu cheppanu.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ట్రావెలింగ్.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది, ఏం చేసేది అన్నాడు.
1: అండ్ హి సెడ్, భగవాన్ ఐ పర్చేస్ ద టికెట్, ఐ షుడ్ గో ఆర్ ఎల్స్ ద హోల్ టికెట్ ఈస్
0: టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు, నీ నాడు పోవద్దు అన్నాను.
1: భగవాన్ సెడ్ డజంట్ మ్యాటర్, ఈవెన్ ది మనీ ఇస్ వేస్టెడ్ ఇస్ గాన్ బట్ యెట్ డోంట్ అండర్టేక్ ద ట్రిప్.
0: కానీ అతని మనసు చాలా కన్ఫ్యూజన్ లో పోయింది.
1: దెన్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
0: సరి తెలియదు వస్తు, మేము వచ్చే సమయం లోపల తిరిగి ప్రశ్నించాడు స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ద రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి వెన్ షుడ్ ఐ గో.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ట్రైన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ, ఇఫ్ ఐ డోంట్ క్యాచ్ ఫ్లైట్ ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ దేర్ ఇన్ బాంబే.
0: సరే ఇవన్నీ కూడా నీకు అనవసరమైనటువంటివి, పోవద్దు అంటే పోవద్దు.
1: దీస్ ఆర్ నాట్ నెసెసరీ, ఐ సే దట్ డోంట్ గో, జస్ట్ స్టాప్ యువర్ ట్రిప్.
0: కానీ ఇతనికి టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తాను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డజంట్ వాంట్ టు వేస్ట్ ద టికెట్, హీ డిసైడెడ్ టు గో.
0: కానీ టికెట్ వేస్ట్ అవుతుందనేది తెలుసుకున్నాడు, కానీ తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్ బట్ హీ హాస్ నాట్ థాట్ ఆఫ్ దిస్ దట్ హిస్ హోల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వేస్టెడ్.
0: సరే పోమని చెప్పాను.
1: భగవాన్ ఓకే హిస్ డ్రెస్.
0: ఇంటికి వచ్చాడు, ఏదో ప్యాకులు చేసేసాడు, కార్లో ఎక్కాడు.
1: హీ ప్యాక్ ఆల్ హిస్ లగేజ్, గాట్ ఇన్ టు ద కార్,
0: వెళ్ళాడు బెంగళూరు.
1: అండ్ హీ వెంట్ టు బెంగళూరు.
0: బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కాడు, బొంబాయిలో దిగాడు.
1: హీ కాట్ ద ఫ్లైట్ అండ్ రీచ్డ్ బాంబే.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారు అని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి, మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: She said, don't worry, think of Swami, pray to Bhagavan. That's what she said.
0: Hijacker vachesi iddanni kurchondi ani cheppadu.
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: Vidu seat lo kurchina tarvata second seat ki vadu anu vellaadu.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akka chinna chinna pillalu seelu anta untunaru, vaadu chaala baadha padutu unnaru.
1: And he noticed children and women who were feeling very sad.
0: Kaani vaariki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరి కాల్ చేశాడు.
1: And the hijacker, without any kindness, he went on shooting all the rest of the people.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: These two only were spared. All the others were shot.
0: అప్పుడు తాను స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: Then they could understand why Swami didn't want them to proceed with their trip.
0: తర్వాత రెండు మూడు నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్ స్టీన్.
1: ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మంత్స్ హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈజ్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ seeing Bhagavan, he could have courage.
0: Then Mari prashninchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami said, Swami, I have no plans now.
0: Meer eppudu chepthe appudu pothanu.
1: I'll go as and when you decide.
0: Sare inta maatram nenu telusukunnavu kada ani.
1: Bhagavan was happy that he could experience that.
0: Nenu sarata oorukunnanu.
1: And Bhagavan kept quiet.
0: Konni dinam ayin tarvata nene టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: ఆన్ ఎ స్పెసిఫిక్ డే యాజ్ సెట్ బై భగవాన్ హీ కుడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: సరే అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: కానీ మరి ట్రైన్ ఎక్కాడు.
1: అండ్ అగైన్ హి హాడ్ టు ట్రావెల్.
0: ఇదంతా అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత, తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టమంతా కూడాను పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హి కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ద హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: పీపుల్ విల్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్.
0: అప్పటి నుంచి కూడా మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు వలె నిలిచాడు.
1: అండ్ గోల్డ్స్టీన్ వుడ్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నువ్వు పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్తు చేస్తూ వచ్చాడు.
1: And then he went on contemplating on Bhagavan's teaching, exercises.
0: అమెరికాకు పోయిన తర్వాత,
1: after reaching America,
0: ఈ కసరత్తు లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్ద ఉండేవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్ర కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: bhaja govindam ane pittantu untundali. Bhaja govindam, bhaja govindam, govindam bhaja mudamate sampraapte sannihite kale nahi nahi nahi rachati dukrunkarane. అప్పుడు చెప్పాడు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరగటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్, you are simply pulling on your life.
0: Kanaka manam ikkadiki enduku vachesamante chaala mandi pillalu cheptuntaru.
1: If a question is put, why are you here?
0: Em swami mem vacham kaana peena sona marna.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: Deen kosam manam vacham idi kaadu nevu raavu ee madhyalopala nevu enno cheyavalsina pettu unnai.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: Kevalamu kaana peena kosam raaledu.
1: Not merely for food and drink you are here.
0: Nidrapovatam kosam raaledu.
1: Not merely for sleeping.
0: Kevalam chadukovatam kosam raaledu.
1: Not for education.
0: Kaani vachina pani vere untundadi, dani nu marchipoyinavu.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: Vachina dani sarthakam chesukovali.
1: See that the very purpose is fulfilled.
0: Ee deham vachindi.
1: The body is here.
0: Deham perugutu undadi.
1: The body is growing day by day.
0: Ee perigindi taragatu tappadu.
1: And the body that grows is sure to diminish.
0: Kanuka ee perigeyiki dantore ee jeevithanni saarthakam chesukovali.
1: And as we grow, we should also work for emancipation.
0: Kanuka ee satyanni gurtinchinaatuvanti vare deenni saarthakam kaaguchukovali.
1: The one who recognizes truth will have his life liberated.
0: Prema swaruplara,
1: embodiments of love.
0: Andaru ee jagatku vacham manam.
1: We are all here in this world.
0: Indro prayanam aipothunnam.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనిని సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: This is the real true spiritual strength.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: You should never be afraid of this situation.
0: అలలు పొలలు వస్తుంటాయి.
1: No doubt the problems do come.
0: ఈ సంసారి బహు దుస్తారి.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
0: ఉపయా పారే పాహి మురారి.
1: ఓ గాడ్ బి కంపాషనేట్. Turn it towards me and
0: bhaja
1: help me to cross.
0: Govindam, bhaja Govindam.
1: Therefore, chant, sing his glory, God's name.
0: ప్రతి ఒక్కరి తల్లి గర్భంలో పుట్టడము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని? మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ బి ఫర్ లిబరేషన్.
0: వీడు చదివే చదువులకును, వీడు చేసేటువంటి పనులకును, వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ పాత్, ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్.
0: ఎంతో ధనం ఉన్నదని వాళ్ళు సంపాదిస్తారు, చదువుకుంటారు.
1: ఎక్స్పెక్టింగ్ దట్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, యూ స్టడీ వెల్.
0: చదువు ఏమిటి? చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: బై వాట్ ఫార్ ది సింపుల్ ఎడ్యుకేషన్ దట్ కెన్ బి లెర్న్ బై బర్డ్స్ అండ్ బీస్ట్ యాజ్ వెల్.
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: ఇన్ సర్కస్ యూ వాచ్ మెనీ.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: అండ్ యూ ఫైండ్ ది అనిమల్స్ దే ఆర్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: దాన్ని సద్వినియోగం పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: Kanuka manam vachinamu kevalam vachinatvanti chaduv kosam kaadu.
1: We are here not merely for education.
0: Chadavali.
1: We have to study anyway.
0: Chadinatvanti degrees kuda teeskovali.
1: We have to get our degrees as well.
0: Kaani degrees teeskunnanta maatramu chaladu idi.
1: Mere acquisition of a degree is not enough.
0: Chadivi raya nechina varandaru vidyavantulena.
1: Can you call oneself educated by merely learning how to read and write?
0: Degree ponda vidyavattulaguna.
1: By merely getting a degree, can you call yourself educated?
0: Sugnanam sukutaleka vidyalu sadvidyalaguna.
1: Without spiritual knowledge and awareness, can that be education at all?
0: Em prayojanam?
1: What is the use? What is its value?
0: Kanuka ee rendu kuda undinappude mana avidyalanta sarthakam avutundi.
1: When once we have these two, the purpose of education is achieved.
0: Kana ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకుని చేయాలి.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: నేను MBA పాస్ చేశాను.
1: I passed MBA.
0: MDA పాస్ చేశాను.
1: I got this degree MBA.
0: డిగ్రీ దండికి పొందాను.
1: I have many degrees.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: దాన్ని యూజ్ చేయాలి కదా.
1: You should make proper use of the degrees.
0: ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి.
1: If it is not practically properly used, all the degrees
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యలు సద్విద్యలుగున.
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: ఇవన్నీ కేవలం పేపర్ లో ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి.
1: That's all amount to paper degrees printed.
0: కానీ ఇది కాదు. మనం ఆ పేపర్ ది పే ఇన్ ఫర్ నా జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్, పే ఫార్ ఇన్ అవర్ హార్ట్ విద్ ఇన్.
0: దీన్ని అప్పుడే మనం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్ రియలైజ్డ్.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: సో వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ వై వీఆర్ హియర్.
0: గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ కైండ్ దట్ కెన్ బి అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారెన్ పంపించాము, అన్ని చేశాము.
1: హ్యావ్ బీన్ బోర్న్. One is educated well, has taken care of the family, sending their children abroad.
0: Inta matram kaade.
1: That's not enough.
0: Inka unnavu nee prapanchamlo.
1: You are still here.
0: Katta kadapati varaku kuda nu shantini pondali.
1: Till the end you must enjoy peace.
0: Deeni valla nenu aanandam anubhavinchanu aneetvanti oka nischayamu teriyali.
1: You should aspire that state of bliss.
0: కనుక మనం వచ్చినటువంటిది ఎందుకు దాన్ని నిరంతరం కూడా మన మనం మర్చిపోకుండా ఉండాలి.
1: Therefore we should never forget the purpose of life, why we are here.
0: మనం వచ్చినది ఒకటి, దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాం.
1: We forget the aim of life and spend life in a different direction.
0: గాంధీ చదవడానికి పోయాడు.
1: He went there for studies.
0: లండన్ లో పోయాడు.
1: He reached London.
0: బార్ట్ లో చదివాడు.
1: And he was studying for barrister degree.
0: Kani chadivinadu.
1: He studied well.
0: Kani prayojanam enti.
1: But he could know its
0: value. Ee vidhanga use cheyalani thanike artham chesukoledu.
1: He could not understand how to make use of all the law that he studied.
0: Tiriki velukoku India ku vachin tarvata,
1: after returning back to India,
0: anta chadivinatunte vaadu poorthi anni vidhala tyagalu chesadu.
1: He sacrificed all that he acquired.
0: Congress lo praveshinchadu.
1: He జాయింట్ కాంగ్రెస్ మూవ్మెంట్.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కాంగ్రెస్?
0: కాంగ్రెస్
1: మీనింగ్ ఇన్ దోస్ డేస్ కామ్ డ్రెస్.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: హీ హాడ్ మినిమల్ డ్రెస్.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: అండ్ ధోతి.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: అండ్ హీ థాట్ దట్ ఇస్ కామ్ డ్రెస్ కాంగ్రెస్.
0: కామ్ డ్రెస్ లో కాంగ్రెస్ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ట్రూ కాంగ్రెస్.
0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: అండ్ దట్స్ అనదర్ వన్ మ్యాన్ ఆఫ్ గుడ్ సర్వీస్, గుడ్ ఫీలింగ్, గుడ్ నేచర్, గుడ్ మైండ్.
0: ఎవరు అతను?
1: వీ సీ.
0: మీకు తెలుసు, సుభాష్ చంద్రబోస్.
1: యు నో హీ సుభాష్ చంద్రబోస్.
0: ఈ సుభాష్ చంద్రబోస్ చాలా సేవ చేసినటువంటి వాడు.
1: సుభాష్ చంద్రబోస్ ఇస్ ద వన్ ఆఫ్ సర్వీస్.
0: ఈ లోపల బోస్ యొక్క రేపు జారిపోయింది.
1: అండ్ దెన్ ద బోస్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈ విధంగా మనం ప్రపంచం లోపల విషయాన్ని చూస్తే ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బలు తిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: In fact, the people, men of sacrifice, they sacrifice their lives even.
0: Itta peru pondinatvanti oka mahaneedu lokamulo ento mandi unnaru.
1: There are many people, men of esteem.
0: Ilanti vaatu manam deshamunu ento manam rakshinchali.
1: With such people, we have to safeguard, protect this country.
0: Manam sacrifice cheyali.
1: One should be prepared to sacrifice.
0: Anaga emti, ee deham naadi kaadu.
1: Don't identify yourself with the body.
0: Instrument.
1: Body is an instrument.
0: నాకు పనిముట్టు.
1: It's just an instrument.
0: ఇది నాది ఒక కేవలం ఒక విధమైనటువంటి వస్త్రం వంటిది.
1: It is like a cloth, that a tire that I put on.
0: చిరిగిపోయినప్పుడు చిరిగిపోతుంది.
1: And it's worn out, I give it.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: Till then I must make you.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: With this he brought very good name to this country.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore, out of sacrifice, we can serve this
0: country. వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. నా కర్మణ నా ప్రజయ, ఈ విధంగా నాకు నా యొక్క పని గాని నా కర్మను గాని నాకు మంచివి కాదు. త్యాగే నైకి అమృతత్వ మానసు, అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore, Veda clearly, emphatically says this point: no association, no authority whatsoever, other than sacrifice, that would take you to immortality.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సార్థకంగా భావించుకోవాలి.
1: And being born as a human being, we should sing the glory of God and end our life.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: The body may suffer.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: And these sufferings should not be obstacles.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూమ్ లో పడిపోయింది.
1: The physical body of Bhagavan fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లో స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: And many students stay there with Bhagavan.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: They were there in Swami's room.
0: నా చాలా సేవ చేశారు పాపం.
1: They served Bhagavan.
0: కానీ నేను చెప్పాను, నాకు ఈ దేహాభిమానం లేదు.
1: Bhagavan told them, I don't have body attached.
0: Enta veer bandage chesina, enta veer operation chesina, naaku idi deham naadi kaadu.
1: You may put some bandage, whatever may be, but I don't identify with
0: it. Mukkal cheskondi, kaani naaku ee deham tho sambandham ledu.
1: You may do anything with this body.
0: Undinanta varaku naa pani nenu cheyali.
1: Because I have got my own mission, said Bhagavan.
0: Appudu munchi kuda nu naaku kattu katti emem cheyali, nenu enti kattinchukoledu.
1: And Bhagavan did not allow anybody to put the bandage.
0: నేను అట్టని నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటి కూడాను అట్టని నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలో నయమైపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దట్ లెడ్ టు ఆపరేషన్ ప్రైమరీ.
0: పడటము, దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: And it's because of the fracture he was operated upon.
0: Okka kattaina nenu kattinchukoledu.
1: He didn't have any bond, any bandage.
0: Attane nadustu vachadu.
1: But Swami went on moving about.
0: Ippudu kuda attane nadustu vachadu.
1: Even now Swami walks.
0: Kaani naake baadharam devu.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్.
0: ఏ కష్టమో లేదు.
1: నో పెయిన్ వాట్సెవర్.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సో బ్యాడ్ దట్ స్వామి మే బి అండర్గోయింగ్ సమ్ పెయిన్ అండ్ సఫరింగ్. స్వామి హ్యాస్ నో పెయిన్ ఎట్ ఆల్ వాట్స్ ఎవర్.
0: ఈనాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: టిల్ దిస్ డే భగవాన్ డస్ నాట్ నో వాట్ పెయిన్ ఈజ్.
0: అట్లా నేను నడుస్తూనే ఉన్నాను.
1: స్వామి జస్ట్ ఈస్ మూవింగ్ అబౌట్.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకాంప్లిష్.
0: నేను చెప్తున్నాను, చేస్తున్నాను.
1: భగవాన్ సేస్ అండ్ యాక్ట్స్.
0: చెప్పిందే చెయ్యాలి.
1: వాట్ ఈస్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: చేసిందే చెప్పాలి.
1: వాట్ యూ యాక్ట్ వాట్ యు డు
0: వచ్చే సేకం కర్మణి ఏకం మహాత్మనం.
1: దట్ ఇస్ ది హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: దట్ ఈస్ ది గ్రేట్నెస్ మిస్టరీ.
0: ఎంతసేపైనా నేను నిలుచుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిలుచుకోకూడదు అని.
1: డాక్టర్ సెడ్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిలుచుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ ఈ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఏ బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్రైనా నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్. And he has not swallowed single tablet.
0: నాది కేవలము ఒకే సరి అనేటువంటి యొక్క భావం.
1: స్వామి హాస్ గాట్ ది ఓన్లీ సేమ్ ఫీలింగ్.
0: నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: స్వామి యాక్ట్స్ డస్ డెమోన్స్ట్రేట్స్ అండ్ టెల్స్ అస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఈస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని మీ బాడీ వాటర్ బబుల్ రెండింటి మనం అనుసరించకూడదు.
1: దేర్ ఫోర్ డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కనుకనే నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అదే ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: దట్ ఈస్ ఆత్మాభిమాన అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు పెట్టదు.
1: వెన్ వన్స్ యూర్ అటాచ్డ్ టు ద సెల్ఫ్ ఆత్మాభిమాన, నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ.
0: కనుకనే ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలు ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఈజ్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ యు నీడ్ టు అటాచ్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ కానీ ఇట్ట ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్.
0: నాకు నొప్పి లేదు.
1: హెస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడికి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ so as to surrender, dedicate in service to God.
0: Manindapa kompa.
1: It's dirty one.
0: Roga maggaduke sevaka kompa.
1: Full of affliction.
0: Jati sancharanam pondu dumpa.
1: It takes upon life after
0: life. Avasanala meegaleni kompa.
1: It cannot cross this ocean of life.
0: Ambula padanamu mana veppu dalampa.
1: It's full of bones.
0: Me nischalamane amma boku manasa.
1: Oh mind, never think that the body is permanent.
0: Haripadam rasrayinchavi.
1: Surrender to the lotus feet of God.
0: Adi cheyandi meeru.
1: That's what you are supposed to do.
0: దాంతో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతన ఇంత సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ది కంట్రీ.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవనే.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్.
0: ఈ దోప చూపటం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు బెనిఫిట్ మీ? సమ్ పీపుల్ మే థింక్ సో.
0: చిన్న సేవలో కూడా పెద్ద ఫలితం ఉంటుండాలి.
1: ద ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ విల్ గివ్ బిగ్ రిజల్ట్స్.
0: కనుక మీరు సేవ చేస్తున్నారండి.
1: దేర్ఫోర్ సర్వెంట్స్ ఆర్
0: సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ టాస్క్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం.
1: ద బాడీ ఇస్ సీక్రెట్ టు డూ సీక్రెట్.
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం, ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: విమెన్ విల్ బి ఏబుల్ టు నోటీస్ అండ్ అబ్జర్వ్ దిస్ పాయింట్.
0: ఇంత బాధపడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి, స్వామి తగ్గలేదే, చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు,
1: స్వామి హాస్ నాట్ లాస్ట్ వెయిట్,
0: ఎక్కలేదు,
1: హి హాస్ నాట్ గెయిన్డ్ వెయిట్.
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు,
1: హి హాస్ నో పెయిన్ వాట్ ఎవర్ వర్క్ దట్ హి మే అండర్టేక్. కానీ
0: నడచాలంటే నేను స్పీడ్ గా నడుస్తాను.
1: స్వామి కెన్ వాక్ వెరీ ఫాస్ట్ ఆల్సో ఇఫ్ హి డిసైడ్స్.
0: అయితే ఈ డాక్టర్స్ కొంచెం భయం వల్ల నేను ఉన్నాను.
1: Because doctors wanted him not to walk like that.
0: Swami, you speed ga nadachakandi.
1: They said, Swami, don't walk fast.
0: Pillalni evarina intini pettukondi.
1: Have two boys by your side.
0: Vaadu sahayanga undali.
1: Let them help you.
0: Ani vaadu tondra pettuntaru.
1: They want, they insisted.
0: Vaadu kuda trupti pechali.
1: And doctors also must be satisfied.
0: Trupti pette nimittamai ee vidhanga idra pillalu untuntaru.
1: To satisfy doctors, Bhagavan is following their instruction by having two boys by his side.
0: Aa iddari kuda nenu em maatramo baadra pettatam ledu.
1: And Swami will never make those two boys to suffer either. Arun and Prushti.
0: Tamo office pothuntaru.
1: They go to their office.
0: Office nunchi vachin tarvata aa daggara talpu daggara kaachukuntaru.
1: And on returning from the office they wait for Swami at the gate.
0: Prushti ani pilisthe Prushti vastadu.
1: And you say Prushti, he will be there.
0: నాయనా అక్కడ నీరు తీసుకో అంటారంతే.
1: స్వామి సేస్ గెట్ వాటర్ ఫ్రమ్ దేర్.
0: ఆ నీరు తీసుకుంటాను, త్రాగుతాను.
1: అండ్ స్వామి సిప్స్ ది వాటర్.
0: పోతూ ఆ ఇద్దరు కూడా ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఆ సేవనే గొప్ప సేవగా ఉంటుంటాయి.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సర్వింగ్ భగవాన్, ఇట్స్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా నీ సేవకులు కూడాను బాధ పెట్టడం లేదు.
1: దోస్ ప్రిపేర్ టు సర్వ్ దే డోంట్ సఫర్ ఇన్ ఎనీ వే.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: నో వన్ ఇస్ సఫరింగ్.
0: నొప్పించక తాను ఒక తప్పించుక తిరిగివాడు ధన్యుడు వేమా అన్న.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్యూస్, దే హావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడీ.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్, విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ అనగ
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఏదో దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born.
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: And the body is 79.
0: కానీ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79-year-old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు.
1: Not only now.
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be. Let that be 80th birthday, 90th birthday, Bhagavan will remain like this.
0: ఇది ఏమాత్రం ఒక పరాధీనం కాదు.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు, నా పండ్లు, నా ఇది అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect order.
0: 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally at this age, one will be losing the teeth.
0: కండంత కూడా కనిపించకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకు ఏమాత్రం మడతలు పడ్డం లేదు.
1: No wrinkles on the face.
0: ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: There is no trace of old age on Swami anyway.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: Swami is beyond, no old age.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి, తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్.
0: నేను ఒక్కడే కాదు, మీరు అందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ హెల్తీ.
0: అయితే మీరు ఆ స్ట్రాంగ్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ఫాక్ట్ యూఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మీరు మీ శక్తిని మీరు అన్ని విధాల దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యూఆర్ మిస్యూజింగ్ ఆల్ ది లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: Be courageous enough. Don't never misuse
0: it. Utaina konnu swami yokka dintho meeru abhivruddhi raavachunu.
1: With Bhagavan's grace you will progress, advance and prosper.
0: Entha mandikaina manam sahayam cheyachunu.
1: We can serve any number of people.
0: Kanuka ee service kosam ani dehanni baddhanga pettukovali.
1: See that you are healthy so that you would be able to serve.
0: అలంకారం కోసం కాదు.
1: Not for mere maintenance.
0: సేవ కోసమని.
1: It's only for service.
0: కనుక నాకు ఈ దేహం అనేటువంటిది సేవ నిమిత్తమే కావాల్సినటువంటిది.
1: So body is required to serve.
0: దేనికైనా సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
0: ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ లైఫ్, భగవాన్ ఈజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: దానికి కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ.
0: కనుకని మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానంగా మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ద ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: When man has got the mind,
0: manasiki enduku ee dhairyam undakoddu.
1: Why not you be courageous enough?
0: Kanaka manasuku manam dhairyam kavali.
1: Therefore the mind requires strength.
0: Aa shaktini manam sampayinchali.
1: We should have that power.
0: Meeru tappaka meeru gurtinchukoni pratinchali.
1: And therefore in full recognition of this fact we require mental strength.
0: Pillam chustuntanu.
1: భగవాన్ వాచెస్ బాయ్.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: దే ఆర్ బిట్వీన్ 20-30 ఇయర్స్.
0: కానీ మొహాలు చూస్తే చాలా లోతకలు పడి ఉంటాయి.
1: ద ఫేసెస్ ఆర్ నాట్ బ్రైట్, దే ఆర్ ఫుల్ ఆఫ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: అట్ రాకూడదు.
1: యూ షుడ్ బి
0: ఎప్పుడు కూడా మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి హైలీ కరేజియస్, వెరీ స్ట్రాంగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంతో మీరు అభివృద్ధి అయిపోయి విద్యను పోషించుకొని ఆ విద్యను పాస్ చేసుకొని మీ జీవితాన్ని సేవల్లో సార్థకం చేసుకోవాలి.
1: విత్ ద స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్, ద మెంటల్ పవర్, యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్, అక్వైర్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ సర్వ్ సొసైటీ.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైమ్ బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: Then that is the true purpose of the body.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: Be ready to sacrifice your body.
0: I am ready.
1: And you should say, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి లేనటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: With this courage, you should enter the society and serve the community.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాన్ని జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి ఒక భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: ది పర్పస్ బిహైండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ భగవాన్ ఇస్ దిస్, దట్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు సర్వ్ ది కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఫర్ ది సర్వీస్ టు ది సొసైటీ.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: అది ఏ మనకు నిజమైనటువంటి సేవ.
1: దట్ ఈస్ ది ట్రూ సర్వీస్, ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
0: భజన బినా భజన బినా శాంతి న.

సత్యం ధర్మ ప్రేమం శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివినా.

ప్రభు దర్శ దినా.

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: వన్ మైట్ బి ఫూలిష్ టు ఎనీ ఎక్స్టెంట్ ఈస్ బౌండ్ టు బి రెస్పెక్టెడ్ ఇన్ హిస్ ఓన్ రెసిడెన్స్.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు.
1: ఎనీ ఫూల్ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ టు లవ్ హిజ్ ఓన్ పేరెంట్స్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనేను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ ద లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభు. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: The reason is he is in authority.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: The respect is because of the position he holds.
0: గ్రామమునకు అధికారి.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవాన్ని ఇస్తుంటారు.
1: He is respected for his position.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit.
0: Adhikaramunaku. ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తి

0: దేశకాల పరిస్థితుల ప్రభావం మనకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: Atma vidya marinta gauravanni andistundi.
1: The knowledge of the spirit is much more respected.
0: Adi vedakalamunandu avirbhavinchinatvanti yokka brahma gnana tattvamu.
1: This knowledge of the spirit has been there since Vedic times. Brahma gnana.
0: Adi Grift aneetvanti yokka German nayakudu ఈ వేద తత్వాన్ని గురించి అనేకంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ టాట్ బై ద జర్మన్ లీడర్ గ్రిఫ్ట్ టు ఎవ్రీబడీ.
0: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ బై స్పోకన్ బై మ్యాన్ అన్నాడు. వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్.
1: గ్రిఫ్ట్ సెడ్ వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ స్పోకన్ బై మ్యాన్.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ స్పోకన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ జర్మన్ ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ where he spent in loneliness and gone through the Vedas translated into English.
0: అనేక మంది భారతీయులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు.
1: Those days Bharatiyas entered into got admission at Oxford University so to secure ICS.
0: వారందర్నీ పురస్కరించుకొని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ gave message to these entrants into ICS course.
0: India, what it can teach us. అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: What is that it teaches us?
0: సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: For this mansion of Bharatiya culture, there are four pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: All dharmas, there are all the different limbs, components of Veda.
0: ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ క్వాలిటీస్ విల్సన్ జర్మన్ నరేటెడ్ ఇట్ ఇన్
0: పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఎపిక్స్ ఇన్ టు ఇంగ్లీష్.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావమును కూడా చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో ఐదడుగుల మూడించలు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born there. ఇది
0: యావత్ ప్రపంచమని ఆకర్షింపజేసేటువంటి ఒక biggest magnet అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి ఒక భారతీయ యొక్క భవిష్యత్తును గురించి వ్రాస్తూ వచ్చాడు.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonten ani aina Manu Chakravarti rasinatunti oka dharma shastramunu goppaga tarjuma chestu Manu's Law aneetunti book rastu vachadu.
1: Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu.
0: ఈ యొక్క మన శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కానీ ఏ యొక్క కాలమునందు కానీ ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: It is clearly decided all those things contain

0: in this manu's composition or not present anywhere.
1: Kanuka bharatiya samskruti aneka rangamula cheta aneka bhavamula cheta yavat prapanchamunu kudanu arikattukunnadi.
0: The culture of Bharat could encompass the entire world because of its strength.
1: Kanukane vyasudu enna bharate tanna bharata annadu anaga bharatamuno lenetuvanti ee deshamulo kuda levu annadu.
0: That's what was Vyasa said. What is not there in Bharat is not present anywhere.
1: Sarvamu Bharatam nande untunnavi.
0: Everything is present in Bharat.
1: Kanukani itti Bharat desham yokka sanskruti tattvanni ee naadu Bharatiyule vismaristu vachunnaru.
0: Such mighty culture of Bharat is forgotten by Bharatiyas.
1: Kanuka Bharatiyul yokka sampraapti gaani duradrushtamu gaani adrushtamu gaani వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
0: Therefore, they deserve misfortune or bad luck depend on their thoughts.
1: అదృష్టం అన్నాను నిన్న.
0: Yesterday we thought of అదృష్టం.
1: అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టము అని.
0: అదృష్ట which is not seen with the eye.
1: ఈ అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
0: How do you deserve this అదృష్ట?
1: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
0: You sow the seeds of thought and reap the fruits of action.
1: Karma anetuvanti beejamunu naati manamu abhimanamu anetuvanti phalamunu pondutunnam.
0: We sow the seeds of action and reap the fruits of attachment.
1: Abhimanam anetuvanti beejamunu naati seelamu anetuvanti phalamunu pondutunnam.
0: We sow the seeds of attachment and reap the fruits
1: seelam ane beejamunu naati adrushtam anetuvanti phalanni pondutunnam.
0: We sow the seeds of character and reap the fruits.
1: కనుక అదృష్టం అనేటువంటిది
0: అదృష్ట
1: శీలం పైన ఆధారపడి ఉన్నది.
0: సో అదృష్ట డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్.
1: శీలము అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది.
0: ద క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్
1: అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది.
0: హ్యాబిట్ డిపెండ్స్ ఆన్
1: కర్మ సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
0: యాక్షన్ ఇన్ టర్న్ డిపెండ్స్
1: కనుకనే అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము.
0: సో ఫర్ అదృష్ట ద గుడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దురదృష్టమునకు ఏది కారణం?
0: What is the responsible for bad luck?
1: దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
0: We sow the seeds of bad thoughts and then we get the bad actions thereafter.
1: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలమును పండించుకుంటున్నాం.
0: We sow the seeds of bad actions and cultivate bad character.
1: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
0: We sow the seeds of bad character and reap the fruits of bad luck.
1: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
0: Therefore, good luck and bad luck depend on thoughts.
1: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
0: Therefore, thoughts should be noble.
1: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
0: హూ ఇస్ ఎ ఫూల్?
1: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
0: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
1: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
0: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
1: సత్యం అంటే ఏమో తెలుసు.
0: He knows what is truth.
1: ధర్మం అంటే ఏమో తెలుసు.
0: He knows dharma.
1: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
0: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
1: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
0: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
1: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
0: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
1: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
0: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
1: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
0: A fool is the one, though he knows everything, but he forgets and acts.
1: Divyatvanni vismarinchi lokatattvanni anusarinchetundi kuda murkhatvame.
0: It's also foolishness where knowing fully the divinity one forgets and follows the worldly way.
1: Itti murkhatvam anetundi maha adhikamaipoyindi.
0: This foolishness is on the rise more and more today.
1: Kanukane divya bhavamulu ee naadu manavuni endu aavirbhavinchali.
0: Therefore, divine thought should find a place in man today.
1: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
0: God is beyond attributes.
1: దైవమనగా ఏమిటి?
0: Who is God?
1: సర్వులు యందు ప్రవేశముండినటువంటి ప్రేమనే దైవము.
0: God is the divine love present in all. Love is God.
1: అది సర్వుని యందు ఉంటున్నది.
0: That is in all.
1: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధములా ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
0: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
1: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
0: Therefore the love is sacred, most sacred.
1: అనంతోవై ప్రేమః, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Love is infinite.
1: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
0: It's beyond all measure.
1: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
0: We have to take the principle of love as divinity.
1: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
0: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
1: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని అద్దెకు పుచ్చుకున్నది కాని కాదు.
0: Neither it can be taken for rent nor rented out.
1: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని అప్పు తీసుకున్నది కాని కాదు.
0: Neither it could be given as loan or could be received as loan.
1: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది.
0: Love is present in full measure everywhere.
1: ఈనాడు ఇట్టి ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
0: That love is made into business today.
1: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమపూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
0: Therefore you have to receive love through love.
1: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: That is the main aim, goal of human.
1: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
0: We acquire various forms
1: అనేక
0: of knowledge.
1: శక్తులను సంపాదిస్తున్నారు.
0: We have many power.
1: అనేక పదవులను ఏలుతున్నారు.
0: We are in positions.
1: కానీ అది కాదు.
0: It's not that important.
1: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
0: We should deserve to receive the sacred love.
1: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
1: ప్రేమతత్వం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ లవ్?
1: ప్రేమకు రూపము లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
0: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
1: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
0: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
1: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
0: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడీ వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
1: గాలికి రూపము లేదు.
0: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ గాలి ఉన్నది.
0: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
1: గాలియే లేకపోతే నీవే లేవు.
0: విదౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
1: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
0: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
1: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్ ఫార్మ్.
1: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
1: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
0: As the love enters into a particular person, it assumes that form.
1: ఇంకా రెండవది నీరు.
0: Second water.
1: నీరుకు ఏ రూపం ఉన్నది?
0: What form has it?
1: నీరుకు ఏ రూపము లేదు.
0: Water has no form.
1: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
0: It takes the form of the container.
1: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది.
0: Therefore basing on the container it takes the form and then we think of love that way.
1: కానీ ఈనాటి మానవుడు
0: man today
1: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
0: Watches only the container but not the contained.
1: అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
0: He goes by the outward tendency but not the inward form.
1: భక్తి అనగా ఏమిటి?
0: What is devotion?
1: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
0: We think that meditation, the chanting are the forms of devotion.
1: ఈ భక్తిని కూడాను నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: There are 9 paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్స్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదన,
0: సరెండర్.
1: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
0: Among all the 9 parts of devotion, what is the penultimate?
1: Sneham.
0: Friendship.
1: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన జరుగుతుంది.
0: When once there is friendship, it would lead to surrender.
1: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
0: Till then you cannot surrender.
1: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
0: Today what is meant by surrender?
1: కాదు, తనది తాను ఇచ్చుకోవటమే.
0: Giving one's own self.
1: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
0: We have to develop friendship first.
1: స్నేహం అంటే ఏమిటి?
0: What is friendship?
1: హలో హలో అంటమా స్నేహం?
0: Friendship doesn't mean hello hello.
1: కాదు కాదు.
0: No.
1: రెండు దేహములు ఒక్క ప్రాణము, అదే స్నేహం.
0: Two bodies and one life, that is friendship.
1: రెండు దేహములు ఎందుకును ఒక్క భావమే ఆవిర్భవించాలి.
0: In both the bodies there should be one thought.
1: అది మైత్రి అన్నారు.
0: That is maitri.
1: Maitri.
0: Maitri.
1: మైత్రి అనగా మూడింటి యందు ఉన్నటువంటి తత్వం ఒక్కటే.
0: It only means the same feeling.
1: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండినటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
1: మై నేను,
0: మై ఐ,
1: దేని యందు? త్రీ, దేహము, మనస్సు, ఆత్మ తత్వం నందు.
0: ద సేమ్ థింగ్ దేర్ వేర్ ద బాడీ, మైండ్ అండ్
1: స్పిరిట్. అలాంటిది అర్పితమనేటువంటిది,
0: దట్ ఈస్ సరెండర్.
1: అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు రిసీవ్ అటైన్ డివినిటీ.
1: నేను, నేనే, నీవు, నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
0: సో లాంగ్ యు అండ్ ఐ కన్సిడర్ అ పార్ట్, యు డోంట్ అటైన్ డివినిటీ.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
1: మమైవాంసో సర్వభూత, సర్వభూతములు ఎందుకు మమైవాంసో.
0: In all creatures you find the divine spark.
1: కనుక నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
0: So your God is not separate.
1: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
0: Because of the body attachment you consider yourself separate and distinct.
1: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
0: In order to understand the principle of maitri, we have to follow God's command.
1: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం నందుంచుకుంటారు, కానీ దైవ ఆజ్ఞలు ఏమాత్రం కూడా పాటించటం లేదు.
0: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
0: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
1: భక్తి అంటే ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ డివోషన్?
1: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడ నుంచి ఉంటుంది?
0: వెన్ యూ డోంట్ ఫాలో, హౌ డూ యూ కాల్ ఇట్ డివోషన్?
1: ప్రతి ఒక్కటి కూడా దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
0: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
0: దట్ ఈస్ ది ట్రూ పాత్.
1: ఎందుకనగా?
0: వై?
1: పురందర్దాస్ చెప్పాడు.
0: పురందర్దాస్ సెడ్,
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటెన్ యూ.
1: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
0: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ బర్త్.
1: Tell

0: అందరి సంశయములకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్ వన్.

0: కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్, యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళదాల తెగే కెంపిట్ట యారో. పచ్చని చిరుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: The parrot has got the nose, the beak which is red.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు, ఇది
1: నో,
0: ఇది కేవలము నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వమును కూడా జరుగుతుంటారు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్స్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకును నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: ఓ గాడ్, సో లాంగ్ యు ఆర్ దేర్ హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్? నో,
0: అంతా నీవే చేస్తున్నావు.
1: యు డూ ఎవ్రీథింగ్.
0: వి

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి, కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడినైతే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I am yours, you have got all the right.
0: నేను నీ వాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I am yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు తెలియనప్పటికీ, ఎన్ని పదవులు ఏలినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you'll be respected until you are in position.
0: పదవుల పైన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమున్న,
1: orange sky,
0: పట్టణమున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము, కానీ దైవం దయ్యము కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీవు లోకవాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్య, the demon.
0: కనుకనే దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the tap.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the tap. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడైపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్ థాట్ అండ్ వికెడ్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ద నేమ్ అండ్ ద ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore, the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: వెరెస్ట్ అగ్రసేన, కృష్ణ
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore, God and Yama are not different.
0: Anta nee yokka bhavulu puraskarinchukone vastuntayi.
1: Everything is based on your feeling.
0: Kabatti dushtatvamunaku adrushtatvamunaku idiye moola karanamulu.
1: Therefore, this is the main reason for that which is apparent, which is not apparent.
0: Kanuka motta motta manu adrushtulu kavali.
1: So we should deserve that adrushta.
0: Adrushtam kavalanunte chakkani seelavantamainatti gunam kaligali. Atti gunavantude chakkani karmalu aacharistadu.
1: The one with virtues will do good action.
0: Yetti karmalu సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ టు ప్లీజ్ గాడ్.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: హి కన్సిడర్స్ ఆల్ యాస్ డివైన్ యాక్షన్.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: హి విల్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: హి విల్ ఎంటర్టైన్ గుడ్
0: థాట్స్. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: బ్యాడ్ థాట్స్ విల్ నాట్ అప్రోచ్ హిమ్.
0: కనుక
1: సో
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore, we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS సర్వేకి పోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayina tarvata
1: become a teacher.
0: Oka IES officer, ICS officer Max Muller ni chuttaniki velladu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాస్.
0: భారతదేశం నందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన పైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్ళాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం తణో రణీయాంశమ స్మరజ్య సర్వస్య దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డు.
1: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఆ కార్డు ఏమిటి?
1: వాట్ ఈస్ దేర్?
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు? ఏం పేరు?
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్?
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్, చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ ఇమ్మెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు.
1: హి మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: యాస్ వేర్ యూ కమ్ ఫ్రమ్? హి సెడ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐఎమ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హి జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అబ్బే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హి సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హి వాస్ స్టన్డ్.
0: ఏమిటి, భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదముల్నే విమర్శిస్తున్నాడా? చీ, టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
0: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పీల్చి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్, డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమో.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్?
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నా నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
0: అని చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూఆర్ గుడ్ కంపెనీ, చెడ్డ
0: వారితో చేస్తే చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చెంత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్?
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్ యు అప్ అండ్
0: డౌన్. ఈ వస్తువులు నీ యొక్క దీనిపై ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సేక్రెడ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: నీవు తపస్ వేషమును ధరించావు.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
1: You move about in the forest.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
1: You have given up the kingdom of all conveniences.
0: నీ రైట్ ఉండినప్పటికీ నీవు ఏ మాత్రం అక్కరలేదని త్యాగం చేశావు.
1: Though you have right, you have not exercised.
0: అమృతత్వ మానసహు త్యాగేనేకి అమృతత్వం. ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: You have come here to lead a sacred life.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్తములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్తములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
0: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దర్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్ వే.
0: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
0: ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put to you?
0: నీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon.
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know.
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతిలో పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చిగురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుకొని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విసిన్. మంచివి మన దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ పుట్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇస్ ఓన్ ది ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యు షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీ భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, తదుపరి నీ భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఇది సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్మెంట్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్,
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 రూపీస్.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
0: సంస్కరింపు చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వీ ఈట్ షుడ్ బి
0: అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.
0: అప్పు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bad is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many. This is
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగ పెట్టుకోలేము.
1: But if it remains a silver, you can't use it.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: హ్యామర్
0: తో అన్ని విధాలా దాన్ని హింసించి
1: you should hammer it.
0: అగ్నిలో వేసి
1: put it in fire.
0: అన్ని సంస్కరింపచేసడం చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్ గా మనకు తయారైంది.
1: If you refine it, process it, then it will transform into a plate.
0: ఇది ఒక బట్ట.
1: This is a cloth.
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
1: How does it take?
0: మొట్టమొట్ట పత్తిగా వచ్చింది.
1: First it was
0: పత్తి నుంచి చక్కని దారంగా తీశాము.
1: And you draw thread.
0: ఈ దారమును నేసినాము.
1: And it's way.
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
1: Then cloth.
0: అప్పుడే ఇది way of life. దీని వినియోగించుకోవడానికి వీలైంది.
1: This cloth represents the way of life.
0: కనుకని పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
1: That is Bharat has full of
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం.
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
1: If you come from outside and get into your house, you wash your feet first.
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
1: As you move about outward, you have to wash your feet because there's so many poisonous insects there.
0: కనుక నీవు పరిశుద్ధం చేసుకోవాలి.
1: So you have to purify, clean.
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాన్ని ఔపానం అని చేస్తారు.
1: Many Brahmins, they have got a practice.
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
1: They will have water on
0: తట్ట చుట్టూ చుట్టేస్తారు.
1: They will just go it round the plate.
0: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
1: They utter the name of five life principles.
0: ఎందుకోసం చుట్టూ వేశారు?
1: Why should take it round?
0: అనగా ఇది కూడా ఒక సంస్కారము.
1: This is also culture.
0: వండిన వంట లోపల,
1: there in the food,
0: వడ్డించినటువంటి తట్ట లోపల,
1: and there in the plate,
0: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
1: The food served there on the plate, well, you may find the ants getting into the plate.
0: చుట్టు నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
1: On the other hand, if you keep water around the plate, ants can approach.
0: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: In these subtle matters, the culture of Bharat has got many explanations.
0: Meaningless words in సంస్కృతిలో లేనే లేదు.
1: In Sanskrit, there are no meaningless words.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
1: But the people who don't know the meaning, they may use it in a meaningless way.
0: వాడు తెలియనట్టుగా ఉండడు.
1: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
1: To talk,
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
1: When you don't know, make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవ్వండి ఉంటున్నాయి.
1: In divinity there are so many subtle points.
0: వేదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఇమిడి ఉంటుండాలి.
1: Every letter has got a mighty power behind.
0: Walk అనే ఒక శబ్దం.
1: There is one word by name, walk.
0: Walk.
1: Walk.
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
1: This is one word.
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
1: There's another word now.
0: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
1: Everything is material.
0: ఈ పదార్థములో ఏముంటుందది అర్థము?
1: What is the meaning there?
0: పదములకు అర్థమే పదార్థము.
1: The artha, the meaning of the pada, the word is the
0: పదము. ఇది గులాబీ పుష్పము.
1: This is rose flower.
0: గులాబీ పుష్పము అనేటువంటి పదములకు ఈ పుష్పమే అర్థము.
1: The meaning for this word rose flower, this flower is the true meaning.
0: Kerchief అనేటువంటి పదమునకు ఇది అర్థము.
1: For the word kerchief, this is the meaning.
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: As it shows the meaning, it's called padartha.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థము అన్నారు.
1: That which proves the meaning artha to the pada, the word is padartha.
0: కనుకనే ఈ సంస్కృతి భావం నందు
1: so in culture,
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many peculiar things here.
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దట్స్ వెరీ గుడ్ వర్డ్.
0: అక్షరం అన్నాడు.
1: వి సే అక్షర.
0: ఈ అక్షరం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఇది ఒక కేవలం ఒక రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది.
1: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్? అక్షర ద లెటర్.
0: లెటర్ అది.
1: ద లెటర్
0: అక్షరం అనగా లెటర్ అది.
1: అక్షర మీన్స్ లెటర్.
0: అయితే
1: however,
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
0: స్వరూపుడు
1: పర్మనెంట్. గాడ్ ఇస్ పర్మనెంట్.
0: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా నువ్వు టెంపరీ కూడా చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ, దీంట్లో కూడా నువ్వు పర్మనెంట్ కూడా చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్
0: పర్మనెంట్, శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుండాలి.
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ,
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి,
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం,
1: అక్షరం,
0: ఆక్షరం,
1: ఆక్షరం.
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆమ్ ఇన్ స్పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్
0: అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఆ శాశ్వతము.
1: ఆ ఇస్ పర్మనెంట్,
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ, నశించినటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్, అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకును ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగునకును భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడాను మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక,
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు,
1: many poets,
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
1: how long distant is present God from the devotee.
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి,
1: మేధావులు, they're foolish intellectuals.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం,
1: వాట్ సార్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇది.
0: ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికో రాడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
0: సర్వత

0: ఎవరు భగవంతుని ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి.
1: If you pray that God should be with you, you listen to the sound
0: of his spirit. నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: Do you feel like this? Oh God, don't you see my misery? Don't you see my suffering? He will be finding the eyes of God.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా?
1: Don't you listen to my
0: నా ప్రార్థన నీకు వినటం లేదా?
1: Don't you listen to my suffering?
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: The one who prays so, he will find the ear.
0: తత్వతోచి తిరోముఖం. అన్నింటి ఎందు కూడా నువ్వు తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా.
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ.
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట.
1: ఐ ఫాలో యూ, స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు.
1: హీ ఇస్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్.
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా.
1: వై షుడ్ బి ఏ లయర్.
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్ మీ.
0: వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యు ఆర్ బిహైండ్
0: మీ. నేను చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావ్నట్ సీన్ యు.
0: ఒరే సైతాన్.
1: హీ సెడ్ ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్.
0: ఇదేరా నీ బుద్ధి?
1: ఇస్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్ ఐ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హి టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్. ఇట్ కీ హైలీ మీనింగ్
0: అర్థం చేసుకోలేరు.
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీవు ప్రయత్నించవద్దు.
1: సో డోంట్
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటుంది.
1: They appear to be ordinary human.
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: సో డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: టు గెట్ యువర్ డౌట్స్ క్లియర్డ్, ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: దట్స్ యువర్ మెయిన్ డ్యూటీ టుడే.

0: Sairam, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhut Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Premaswarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani vishwasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamunu evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsala kante artham chestunnatunti varu chaala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina koodu buddaye kani బంగారమును తిని బ్రతుకలేడు.
2: హీ మే బి ఎ మిలియనేర్, హీ విల్ నాట్ ఈట్ ఆర్ పార్టేక్ గోల్డ్, హీ ఈట్స్ ఓన్లీ ఫుడ్.
1: మానవత్వంలో ఇది సమత్వమైనటువంటి ఒక తత్వము.
2: దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దైవము అందరి యందు ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: దైవం సత్యమునందును అసత్యమునందును, ధర్మమునందును అధర్మమునందును, పుణ్యమునందును పాపమునందును భగవంతుడు సమత్వంగా ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ బౌత్ ఇన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, రైచువస్ అండ్ అన్రైచువస్, ద మెరిట్ and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnalu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying.
1: Daivam satyamunandunu asatyamunandunu, dharmamunandunu adharmamunandunu, punyamunandunu.

0: అనేక ప్రయత్నములు చేసి పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: టు రియలైజ్ దిస్ సీక్రెట్ యూనిటీ, సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ హావ్ బీన్ ట్రైయింగ్ అటెంప్టింగ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కడపటికి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది వేదము.
1: ద వేద డిక్లేర్డ్ అల్టిమేట్లీ దట్ గాడ్ ఇస్ గాడ్ ట్రాన్సెండ్స్ ద డార్క్నెస్ బియాండ్ ఇల్యూజన్.
0: కానీ ఆధునిక యుగమునందు దీనిని అనేక విధములుగా పరిశోధన చేసి పరిశీలన సలిపి దీన్ని మరొక రీతిగా బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ the divine principle is investigated and experimented upon and revealed in a new way.
0: సృష్టి అంతయకుడను మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
1: The entire universe proceeds along three directions.
0: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
1: One is the nature of creation.
0: రెండవది దీనికి పోషణ యొక్క లక్షణం.
1: The second is maintenance or sustenance.
0: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
0: సృష్టి, రక్షణ, లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ గోట్ దీస్ త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
0: కానీ ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
1: No one can deny this fundamental truth.
0: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
1: No scientist can say no to this.
0: జగమంతా కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
1: This is experienced and visualized all over the world.
0: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
1: That which is created is maintained.
0: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
1: Having been sustained, it is bound to annihilate.
0: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
1: This is the direct experience.
0: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
1: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
1: We can also understand in this physical world the divinity latent in humanity.
0: కాని అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
1: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
0: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
1: You find the lines there.
0: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
1: It's not a true line in the sense.
0: కాని దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
1: Through those lines that you have seen, you can also think of the real lion.
0: అదే విధముగానే
1: similarly
0: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
1: Likewise in this world, every experience, every material object makes you think of God.
0: చెరకులోని తీపు,
1: the sugar in the sugar cane,
0: నెరపులోని కారము,
1: and that which is hot
0: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
1: and that is sour in tamarind,
0: వేపలేని చేదు,
1: and bitterness in neem.
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
1: all demonstrate the divinity.
0: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
1: You find the stars glittering.
0: కాని తరంగములు కదులుతూ ఉన్నాయి.
1: You also the movement of the waves.
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines brilliantly.
0: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
1: It's moon who gives you the moonlight.
0: ఇవన్నీ భగవత్ తత్వమునకు ఒక నిదర్శనములే.
1: That's all the direct proof of the divine.
0: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: They may not very much prove the existence of God, but exhibit the divinity.
0: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
1: in the world investigation,
0: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
1: One might be in position in the field of education.
0: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
1: The second may be the boss in the revenue
0: department. మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
1: Third one may be a head in the police section.
0: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క

0: మినిస్టర్ నియమించినట్టుగా
1: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో
0: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆధీనమై ఉన్నట్టుగా
1: as all of them are under the control of the prime minister
0: srishtiki brahmaniyu
1: the creation is represented by brahma
0: rakshanaku vishnu aniyu
1: sustenance vishnu
0: shichanaku shivudu aniyu
1: and annihilation is represented by shiva
0: varu ee yokka karmalanu aacharistu vastunnaru
1: they take care of these three branches portfolios
0: kani ee moodinti yokka adhipati daivame
1: but the master the head of all the three is god himself
0: atanne mahamudans allah andaru
1: Mahamudans call him Allah.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
1: Each religion has got a particular name given.
0: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
1: Indians or Westerners, whosoever may be, they call him God.
0: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
1: What is the spelling of God?
0: G-O-D, God.
1: G-O-D, God.
0: G అనగా జనరేషన్, సృష్టించడము.
1: G, generator, creation.
0: ఓ ఆర్గనైజేషన్,
1: ఓ ఆర్గనైజేషన్
0: పోషించడము.
1: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
0: డి డిస్ట్రక్షన్,
1: డి డిస్ట్రక్షన్
0: నాశనం చేయటము.
1: ఎన్హిలేషన్.
0: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీనిలో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నది.
1: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
0: ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు
1: The one who ought to be recognized.
0: ఇలాంటి లౌకికమైనటువంటి ఆధారాలు తీసుకుని
1: బేసింగ్ ఆన్ ది డైరెక్ట్ ప్రూఫ్
0: దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: విల్ మేనిఫెస్ట్ ది డివినిటీ.
0: ఒకరు చెప్పినను చెప్పకపోయినను
1: వన్ మైట్ సే ఆర్ నాట్
0: కానీ సత్యము సత్యమే.
1: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: దైవం ఉన్నాడు.
1: God is present.
0: ఎక్కడ ఉన్నాడు?
1: Where is he?
0: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
1: God is present in everybody.
0: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకును గోచరమవుతూనే ఉన్నది.
1: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
0: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
1: Lakhs and lakhs have assembled here because of your love for Swami. And this love is the very proof of divinity.
0: ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
1: And you have filled your hearts with love for Bhagavan.
0: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
1: There cannot be greater bliss than this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
1: Confidence in the self confidence should be the goal.
0: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకులు దిగ్విజయం అవుతుంది.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు
0: ఎవరీవన్. ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ లవ్ ఫ్రమ్ అదర్స్ యూ హ్యావ్ టు లవ్ దెమ్ ఫస్ట్.
0: ఇతరులు మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులు మనం గౌరవించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇన్ ద బిగినింగ్.
0: కనుకనే మనం ఇతరులను గౌరవించగా ఇతరులు మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
1: Without respecting others, you cannot expect to be respected.
0: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
1: As you love God, God loves you too.
0: కనుక జీవితం అంతా ఇక్కడ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: The whole life revolves around these three: reaction, reflection,
0: and result. మనం అందరిని కూడా ప్రేమించాలి.
1: We have to love all.
0: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము.
1: Then only you will be the recipient of love of everyone.
0: అందరిని మనం గౌరవించాలి.
1: You should respect all.
0: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
1: Then everyone will respect you in turn.
0: ఏ దానిని మనం ఆశిస్తున్నాము,
1: that what you want,
0: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
1: You have to do it for yourself.
0: మనం ఆచరించిన సర్వ కర్మల కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: All our actions represent the three principles: reaction, reflection and resound.
0: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
1: You also love appropriately.
0: అప్పుడే నిన్ను ఇతరులు కూడాను ప్రేమిస్తారు.
1: And then you will be loved by everyone.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
1: What do you want from Bhagavan today?
0: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
1: Bhagavan is very very happy.
0: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీద ఉండదు.
1: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
0: మిమ్మల్ని అర్చకుడును నేను ఆహ్వానించలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ ఇన్వైటెడ్ ఎనీవన్.
0: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసింది.
1: ఇట్ ఈస్ యువర్ లవ్, ఇట్స్ భగవాన్స్ లవ్ దట్ బ్రాట్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: రెండు కూడా దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
1: దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, యువర్ లవ్ అండ్ భగవాన్స్ లవ్.
0: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
1: వాట్ మెసేజ్ ఇస్ టు బి సెడ్ దిస్ మార్నింగ్?
0: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
1: అండ్ భగవాన్ గివ్స్ అండ్ యూ రిసీవ్.
0: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
1: అండ్ యూ గివ్, భగవాన్ రిసీవ్.
0: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యం ఏమని ఇరువురికి?
1: This kind of giving and receiving is the relationship between you and God.
0: Sarvabhuta hitam evam, meerandaru chemanga undali.
1: Let everybody be happy, safe and secure.
0: Anandanga untundali.
1: Let everyone be happy.
0: Aadhyatmika tattvani abhiruddhi parchukovali.
1: Understand spirituality and grow in
0: strength.
1: And then you practice all that you have
0: learned. Inaati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
1: The present day position of the world is highly confusing.
0: Ekkada suchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
1: We find restlessness, agitation all over.
0: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
1: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
0: Edo konni sishyulanta kudunu kalpinche nimittamai srishtistuntadu bhagavantudu.
1: God simply creates to for all of us to experience.
0: Ippudu government kudanu పోలీసులను కొంతమంది నియమించారు.
1: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
0: మిలిటరీని కొంతమంది నియమించారు.
1: ఆల్సో మిలిటరీ.
0: వీరు దేనికోసము?
1: వాట్ ఫార్?
0: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
1: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
0: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్,
0: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
1: That punishment is given to correct your mistake.
0: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీలు లేదు.
1: If you don't commit any mistake, you'll never be beaten by police.
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
1: God has given such mighty power to humanity, to this world.
0: వారు వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
1: Your good actions will give you good results.
0: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
1: Bad action will take you to consequences.
0: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింప చేసి,
1: and he has made it like that.
0: దీనిని లోకంలో సృష్టించాడు.
1: And this is his creation.
0: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
1: But we accuse, blame our action.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సరే, ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
1: In fact, give up all the mistakes.
0: అవి పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
1: Drive out all the unsacred thoughts.
0: దుర్భావములను దూరం చేయి.
1: Let bad feelings
0: leave. నిన్ను ఎవరు శిక్షించరు.
1: No one thinks in this way.
0: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
1: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
0: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to be free from all defects and mistakes.
0: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
1: Bhagavan said you are all the embodiments of the divine.
0: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
1: You are imperishable.
0: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
1: The spirit atma is permanent.
0: అట్టి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
0: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములు.
1: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
0: annihilation.
1: And in fact, the whole thing goes around as per his will.
0: సర్వభూత నిరంతరం సర్వభూతముల యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: God shines brilliantly in everyone.
0: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనం దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
1: How can you point out mistake in anybody? How do you blame anybody?
0: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే, తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
1: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
0: కనుక ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
1: ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అనగా నీవెవరు, నిన్ను నీవు తెలుసుకో.
1: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
0: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
1: యూ గో ఆన్ క్వశ్చనింగ్, ఎంక్వైరింగ్, బట్ యూ డు నాట్ నో హూ యు ఆర్.
0: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రమే అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో అండ్ సో, But it's not correct.
0: ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
0: అది లేకుండా నేను బలాన్ దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
1: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రమే అది సత్యం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
0: నేను ఫలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
1: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
0: ఏది సరైన ఆన్సర్?
1: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
0: దేహము అనిత్యమైనటువంటిది.
1: బాడీ ఈస్ టెంపరరీ.
0: మనసు అనిత్యమైనటువంటిది.
1: సో ఆల్సో ద మైండ్.
0: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
1: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: కనుక దేహ మనస్సును త్యజించి
1: గివింగ్ అప్ ద బాడీ అండ్ ద మైండ్,
0: ఈ రెండింటికి నీవు పవర్ ఇచ్చేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
1: అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ దట్ గివ్స్ పవర్.
0: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ స్వరూపుడే కానీ అన్య స్వరూపుడు కాదు.
1: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివినిటీ.
0: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ ద గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ యొక్క హెల్త్ మే ఇది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్ కాస్మిక్ పవర్.
0: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్
0: పవర్. కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
1: యు థింక్ దట్ ఇస్
0: చాలా సులభమైనటువంటిది.
1: బట్ ఇట్స్ సో ఈజీ.
0: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
0: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
1: వీ ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
1: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
1: హూసో ఎవర్ యూ డినై, యుల్ బి డినైయింగ్ గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
1: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యుల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
0: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
1: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
1: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
0: ఇది అంశంతో కూడినటువంటి వన్నీ కూడాను.
1: We are all the sparks of the divine with all the attributes.
0: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
1: We are all the sparks of the same divine principle.
0: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
1: when you step into a room full of
0: mirrors, ఈ రూపాన్ని నువ్వు చూచుకో.
1: You see your own image.
0: కానీ ఒక్క రూపం కాదనేది.
1: You are not one there.
0: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
1: Each mirror shows its own reflection.
0: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
1: ఎ బర్డ్ దట్ ఇస్ ఫూలిష్ హస్ గాన్ ఇన్ టు దిస్ హాల్ ఆఫ్ మిర్రర్స్.
0: దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
1: ద బర్డ్ స్టార్ట్ సీయింగ్ ఆల్ ది రిఫ్లెక్షన్. నా
0: ఎనిమీస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
1: ద బర్డ్ వాజ్ సో యాంగ్రీ బికాస్ ఇట్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇట్ కుడ్ బి హర్ట్ బై ది బర్డ్స్ అరౌండ్.
0: కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
1: అండ్ దిస్ బర్డ్ వెంట్ ఆన్ అటాకింగ్ ఎవ్రీ మిర్రర్ అండ్ బ్రోక్ ఇట్ టు పీసెస్.
0: ఎన్ని బ్రద్దలు అయినాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
1: అండ్ రిఫ్లెక్షన్స్ హావ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పీసెస్.
0: కరెక్ట్ అయినప్పటికీ ఆ అద్దం పగిలిపోయింది.
1: అండ్ ఫైనల్లీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
0: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
1: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీ మోర్.
0: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
1: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
1: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అదే గది ఎందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
0: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
1: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్.
0: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
1: హీ విల్ ట్రై టు కరెక్ట్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే వీడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
0: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
0: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
1: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
0: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
1: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make an effort to know that you and I are one.
0: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
1: In name and form and abilities and capacities there are differences.
0: ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
1: These are all the qualities of the reflections.
0: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
1: The truth is టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు అండ్ ఐ ఆర్ వన్.
0: దైవత్వం అనేటువంటిది నీ అంతే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
1: God is in you, he is not separate from you.
0: ఏదో టెంపుల్ యందు లేదు, ఏదో మసీదులు యందు లేదు, ఏదో దర్గాల యందు లేదు, ఉన్నది నీ యందే.
1: God is in you.
0: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
1: When once you go outside, you will be seeing your own reflection.
0: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
1: You will be just seeing your own self there.
0: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండర్
0: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
1: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
0: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
0: రెండింటినీ మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
1: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్
0: అది తరుగుతుంది పెరుగుతుంది.
1: And as you think of it, you will live long.
0: కాని నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
1: The true human spirit neither takes birth nor dies.
0: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
1: it is only the body that grows and decreases.
0: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
1: But the inner self has neither increase nor decrease.
0: చిన్న బాల్యమునందు
1: in childhood
0: అతని child అన్నారు.
1: We call him a child.
0: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
1: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
0: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
0: హి చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హాస్ నాట్ చేంజ్డ్.
0: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
1: God's form, God's reality is one and the same.
0: ఏకం సత్ విప్రాభూదావదంతి.
1: Truth is only one, referred to as many by scholars.
0: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
1: We have to know this truth today.
0: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
1: We have to respect everyone.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
1: When once you experience this state of true bliss,
0: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
1: When once you understand the reality of the self present in everybody, you never suffer.
0: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
1: But we consider it is difficult to know this.
0: కష్టం కాదు.
1: Is not
0: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: There is no other thing that much simpler than this.
0: ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్.
0: కానీ నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
1: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
0: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
1: There is no mistake in creation as
0: such. సర్వము ఏకత్వంగానే ఉంటుందని.
1: You find the oneness all over.
0: అది నీ దృష్టిలో ఉంటుందని భిన్నత్వం.
1: The mistake lies in your sight or vision.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
1: With self confidence undertake any task, you are sure to be successful.
0: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
1: You should recognize one important point.
0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: Lincoln was born in a very poor family in the United States of America.
0: Tandri vadrangi pani chestunnadu.
1: Father was a carpenter.
0: Talli Nancy ame paata cheerlanta kutti da nunchi vachina dabbuto abbayini poshinchukuntu vachindi.
1: Mother served as a tailor stitching old cloth.
0: Ee pillavaadu koncham rich people anaga shavukari biddalato bayaladeri school ku vendetundi vaadu.
1: The boy associated himself with rich people and attended school.
0: ఆయొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడాను వీణ్ణి హేళన చేసేటువంటి వాళ్ళు.
1: All rich boys started heckling.
0: వీణి డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
1: Everybody make fun of him because of his dress and poverty.
0: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: నన్ను నా తోటి పిల్లలందరూ కూడాను అవమానం చేస్తున్నారు.
1: I am put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close.
0: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మనం చాలా బీదవారము,
1: వెరీ పూర్.
0: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: వీ డో నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హ్యావ్ రీచ్డ్ రెస్ట్?
0: కనుక నీ స్థితికి తగిన కతిగ నీవు అనుసరించు అన్నది.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
0: నీవు ఏ నాటికైనా అభివృద్ధి అవుతావు.
1: యూఆర్ బౌండ్ టు
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on your confidence.
0: ఎన్ని గేలు ఎంత అవమానపరిచినప్పటికి నీవు లెక్క చేయవద్దు.
1: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్.
0: మన అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
1: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
0: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా
1: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హీ వర్క్డ్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికి దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ది క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
0: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్.
0: దాని కనుక వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికి ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: ద మీ టైమ్ ద మదర్ డైడ్.
0: కానీ తల్లి మరణించినప్పటికి తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ.
0: ఇది విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: లేటర్ హాస్ టేకెన్ డిగ్రీ.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
0: ఛీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: The one who relies on
0: the self, Atma. నా సశక్తిపై ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: He wanted to stand on his own legs, his own
0: ability. వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: He has actually tread along the path of truth.
0: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: And in fact he was deceived by many people.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world it's quite natural that many can't see good. People cannot bear others' progress.
0: ఇది అనాదికాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
1: This has been going on since ancient times.
0: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
1: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
0: it. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
1: He failed even in that business to
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ది డెట్.
0: రుణము కంటేను దుఃఖమేది?
1: ఇస్ దేర్ ఎనీ దర్ గ్రేటర్ మిజరీ దెన్?
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
1: యూ డోంట్ ఫైండ్ గ్రేటర్ గాడ్ దెన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: అండ్
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఎనిమిటీ ఇస్ ద వర్స్ట్ టు ది
0: రిసీవ్. దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
1: అండ్ కంపాషన్ ఇస్
0: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: అండ్ వాట్ ఎ ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటెస్ట్ వెల్త్.
0: ఇంతకంటే ఏముంది?
1: వాట్ ఎల్స్?
0: ధరని అపకీర్తి కంటేను మరణమేది?
1: బ్యాడ్ నేమ్ ఇస్ డెత్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది?
1: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
0: రుణము కంటేను నన్నకు రోగమేది?
1: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్.
0: నమ్మకంతో కూడి ఉంటున్నాడు.
1: అండ్ హీ వాస్ థింకింగ్
0: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
1: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
0: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
1: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్,
0: లింటన్ ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి,
1: దే సేడ్ ఎలక్షన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్,
0: నీవు దీంట్లో నిల్చుకో, మేమంత సహాయం చేస్తామన్నారు.
1: దే సెడ్ యు కంటెస్ట్, విల్ హెల్ప్ యూ.
0: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
1: హీ కంటెస్టెడ్ ద పార్లమెంట్ ఎలక్షన్స్.
0: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
1: హీ వన్.
0: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీలు వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
1: ఆల్ పార్టీస్ ప్రైజ్డ్ లింటన్.
0: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
1: ఆల్ మేడ్ లింకన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
1: యూ కుడ్ అండర్స్టాండ్ దెన్
0: ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
1: బికాజ్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హి హడ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద
0: తల్లి. చెప్పింది కూడా సత్యమైనటువంటి మాటనే.
1: వాట్ ఎవర్ మదర్ సెడ్ ఇస్ ట్రూత్.
0: తాను చేసేది కూడా సత్యమైన పని.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల
1: after becoming president,
0: nalla variki tella variki kontha bhedam kalugutu vachindi.
1: There are some differences between blacks and whites.
0: Tella varu nalla varini chaala himsistu vacharu.
1: The white people started hurting, harming the black
0: people. Negro lantaru kuda Lincoln daggara cheraru.
1: Both assembled, met Lincoln.
0: Sir, maa baadalu kontha nivarana gaavinchu mammalu kuda nu samananga chuchimani cheppadu.
1: They all wanted him to resolve this problem.
0: లోకంలో అందరూ సమానమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఈక్వల్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్
0: గాడ్. కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిస్పారిటీ?
0: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
1: దే నెవర్ వాంటెడ్ దిస్ రేషియల్ డిస్క్రిమినేషన్ టు ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్.
0: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
0: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
1: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
0: లోకంలో మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్.
0: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంఘర్షణ జరుగుతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్.
0: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
1: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్.
0: వారిపైన లేనిపోని కొన్ని అపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
0: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండినటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
0: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఇంపు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్, వి ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, వి సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall in it.
0: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your body.
0: పోనే పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యము నందుండి సర్వమే సృష్టించే.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satya mahimaleni telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Sutta satvam ide chudaraya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudiki vaari vaari manobishtamu nerveernappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere, when once all their desires are satisfied, they act in a perverted way.
0: Idi vaari dosame kaani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with
0: God. Lokamulo bhagavantunu dushinchetunte vaaru enta mandi? Naalugu rakamulainte vaaru.
1: Four people turn against God.
0: Devudantene namakam lenetunte vaaru devuni dushistaru. Idi modati rakamu.
1: The first category are those who don't have faith in God.
0: Vyaktigatamainatunte yokka deenlopala okadu tana snehithu abhirudhi ostuntunte adani choodaleka ochukoleka dveshinchetunte vaaru rendo rakamu.
1: The second category are those of jealousy who could not bear the other's problems.
0: Moodavadi vaaru aashinchinatunte korikanu neraveerakunda povatam valla dveshinchetunte vaaru moodavu vaaru.
1: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదే అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
1: There are people who are envious watching the progress.
0: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
1: These are only the four categories.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: This path is so mean, so dirty, so low.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: But yet what is the want?
0: Swami, naaku ee pani cheyali.
1: Swami, you do this for me.
0: Naaku ee dabbu kavali.
1: I want money.
0: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
1: I'm just starting.
0: నేను ఒక స్కూల్ స్టార్ట్ ఇస్తున్నాను.
1: I'm starting a business.
0: దానికి దైనటువంటి డబ్బు కావాలి.
1: I need money now.
0: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
1: భగవాన్ టెల్స్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ నేషన్, యూ షుడ్ అబైడ్ బై ద రూల్స్.
0: కాబట్టి ఈ డబ్బును నీ వెంట తీసుకుని పోతావు.
1: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
0: అసాధ్యము.
1: నౌ ఇంపాసిబుల్.
0: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
1: And you have to betray.
0: అది నేను అంగీకరించను. ఇలాంటి వంత వద్దు అని అంటాను.
1: భగవాన్ విల్ సే నో టు సచ్ థింగ్.
0: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పుణుతారు.
1: And then they develop hatred.
0: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
1: And they go on denying the divinity.
0: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
1: But భగవాన్ holds on to his.
0: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
1: Don't be carried away by the praise or blame.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
0: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ట్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny
0: yes,
1: him,
0: man,
1: he doesn't find
0: gaani,
1: him.
0: Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike saachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
0: దీనిని అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: People, some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాచి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: A fruit-bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
0: అది ఎవరికి కనిపించదు.
1: Nobody would see that.
0: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికీ రెండో దినమే చెట్టు కూలిపోతుంది.
1: And the moment the roots are rotten, the tree falls.
0: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
1: And what is the mistake of the tree then?
0: ఈ అసూయ అనేటువంటి వాడు తన యందు ఉన్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము.
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ హోమ్.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
0: ఒక్కటే.
1: బట్ భగవాన్స్ పాత్ర
0: అందరూ నా వారే.
1: ఆల్
0: నేను అందరి వాడనే.
1: All belong to Bhagavan. Bhagavan belongs to all.
0: నా యొక్క ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
1: His love is the binding principle.
0: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
1: Bhagavan treats everyone with love.
0: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను ద్రోస్తూనే ఉంటుంటాను.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: నేను ఈ తప్పులు ఏది కూడా నేను వెతకను.
1: Bhagavan will not search your mistakes.
0: వారి దోషములు అంతకంటే వెతకను.
1: None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికూడా బుధించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you'll develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే
1: if you want purity
0: అందరినీ కలిసిమెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: వి సే దిస్ ఇస్ 75th బర్త్డే.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఏజ్.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింక్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఈస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
0: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్
0: నేను ఎవరే విధమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have taken determination anyway.
0: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
1: Hold on until it is fulfilled.
0: అడిగిన ఏదియో అడగనే అడిగితివి.
1: You have asked anyway.
0: అడిగిన దిడుదాక విడవకుండు.
1: Until it is given, do not drop.
0: కోరినది దేనియో కోరనే కోరితిరి.
1: You have requested and begged.
0: కోరిక చెల్లుడుదాకా పోవకుండు.
1: And do not leave until it is granted.
0: పోరు పడలేక నేనైన ప్రభు వలయు.
1: He has to bless you out of disgust.
0: వడం తెలియక మీరైన అడుగవలయు.
1: Or you must ask repeatedly.
0: అంతే కానీ
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి జల్లేంత వరకు నువ్వు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled, hold on with determination.
0: ఇదియే మనకు దీక్ష.
1: This is the determination.
0: ఇదియే మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the
0: మనం దక్కించుకోవాలి.
1: And consult your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్,
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్,
0: నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్,
0: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మ నీ యందే ఉన్నది కానీ మరొకరు యందు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మా ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని యందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ది స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ
0: వన్. అది యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మా ది స్పిరిట్
0: ఇస్ ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
0: ఏ మాత్రము మారదు.
1: The faith and age are not related.
0: కరుగని అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: The quality is one and the same irrespective of age.
0: క్వాంటిటీ వేరు వేరుగా కావచ్చు.
1: Quantity might differ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: love. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: Unity is absolutely essential today. To mold this Bharat as an ideal country.
0: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
1: ఆల్ అవర్ లీడర్స్
0: త్యాగం చేసి
1: దే సాక్రిఫైస్
0: పట్టుదలను సాధించుకుంటూ
1: అండ్ దే హావ్ డిటర్మిన్
0: స్వతంత్రాన్ని సాధించారు
1: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
1: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
0: స్వతంత్రాన్ని సాధించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
0: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
1: వి ఫైండ్ హేట్రెడ్.
0: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
1: అండ్ దేర్ సో మెనీ.
0: ఒక కుటుంబం లోపల 4 దోవలు
1: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్.
0: సుఖాన్ని మనం పొందగలము?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
1: దిస్ ఇస్ నాట్ ది థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ది వన్నెస్.
0: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అంధులైపోతున్నారు.
1: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ది సైట్ ఆఫ్ ఫెయిత్.
0: ఎవరిని నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
1: You may not have faith in anybody, at least you should have faith in yourself.
0: అదే దైవం యొక్క ప్రేమ.
1: And that is divine.
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
0: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
1: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
1: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
0: దైవం ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
1: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్.
0: కనుకనే ఇటు ఏకత్వాన్ని మీరు విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై,
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
0: ఐకమత్యం చేత,
1: విత్ యూనిటీ,
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
0: ఏ మార్గమునైందని కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములకు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
0: తప్పు తప్పు తప్పు.
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
0: తల్లిని గౌరవించాలి.
1: యు హావ్ టు రెస్పెక్ట్ యువర్ మదర్.
0: మాతృదేశము,
1: దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్.
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
1: అండ్ యూ షుడ్ కీప్ జననీ
0: జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
1: అండ్ రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైజ్.
0: నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్
0: ఐడెంటికల్. ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి.
1: దట్ వి హావ్ టు నో అండ్ కండక్ట్
0: అవర్సెల్ఫ్. రామ రామ రామ అని పూజిస్తుంటారు, స్మరిస్తుంటారు.
1: యూ థింక్ ఆఫ్ రామ, యూ గ్లోరిఫై హిమ్.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
1: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్
0: నిజంగా ఆ నమ్మకంతో చింతించేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
1: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుంది.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: సేమ్. నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: అసి అది నేను ఒకటే అన్నది.
1: తత్వం అసి దట్ ద వర్డ్.
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: అండ్ హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయామ్ ఆత్మ.
1: ఐఎమ్
0: బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈస్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటికైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరు పెట్టడం లేదు.
1: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ పారెట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వి జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యూ డు నాట్ ప్రాక్టీస్, ఆల్ అటరెన్సెస్
0: ఆర్ ఫాల్స్.
1: I only pomp and show.
0: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరిని మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమీ సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు.
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహించవద్దు.
1: Don't be disgusted with anyone.
0: వన్ని ఒకటి తూలనాడవద్దు.
1: Don't accuse anybody.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: This is the message of Bhagavan to everybody today.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: Bhagavan loves all.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: Bhagavan doesn't hate anybody.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, none would hate him.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God we should develop more and more.
0: కనుకనే మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
0: భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రిసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ వెరీ పర్సన్.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అన్నది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్, యువర్ లవ్ ఫర్ భగవాన్
0: సర్వభూత
1: భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్, ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్.
0: సర్వభూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందున్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ది సేమ్.
0: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్స్ లవ్ ఈజ్ బియాండ్ ఆల్ మెటీరియల్, ఈజ్ నాట్ పొజెసివ్.
0: ఇది ప్యూర్, ఇది ఒక విధమైనటువంటి యొక్క ఇది శుద్ధమైనటువంటిది.
1: భగవాన్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ లవ్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ
1: లవ్ ఇన్ ఎవ్రీవన్
0: కొంత నెగటివ్ గా మారుతుండాలి.
1: సమ్ టైమ్స్ టర్న్స్ నెగటివ్,
0: వాంఛలతో చేరుతుండాలి.
1: బికాస్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు డిజైర్.
0: వెతికినా చిక్కదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నాదంతా కూడా పాజిటివ్ నే.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ
0: పాజిటివ్. లేకుండా నెగటివ్ ప్రయోజనం లేదు.
1: Without positive, negative is useless.
0: Negative lekunda positive prajojanam ledu.
1: Without negative, positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says, I and you are one.
0: Negative ni positive tho kalapandi.
1: And just join God.
0: Ee positive ni mee negative tho cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience.
0: ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: వెన్ యూ హ్యావ్ దిస్ ఇంటర్‌రిలేషన్‌షిప్
0: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
1: ద లైఫ్ ఇస్ బౌండ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
1: వాట్ సైట్ సార్ట్ ఆఫ్ బ్లిస్? సుప్రీం బ్లిస్.
0: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
1: అండ్ ఇట్ సుప్రీం బ్లిస్ హ్యాపీనెస్ స్టేట్.
0: అప్పుడే మనం బ్రహ్మస్వరూపులు అయిపోతాం.
1: అండ్ దెన్ యూ బికమ్ డివైన్.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో. ఒకవేళ
0: నీకు ఇష్టముంటే సాధన చేసుకో, తప్పు కాదు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ ఫాలో వన్ స్పిరిచువల్.
0: ఈ సాధనను నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
1: ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గివ్ యూ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
1: కన్సిడర్ everyone equal.
0: అందరి యందు ప్రేమతత్వాన్ని పంచిపెట్టు.
1: అండ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual practice.
0: కనుక ఏ దేవుడైనా ఏ నామమైనా అన్ని ఒకటే.
1: ఎనీ నేమ్ ఎనీ ఫామ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ప్రభువుకు అనేక నామం.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: అనేక నేమం ఉండినప్పటికీ మనం ఏ విధంగా భావించాలి?
1: గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
1: వన్ డే యూ మే వర్షిప్ గాడ్ ఇన్ థౌజండ్ నేమ్స్.
0: కానీ థౌజండ్ మంచి గంధములు అనగా పూలు తెచ్చి పెట్టుకున్నాం.
1: And you brought 1,000 flowers for worship.
0: Okkokatori Keshavaya Namaha.
1: You say one name and offer flower. Another name, offer another flower.
0: Masudaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
1: By saying each name you start offering a flower each time.
0: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
1: Do you find each form for every name?
0: Okkoka roopamuniki inni perulato meer poojistunnaru.
1: One form is called by many names.
0: Kanukane bhagavantudu ekkada unnadu?
1: Then where is God?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నాను.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.
1: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
0: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
0: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
1: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
0: తృప్తి లేదు.
1: నౌ
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
0: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
1: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ యూ డు
0: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
1: యు కలెక్ట్ ఎ ఫ్లవర్, టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
0: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
1: యు సే ఐ బట్ యు ఆఫర్ ఫ్లవర్.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ చీటింగ్ గాడ్.
0: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ all the whole body and the limbs are the gifts of God.
0: ee dehame neevi,
1: the body
0: ee angamulo neevi,
1: limbs
0: nene neevadu,
1: and God belongs to
0: you
1: and you belong to him.
0: ee yokka sambandhanni pettukunnappudu ee yokka poojalu manaku akkarledu.
1: When there is intimate relationship you don't need to pray or worship.
0: antati unnata sthayiki raaneyandi vallu chinna chinna poojalu chesukochu tappuledu.
1: Those I have not reached that stage.
0: Dhyanalu chesukochu tappuledu.
1: In this direction of routine meditation worship. Nothing wrong about it.
0: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
1: They all have got to be practiced initially.
0: దురభ్యాసం అంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
1: Gradually you should cut short, reduce such practices.
0: ఈ నెగటివ్ భావాలంతా కూడా నువ్వు నిర్మూలన చేయించాలి.
1: Kill, remove all the negative feelings.
0: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop, grow more and more positive thoughts.
0: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో.
1: As along the way somebody
0: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగటివ్ గా మార్చుకోవాలి.
1: And then you have to transform it.
0: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
1: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్?
0: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
1: Many have given me many names.
0: వాడేమో నన్ను దుష్టుడు అని పిలుస్తున్నాడు.
1: And he is calling me bad.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: This is also the name of my body.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: That's also the name of the body.
0: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: If anyone says old man, that's the name of the body.
0: కనుక అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
1: All are the names given to the body.
0: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
1: My parents gave
0: me. నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
1: Friends gave another name.
0: దుష్టులంతా ఇంకొక పేరు పెడుతున్నారు.
1: And others gave me nicknames too.
0: ఈ దేహానికి పేర్లు ఎన్నెన్నో పెట్టుకోవచ్చు.
1: This body has many names.
0: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
1: డోంట్ గో బై ద బాడీ.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: ఇఫ్ హి కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరేమనం దూషించినప్పటికీ ఆలోచించినటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: మనోభీష్టములు విఫలమైనప్పుడే,
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
0: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
0: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
1: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
0: అందువల్లనే
1: సో
0: త్యాగరాజ సమయం లోపల
1: in times of Chagaraju
0: cheppadu,
1: he said
0: enta maatramane evaru talchina anta maatrame neevu.
1: God appears in the way you estimate.
0: Evaru ee vidhanga talustaro vaadu aa vidhanga roopondutundi.
1: As you think of him, he manifests.
0: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్. ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మనం నిందించకుండా,
1: డోంట్ అక్యూజ్ ఎనీబడి.
0: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
0: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
1: And if not possible,
0: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
1: బట్ డోంట్ హేట్ ఎనీబడి.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు కలిపి చెబుతాయి, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed.
0: నాకు ఇష్టం లేదు.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మున వట్టి అయిలా.
1: అండ్ దెన్ వై డూ యూ వాంట్ టు గో అవుట్ సైడ్.
0: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హ్యావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డూ యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హి హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమనే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్, లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గర్చిన్నా,
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నరకరు.
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్, లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
0: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one
0: అది నాకు కాలేదు.
1: I couldn't.
0: కానప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
1: దెన్ వై షుడ్ యూ హేట్? బికాజ్ యువర్
0: డిజైర్ ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: అండ్ దెన్ యూ విల్ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్.
0: సరే, ఈ నష్టము ఈ కష్టము కలిగించడము నా మంచి కోసమే.
1: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈస్ ఫర్ మై ఓన్
0: గుడ్. ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
0: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
1: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుక నేను రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
1: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక
1: సో
0: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ని తగ్గించుకుని
1: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
0: డివైన్ డిజైర్స్ పెంచుకుంటే
1: గ్రో డిజైర్ ఫర్ గాడ్
0: మనకు హాని కలుగుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
0: హాయి చిక్కుతుంది.
1: యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొనది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
1: ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
0: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
1: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ మిస్టేక్.
0: చాలా పొరపాటు.
1: నో, ఇట్స్ అ మిస్టేక్.
0: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
1: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you will be less happy.
0: ఎంత పెరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
1: When one's desires decrease, the bliss increases.
0: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: Why are you not happy?
0: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
1: Because desires are growing, increasing day by
0: day. ఆనందం తరిగిపోతుండాలి.
1: And so you are not happy.
0: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
1: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
0: మీకు అన్నిటికీ తెలుసు.
1: You all know this.
0: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
1: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
0: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
1: అండ్ సత్యభామ
0: శమంతకమని అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి పెరుగుతుంది.
1: డిజైర్స్ డిక్రీజ్, ద బ్లిస్ ఇంక్రీజెస్.
0: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: వై ఆర్ యూ నాట్ హ్యాపీ?
0: కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
1: బికాస్

0: తన దగ్గర ఒక మంచి ధనమంతా ఉంటుంది.
1: అండ్ సచ్చబామ
0: శమంతకం అనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
1: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ
0: వాంట్స్. కాబట్టి బంగారంతో తూకం చేసిన ఆ భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
1: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్ షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
0: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
1: అండ్ వెన్ షీ వాంటెడ్
0: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
0: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
0: భగవంతుడు బంగారపు చిక్కడు.
1: నో యు కెనాట్ బై గాడ్
0: ధనమునకు చిక్కడు.
1: నాట్ యు కెనాట్ బై
0: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
1: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ ద క్వాలిటీ.
0: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
1: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
0: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
1: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
0: ఇంకా తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
1: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
0: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
1: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
0: చెప్పేటప్పటికి చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
1: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
0: భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ బై గాడ్ విత్ మనీ.
0: పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
0: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
1: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: సత్య
1: సత్య
0: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరి అయినటువంటి తూకము అన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అయిన తూకము అనింది.
1: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
0: మధ్యలో నారదుడు ఉన్నాడు.
1: నారద
0: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
1: అండ్ హీ సెడ్ ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్ ఫుల్.
0: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
1: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
0: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
1: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
0: తన దగ్గర ఏం లేదు.
1: షీ హాస్ నథింగ్.
0: ఒక తులసి ఉంటుంది.
1: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
0: వేసింది.
1: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెన్.
0: పత్రము
1: లీఫ్
0: పుష్పము
1: ఫ్లవర్
0: ఫలము
1: ఫ్రూట్
0: తోయము
1: వాటర్
0: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్
0: తులసి దళమునకు తూగుదుగాక
1: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
0: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు. ఇది తగ్గిపోయింది.
1: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో ఇచ్చింది ఆమె.
1: బికాస్ షీ ఆఫర్డ్
0: పత్రము. ఏమిటి మన పత్రము?
1: వాట్ ఇస్ దిస్?
0: దేహమే పత్రము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ది లీఫ్.
0: పుష్పము హృదయమే పుష్పము.
1: హ్యూమన్ హార్ట్
0: తోయము
1: వాటర్
0: ఆనంద భాష్పములే తోయము.
1: టియర్స్ ఆఫ్ జాయ్
0: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
1: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఎ డివోటీ.
0: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
1: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
0: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
1: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
0: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పూజిస్తుండాలి.
1: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
0: పెంచుకోండి. మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
1: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
0: ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
0: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
1: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్
0: ప్రేమ హృదయులు కావాలి.
1: అండ్ యూ షుడ్ ప్రేమ మయులు కావాలి. యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
0: అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
0: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
1: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
0: ఇది ఒక్క ధనమే.
1: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
0: ఏదో భక్తులు కట్టించారు. భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
1: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
0: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్ ప్రాపర్టీ. అండ్ హిస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
0: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
1: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
0: మీరు ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శవంతులుగా బ్రతకండి.
1: బి ఐడియల్.
0: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
1: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్.
0: నాకు ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్.
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
1: భగవాన్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
0: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు ప్రిజర్వ్ సస్టైన్ ప్రొటెక్ట్ దిస్ డివైన్ లా.

0: అందరూ ఈనాడు
1: టుడే
0: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని
1: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
0: పవిత్రమైన జీవితాన్ని
1: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్
0: దీర్ఘమైనటువంటి జీవితాన్ని
1: లాంగ్ లైఫ్
0: సుఖమైన జీవితాన్ని
1: హ్యాపీ లైఫ్
0: పొందుతుగాక
1: దెన్ ఆల్ ఆఫ్ యు హావ్ ఆల్ దిస్
0: మీ కష్టం మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక
1: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో విల్ లీవ్ యూ
0: కనుక మీ కష్టములకు యోచించకుండా
1: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్
0: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి
1: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్
0: ప్రేమ ముదిత మనసిక

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatyuka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather and sing in praise of God in love.
2: Bidala vedalanni prithito neravetchi annadammulam vakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamu dai.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigalavadani chaduvugalavadani chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Adan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chaala viveki magili tannirigudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi ee niti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన
1: పెద్దవారులైనా
2: చదువులలోనున్న మర్మం మెల్ల చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తనకు సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from samskara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: The wealth of this country, bhagya, is lost.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti yokka gauravamu sannagillipoyindi.
1: In all fields, in fields of ethics, righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఇస్ ఎ గ్రేటర్ హైయర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్ ఈస్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైసా ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iduvadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala inaadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్ ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజం ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chuste bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emiti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore, senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: నాట్ ఆల్ దట్ వీ వేస్ట్ టుడే ఇస్ మనీ అండ్ ఫుడ్.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వీ ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: Itu atu itu atu itu chustuntadi.
1: It goes on wherever looking that side and this side.
2: Kaaki drushti vale untundadi naadu.
1: It is the look of a crow.
2: Teni chuchina kani aashapattam.
1: And they aspire, they desire whatever they see.
2: Ante elanti desires? Tappudu desires.
1: What kind of desires? Bad desires.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: Therefore one should control one's own looks.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: Netra, the eye, is the శాస్త్ర, the sacred text.
2: దృష్టిని మనం చక్కగా పెట్టుకున్నప్పుడే మనకు సృష్టి అంతా కూడా చక్కగా ఉంటుంది.
1: When we correct our drishti, the vision, the whole srishti creation would be divine.
2: కనుక మీరు చెడ్డ దృష్టిని మీరు చూడకూడదు.
1: So don't have bad looks.
2: అన్నింటినీ ఆశించకూడదు.
1: డోంట్ డిజైర్ ఎవ్రీథింగ్.
2: కాలేజీకి పోతుంటారు పిల్లలు.
1: బాయ్స్ గో టు కాలేజ్.
2: మేమున్న సత్యాన్ని చెప్తున్నాను, మీరేమి అనుకోకండి.
1: భగవాన్ ఈజ్ టెలింగ్ ది నేకెడ్ ట్రూత్, యు యాక్సెప్ట్ ఇట్.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్లో, వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: వెన్ విమెన్ పాస్ బై ఆన్ ద రోడ్, ద బాయ్ ఆన్ ద సైకిల్ would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడా మరింత యాక్సిడెంట్ అవుతున్నది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కానీ పోయేది మోటార్ సైకిల్.
1: And in fact, that's with the motorcycle with it.
2: కానీ చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజ్ ముందుగా పోతే.
1: And if you go across the girls college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంటుంది.
1: దే కాన్సన్ట్రేట్ దేర్ లుక్స్ ఆన్ ద కాలేజ్.
2: ఇందుకోసం ఆ కన్నులు ఇచ్చినది.
1: ఫర్ దట్ రీజన్ ది ఐస్ ఆర్ గివెన్ టు యు.
2: కన్నులు ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక. కాదు కాదు కాదు కాదు, కైలాసవాసుని కన్నులారా కాంచేందుకు కదా.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈనాడు కను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: అండ్ వి వాచ్ ది వర్డ్స్,
2: మంచి మాటలే రావటం లేదు.
1: వీఆర్ నాట్ అటరింగ్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
2: అంత చెడ్డ పలుకులే.
1: అండ్ వి యూజ్ ఆల్ బ్యాడ్ వర్డ్స్.
2: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరు అందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: వి గో ఆన్ స్పీకింగ్ అబౌట్ అందా ద బ్యూటీ. And we forget to discuss ananda, the bliss.
2: Anandam lo unnatundi andamu, andame anandam, anandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drishtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi vaaru cha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్ర విచిత్రం చూడటా గంట.
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు అస్ టు వాచ్ ద మిస్టరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అరౌండ్.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishi kaakunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tongue enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated.
2: Jihve.
1: And it is.
2: Kasagni.
1: And it has got all the
2: madhura setam.
1: And it speaks sweetly.
2: Ilanti maduramainatvanti palukulu palakadaniki tongue ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodadu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tongue chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: we should.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: Eyes are given just to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: దేర్ఫోర్ యంగ్స్టర్స్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ టుడే.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని.
1: He should have self-control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self-control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There'll be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There'll be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వలనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కాని నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premalu nee koduku pai choopu.
1: You can certainly shower your love on your son.
2: Kani tannu chedipoyetuvanti margam pai choopukodadu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోప్పడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
1: Is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithulu endi anukodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli motta motta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తుండాలి.
1: And is the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము.
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: సెవాదల్ పీపుల్ యంగ్స్టర్స్ షుడ్ కంట్రోల్ ఆల్ ది ఈవిల్ టెండెన్సీస్.
2: ఎవరు ఎంత అడు తగిలినప్పటికీ
1: దేర్ మే బి ఆబ్స్టికల్స్ వాట్ ఎవర్ మే బి,
2: దాన్ని ఉల్లంఘించి
1: దే షుడ్ గో బియాండ్,
2: మన ప్రాణమైనను ఇచ్చి
1: దే షుడ్ రెసిస్ట్ అండ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్.
2: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ అవర్ సెల్స్ రైట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ సెట్ రైట్.
2: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ,
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్,
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్,
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఒక శ్రీనివాసు చెప్పాడు,
1: శ్రీనివాసం సెడ్నా,
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీఈస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara,
1: students,
2: yuvakulara,
1: youngsters,
2: meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana peru manam nilabettukovali.
1: We should uphold our own identity.
2: Mana kutumbam yokka peru manam nilabettali.
1: We should keep up maintain the
2: family yokka dinni kaapadali.
1: We should maintain the prestige of the family, good name of family.
2: Motta motta vyakti,
1: ఫస్ట్ ఇండివిజువల్,
2: రెండవది సమష్టి,
1: నెక్స్ట్ సొసైటీ,
2: మూడవది ప్రస్టీ,
1: అండ్ థర్డ్ వన్ ఫస్ట్ వన్
2: సమాజం.
1: ఇండివిజువల్
2: సమాజం యొక్క దేని కూడా మనం కాపాడాలి.
1: దేర్ఫోర్ ద బెస్ట్ ఈజ్ ఇండివిజువల్ షుడ్ మెయింటైన్ ద ప్రెస్టీజ్ ఆఫ్ సమష్టి ఆఫ్ సొసైటీ.
2: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఫాదర్ సెంట్ హిస్ సన్ ప్రహ్లాద టు స్కూలింగ్.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: The teachers taught him all ethics, morals.
2: కాని ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితే ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chaduviti dharma, artha, kama, moksha ngulune. Chaduviti viki garavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chaduvulalo marvam ella chaduviti tandri ennadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Yedi, ayaku chaduvinatvinti koppadu ukkate ennavu cheppum ennadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: కానీ
2: మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీరందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్ ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరుమనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడ నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి అంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి గాడ్.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికి ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: It's only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరత్వాన్ని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీ అందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: When once you get into the society and sing the glory of God, it will
2: be done. Mundaga mana intilo manam prarambhinchali.
1: It should begin at home.
2: Intilo talidandruku bodhinchi.
1: First we should teach our parents.
2: Talidandruku talli tandri meer maaku sariyina margamulo bodhinchali.
1: They should address their parents first to teach them the correct things.
2: Meer dehanni maatrame poshinchagalaru.
1: I can only take care of the body.
2: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items. And served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయము.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: దీని ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి ప్రసాదులనే పూజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంటాదంట ఇంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఇది టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: So we have to look at, be watchful of the reality.
2: Kanaka meerandaru velli okoka school endu kani pillalu endu kani telinatti bodhanalu cheyali.
1: Therefore you have to visit every school in the neighborhood, teach them proper things.
2: Ekkadaina velle samayam lopala pichi pichi maatlaadukunte maatladutunte vaadaku rendu chempar veyandi.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him.
2: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
1: Doesn't matter even if he returns, but yet you slap him.
2: కానీ మొట్టమొదట వాళ్ళని శిక్షించాలి.
1: First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు
1: నిందించరా?
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరూ నీ మాత్రం జగత్ వదిలి పెడుతుందా?
1: You mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
2: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop this human quality.
2: కనుక ఈనాడు యూత్ ను మనం ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాడు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలు.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచి God.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
2: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
2: కనుక ఇదే యూత్ చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook baita pettukuntaru.
1: They keep the textbook outside.
2: Ee novels book lobal pettukuntaru.
1: And they hide the novels inside.
2: Chadivedanta novels.
1: But they read novel.
2: Kaani baita chuse vaadaku ko textbook chadutunnade.
1: But outer thing that they are reading textbooks.
2: Karuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
2: Karuka meeru sariyinaatundi oka margam anusarinchi
1: to follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అని కూడా నువ్వు విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Ee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi atti ani yemi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూ సెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటి తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటి అన్ని వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కల వంటి వాళ్ళు.
1: A true journalist will report what all that he knows, what all that he has experienced, what all that he has witnessed. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరేం అనుకున్నప్పటికీ మన సత్యం మనదే.
1: That people say a number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: When anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కాని మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరు తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No, no.
1: No invitation whatsoever.
2: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
2: Goodness ఏ అన్నిటిని గాడ్ గా లాగుతుంది.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
2: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: In this world we see a lot, we have been hearing many things.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
2: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you will be a true human being. You can have true human quality.
2: అప్పుడు మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are danava or the demons.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
2: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ ప్లెయిన్లీ?
2: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
2: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: డివినిటీ is not apparent, is not conspicuous.
2: He kanipinchi advertise chesetundi kaadu.
1: God is not for advertisement.
2: He tappudive anni advertise letta jarugutunde.
1: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
2: Ee paper chudandi, oka paper lo oka advertise.
1: In every paper you find advertisement.
2: Advertise bommalu, advertise vishayalu.
1: You find all the columns full of advertisements with photographs.
2: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
2: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంతా వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్, దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూచి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: ఇట్లాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రాండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖుకు మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతుడికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
2: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
2: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
2: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
2: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
2: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on Lord, on God.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
2: ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
2: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
2: Education.
1: Is education important and not agitation?
2: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
2: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
2: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
2: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
2: ఈనాడు లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
2: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
1: Book is a sort of ముక్కు or nose.
2: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
2: Kani, educare anetvantidi.
1: But educare.
2: Niswasam vantidi.
1: It is equal to the breath.
2: Ee breath ni vadultve, you sarvam kurinu pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
2: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
2: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
2: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
2: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
2: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
2: ఈ గోల్డ్ ను ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
2: Kanuka aa vidhanga unte,
1: you are like that,
2: mee andariki kuda nu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you,
2: aarthikanga,
1: financially,
2: paramarthikanga,
1: spiritually,
2: anniti endu kuda nu meeku sahayam chestanu.
1: Bhagavan will help you in every aspect of your life.
2: Kanuka aa manchiga sariyina bidhiga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
2: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
2: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: భారతీయస్ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫర్గెటింగ్ వేద.
2: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
2: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని పలుకుతున్నారు.
1: అండ్ ద ఫారినర్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్ కరెక్ట్లీ ది సంస్కృత్ లాంగ్వేజ్.
2: డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ది వెల్.
1: బట్ వేర్ యాజ్ ఇండియన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ది డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ద వెల్.
2: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
1: దిస్ ఈస్ ది నాలెడ్జ్ దట్ భారతీయాస్ ఆర్.
2: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: భారతీయస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ షుడ్ నో ద సీక్రెట్నెస్ శాంక్చురీ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భారతదేశం మందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
2: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
2: భారతదేశం నందు నీతి ఏ తల్లి?
1: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
2: నీతి ఏ తల్లి?
1: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
2: నిజాతి ఏ ఫాదర్?
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
2: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
2: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
2: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: వీ షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
2: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ జస్ట్ మ్యాన్.
2: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
2: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall. And it's the morality that is the mother.
2: Neeti ye talli.
1: And the adherence to ethics is the father.
2: Nijati ye father.
1: Integrity is the father. Honesty.

0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
1: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
0: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: లెట్ ఎనీబడీ థింక్ వాట్ ఎవర్.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: బికాజ్ భగవాన్ ఇస్ ట్రూత్, హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది acquiring of joy, the second one is avoiding sorrow.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning in man aspiring to have always joy?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of man aspiring to have bliss always?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందం.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాయి.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్ హి హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: If he ceases to have joy and bliss, he cannot be called a man at all.
0: Kanuka, manavudu, ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు,
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాస్ టు వై సర్ వై ఆర్ యు నాట్ క్రయింగ్, వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావము.
1: చీర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
0: కనుక ఆనందము సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ బ్లిస్ అండ్ జాయ్ ఆర్ హిస్ వెరీ నేచర్.
0: కారణమేమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషమును చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంతో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ డిఫెక్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ విత్ రెఫరెన్స్ టు ద బాడీ, ది సెన్సస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. దేర్ ఫోర్ హీఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ గ్రీఫ్.
0: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: బాడీ ఈజ్ కవర్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘం కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ aspiration for wealth etc. They have found out a way out.
0: Bhujinchutaku puramu konni prochanala cheta aaharamunu parisuddhi gavinchukuneetunti vaaru.
1: They used to adopt certain measures to purify the food by spilling water around it.

0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ అండ్ రసో విష్ణువు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ఇట్ ఈజ్ మహేశ్వర హూ పార్టేక్స్ దిస్.
1: అన్నం బ్రహ్మ రసో విష్ణు.
0: ద సాలిడ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
1: భుజించేటువంటి అన్నము బ్రహ్మతో సమానం.
0: ద ఫుడ్ పార్టేకన్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ.
1: రసము దీని యొక్క ఎసెన్స్ అంటారు, అనగా త్రాగే నీరు, ఇంకా అనేక రకమైనటువంటి భుజించేటువంటి పదార్థముల యొక్క సారములు. ఇది విష్ణు స్వరూపం అన్నారు.
0: ద వాటర్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫుడ్స్ టేకన్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ద గాడ్ హూ ఈజ్ పార్టేకింగ్ ఈజ్ మహేశ్వర.
1: అనగా మేము భుజించేటువంటి అన్నము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించాలి.
0: దట్ మీన్స్ ద ఫుడ్ విచ్ వీఆర్ పార్టేకింగ్ మస్ట్ గివ్ అస్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్
1: అని దేనితో ప్రోక్షింపబడుతుండాలి.
0: అండ్ విత్ వాట్ వర్ యూ డూయింగ్ ప్రోక్షణ?
1: ఋతం సత్యముతో ప్రోక్షింపబడుతుండాలి.
0: ఇట్ వాస్ డన్ విత్ ఋతం అండ్ సత్యం.
1: కనుక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన త్రికాల జ్ఞాన త్రిలోక స్వరూపులు త్రిమూర్తులైనటువంటి మీరు ఈ ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది ఋతం అండ్ సత్యం.
1: ఋతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే ఋతం గ్రో ఇన్ అస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఋతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోక్షించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు ఋతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ ఋతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ ఋతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నియమించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్, సేక్రెడ్ హార్ట్, ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి, స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement, Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఏ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: His action is not in tune with the ashram he has accepted.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: This person who has renounced everything, he heard it.
1: మనసులో చాలా బాధ, ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, look at my renunciation, I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: దిస్ గ్రేట్ రినౌన్సర్ ఆఫ్ ద వరల్డ్ రియలైజ్ ది ట్రూత్.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
0: షీ ర్యాన్ టు హర్, ఫెల్ అట్ హర్ ఫీట్, నాట్ కేరింగ్ వెదర్ ఇట్ వాజ్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమన్.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: ఫర్గివ్ మై ఫాల్ట్, హీ సెడ్.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్, దాట్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్, దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
1: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతూ ఉంటాయి.
0: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
1: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
0: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్, అన్ఫేర్ ఎర్నింగ్, దాట్ విల్
1: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్. While Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశమందు ఏ చరిత్రయందు కూడాను కానరారు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాజ్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
1: Taratalpam paina parundinatuvanti Bhishmudu Dharmajunaku, Bhimunaku, Arjunaku, Nakula Sahadevulaku shanti parvani bodhisthunnadu.
0: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
1: dharmam parva. Yedi adharmam, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: Dharmaja bent down his head.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chaala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was wrong. Aamaku minchinatvanti yokka pativrata ee jagattunandu kaanalaru.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
1: ఆమె కారణం లేని కార్యం చేయదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్ and he told and he asked Draupadi, amma come here, come closer to me.
1: Nee navvuku kaaranam emto chakkaga vivarinchi nee patulaku arthamayyetattiga bodhinchamannadu.
0: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
1: Pitamaha, idi naa doshame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్ బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరం.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారమంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసుపప్పు తిన్నాను. కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: హీ సెడ్ ద్రౌపది ఐ హ్యాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ అవర్న్ట్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫార్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
0: By the arrow shot by your husband Arjuna, that entire blood has oozed out of my body.
1: అట్టడుగునటువంటి ధర్మములు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.
0: The righteousness which was hidden within me is coming to the surface.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: All my righteousness, all my justice was covered by this bad blood.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్ నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది జస్టిస్ అండ్ రైచియస్నెస్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ మీ ఆర్ సర్జింగ్ ఫోర్త్ విత్ ఆల్ ద ఫోర్స్.
1: కనుక ఆహారం యొక్క ప్రభావము ఎంత గొప్పగా ఉంటున్నదో మీరు చక్కగా విచారించండి.
0: యూ కెన్ ఇమాజిన్ ద ఇన్ఫ్లుయెన్స్ విచ్ ఫుడ్ హ్యాస్ ఆన్ మ్యాన్స్ బిహేవియర్.
1: కనుక ద్రౌపది యొక్క నవ్వు వల్ల ఈ పరమ సత్యం కూడా బయటపడింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ద్రౌపదీస్ లవింగ్ దిస్ గ్రేట్ ట్రూత్ హ్యాస్ కమ్ అవుట్.
1: అందువల్లనే భీష్ముడు చెప్పాడు.
0: దట్ ఈస్ వై భీష్మ టోల్డ్
1: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ బోదు.
0: This she would never answer back to the husbands. Come
1: oka pati gaadu 5 mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo 5 mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: Draupati ki saati ye pativratayu ledu.
0: There is no other chaste woman who is comparable to Draupadi in her greatness.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: Who are the husbands of Draupadi?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
0: There are 5 husbands in every man.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ 5 చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ 5 లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క 5 ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాము.
0: Be it man or woman, all these will have these 5 life breaths.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: One at a time goes on exciting us.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వై
1: ఆమెకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ షీ వాజ్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాడ్.
1: ఈనాటి వలె 500 రూపాయల నెలకు జీతం వస్తుంటే 1000 రూపాయల కంచి చీర నాకు కావాలని ఏడ్చటం లేదాయమ. 500 రూపాయలు వస్తుంటే దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
0: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్. సారీ, షీ వుడ్ ఆల్వేస్
1: మనకున్న దానితోనే మనం తృప్తి పడాలి.
0: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
1: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
0: షీ వాజ్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
1: కారణం ఏమిటి?
0: వాట్ వాజ్ ద రీజన్?
1: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేనిదానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
0: అవర్ పీపుల్ ఆర్ డిస్కంటెంటెడ్ బికాస్ దే డు నాట్ కేర్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్. దే ఆల్వేస్ వాంట్ హ్యావ్
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారము చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: Whether it is likes and dislikes, attachment and hatred, all these things come by the food that you partake.
1: Kanuka ee aahara neemam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: strange. కనుక నీ శాస్త్రములన్నీ ఏ విధంగా దీన్ని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై ది స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశు అయిపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్
1: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామాగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సెస్ గో ఆన్ సప్లయింగ్ ది మైండ్.
1: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ collect all the vishayas, all sense objects and supply to the mind.
1: ee manasu buddhini kudanu koncham anusarinchindante aa buddhi vachi cheputundi manasuku idi cheyataganidi idi cheyataganidi idi nee oppukokoddu idi oppukovachunu ani ninnayistundi kani buddhini ee maatram sampratinchatam ledu ee manasu.
0: If mind
1: yarichindanni anubhavinchukun chetane ee manasu kontha varakunu malinyanni pondutundali.
0: If mind can also follow the intelligence which can decide which is good and which is not good, then it would be safe. But it is not doing that at all. Therefore, it is getting into problem.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గుర్చి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days, we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: దిస్ క్షేత్రం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఇస్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈస్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ. బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నో.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
1: అవి ఏ త్రిగుణములు?
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam brahma. Samastamu bhagavat swarupame.
0: Everything is the divine form.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ఆర్ టు అండర్ ఎస్టిమేట్ ద మిరకల్స్ అండ్ ద గ్రేట్నెస్ the mighty power of God.
1: Kani bhagavat tattvamu telusukunta chaala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina bhagavantudu satyamandu unnadu asatyamandu unnadu.
0: God who is spread all over is present in truth, so also in falsehood.
1: Dharmamandu unnadu adharmamandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ బోత్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవం అని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు?
0: ఆల్ పర్వేసివ్ ఎక్స్పాన్సివ్ డివినిటీ కెనాట్ బి డిసైడెడ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బ్రాండెడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: Man since ancient times has been experimenting, investigating the divinity and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world you find three types of actions.
1: సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి వినాశం.
0: క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: వీటిని ఏ దేశం వారైనా ఏ కాలం వారైనా ఏ సైంటిస్ట్ అయినా ఏ వేదాంతి అయినా ఏ ఇంజనీర్స్ అయినా కూడా ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు.
0: నో పర్సన్ ఆఫ్ ఎనీ కంట్రీ నో మ్యాటర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ఫిలాసఫర్ కెన్ డినై దిస్.
1: అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కాని భగవంతుణ్ణి మాత్రము చూపలేవు.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: అయితే భగవంతుని తెలుసుకునేటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టుపైన లేదు కానీ ఎన్నో కోట్ల మైళ్ల దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Ade vidhamugane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattam ee vidhanga untunnadi aneetunti okka marganni maatramu prabodhisthu vachayi vedamulu shastramulu itihasamulu puranamulu.
0: Therefore the veda shastras itihasas sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity.
1: దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If you see the thick forest, you'll be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: హై మౌంటైన్స్ ఆల్సో గివ్ యు జాయ్.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: ద ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సో వండర్ఫుల్ టు లుక్ ఎట్.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: దేర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ, ద ఎవిడెన్స్ అండ్ ద ప్రూఫ్ దేర్ ఆఫ్.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగాని అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పురస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: Kanuka manavattam annatundi kevalamu aneka vidhamulainatundi shakti samarthyamto koodinatundi okka divyatvame.
0: Therefore human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeyatundi prakashincheyatundi vikasincheyatundi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself.
1: కాని ఈనాటి మానవుడు దేహాభిమానమును అభివృద్ధి గావించుకోవటం చేతనే ఈ ఆత్మాభిమానమును అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: బికాస్ ద మ్యాన్ ఇస్ అటాచ్డ్ టు హిస్ బాడీ, హి ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
1: కనుక ప్రపంచములో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్వసించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్ అండ్ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: వాట్ ఈస్ దిస్ సర్చ్ ఫర్ ట్రూత్?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యం?
0: వేర్ ఇస్ దిస్ ట్రూత్?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటకు?
0: వెన్ ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్, వై షుడ్ యూ సర్చ్ ఫర్ ఇట్?
1: కనుక ఈ సత్యమునంతే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: హౌఎవర్ ఇన్ దిస్ ట్రూత్ దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్, ఫ్యాక్ట్ దట్ కెన్ బి ప్రూవ్డ్.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: వి ఆల్వేస్ సే దట్ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి.
0: హియర్ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ట్రూత్.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఎ ఫ్యాక్ట్?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూసినప్పుడు తూర్పున ఉదయించటము, పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing in our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కాని పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కాని కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా, తూర్పున ఉదయించినట్టు, పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
1: ఇది ఏ సత్యాన్వేషణ?
0: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: సన్ డజంట్ మూవ్.
1: ఉన్న చోటనే ఉన్నాడు.
0: కదిలేది
1: మనమే.
0: We only
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూమెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ద ఫీలింగ్ దట్ ఇస్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ by recognizing the divinity latent in human life.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: How to know the divinity present in man?
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: This what Upanishads wants you to do, know thyself.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: What reply you give?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుంది.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియే
0: later
1: లక్ష్మి
0: గోడెస్
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందునుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuables.
1: అమృతము కూడాను అట్టి ఆలాహలం నుండియే వచ్చింది.
0: The divine nectar, amrita, also came out of that poison.
1: అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా చేయగా చేయగా చేయగా దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి.
0: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace,
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: Human heart is a diary form, it is an ocean of milk.
1: కాని ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: That ocean of milk, క్షీర సాగర, has become the one of salinity or క్షారసాగరా.
1: కామక్రోధ లోభ మోహమను మాత్సల్యమైనటువంటివన్నీ కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాటి మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: The whales of desire, the lust and anger have got into this ocean of milk.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీర సాగరము కాక చాలా సాగరంగా మారిపోయింది.
0: బికాస్ these wicked whales of love, of anger and lust entered this Kshira Sagara, the ocean of milk, has transformed into the ocean of
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అదియే.
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావమును ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: దైవత్వం యొక్క మాటలు కూడాను చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్. కేవలం
0: విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టరీ,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టూ.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నీ పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టెలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యూ ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ యువర్ హోమ్, వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఇస్ నాట్ ప్రాపర్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఆమ్ ఐ ఏ చైల్డ్ టు ఈట్ మడ్, ఆమ్ ఐ ఏ మిస్చివస్, ఆమ్ ఐ ఏ ఫూల్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్, కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental
0: principle. కాని అతని యొక్క చేష్టలన్నీను నివృత్తికి సంబంధించినటువంటి.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics, lead a life of austerity, extreme simplicity.
0: అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యముతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts, can they attain divinity?
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: Many people with social relationships,
0: ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి,
1: విత్ టోటల్ సరెండర్,
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be
0: blissful. ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly.
0: ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spiritual soul.
0: ఆనంద పిపాసి మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: Is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: Is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని నీ వదిలిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్.
0: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ యువర్ డ్యూటీస్ అండ్
0: రెస్పాన్సిబిలిటీస్. సర్వ కర్మలు ఆచరిస్తూ,
1: డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ,
0: సమాజంతో జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ సొసైటీ,
0: సంఘజీవుడై నీ వర్ధిల్లుతూ,
1: బీయింగ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If one does not receive, experience the love of God,
0: loka sambandhamaina premalanni kudanu kadiri poyye meghamulu vantivi.
1: The worldly love is like a passing cloud.
0: Chanamulo vastayi, chanamulo potayi.
1: They appear in a moment and pass off.
0: Raaka pokalu lenatunti yokka shashtamaina aanandame, shashtamaina premane daivam yokka prema.
1: Is the divine love which is permanent, which is all blissful.
0: Itti premaku paathrulu kavali.
1: One should receive such love, deserve.
0: Anati gopikalu gopalulu gopepalle endundinatundi samasta prajalu kudanu atti premaku paathrulu avutu vacharu.
1: In those times there in that Repalle, all cowherd boys and gopikas deserved that love.
0: Kani manavayaka tanayaka prakrutamainatundi buddhulanu puraskarinchukoni krishnudu ee vidhanga chesadu aa vidhanga chesadani aneka vidhamainatundi nindastutulu cheptu vacharu.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: Krishnudu Repallelo unnindi 5 samvatsaram varaku maatrame.
1: Krishna stayed there in Repalle till he reached
0: atte
1: 5
0: samvatsaramto koodinatundi baludu ee yokka pravartana lopala sangha viruddhamainatundi reetiga pravartinchalani cheppatamlo artham lenatundi padamulu.
1: When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he
0: had
1: been
0: there
1: for 5 years, is ridiculous.
0: Repalleke raledu
1: and he didn't return to Repalle thereafter.
0: ilanti pavitramainatundi oka divyatvanni kevalamu artham chesukonaleka yat bhavam tad bhavati tama bhavamule bhagavantuni paina kodano prasrimpa chesukoni tadwara bhagavantuniki dooram aipothunnaru.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: First we have to know what divinity is.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: It is the total awareness present in everyone.
0: Conscience.
1: Is the conscience present everywhere.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make every effort to know this conscience.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అది సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్నెస్.
0: ద్వారా మనకు తృప్తి.
1: Out of these two you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యూ
0: విల్ బి బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వి ఫీల్ దట్ వి నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వి డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడలు మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time
0: సంసారంపైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయట వెళ్లిపోయాడు.
1: As he could not maintain manage his living maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణ ఆ చిత్రం చేస్తూ మరణించాడు.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డైడ్.
0: కొంత ధనమును చేతిలో పట్టుకుని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: ద ఫాదర్ స్టార్టెడ్ రిటర్నింగ్ హోమ్ విత్ సమ్ మనీ హీ ఎర్న్.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunder storm and downpour of rain.
0: ఈ గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: And he slept there in a chowdhury on the way.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: As he slept, he dreamt.
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: As if he was a king.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు.
1: That he occupied a golden throne. దాసదాసీలందరూ
0: సేవలు సల్పుతున్నట్టు.
1: That he was served by a number of servants.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: As if he had six children.
0: వారందరూ కూడా కుమారరాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: That they were leading a princely life of majesty and dignity.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: He was enjoying all the while in a dream.
0: వాన పైన పవడించాడు.
1: He was just reclining on a bed.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్ అప్.
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో, ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది?
1: Then he started wondering the beautiful bed on which he
0: slept. నేను మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది?
1: I was a king, now what happened to that position?
0: దాసదాసీలతో సేవ కల్పించున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు?
1: I was served by a number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారు లేస్తాని ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: దిస్ వై యువర్ స్టన్.
0: ఏమాత్రము దుఃఖం రాలేదు.
1: హీ డిడ్ క్రై.
0: ఏమాత్రము ఆనందం కలగలేదు.
1: హీ డిడ్ హావ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: హీ వాస్ జస్ట్ హీ స్టూడ్ లైక్ ఎ స్టోన్.
0: భార్య పట్టి ఊహించింది ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండదే, ఇది కారణం ఏమిటి?
1: వైఫ్ ఆస్క్డ్ రిపీటెడ్లీ in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started play last night when I slept there in the chowdhury.
0: శ్రీమంతుడిగా ఉంటున్నాను.
1: There in the dream I was rich.
0: నాకు 6 మంది కొడుకులు ఉంటున్నారు.
1: I had 6 sons.
0: హంసతూలిగా పాన్పైన పవడించినాను.
1: I was reclining on
0: the bed. దాసితో సేవలు జరిపించుకున్నాను.
1: I was served by number of servants.
0: కానీ ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారు.
1: Now I don't have any of those 6 sons.
0: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of the son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And this son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నము లేదు, స్వప్నములో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నములోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: But I was there in a dream. I am here in the waking state.
0: రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: నేను ఆమ్నీ ప్రెసెంట్.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఆమ్నీ ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని.
1: దట్ హీ న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవలసినది తెలుసుకోవాలి.
1: ఫస్ట్ పాత్ ఈస్ హీ షుడ్ నో వాట్ హీ సపోజ్ టు నో.
0: వదలవలసినది వదలాలి.
1: సెకండ్, హీ షుడ్ గివ్ అప్ డ్రాప్ దట్.
0: చేరవలసినది చేరాలి.
1: థర్డ్, హీ షుడ్ రీచ్ దట్ గోల్.
0: నిజమైన ఆనందం లభిస్తుంది.
1: దీస్ ఆర్ ది 3 విచ్ ఆర్ ఇంపార్టెంట్.
0: తెలుసుకోవలసినది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ నో?
0: ఏమిటి ఈ జగత్?
1: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
0: ఎంతకాలం నేను ఉంటాను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ది ఎక్స్‌పీరియన్స్?
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్. ఇన్ జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్. జగత్. రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వీ నో దట్ ది వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యువర్ సపోజ్ టు నో.
0: ఇదే మన ప్రపంచం.
1: దిస్ ఇస్ ది వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యూ హ్యావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యూ షుడ్ గివ్ అప్ దట్ వాట్ యువర్ సపోజ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటిది?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుందని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
1: You have the legs in the head and the nose and
0: eye. You danani pattavu gaane adi ninnu pattaledu.
1: You only got hold of the misery and not the misery.
0: Dukkhaniki ye vidhamainatundi yokka angamulu levu.
1: And this grief has no limb.
0: Kaabatti leni angamulu neevu kalipinchi,
1: in fact
0: you have unnatundi angamulu neevu maripinchi adi ninnu patti peedistunnattuga baadhistunnavu.
1: You have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief.
0: Baadhinchetundi ee dukkham kaadu.
1: So you don't suffer because
0: nene
1: of
0: dukkhamunu batti baadhapadutunnanu.
1: In fact you got hold of this
0: ajnanamu.
1: This is my ignorance.
0: Ane ee ajnanaanni vadalali.
1: Therefore you should give up this ignorance.
0: Appude manaku aanandam.
1: Then you will have this.
0: Cheravalsinadi emti?
1: What should you, where should you reach?
0: Ekkada nundi puttitumo akkadike vachi cheripovali.
1: You should go back to the place of birth.
0: Ekkada puttanachatiki neguta naitam prani kotikin.
1: It's quite natural for the living creatures to go back to the place of origin.
0: Atma nundi vacham atmaku poi cherali.
1: You have come out of atma, you should go back.
0: Deenine upanishattulu asatoma sadgamaya. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: లీడ్ us from untruth to truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యమైనటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: Where there is truth, you will find the untruth as a shadow.
0: తమసో మా జ్యోతిర్గమయ.
1: Lead us to light from darkness.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: యూ డోంట్ ఫైండ్ ఇట్, ఇట్స్ డార్క్.
0: ప్రత్యేకంగా డార్క్, ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: ద లైట్ అండ్ డార్క్ ఆర్ నాట్ ప్రెసెంట్ సపరేట్.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: వన్ ఈస్ ది ఎక్స్ప్రెషన్, ద అదర్ ఈస్ నాట్
0: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్, చీకటిని మనం వదలాలి.
1: అండ్ దేర్ ఫోర్ హ్యావ్ టు గివ్ అప్ దిస్ డార్క్నెస్.
0: వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ ఇన్ యూ దిస్ లైట్.
0: మృత్యోర్మా అమృతం గమయ.
1: లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వైఆర్ ద మ్యాన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హ్యావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఆన్ ద బాడీ.
0: పుట్టినటువంటిదే గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: Karuga atma shashvatamu.
1: The atma is
0: adiye satyamu. Adiye nityamu.
1: That is eternal.
0: Adiye amrutattvamu.
1: That is immortal.
0: Ilanti deento manam praveshinchali.
1: We should have that knowledge
0: there. Appude manaku nijamaina aanandamu.
1: Then only we will attain bliss.
0: Nityamu meer prarthana chestunnaru.
1: You pray every day.

0: ఎవ్రీడే
1: ఈ మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే, ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యు లెట్ హిమ్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్ ఇట్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: ఇట్ హస్ నో అట్రిబ్యూట్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: దేర్ఫోర్ దట్ బ్లెస్ ఇస్ బియాండ్ ఆల్ ది ట్రిబ్యూట్స్, బియాండ్ ద ఫామ్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: Therefore, we should have strong faith.
1: కృష్ణుడు జన్మించాడు.
0: Krishna is born.
1: ఎక్కడ జన్మించాడు?
0: Where?
1: ఇదరికి ఆస్తిపాస్తులు ఏమున్నాయి?
0: What are his properties?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: జైల్లో పుట్టాడు.
0: Is born in a jail.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: Yes, grown in Nanda.
1: మధురకు పోయి చేరాడు.
0: And reached Madhura.
1: ఇదరికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: ఏ ప్రాపర్టీ లేదు. అతను
0: హెస్ నో ప్రాపర్టీ.
1: వాళ్ళ భూమి అయినా లేదు.
0: నాట్ ఈవెన్
1: 50 paisa బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: నో బ్యాంక్ బ్యాలెన్స్.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: బట్ హెస్ బికమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ ప్రాపర్టీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: ఇస్ నాట్ ది వరల్డ్లీ మనీ.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాస్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యూ కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్.
1: స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫియర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్
1: కంసుని చంపాడు. మేనమామ
0: హీ కిల్డ్ కంస హిస్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ టేక్ చార్జ్.
1: తాను కిరీటం లేని రాజు.
0: హీ ఈజ్ ద కింగ్.
1: రాజనిక రాజ మహారాజ రాజా.
0: హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్.
1: ఏ రాజ్యము లేదు అతనికి.
0: హీ నో కింగ్డమ్.
1: సర్వల హృదయము అతని రాజ్యాలే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ కింగ్డమ్.
1: అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము.
0: ఈజ్ ఓన్లీ కృష్ణ హూ టాట్ దిస్ ప్రిన్సిపల్.
1: కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్ ఫన్,
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అట్టర్డ్
1: కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్ అది
1: అన్ని యుగములందు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు,
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in a midnight?
1: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చి ఆవట, కృష్ణ విడువుమురాని విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned, you just give up the job.
1: చెప్తున్నాడట.
0: And
1: ఏమని?
0: కృష్ణ started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండియుంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తున్నమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్, ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: వల్లభామానంత కూడి చల్లలమ్మను బోవుచుండగా, చల్లబానకు సుంక మిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk, they are carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ది పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? అంకర్
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ది ఆర్ ప్యూర్ వైట్.
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విజిట్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఆల్ ది బటర్ ఓవర్ దేర్.
1: నోరంత వెన్న వాసన.
0: We find the smell of the butter.
1: Urantayu agadambu.
0: The whole mischief
1: goes. Okate raddu.
0: If it's fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Intai. చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెట్టున్నారు.
0: You are so small, so young, tiny thought, but
1: మన ఇంటి వెన్న నీకు రుచించదా?
0: Don't you like our own butter?
1: మన ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది?
0: You like the butter of the neighbors?
1: అని దండిస్తే అప్పుడు చెప్తున్నాడు.
0: Then he started replying.
1: అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది,
0: స్వార్థమునేనటువంటిది,
1: నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము సప్రయోజనం ఉంటుండాలి.
0: వేరే యూ గాట్ ది సెల్ఫ్
1: నేను నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your
1: birth. స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్నని నేను అపహరిస్తున్నాను.
0: The heart of Gopikas has no trace of selfishness and self-interest. Therefore, I want
1: their birth. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ హార్ట్.
1: చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్, చిత్త చోర యశోద కే బాల్ నవనీత చోర గోపాల్. గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇస్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపిక.
1: లోకులంతా కూడా నువ్వు ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: వాట్ గాడ్ హెస్ టోల్డ్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
1: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
1: వై డు యు కుక్ దేర్? శివ పూజ ఎలరా?
0: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్?
1: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama ani piliste yera ani pilustadu mari ramudu.
0: And if you say come on, God also replies.
1: Kanukane dukkimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
0: There is only God who confers.
1: Yamudu tane ramudu tane.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: Andukosam ane cheppadu.
0: So he said.
1: Purandar das cheppadu.
0: Purandar das said.
1: Ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: దేర్ఫోర్ యమా ద గాడ్ ఆఫ్ డెత్, రామా గాడ్, దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ యాస్ గాడ్ హింసెల్ఫ్ టు ఉగ్రసేన.
1: దేవుడు కాదు వీడు, నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: వెరెస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ, హి హాడ్ నో
1: సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity, God appeared as the God of death.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ మంది చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నారాయణ రిపీటెడ్లీ హీ కుడ్ సీ గాడ్ హింసెల్ఫ్.
1: రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణులకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాజ్ వెరీ ప్రిపేర్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ ద టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హి కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వలుక్కుడును దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్ టైం.
0: ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాంటెడ్ కృష్ణ.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెం ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి గలవారు.
1: దే హావ్ గాట్ ఆల్ ది ప్యూర్
0: స్వార్థరహితులైనటువంటి వారు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్.
0: అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్
0: భక్త పరాధీనుడను.
1: ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: He thought that he should not make his devotees suffer.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around.
0: Ekkada vachani kanipettali ani.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda bosadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యు ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కర్తనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ.
0: చెట్టు ఎక్కాడు.
1: హి క్లైంబ్ అప్ ద ట్రీ.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్.
0: కట్టకట్టికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth attached.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: Give up the robe of attachment.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: And then only the ఆత్మ and the spirit will get into you.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: It is Bhagavata that teaches us the spirit.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్.
0: ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద క్లౌత్.
0: ఈ అభిమానం

0: ఎట్రిబ్యూట్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ, దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
1: కానీ అదే విధంగానే రాధక్కుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
0: Likewise, he also tested the churned heart of Radha. Ultimately gave her the precious diamond of devotion.
1: ఏ బంధువులను కాని ఏ అక్క చెల్లెండ్రు కాని అన్న తమ్ములు కాని ఎవరిని ఆధార చేసుకోలేదు.
0: She didn't rely or depend on any brothers or sisters or any family members.
1: చెప్పింది ఆమె.
0: She said,

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. భక్తులకు ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants.
1: తనను తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భగవంతుడు భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also.
1: ఇంతటి త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she fainted.
1: కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Krishna manifested.
1: రాధ, ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకేమీ వద్దు కృష్ణ.
0: రాధ said, "I don't want any."
1: ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టరైన్ వర్డ్స్ విత్ ఆల్ దోస్ స్వీట్ వర్డ్స్ సింగ్ ఓ కృష్ణ.
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: నాద బ్రహ్మముగను మార్చి
0: కన్వర్ట్ ఇన్ టు ద సౌండ్ డివైన్
1: వేణు వందు తిరుగబోసి
0: అండ్ పోర్ ఇట్ ఇన్ టు ద ఫ్లూట్
1: గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: ఏమిటి
0: టాక్ టు మీ
1: సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్ ఆర్ ది కౌస్
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటావు
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంతదీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరుగుబడి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: ఆ వేణువును తీశాడు, ఎంత వినిపించాడు, ఆ వేణువును అక్కడే పారవేశాడు.
1: కృష్ణ పిక్డ్ అప్ ది
0: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువును తాను ముట్టలేదు.
1: సిన్స్ దెన్ రైట్ డౌన్ దిస్ డే హీ డిడ్ నాట్ టచ్ దట్ ఫ్లూట్.
0: ఆ రాధ యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
1: In fact, he has sacrificed to give another flower.
0: ఒక్క తూరి నీ పాటను వినిపించు అని.
1: She prayed, just once, let me hear you.
0: ఒకానొక సమయంలో పిల్ల రుక్మిణి రాధాను తన ఇంటికి పిలిపించింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ రాధ టు హర్ రెసిడెన్స్.
0: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
1: సత్యభామ స్టాండ్స్ ఫర్ ఆల్ జెలసీ. She never invites anybody.
0: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
1: రుక్మిణి ఇన్వైటెడ్ హర్.
0: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
1: She didn't put any question where.
0: తక్షణమే వచ్చేసేసింది పాపం.
1: రాధ కేమ్ ఇమ్మీడియట్లీ.
0: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్స్ గిక్స్ బిస్కెట్స్ ఇట్లాంటివంత ఒకటి లేవు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ నథింగ్.
0: పాలు పెరుగు, పాలు పెరుగు ఇంతే.
1: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఇడ్లీ.
0: రాధ ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
1: Rukmini was mighty happy because
0: Radha yokka swabhavam prati okati kudanu
1: offered her hot milk
0: arpitam cheyatamu thanu bhujinchatamu.
1: Radha's nature is to offer to God and later take.
0: Krishna arpanam.
1: She offers to Krishna.
0: Krishna agno brahmana hrutam anta brahma arpanamga chestu vachindi.
1: Everything is offered to Brahma.
0: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
1: After offering to God, she started drinking hot milk.
0: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
1: Krishna, who is there in the milk, got both of his feet very hot and burned.
0: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
1: Krishna slept.
0: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
1: Rukmini was just pressing his feet. You could find the blisters over there.
0: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
1: What is this? What
0: ఏమి జరిగింది?
1: What happened?
0: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
1: Who have hurt you?
0: అని చెప్పేటప్పటికే,
1: and she asked,
0: ఇది నీ పనేను అన్నాడు.
1: Krishna said, it's only your act.
0: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
1: యూ ఇన్వైటెడ్ రాధ, యూ డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
0: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వెటలు నిమ్మిలో భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
1: ఇట్ ఈస్ నాట్ కథా ది స్టోరీ దట్ రిలీవ్స్ యూ ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
0: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతను దూరం గావిస్తూ వచ్చేసి.
1: సో ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
0: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
1: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you know the divinity.
0: Meera.
1: Meera.
0: Aame pati Maharana.
1: Maharana is her husband.
0: Kani, aame ki yedo, aame virodheni kunti yukka, Akbar Chakravarti vachi, Krishnudi haram ichinadini, yedo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ku.
1: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
0: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
1: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హిస్ సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
0: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
0: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
1: First she offered to Krishna and
0: drank. విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు.
1: All the poison is taken up by Krishna.
0: మధురమైనటువంటి పాలు మీరాకు అందించాడు.
1: And the sweet milk is given to Meera.
0: చూసారా, అందువల్లే ప్రతి మానవుడు కూడా నువ్వు భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉన్నటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
1: When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్
0: ఎల్స్ కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
1: దేర్ఫోర్ బిఫోర్ వి డైన్ when once you offer to God the padartha material becomes prasada
0: kanu aanati gopikalandaru kudanu
1: gopikas in those days
0: tama sarvasvami tam vadali petti
1: they have given up everything
0: tama kartavyalu tam nirvartinchukuntu
1: they discharged their duty
0: krishna chintanlone jeevithani gadupthu vacharu
1: they spend their life
0: valaki etti sadhuvulu ledu ye degree lu pondaledu ye university ki poledu
1: they did not attend any university they have not degree holders
0: upanishattulu kodanu varu patinchaledu
1: they have not gone through upanishad
0: varu okke upanishattu
1: they have only one upanishad
0: krishna krishna krishna krishna
1: that's only the sacred name of god krishna
0: okke vedamu
1: only one veda
0: are gopala gopala gopala
1: as veda of gopala
0: okke shastramu
1: only one sacred text
0: adiye నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు
1: దట్ ఇస్ ది డివైన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు.
1: గోపికస్ ప్రేడ్ టు గాడ్ దట్ వే.
0: కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకొని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు ప్రాపంచిక రీతిగా కూడా.
1: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్ However, they enjoyed the life in
0: general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
1: The unity is there.
0: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
1: All devotees
0: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
1: We should not have any kind of differences based on
0: caste or unity. పంచభూతములకు ఏ జాతి లేదు.
1: Five elements don't have any caste.
0: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
1: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
0: వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
1: Therefore, who
0: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
1: Where do you get?
0: Purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
1: Where there is purity, there will be unity.
0: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరడం చేతనే డివినిటీగా మారిపోయింది.
1: The combination of unity and purity, there will be divinity.
0: ఆ వ్రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
1: A new daughter in law came to that వ్రేపల్లె.
0: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
1: హీ వాంటెడ్ టు సీ కృష్ణ.
0: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
1: షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
0: అత్తామామలకు చెప్పలేకపోయింది.
1: షీ కెన్నాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
0: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
1: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
1: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. It's all Krishna.
0: నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
0: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
1: బట్ మదర్ ఇన్ లా కమాండెడ్
0: ఆ కృష్ణుని చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ సీ
0: కృష్ణ. అతని భక్తులకు నీవు కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి హిస్ డివోటీ.
0: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
1: దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా.
0: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
1: ఈచ్ వన్స్ డిజైర్ ఈచ్ వన్స్ అంబిషన్ ఈచ్ వన్ యాక్షన్.
0: దైవాన్ని చూడడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
1: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్.
0: కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
1: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
0: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
1: స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
0: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
1: రిలీజియన్స్
0: ఆర్ ఒక్కడే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
0: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
1: That day what happened? The mother in law suffered from high temperature.
0: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
1: She could not move.
0: ఇంకా తప్పినది కాదు.
1: So there's no way out.
0: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
1: And she asked her daughter in law, Suguna, you go there and
0: lamp. అదృష్టం పండింది.
1: She was lucky.
0: నా హృదయం నిండింది.
1: I'm happy.
0: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
1: I'm extremely happy.
0: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
1: And Suguna daughter in law went to the residence of Yashoda.
0: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుంది.
1: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
0: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలుతిపోతూ వస్తుంది.
1: అండ్ ద హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
0: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: యశోద ర్యాన్ ఫ్రమ్
0: ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుంది, వాసన వస్తుందని.
1: వాట్ ఈస్ దట్ ద స్మెల్ హస్?
0: ఏమిటమ్మా ఇది, నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
1: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
0: యశోద పైకే పలుకులు కూడా వినిపించలేదు.
1: Suguna could not hear what Yashoda was speaking.
0: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
1: She had full concentration on Krishna.
0: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
1: As Krishna was smiling, she was also smiling.
0: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
1: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
0: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కొని వచ్చారు.
1: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
0: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
1: ఎవ్రీవన్ ఆస్క్ వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్. ద గోపికాస్ షీ సేడ్,
0: ఆడవారి నోర్లు ఉంటాయా, ఒక క్షణంలో అంత ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
1: Women won't keep quiet. The news went on spreading.
0: Pali mandi sreelanta chernaru.
1: All ladies assembled.
0: Sugunaku kanipinchenanta.
1: Suguna could see.
0: Sugunaku kanipinchenanta.
1: Suguna could see.
0: Nandune inta gopaludanta deepana kanipinchenanta.
1: To Suguna, Gopala appeared there in the very lamp.
0: Adiye veliki tegilina manta.
1: It is only very flame that caught her finger
0: Sugunaku
1: burned.
0: Sugunaku kanipinchenanta.
1: And it, Gopala appeared to
0: Suguna. Manasugunaku kanipinchenanta.
1: Our Suguna could see Krishna.
0: Nandune inta gopaludanta deepana kanipinchenanta.
1: At the residence of Nanda, there in the light she could see Krishna.
0: Ekkado jalamlo unnatundi atta kuda telisipoyindi idi.
1: And everywhere, even mother-in-law was suffering from fever.
0: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
1: వాట్ ఎవర్ మే హ్యాపెన్ షీ
0: కుడ్ సీ. ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
1: లైక్ దిస్ ది మిస్టరీ అండ్ ద గ్రాండ్ అండ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్ ఆఫ్
0: అందరిలో అందరి మాదిరి ఉంటారు. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమే సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం.
1: Therefore Krishna is a woman among women, a man among men, and a child among children.
0: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రం పెట్టుకోకూడదు.
1: So God is present in the altar of heart of everybody.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It's only one.
0: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
1: It's only one, not two.
0: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
1: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
0: మతం అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్
0: అది ఏ మానవ మతము.
1: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజన్, ద రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు.
1: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలీజియన్.
0: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
1: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
0: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలీజియన్.
0: ఈ విధమైన యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
1: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావనను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
1: Publicize, propagate this
0: principle of unity.
1: There should not be any diversity or
0: differences. This
1: is the true education.
0: ఈ చదువును మీరు చదవాలి.
1: You have to learn this.
0: అయితే,
1: however,
0: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
1: Bhagavan wanted to inform us one important aspect.
0: దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
1: Devotees are more and more day by day.
0: వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము.
1: Devotees will be very happy to see Bhagavan and Bhagavan will be very happy to see
0: them. నాకు ఎవరి కూడా ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
1: And Swami is not having enough of time.
0: కనుక
1: so
0: ఎవరైనా
1: anyone
0: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
1: those who want to get married,
0: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాదో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
1: Therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashant.
0: Samuhi vivahal chestam santoshame.
1: However there will be mass marriages.
0: Samuhika upanayanalu chestam santoshame.
1: Mass upanayanas.
0: ఎప్పుడు చూసినా మీ యొక్క దీన్ని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు.
1: యూ కెన్ సర్టన్లీ హ్యావ్ భగవాన్స్ లవ్.
0: ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను.
1: యూ మే బి ఎనీవేర్, యూ కెన్ బి ద రెసిపియెంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూమ్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
1: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
0: స్వామి ద్వారా ఈ వివాహం మాత్రము జరగడానికి వీలుండదు.
1: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్.
0: చేసుకుని ఆనందంగా రాండి.
1: You come here after performing
0: marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
1: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
0: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ, దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ, ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
1: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
0: కనుక ఈనాడు గోకులాష్టమి.
1: Today is Gokulashtami.
0: కృష్ణుడి పుట్టిన దినం.
1: It's the birthday of Krishna.
0: కృష్ణ ఏమిటింది?
1: What is the fun of his birth?
0: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
1: It's only the external form that's born.
0: పుట్టిన దినం కాదు, మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
1: It's not the
0: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
1: We have to follow the command.
0: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to follow his command.
0: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
1: కృష్ణ
0: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
1: భగవాన్ ఇస్ మెసేజ్ ఆన్ యువర్
0: స్వామి, వాణే స్వామి, స్వామి వాణి.
1: భగవాన్
0: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
1: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
0: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthulare.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Oka vela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Yatho vacho nivartante apraapya manasasaha. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: ఇంతియే కాదు, ఇది ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
0: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్స్ సేమ్.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్షన్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్ మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last?
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్,
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore, this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: This love is selfless. It is egoless. It is blissful.
1: Itti aanandamayamainatunti swartharahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
0: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
1: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalam kalmashamainatundiga untundadi.
0: The heart of the human is polluted.
1: Malinyamainatundiga kanipistundadi.
0: It is dirty.
1: Karanam emiti?
0: Why?
1: Ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayamu nundi ku nimpukunnaru.
0: He has filled his heart with worldly thoughts.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: What is it that the human being should know now?
1: ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
0: The human love today changes every time.
1: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
0: After birth the child considers the lap of the mother as the very heaven.
1: Kaani perugutu perugutu konta varaku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
0: Later the child ages and starts studying.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: Tadupari ee vidyanu vismaristadu.
0: Later he forgets all the
1: grihasthasramulo praveshistadu.
0: Later he becomes a householder.
1: Appudu grihasthasramame nitya satyamainatiga bhavinchi danini lakshyamandinchukuntadu.
0: He considers his family as permanent and forgets everything rest.
1: Kramakramena idi perugukoladi. ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీ విల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారం సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. He forgets his own family because money is aim, money is his goal.
1: కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It is not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నస్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world, do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారునకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: ఇచ్చుకునేటువంటి
1: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమ రహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఈస్
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచం నందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపజేసుకోవాలి.
0: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
1: జీర్ణించుకోవాలి.
0: యు హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్ దెన్ యూ విల్ ఫైండ్ ద స్ట్రెంగ్.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు ఆనాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.
1: Pray.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగమురళి గానముసేయగదే కృష్ణ గానముసేయగదే కృష్ణ గానముసేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కాని ఈ నాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్ష ధలధార లింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linkipovu.
0: Whereas in a
1: sand, water is absorbed. Regadi masakalona.
0: In a fertile land.
1: Praptanusaramuga alaru bhakti. Atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల దీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనటువంటిదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనటువంటిది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైక్ ఎ సిక్ పర్సన్, ఎ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: యూ మే గో ఎనీవేర్, యూ ఫైండ్ ఎజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: Manastu kudinatvantide untadi ee prapanchika prema.
0: The worldly love relates to the mind.
1: Kontha varaku buddhito cherinatvantidiga untadi ee prapanchika prema.
0: The worldly love to some extent goes with the
1: sharirika manasika buddhiki atheetamainatvanti oka tattamu atma prema.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by atma?
1: Ee atma ane daniki roopam ledu kani deeniki aanandam anetvantidi deeniki pratiphalanga kanipistundi.
0: Atma has no definite form.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of its sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పొచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ, ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ.

0: ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
1: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
0: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తూ ఉంటుంది.
1: ద లైట్ ఈస్ లిమిటెడ్, కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
0: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
0: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
0: రెండవది సమంజస ప్రేమ.
1: సెకండ్, సమంజస ప్రేమ.
0: ఇది మూన్ లైట్.
1: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
0: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటాది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్ముగా ఉంటుంది.
1: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
0: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
1: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
0: ఇది లోపల వెలుపులా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: అయితే ఇది శాశ్వతం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
1: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు ఉదయించడం లేదు.
1: నార్ డస్ హీ
0: రైజ్. అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
1: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
0: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత గ్లానిర్భవతు. అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
1: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
0: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
1: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
0: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
1: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
0: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
1: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
0: సూర్యుడు అస్తమించలేదు.
1: సన్ డజంట్ సెట్.
0: సూర్యుడు లేకుండా పోలేదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
0: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
1: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటాది లోపల వెలుపల.
1: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది పరార్థ ప్రేమ.
1: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
0: ఇంకా ఆత్మ ప్రేమ, అదే యథార్థ ప్రేమ.
1: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
0: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటాది.
1: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
0: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
1: The love of the spirit gives you the light both inside and outside.
0: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
1: This love of the spirit, it doesn't die.
0: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
1: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
1: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
0: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
1: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
0: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
0: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
1: It stays there all the time.
0: అది సర్వత పాణిపాదం తస్ సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
1: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
0: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: You can remain in the state of peace because of love only.
0: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వీ సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
1: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ఎస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగిన

0: దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
1: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ హీ ఆల్వేస్ రిమైన్స్
0: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
1: వై వాట్
0: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
1: బికాస్ ద సర్పెంట్ ఈస్ ప్రెసెంట్ అండర్ హిమ్ దేర్ ఫోర్ హీ రిమైన్స్ ఇన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్సువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్ therefore is restless agitated
0: విషయవాసనలు అనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: Therefore we should put the sensual desire under control and
0: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines from the serpent,
0: ఎక్కడ ఉన్నాడు
1: నారాయణ? Where is Narayana?
0: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
1: Narayana resides in the altar of the heart of
0: everybody. హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
1: సో ద హార్ట్ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డిజైర్.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యూ స్కోప్ ఫర్ డిజైర్? ఇట్స్ ఆన్ ద మైండ్.
0: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి
1: ఇట్స్ ద మైండ్ బిహైండ్ ఆల్ దిస్ మిస్చిఫ్.
0: కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపున.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్
0: ఆర్ హార్ట్. మరల్చాలి ప్రేమ చేతనే.
1: యూ కెన్ డైరెక్ట్ ఇట్ త్రూ లవ్.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డైరెక్ట్.
0: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
1: యూ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ లవ్.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
0: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది మైండ్ ఓన్లీ.
0: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనసు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ది హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది మైండ్, వైల్ ద మైండ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్.
0: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: వెన్ వన్స్ వీ గో బై దిస్ మాస్టర్ కమాండ్, ద రెస్ట్ విల్ ఫాలో యూ ఆటోమేటికలీ.
0: సుగ్రీవుడు వారితో యుద్దం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: హనుమాన్ ఎక్స్పెరిమెంటెడ్, హ్యాస్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ వాలిని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే వాలికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్ స్ట్రాంగర్ దాన్.
0: అప్పుడే నేను వాలిని జయించడానికి వీలవుతుంది. కానీ వాలికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
1: So Rama also examined Hanuman.
0: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: అప్పుడే రాముని యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
1: while he was offering his prayer during twilight,
0: aa samayalo ravanasudu vachadu.
1: Ravanasura came.
0: Na sandhyavandramatu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between while as he is in prayer, he kept Ravana in his arms.
0: Ravanasurni కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: All this strength is due to his love for God.
0: మూడవ దినము,
1: థర్డ్ డే,
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ killed all warriors.
0: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు,
1: కుంభకర్ణ,
0: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: All of them died, only Ravana remained.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: At that time every strong man came there.
0: తను చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
0: ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు,
1: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
0: అతని కంటే పెద్దవాడు,
1: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామా వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడుమని చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
0: తర్వాత రామచింతన చేశాడు.
1: Then he thought of Rama.
0: తదుపరి లేచి
1: he got up.
0: స్వామి ఇది నా బలహీనత.
1: Said, స్వామి this is my weakness.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: Such weakness should not be there in me.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: When your love is there full in my heart, why should I be weak?
0: మంచిదే కాని నీవు ఈ పడిపోవడానికి కారణమేమిటి?
1: It's okay, then why did you fall on the ground like that?
0: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే,
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
0: విభీషణ కొడుకు,
1: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana, enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like that?
0: Porapaatu kada?
1: Is not a mistake. Nee
0: modale naaku cheppakudada naa kumarudani?
1: Why did not tell in the beginning that he is your son? Then he said,
0: Swami, elanti vishayam nandaina kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ye maatram kudanu pettukokoodadu.
1: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రము ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: There is no consideration on grounds of blood relationship.

0: జాగ్రత్త. ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetunti.
1: All those things are sure to pass off like nitya
0: satyamaina yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham anetundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandham anetundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై సచ్ చైన్. సత్యమైనటువంటి యొక్క
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antuntadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: నోర్ మెజర్. భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Vedam.
0: Ide vedam cheppinatunti okka ghanamainatunti okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kuda ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lardapuman, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmulga Chiputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema Waka Ratram Vantidi Annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరత్నం అనగా రామ అనేటువంటి యొక్క నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: ద నేమ్ ఆఫ్ రామ ఇస్ అ డైమండ్.
0: ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.